0: అప్పుడు మీరు పాడతారు,
1: నీతి సూర్యుడా యేసు రామయ్యా.
0: ఎంతమంది యేసయ్య రావాలని ఆశపడుతున్నారో మనస్ఫూర్తి పడండి.

బ్యూటిఫుల్, ఎంత చక్కగా ఉంది తెలుసా మీరు సంబంధం పడతా ఉంటే. యుగ యుగములకు ప్రభువ, తరతరములకు రాజువ.

0: పదివేలలో సుందరుడా, కృపా సత్య సంపూర్ణుడ, సర్వసత్య సంపూర్ణుడ,
1: వెల్పులలోనే ఘనుడా, పదివేలలో అతి ప్రియుడా.
0: పడతారా?
1: వెల్పులలోనే
0: ఎంతమంది నమ్ముతారు? మన ఈ ఘనుడు
1: పదివేలలో అతి ప్రియుడా.
0: మరొకసారి

మీ పక్కన వాళ్ళు చూసి మీ కొరకు కూడా చేసే ప్రాణం పెట్టాడు కాబట్టి నేను హల్లెలూయా చెప్తున్నానని వాళ్ళు చూసి చెప్పండి. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ పూర్ణుడు అండి.

మరణం కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ, మరణపు ముళ్ళుని విరిచినది ఆ బలమైన ప్రేమ, రక్తము కార్చి ప్రాణాన్ని ఇచ్చి మనల్ని పరలోకానికి చేర్చుకున్న గుర్రపిల్ల ప్రేమ అండి. మన

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, బావున్నారా? మనమిప్పుడు ఒక గొప్ప యాత్రలో ప్రవేశించబోతున్నాము. బైబిల్ భూమిలో ఇదొక సుదీర్ఘమైన పవిత్ర యాత్ర. వాక్య భూమిపై అడుగిడి ఆదికాండం నుంచి ముందుకు సాగిపోతాము. 66 మజిలీలు, 66 గ్రంథాల బైబిల్ ఇది. ఇది దేవుని వాక్యం. యాత్రికులం మనం యాత్రా ప్రారంభంలో ప్రార్థన చేసుకుందాము. మహిమగల తండ్రి, కృపామయ దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. మమ్మలను ఆశీర్వదించండి. వాక్యమనే పుణ్యక్షేత్రమందు ప్రయాణిస్తూ ఉండగా మాకు తోడై ఉండండి. మమ్మలను నడిపించండి. ఆశ్చర్యకరమైన వాక్చిత్రాలను, వాక్య దర్శనాలను మాకు చూపండి. మమ్మలను దీవించండి. మమ్మలని ఆత్మతో నింపండి. మా మనోనేత్రములను వెలిగించండి. నీ వాక్యము సజీవమైనది, బలమైనది, పదునైన ఖడ్గము వంటిది. నీ వాక్యము సజీవమై పవిత్ర జలము వలె మమ్మలను కడుగుతుంది. మా శ్రోతల కుటుంబములను, వారి పిల్లలను దీవించండి. క్రైస్తవ గృహములలో, పరలోకములో వలనే నీ చిత్తము నెరవేరాలని ప్రార్థిస్తున్నాము. కుటుంబమునకు నీవే శిరస్సు అని, నీ ఆజ్ఞ మేరకు కుటుంబములో అందరూ ప్రవర్తించాలని ప్రార్థిస్తున్నాము. తల్లిదండ్రులు, అక్క చెల్లెండ్లు, అన్నదమ్ములు, వీరందరి మధ్య పరస్పర సదవగాహన, ప్రేమ వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాము. క్రీస్తునందు విశ్వాసుల కుటుంబాలు ప్రార్థించే కుటుంబాలై, ఇరుగు పొరుగు వారిని నీ వైపునకు ఆకర్షించే కుటుంబాలై ఉండాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. ప్రియతండ్రి, నీ బిడ్డలు నీ రాకడ నిరీక్షణ గలవారై, అనేకులను నీ కుటుంబములోనికి నడిపించేవారై ఉండాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. సంఘములలోని కుటుంబాలు దేవుని రాజ్య ప్రయోజనము దృష్ట్యా సువార్త ప్రకటించగలుగునట్లు వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. మా దేశమును, దేశ పరిపాలకులను, ప్రజానాయకులను సమృద్ధిగా దీవించండి. దేశమును స్వస్థపరచండి. కరువులు, కాటకములు రాకుండా కాపాడండి. దౌర్జన్యముల చేత, యుద్ధముల చేత జన నష్టము కలగకుండా వారికి మీ కాపుదల, క్షేమము, భద్రత అనుగ్రహించండి. దేశమందు ప్రజాజీవితములో నైతిక, ఆధ్యాత్మిక విలువలు అమలులో ఉండాలని, రాజ్యమందంతటా ప్రజలు ఉత్తమ పౌరులుగా జీవించాలని, అదే సమయంలో నీ రాజ్యములో మరీ ఉత్తమ పౌరులుగా జీవిస్తారని ఆశిస్తాము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువని, ప్రతి దేశము, ప్రతి రాజ్యము దేవుని రాజ్యమవుతుందని, ప్రవచనాలు నెరవేరే సమయం ఆసన్నమైందని ప్రజలకు తెలియచెప్పగల సామర్థ్యము నీ సంఘమునకు అనుగ్రహించుమని, నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ ప్రసాదించుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, మనం దేవుని వాక్యమందలి ఆది గ్రంథమైన ఆదికాండం అధ్యయనం ప్రారంభించబోతున్నాము. దానికి ముందుగా దేవుని వాక్య పఠనమును గురించిన సూత్రాలు కొన్ని మీ దృష్టికి తేగోరుతాము. జాగ్రత్తగా వినండి. లోకంలో ఎన్నెన్నో గ్రంథాలున్నాయి. అన్నిటికంటే బైబిల్ ఎక్కువగా విమర్శలకు గురి కావటం విశేషం. వేల కొలది సంవత్సరాలుగా బైబిల్ అన్ని విమర్శలను తట్టుకొని ప్రజలను ఆశీర్వదించే గ్రంథంగా నిలిచి ఉంది. ఇది గ్రంథరాజ్యమై వెలుగొందుతున్నది. మానవత అంతటి మీద ఇంత గొప్ప ప్రభావము చూపగలిగిన గ్రంథం మరి ఒకటి లేదు. స్త్రీ పురుషులెందరో బైబిల్ గ్రంథాన్ని దినదినమూ చదువుతున్నారు, ధ్యానిస్తున్నారు. అందలి ఆధ్యాత్మిక నైతిక సూత్రాలను ప్రయోగించి గొప్ప ఆధ్యాత్మిక విజయం పొందుతున్నారు. ఇంతకు ఈ గ్రంథములోని విశిష్టత ఏమిటి? చనిపోతూ చిట్ట చివరిసారి బైబిలును చదివించుకుని ఎందరో చింతనాపరులు ప్రశాంతంగా కన్నుమూశారు. జీవిస్తూ బైబిలును ధ్యానిస్తూ
సమస్యలను పరిష్కరించుకొని ధన్యులైన వారెందరో ఉన్నారు. కొందరు ఇది మామూలు గ్రంథమే అని మూలన పెట్టేసి ప్రమాదవశాత్తు అందులోని ఏదో వచనం వారి దృష్టిని ఆకర్షించగా బైబిలును దీక్షతో ఆమూలాగ్రంగా చదివి కృతార్థులైన వారున్నారు. బైబిలును విశ్వాసులు దేవుని వాక్యము అంటారు. ఇది చదివే గ్రంథము మాత్రమే కాదు, జీవించే గ్రంథం, సజీవ గ్రంథం. బాల్యదశలో, యువదశలో, వృద్ధాప్యంలో కూడా ఉపకరించే మహాగ్రంథం. లోకయాత్రలో ప్రవర్తన నియమాలను నేర్పే బృహద్గ్రంథం. పరలోక దిశగా మనుషులను నడిపించే దివ్యగ్రంథం. కాలదోషం పట్టని గొప్ప గ్రంథం. జీవితంలో కష్టనష్టాలను ఎదుర్కొని గెలవటానికి దేవుని వాక్యమనే బైబిలు ఎంతో ప్రయోజనకరం. ఒడుదుడుకు

శిరోధించబడినవి. ఈ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేసి కొన్ని జాతులు నష్టపోయాయి. బైబిలు రాజులకు పేదలకు ఆదరణ గొల్పే గ్రంథం. ఈ సత్యాన్ని చరిత్రే రుజువు చేసింది. న్యాయవాదులకు న్యాయాధిపతులకు బైబిలు నైతికంగా ప్రోత్సాహకరం. బైబిలులోని సువార్త మానవుల బలహీనతలను లోపాలను తొలగిస్తుంది, తప్పులను సరిదిద్దుతుంది. గొప్ప గొప్ప మేధావులు గతంలో బైబిలును విశ్వసించిన వారే. దేవుని వాక్యమెరిగిన శాస్త్రవేత్తలెందరో తమ సృష్టికర్తను మహిమపరిచిన వారున్నారు. బైబిలును అందలి సందేశమును అవలంబించిన వారెవరూ తప్పిపోరు. గతకాలపు చరిత్రలో ఎందరో రాజులు చక్రవర్తులు బైబిలును శిరోధార్యంగా అంగీకరించి కృతకృత్యులయ్యారు. లోకమందలి వేదాంతాలను మించినది, తర్క వితర్కాలకు అతీతమైనది, మానవుని జ్ఞానానికి తీర్పు తీర్చేది బైబిలు గ్రంథరాజం. అనుదిన పారాయణకు యోగ్యమైన పవిత్ర గ్రంథం బైబిలు. సమస్యలను మానవుడు కల్పించగలడు గాని పరిష్కరించజాలడు. దేవుని గ్రంథమైన బైబిల్లో మానవుని సమస్యలకు దేవుని పరిష్కారం బోధించబడింది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పఠించే వ్యక్తి ఏ రాజ్యంలోనైనా ఉత్తమ పౌరుడు కాగలడు, మంచి భర్త కాగలడు, మంచి భార్య కాగలదు. కుటుంబంలో మంచి తల్లి తండ్రి కాగలరు. ఈ మాటలో ఏమాత్రమూ సందేహం లేదు. దౌర్జన్యం పెచ్చుమీరే ఈ రోజుల్లో, గృహఛిద్రాల వల్ల భార్యాభర్తలు విడాకులకు సిద్ధమయ్యే నేటి కాలంలో బైబిలే మనకు ఏకైక పరిష్కారం. బైబిల్ గ్రంథాన్ని లేఖనములు అంటాము. లేఖనములలోని దేవుడే మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు. మనకు సమకాలికుడై మనలను శాశ్వత జీవము దిశగా నడిపించే దేవుడు. ఏ వృత్తిలో నీవున్నా బైబిల్ జ్ఞానం నీ వృత్తికి నాణ్యతను చేకూరుస్తుంది. ఇది నిజం. భావజీవితానికి ప్రవర్తన శైలికి బైబిల్ సూత్రాలు ఒక కొత్త ఆధ్యాత్మిక పరిమాణాన్ని చేకూరుస్తాయనేది అనుభవైక వేద్యం. ఈ బైబిల్ తూర్పు దేశాల సన్నివేశాలతో నిండి ఉంది. అన్ని దేశాలకు దేశ భాషలకు సంస్కృతులకు బైబిల్ అనువదించబడింది. బైబిలు మనుషుల హృదయాలతో మాట్లాడుతుంది. జీవదర్శనము సేవాదర్శనము బైబిలులో మనకు కనపడతాయి. బీదలు దేవుని బిడ్డలని, రాజులు దేవుని సేవకులని చూపి ఒప్పించగల దైవవాక్యే బైబిలు గ్రంథం. పసిపిల్లలకు సైతం ఆధ్యాత్మిక విలువలను బయలుపరిచే దేవుని పుస్తకమిది. అల్లకల్లోలమైన ఈ లోకానికి శాంతి సందేశమే బైబిలు. నిరాశానిస్పృహలతో కొట్టుమిట్టాడే ప్రజలకు శాంతిప్రదాయిని ఈ మహాగ్రంథం. చీకటిలో వెలుగుబాట బైబిలు. ఒంటరితనంలో దేవుని సహవాసాన్ని కలిగించే దేవుని వాక్యే పరిశుద్ధ బైబిలు. బైబిలు హెచ్చరికలు దుండగుల గుండెల్లో గుండా దూసుకుపోతాయి. గర్విష్ఠులకు శృంగభంగం కలిగించే గొప్ప గ్రంథం బైబిలు వేదం. గాయపడిన వారికి, పశ్చాత్తప్తులకు తల్లిలాగా క్షమాపణ, చల్లని స్పర్శ అనుగ్రహించే గ్రంథమే దేవుని వాక్యం. ప్రేమ, స్నేహం, సానుభూతి, భక్తి, మధుర స్మృతులు, ఒకటేమిటి, లక్షోపలక్షల దీవెనలు ఇందులో ఉన్నాయి. బైబిలులో బంగారు, సాంబ్రాణి, బోళములున్నాయి. కమ్మని మాటలున్నాయి. పరిమళ సుగంధాలు గుబాళించే గ్రంథరాజం బైబిలు. బైబిలుకున్న ప్రాముఖ్యం ఎలాంటిదో చెప్పాలంటే ఎంతైనా చెప్పవచ్చు, చాలినంత చెప్పలేకపోవచ్చు. ఇది అసాధారణమైన గ్రంథం. ఈ బైబిలు గ్రంథాన్ని ఎవరు రాశారు, గ్రంథకర్త ఎవరు అంటారా? గ్రంథకర్త దేవుడే. అయితే మానవుని చేత రాయించాడు, తాను రాశాడు. దేవుడు రాయించకపోతే ఆ రాత వ్యర్థమే. 1500 సంవత్సరాల కాల వ్యవధిలో దేవుడు 40 మందిని సహగ్రంథకర్తలుగా వాడుకున్నాడు. ఈ మానవ గ్రంథకర్తలలో ఒకరొకరిని బొత్తిగా ఎరుగరు. అయితే అందరూ ఒకే అంశాన్ని భేదాభిప్రాయాలు లేకుండా రాశారు. పరస్పర వ్యాఘాతం బొత్తిగా లేదు.

అంతగా అయితే ఈ 40 మందిలో ఒకరిద్దరూ పరస్పరం కలుసుకుని ఉండవచ్చు, బైబిల్ గ్రంథమంతా ఒకే పుస్తకమా అన్నట్లు వీరందరూ రాయటం జరిగింది. దేవుడే వారి చేత అలా రాయించాడు. ఈ గ్రంథం మొత్తం ఎట్టి లోపమూ లేని రచన. ప్రతి రచయిత తన వ్యక్తిత్వాన్ని, శైలిని కోల్పోయి ఉండలేదు. ఆయా తరాలకు చెందిన ఈ రచయితలు అప్పటి సమస్యలను ఉన్నవి ఉన్నట్లు చెప్పారు, దేవుని చిత్తమును బయలుపరిచారు. మానవులుగా వారు మితులకు లోనైన వారు. గాని బైబిలు రచన విషయంలో మాత్రం దేవుడు రాయించాడు గనుక ఒక్క తప్పు ఇందులో కానరాదు. ఇది దేవుని రచన, కాని మానవుని ద్వారా, మానవ సాధనము ద్వారా రాయబడింది. రచయితల వ్యక్తిత్వాలలో వైవిధ్యం ఉంది, వారి శైలిలో వైవిధ్యం ఉంది. ఈ రచయితలలో కొందరు పండితులు, కొందరు పామరులు. లూకా శైలి భాషాపరంగా కఠినం, జటిలం. గ్రీకు భాషలో ప్రావీణ్యమున్నవాడు వైద్యుడైన లూకా. అయితే సీమోను పేతురో, అతడు వృత్తిరీత్యా ఒక జాలరి, చేపలు పట్టుకునేవాడు. అతడిది పల్లెటూరి భాష, గ్రామ్య భాష. లూకాను, పేతురును, ఈ ఇద్దరినీ దేవుడు తన సాధనములుగా వాడుకున్నాడు. పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించగా వారు రాశారు. దేవుడు ఏమి చెప్పాలనుకున్నాడో అదే ఉన్నది ఉన్నట్లు వారు రాశారు, అనగా దేవుడు రాయించాడు. అందుకే మనము నమ్ముతున్నాము, ఇది ఆశ్చర్యకరమైన గ్రంథం. ఇది దేవగ్రంథం, దైవరచితమైన గ్రంథం. బైబిలులో దేవుడు 2200 సార్లు యెహోవా సెలవిస్తున్నాడు, యెహోవా వాక్కు అంటూ పదే పదే పలికాడు. ఈ గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ బైబిలు వాక్కు జీవముతో నిండి ఉన్నది, సమృద్ధి జీవముతో తొణికిసలాడుతోంది. ఈ బైబిలు వాక్కును నమ్మి నీవు ఒక క్షణంలో దేవుని బిడ్డవు కాగలవు. దేవుని వాక్యమనే అక్షయ బీజం నిన్ను కొత్తగా పుట్టిస్తుంది. శాశ్వతమైన, అక్షయమైన దేవుని బీజమే దేవుని వాక్యం. దేవుడు మనిషితో చెప్పదలుచుకున్నదంతా ఈ గ్రంథంలో చెప్పాడు, నీతో నాతో చెప్పాడు. వ్యక్తిగతంగా దేవుని వాక్యం ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. పరలోకం నుండి దేవుడు ఇప్పుడు మాట్లాడాలనుకుంటే బైబిలులో ఉన్నదే తిరిగి మాట్లాడతాడు. బైబిలుకు విరుద్ధంగా దేవుడు మాట్లాడడు. తాను చెప్పింది, రాసింది, రాయించింది దేవుడు కాదనడు. అప్పటి దేవుడే ఇప్పుడు ఉన్నాడు, అప్పుడు చెప్పిందే ఇప్పుడూ చెప్తున్నాడు. అలనాడు భూమ్యాకాశములను సృజించిన దేవుడే ఇప్పుడు ఈ రోజున నీతో నాతో మాట్లాడుతున్నాడు. బైబిలుకు దేవుని లక్షణాలున్నాయి, మానవ లక్షణాలు కూడా ఉన్నాయి. ఎందుకనగా ఆయన దేవుడై ఉండి మానవుడయ్యాడు. ఆయన అవతరించిన దేవుడు, మానవుడై ప్రయాణాలు చేశాడు, అలసిపోయాడు, బడలిక చెందాడు. ఒకసారి మధ్యాహ్న వేళలో అలసిపోయి బావి దగ్గర కూర్చున్నాడు. ఆయన దేవుడు, అయినా ఆయన మానవుడయ్యాడు. మనుష్యులతో మాట్లాడాడు, వారి కష్టసుఖాలను పంచుకున్నాడు, సహవాసం చేశాడు, సంభాషించాడు. అలాగే గ్రంథకర్త అయిన దేవుడు తన గ్రంథము ద్వారా మనతో మాట్లాడతాడు. మనుషులకు దేవుని స్వరమే పరిశుద్ధ బైబులు. నిత్యత్వము నుండి వచ్చిన యేసు 33.5 సంవత్సరాలు ఇక్కడ ఉండి తిరిగి నిత్యత్వంలోకి వెళ్లిపోయాడు. ఈ మధ్యకాలంలో దేవుని సందేశమే బైబిలు వాక్యం. బైబిలు దేవుని వాక్యం. లేఖనాలలో క్రీస్తు కనపడతాడు, ఆయన వాక్యం వినపడుతుంది. దేవుడు పలికింది, రాసింది, రాయించింది దేవుని వాక్యం. యేసే దేవుని వాక్యం. అవతరించిన దేవుని వాక్యే బైబిలు. శరీరము ధరించిన దేవుని వాక్కు. పాత నిబంధన లేఖనముల్లో ఆయన అడుగుజాడలు కనిపిస్తాయి. కొత్త నిబంధనలో ఆయన స్వయంగా మానవులతో మాట్లాడిన దైవనరుడు, నరరూపు దాల్చిన దేవుడు. కృపాసనము చెంత యేసుదేవుణ్ణి కలుసుకోగలము. యేసు శిలువపై చనిపోయింది మానవత కోసమే, మానవులమైన మనందరి కోసమే.
నా పాపాలను ఆయన క్షమించాడు, పరిహరించాడు. ఆయన మనకు నిత్య జీవం ప్రసాదించాడు. క్రీస్తు వాక్యం పాత నిబంధనలో అవ్యక్తమై కొత్త నిబంధనలో యేసు మాటగా వ్యక్తం చేయబడింది. యేసే క్రీస్తని బైబులంతా ఏకకంఠంతో ఎలుగెత్తి పలుకుతుంది. బైబులు దేవుని నుండి వచ్చిందని మనకెలా తెలుసు? ఇది మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు బైబిలే చెబుతుంది. ఇది అందరూ వినాలి. బైబిలు తరతరాలుగా కాపాడబడిన గ్రంథం. దీన్ని నాశనం చెయ్యాలని ఎవరెంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వారే నాశనమైపోయారు. గాని బైబిలు చెక్కు చెదరకుండా ఉంది. యిర్మీయా గ్రంథంలో ఒక రాజును గురించి విన్నాము. దేవుని గ్రంథం అతని చేతికి అందించారు. అతడేం చేశాడు? చాకుతో ఆ గ్రంథాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు, చింపాడు. అయితే ఆ గ్రంథం తిరిగి రాయబడింది. ఈ రోజున మనకు పూర్తి గ్రంథం ఉంది. దేవుడే రాయించాడు, రాశాడు. ప్రతి తరంలోనూ బైబిల్ను చించేసేవారు, తగలబెట్టేవారు చెలరేగుతూనే ఉన్నారు. బైబిల్ వ్యతిరేక శక్తులు నాటి నుండి నేటి వరకు పనిచేస్తూనే ఉన్నాయి. బైబిలును తాము చదవరు, ఇతరులను చదవనీయరు. ఎంతమంది ముట్టడించినా బైబిలును ఎవరూ రూపుమాపలేకపోయారు. బైబిలే గెలిచింది. లోకంలో బైబిల్ ప్రతులు అమ్ముడుపోయినంతగా మరే గ్రంథమూ అమ్ముడుపోదు. గ్రంథములన్నిటిలో బైబిలుదే ప్రథమ స్థానం. తన వాక్యాన్ని దేవుడు స్వయంగా కాపాడుకున్నాడు. అంతేకాదు, బైబిలు దేవుని గ్రంథమని భూగర్భ పరిశోధకులు రుజువులెన్నో కనుగొన్నారు. తవ్వకాలలో కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. బైబిలు దేవుని గ్రంథమని ఈ వస్తువులు సాక్ష్యమిస్తాయి. మోషే పంచగ్రంథాలు రచించాడు అన్నాము. అయితే కొందరు మోషే కాలం నాటికి రాత అనేది ఎవరికీ తెలియదు అని వాదించారు. అప్పుడు రాత ఉందని భూగర్భం తవ్వకాలలో రుజువులు దొరికాయి. ఎరికో పట్టణము, ప్రాకారాలు అలనాడు కూలిపోయాయి. ఈ చరిత్రను భూగర్భ పరిశోధకులు ధృవపరుస్తున్నారు. వారికి కొన్ని రుజువులు దొరికాయి. బైబిలు నమ్మదగిన చరిత్ర అనడానికి ఎన్నెన్నో ఆధారాలు పరిశోధకులు కనుగొన్నారు. ఎన్నో రాతప్రతులు, శాసనాలు దొరికాయి. యెషయా గ్రంథపు చుట్టలు, మృత సముద్ర ప్రాంతంలో దొరికిన గ్రంథపు చుట్టలు మనకు బలమైన ఆధారాలు. ఇక ప్రవచనాలను గమనించండి. నెరవేరిన ప్రవచనాలు ఇదే సత్యాన్ని రుజువు చేస్తాయి. ఇది దేవుని గ్రంథం. బైబిల్ మొదట రాయబడినప్పుడు ఆ గ్రంథంలో నాలుగో వంతు ప్రవచనాలే. జరగబోయే సంగతులే ప్రవచనాలు. ఈ రోజున ఎన్నో ప్రవచనాలు ఇంతవరకు నెరవేరినట్లు మనకు తెలుసు. అలనాటి ప్రవక్తలు బతికి ఉండగానే కొన్ని ప్రవచనాలు అప్పటికప్పుడే నెరవేరాయి. మీకాయా అనే ప్రవక్త ఉండేవాడు. అతడు ఆహాబు రాజుకు ప్రవచనం చెప్పాడు. నీవు యుద్ధం చేయకూడదు, చేస్తే ఓడిపోతావు, నీ ప్రాణాలు కోల్పోతావు. అబద్ధ ప్రవక్తలు రాజును వెళ్లమని ప్రోత్సహించారు. మికాయా మాటలు రాజు నమ్మక అతణ్ణి చెరసాల నిర్బంధంలో ఉంచాడు. మికాయా చెప్పినట్లే రాజు యుద్ధంలో హతమైపోయాడు. రాజు మారువేషంలో ఉన్నా బాణం అతనికే తగిలింది. అతడు చనిపోయాడు. మికాయా ప్రవచనం అక్షరాలా నెరవేరింది. 1 రాజులు 22వ అధ్యాయంలో ఈ వృత్తాంతమున్నది. సరే, పాఠం ఇక్కడ ఆపుదాము. వచ్చే పాఠంలో దేవుని వాక్యాన్ని గురించి మరిన్ని సత్యాలు తెలుసుకుందాము. అందాక సెలవు. ముగింపులో ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవైన మా దేవ, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీవు మాకు అనుగ్రహించిన వాక్యము ఎంతో విలువైనది. ఈ గొప్ప బహుమానము కొరకు మీకెంతో కృతజ్ఞులం. దినదినము నీ వాక్యాహారము చేత మేము పోషించబడుతున్నాము, బలపడుతున్నాము. నీవు మమ్మలను మీ వాక్య సందేశముల ద్వారా ఎంతో ప్రోత్సహిస్తున్నావు. జీవితమనే యుద్ధరంగములో గెలవడానికి కావలసిన ఆయుధ సంపత్తి మీ వాక్యమందు మాకు లభిస్తున్నది. మిమ్మలను మహిమపరుస్తున్నాం.
మరొకసారి ఆదికాండము నుండి మేము ధ్యానాలు ప్రారంభించుకుంటున్నాము. ప్రభు, మీ వాక్యం యొక్క విశిష్టతను మేము ధ్యానిస్తున్నాము. మమ్మలను బలపరచండి, మీరే మహిమ పొందండి. ఈ యాత్రలో మీరు మాకు తోడై ఉండండి. 66 గ్రంథాలు, ప్రతి గ్రంథము, గ్రంథములోని ప్రతి అధ్యాయము, అధ్యాయములోని ప్రతి వచనము మేము ధ్యానించడానికి మాకు వెలుగు దయచేయండి. పరిశుద్ధాత్మదేవా, మమ్మలను సర్వసత్యములోనికి నడిపించు, మమ్మలను బలపరచు, మహిమ పొందు. ప్రతి విధమైన ఆటంకమును తొలగించు. మీ వాక్య సందేశముతో మమ్మలను నింపుమని, వాక్యము మాలో సమృద్ధిగా నివసించున్నట్లు దీవించుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.

0: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 93999952570. మరొక నంబర్ 93999952580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com. మా వెబ్సైట్ వివరాలు www.radio882.com.
1: తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా 66:13. తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా 66:13.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 12-13 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ఎఫ్రాయిమీలకు గిద్యోనుతో జరిగిన గొడవ మరలా యెఫ్తాతో కూడా జరిగింది. తమను యుద్ధానికి పిలువనందుకు యెఫ్తా ఇంటిని అగ్నితో కాల్చివేస్తామని చెప్పారు. పిలిచినప్పుడు రాలేదు, కానీ విజయం సాధించిన తర్వాత తమకు ఘనత దక్కలేదనే అక్కసుతో ఇప్పుడు మాట్లాడుతున్నారు. అహంకారం తగాదాలకు మూలం. వ్యక్తుల సంతోషకరమైన జీవితం శాంతియుతమైన సమాజానికి దారితీస్తుంది. ప్రశాంతంగా జీవించడం, మన చుట్టూ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉండడం, స్పష్టమైన మనస్సాక్షిని కలిగి ఉండడం, అన్నిటికంటే అది లేకుండా మనము జీవించి ఉన్నంతవరకు మన రక్షకుడైన దేవునితో సహవాసాన్ని ఆస్వాదించడం, ఇతరులతో సమాధానం కలిగి ఉండడం మన లక్షణమై ఉండాలి. న్యాయాధిపతుల అనే పుస్తకంలో మొత్తం 12 మంది న్యాయాధిపతులు ఉన్నారు. సంసోను చివరివాడు. అతని గురించిన కథ విషయాలు ఈ పాఠంలో చూపబడ్డాయి. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, నేడు మనం న్యాయాధిపతులు 12 అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో ఎఫ్రాయిమీయుల కలహం చెప్పబడింది. ఇబ్సాను, ఏలోను, అబ్దోను అనే న్యాయాధిపతులు మనకు పరిచయమవుతున్నారు. వివరాలు వినండి. ఎఫ్రాయిమీయులు యెఫ్తాతో వివాదం పెట్టుకున్నారు. అన్నారు, నీవు యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మను ఎందుకు పిలవలేదు? నీవు కాపురమున్న ఇంటిని అగ్నిచే కాల్చివేస్తాము. యెఫ్తా అన్నాడు, నేను పిలిచాను గాని మీరు రాలేదు. అందుకని నా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని అమోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళాను. యెహోవా వారిని నా చేతికి అప్పగించాడు. ఇప్పుడు మీరు నాతో పోట్లాడడానికి వచ్చారా? ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో కూడా ఇలాగే వివాదం పెట్టుకున్నారు. మిద్యానీయులతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు ఎఫ్రాయిమీయులు సహకరించకపోగా వివాదం పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. ఎఫ్రాయిమీయులకు ఈర్ష్య, అసూయ ఎక్కువ. రానురాను రాజ్యం 2గా విభజించబడినప్పుడు, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం ఏర్పడినప్పుడు తిరుగుబాటుదారులు ఎఫ్రాయిమీయులే. దీనికంతటికీ కారణం ఎఫ్రాయిమీయుల నీచ బుద్ధి. ఈ రోజున కూడా సంఘాలలో అసూయ ఒకరి పట్ల ఒకరికి ఎక్కువగా ఉన్నట్లు కనపడుతోంది. అందుకే పౌలు ఫిలిప్పీ 2:3 హెచ్చరిక చేస్తూ అన్నాడు, కక్షచేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయ మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచాలి. కుళ్ళు, అసూయ, మత్సరం, ఈర్ష్య విశ్వాసులకు తగని లక్షణాలు. ఇలాంటివారు ఎదుటివారిని ఊరికే విమర్శిస్తూ ఉంటారు. యెఫ్తా అట్టి పరిస్థితులలో జాగ్రత్తగా ఉన్నాడు. ఎఫ్రాయిమీయులు అతని ఇల్లు తగలబెడదామని వచ్చారు. అప్పుడు యెఫ్తా గిలాదువారినందరినీ పోగు చేసుకుని ఎఫ్రాయిమీయులతో యుద్ధం చేయగా గిలాదువారు ఎఫ్రాయిమీయులను జయించారు. ఏలయనగా వారన్నారు, ఎఫ్రాయిమీయులకు మనష్షీయులకు మధ్య గిలాదువారైన మీరు ఎఫ్రాయిమీయుల ఎదుట నిలువక పారిపోయినవారు. ఎఫ్రాయిమీయులతో యుద్ధం చేయడానికి గిలాదువారు యొర్దాను దాటే రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీయుల్లో ఎవడో అన్నాడు, నన్ను దాటనీయండి. గిలాదువారు అతణ్ణి అడిగారు, నీవు ఎఫ్రాయిమీయుడవా? అందుకతడు, నేను కాను అనిన ఎడల వారు అతణ్ణి చూచి షిబ్బోలెతు అనే శబ్దము పలకమన్నారు. అతడు అట్లు పలుకనేరక సిబ్బోలెతు అని పలుకగా వారు అతణ్ణి పట్టుకుని యొర్దాను రేవుల వద్ద అతణ్ణి చంపారు. గమనించండి, గిలాదీయులు ఎఫ్రాయిమీయులను ఓడించారు. యొర్దాను భాగాన్ని ఆక్రమించారు. ఎఫ్రాయిమీయులు ఇక తప్పించుకోలేకపోయారు. వారు ఉచ్చరించడానికి వీలుకాని ఒక మాటను కల్పించారు. అది సాంకేతిక పదం షిబ్బోలెతు. అందులో షీ అనే హల్లు ఎఫ్రాయిమీయుల భాషలో లేదు. ఈ మాట అన్నప్పుడు దాని ఉచ్చారణను బట్టి అతడెవరో పసికట్టగలరు. ఎఫ్రాయిమీయులు షిబ్బోలెతు అనలేరు. ఈ విధంగా వారిని వారి జాతిని గుర్తించగలిగారు. ఎఫ్రాయిమీయులలో 42,000 మంది పడిపోయారు. యెఫ్తా 6 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో ఒకదానియందు పాతిపెట్టబడ్డాడు. సోదరీ సోదరులారా, ఇశ్రాయేలీయుల మధ్య ఒక గోత్రానికి ఇంకొక గోత్రానికి అంతఃకలహాలు రావడం దురదృష్టకరం. ఎఫ్రాయిమీయులు గర్విష్ఠులు, ఎల్లప్పుడూ వివాదాలు పెట్టుకుంటారు. ఈ కలహం ఎంతో జననష్టానికి కారణమైంది. 8వ వచనం, యెఫ్తా తరువాత బేత్లెహేమువాడైన ఇబ్సాను ఇశ్రాయేలీయులకు అధిపతి అయ్యాడు. అతనికి 30 మంది కుమారులు, 30 మంది కుమార్తెలు కూడా ఉన్నారు. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికి ఇచ్చి, తన వంశమునకు చేరని 30 మంది కన్యలను తన కుమారులకు ఇచ్చి పెళ్లి చేశాడు. అతడు 7 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు. ఇబ్సాను చనిపోయి బెత్లహేములో పాతిపెట్టబడ్డాడు. ఇప్పుడు 3 న్యాయాధిపతులు వస్తున్నారు, ఇబ్సాను, ఏలోను, అబ్దోను. వీరు పేరుకు మాత్రమే న్యాయాధిపతులు. వీరు ఇశ్రాయేలు జాతికి చేసిన మేలు ఏమీ లేదు. 60 మంది పిల్లలను కన్నాడు ఇబ్సాను. అదే అతడు చేసిన ఘనకార్యం. ఇతడు బెత్లహేమువాడు. బెత్లహేము దక్షిణ దేశంలో యూదాగోత్రానికి చెందింది. 7 సంవత్సరాల పరిపాలనలో తన ఇంటికి కోడండ్లను అల్లుళ్లను సమకూర్చుకోవడంతోటే సమయమంతా గడిచిపోయింది. పరిపాలనా వ్యవహారాలు వీరు పట్టించుకున్నట్లు లేదు. కుటుంబ విషయాలు మాత్రం చూసుకుంటూ కాలం వెళ్లబుచ్చారు. కుటుంబం పనులు చూసుకోవచ్చు, అందులో తప్పేమీ లేదు. కాని ఇబ్సాను అంతకు మించి ఏమి చేశాడు? తన బాధ్యతలేవో అతడు గుర్తించినట్లు లేదు. కుటుంబంలో నీ పిల్లలను ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, వారిని పోషించు. కాని కేవలం నీవు అందుకేనా జీవించేది? నీ ధ్యేయమేమిటి? నీ గమ్యమేమిటి? దేవుని పనికి ఆటంకం కలిగించే పక్షంలో నీ కుటుంబ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవచ్చు. ముఖ్యమైనది ఏదో అది మొదట చేయాలి. ఇబ్సానులాంటి దైవసేవకులు కొందరున్నారు. ఎంతసేపటికి కుటుంబ అక్కరలను గూర్చే మాట్లాడతారు. ఏలోను అనే మరో న్యాయాధిపతి, ఇతడు జబూలూనీయుడు. అతడు 10 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు. అతడు చనిపోయి జబూలూను దేశమందలి అయ్యాలోనులో పాతిపెట్టబడ్డాడు. ఇతనికి కుటుంబం కూడా ఉన్నట్లు లేదు. 10 ఏండ్లు ఇతడు ఏమి చేస్తున్నట్లు? కడుపులోని చల్ల కదలకుండా ఉన్నచోటనే ఉండిపోయాడు. చివరికి చనిపోయాడు. అతని తరువాత పిరాతోనీయుడైన హెల్లేబు కుమారుడైన అబ్దోను ఇశ్రాయేలీయులకు అధిపతి అయ్యాడు. అతనికి 40 మంది కుమారులు, 30 మంది మనుమలు ఉన్నారు. వారు 70 గాడిద పిల్లలను ఎక్కి తిరిగేవారు. అతడు 8 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు. అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీయుల మన్యములోనున్న పిరాతోనులో పాతిపెట్టబడ్డాడు. అబ్దోను యాయీరులాంటివాడే. కొడుకులకు మనమలకు వాహనాలు కొనిపెట్టాడు. 70 గాడిదలు పట్టణమంతా తెగతిరుగుతున్నాయి. ఆ గాడిదలనెక్కినవారు న్యాయాధిపతిగారి పిల్లలు, కొడుకులు, మనమలు. ఇది అబ్దోను చేసిన నిర్వాకం. ఇబ్సాను, ఏలోను, అబ్దోను, వీరు చేసినది చెప్పుకోదగ్గది ఏమీ లేదు. ఇప్పుడు మనం 13వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు 7వసారి తమ దేవుడైన యెహోవా నుండి మరల తొలగిపోవటం జరిగింది. సంసోను అనే న్యాయాధిపతి కొంతవరకు వారికి విడుదల కలిగించాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల క్రింద అణగారిపోయారు.

0: వివరాలు వినండి. ఇశ్రాయేలీయులు మరల యహోవా దృష్టికి దోషులు కాగా, యహోవా 40 సంవత్సరాలు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించాడు. పడమటి దిక్కున ఫిలిస్తీయులు బలంగా ఉన్నారు. ఆ కాలమున దాను వంశస్థుడు, జొరియా పట్టణస్థుడు అయిన మానోహ అనే ఒకడున్నాడు. అతని భార్య గొడ్రాలు. యహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలివి, నీకు కాన్పులు లేవుగదా, అయితే నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కాని మద్యమునే కాని త్రాగకుండా ఉండాలి. అపవిత్రమైన దేనినీ తినకూడదు. నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు, అతని తలమీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్టీయుల చేతి నుండి ఇశ్రాయేలీయులను రక్షించ మొదలు పెడతాడు. సంసోను పేరు తెలియని క్రైస్తవుడెవరూ ఉండరు. అతనికి ఎన్నో యోగ్యతలు, అర్హతలున్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాని అతడు చేజేతుల అన్నీ పోగొట్టుకున్నాడు. ఇతడే చిట్ట చివరి న్యాయాధిపతి. ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను కొంతవరకు విడిపించగలిగాడు. యఫ్తా కాలంలో మొదలైన అంతఃకలహాలు రానురాను ఎక్కువ కాజొచ్చాయి. సంసోను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు అతని బలానికి, బలహీనతలకు గల రహస్యమేమిటో దేవుడు మనకు తేటగా చూపాడు. సంసోను అంతటి గొప్ప వ్యక్తి ఎవరూ లేరు. గొప్ప వ్యక్తి అయి ఉండి అవకాశాలను పోగొట్టుకుని జీవితాన్ని విషాదాంతం చేసుకున్న వ్యక్తి కూడా ఎవరూ ఉండరు. జొరియా అనే పట్టణముంది. ఈ పట్టణం దానుకు యూదాకు మధ్యన ఉంది. యెరూషలేముకు పడమటి దిక్కున ఉంది. మానోహ దంపతులకు పిల్లల్లేరు. సంసోను పుట్టుక దేవుని అద్భుతమే. ఇస్సాకు, యోసేపు, బెన్యామీను మొదలైన వారిలాగే ఇతడు అద్భుతంగా జన్మించాడు. సంసోను పుట్టకముందే దేవుడతణ్ణి ఏర్పరుచుకున్నాడు. అతడు ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయుల బారి నుండి విడిపించాలని దేవుని నిర్ణయం. దేవుని దూత కనబడి మానోహ భార్యకు చెప్పాడు, నీవు కొడుకును కంటావు, అతడు నాజీరు. సంఖ్యాకాండంలో నాజీరు అంటే ఎవరో తేటగా చెప్పబడింది. అతడు మద్యము తాగడు, ద్రాక్ష పండ్లు కూడా తినడు. ద్రాక్షరసం లౌకిక సంతోషానికి సంకేతం. నాజీరు సంతోషం దేవునియందే ఉండాలి. ఎఫెసీ పత్రిక 5:18 దేవుడంటున్నాడు, మద్యముతో మత్తులై ఉండవద్దు, అందులో దుర్వ్యాపారమున్నది, ఆత్మపూర్ణులై ఉండండి. ఆనందం ఆత్మఫలం. గలతీపత్రిక 5:22 ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దీనికి విరుద్ధమైన నియమము ఏదీ లేదు. నాజీరు తలవెండ్రుకలు కత్తిరించుకోకూడదు. 1 కొరింథీ 11:14 పురుషుడు తలవెండ్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావసిద్ధముగా మీకు తెలుసుగదా. పొడుగాటి వెంట్రుకలు పురుషునికి అవమానం. అయితే నాజీరు తన దేవుని కోసం ఈ అవమానాన్ని భరించాలి. నాజీరు శవాన్ని ముట్టకూడదు. తన బంధువుల శవమైనా సరే ముట్టకూడదు. ముట్టితే అపవిత్రుడవుతాడు. లూకాసువార్త 14:26-27 ప్రభు అన్నాడు, ఎవడైననూ నా వద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తన ప్రాణమును సైతం ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఎవడైనను తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అనగా విశ్వాసి జీవితంలో యేసుక్రీస్తుకే ప్రాధాన్యముంది. ఆయనే మొదటివాడు, ఆయనకే ప్రథమ స్థానం. సంసోను నాజీరు. అతడు దైవజనుడు. బాల్యం నుండి అతడు నిష్టగా పెంచబడ్డాడు. అయితే అతడు దేవుడిచ్చిన పనిని, అప్పగించిన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించలేకపోయాడు. ఈ అధ్యాయంలో 5వ వచనం చూడండి. అతడు పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిస్తీయుల చేతి నుండి ఇస్రాయేలీయులను రక్షించ మొదలుపెట్టుతాడు. దేవుడతనికి ఎంత ప్రాముఖ్యమిచ్చాడో చూచారా? విజయం అతని తలుపు తట్టింది. అతడు గొప్పగా ఆరంభించాడు, ముగించలేకపోయాడు. చాలామంది క్రైస్తవులు ఇదే స్థితిలో ఉన్నారు. ఆరంభిస్తారు, వీరు ఆరంభశూరులు మాత్రమే. గలతీపత్రిక 5:7 మీరు ఇంతవరకు బాగుగా పరిగెత్తుతున్నారు, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించాడు? చాలామంది బైబిలు చదవటం మొదలు పెడతారు, మధ్యలో ఆపేస్తారు. ప్రారంభం బాగానే ఉంటుంది, ముగింపు అపజయం. దేవుడప్పగించిన పనిని ముగించకపోతే అది దేవునికి మహిమ కలిగించదు సరిగదా, అన్యుల మధ్య అవహేళనకు కారణమవుతుంది. ఆ స్త్రీ తన పెనిమిటికి చెప్పింది, దైవజనుడొకడు నాకు చెప్పాడు, అతని పేరు నాకు చెప్పలేదు, నాకు బిడ్డ పుడతాడని అన్నాడు, అతడు జీవితాంతం వరకు నాజీరుగా ఉంటాడట. అప్పుడు మానోహ తన భార్యతో కలిసి మరొకసారి దేవుని దర్శనం చేసుకున్నాడు. దేవుడు తాను చెప్పిన మాటను ధృవపరిచాడు. మానోహ అర్పణము సిద్ధం చేస్తాను అన్నప్పుడు యెహోవా దూత ఒప్పుకోలేదు. నీ పేరేమిటని మానోహ అడిగితే అది చెప్పశక్యము కానిది అన్నాడు. మానోహ అతని భార్య నైవేద్యముగా ఒక మేకపిల్లను రాతిమీద యెహోవాకు అర్పించారు. జ్వాలలు బలిపీఠము నుండి ఆకాశమునకు లేస్తూ ఉంటే యెహోవా దూత బలిపీఠమందున్న ఆ జ్వాలల్లో పరమునకు ఆరోహణమయ్యాడు. ఆ తరువాత యెహోవా దూత మరల మానోహకు అతని భార్యకు ఇంకా ప్రత్యక్షం కాలేదు. ఆయన యెహోవా దూత అని మానోహ తెలుసుకొని, మనం దేవుణ్ణి చూచాము గనుక మనం నిశ్చయముగా చనిపోతాము అని తన భార్యతో అన్నాడు. అతని భార్య అన్నది, యెహోవా మనల్ను చంపగోరిన ఎడల ఆయన దహనబలిని నైవేద్యమును మన చేత అంగీకరించడుగదా. ఈ సంగతులన్నిటినీ ఆయన మనకు చూపించాడు, వినిపించాడు. ఆ తరువాత ఆ స్త్రీ కుమారుణ్ణి కని అతనికి సంసోను అనే పేరు పెట్టింది. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతణ్ణి ఆశీర్వదించాడు. యెహోవా ఆత్మ మహనిదానులో సంసోనును ప్రేరేపించడానికి మొదలుపెట్టాడు. గమనించారా? సంసోను విజయ రహస్యమిదే. అతని బలం కేవలం బాహుబలం కాదు, ఆత్మబలం. అతని బలం అతని వీపులో లేదు. గాజా ద్వారాలను విరిచి వీపుమీద వేసుకుని వెళ్లాడనుకోండి, అది ఆత్మబలం. అతని బలం వెండ్రుకల్లో లేదు. వాటిని క్షౌరం చేసినప్పుడు అతడు బలహీనుడు అయ్యాడనుకోండి, అతనిది ఆత్మబలం. దేవుని ఆత్మ అతణ్ణి ప్రేరేపించినప్పుడే అతనికి ఎక్కడ లేని బలం వచ్చింది. అతని వెండ్రుకలు నాజీరు వ్రతానికి సూచన మాత్రమే. దేవుని ఆత్మ అతనిలో లేడుగనక బలహీనుడయ్యాడుగాని వెంట్రుకలు క్షౌరము చేసినందుకు కాదు. సోదరీ సోదరులారా, సంసోను బలాఢ్యుడు నిజమే, కండలు తిరిగిన యోధుడు. అయితే సంసోను బలము భౌతికమైనది కాదు. అందుకే పౌలు తిమోతికి రాస్తూ అన్నాడు, క్రీస్తునందున్న కృపచేత బలవంతుడవు కావాలి. సంసోను అనే మాటకు అర్థం చిన్న సూర్యుడు. పొడవైన వెండ్రుకలున్నాయి, స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు, మహాబలవంతుడు, చివరికి ఎంతో బలహీనుడయ్యాడు. ఆత్మ బలపరచినప్పుడు బలవంతుడు, ఆత్మ అతణ్ణి విడిచినప్పుడు బలహీనుడు. సోదరీ సోదరులారా, బలహీనులను దేవుడు వాడుకుంటాడు. దేవుడు వాడుకోని బలవంతులు బలహీనులే. సంసోను జీవితంలో జరిగిన గొప్ప కార్యాలు దేవుడు చేసినవే. అతనికి కలిగిన వ్యక్తిగత అపజయాలు స్వయంకృతాపరాధాలు. వచ్చే పాఠంలో సంసోను జీవితంలోని మరికొన్ని విశేషాలను పరిశీలిద్దాము. ముగింపులో సంసోనును గురించి ఒక్క మాట చెప్పాలి. దేవుడిచ్చిన తలాంతులను దుర్వినియోగపరిచే నేటి విశ్వాసులకు సంసోను జీవితం గొప్ప హెచ్చరిక. ప్రియమైన సోదరి సోదరుడా, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా, అప్పుడే నీవు ఆధ్యాత్మికంగా బలవంతుడవు. దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.
1: గిద్యోను మిద్యానీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు గిద్యోనుతో ఎవరు వివాదం పెట్టుకున్నారు? ఒకటి ఎఫ్రామీయులు, రెండు బెన్యామీనీయులు, మూడు లేవీయులు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశంలో సంసోను గురించిన కథలో ఇస్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఎప్పుడు యెహోవా అని సంబోధించలేదని చూడగలం. వారు ఆయనను నిబంధన దేవునిగా పరిగణించలేదు. ఇస్రాయేలు ప్రజలు దేవునికి దూరమయ్యారు. వారు ఫిలిస్తీన్లతో పోరాడడం మానేశారు. వారు దేవునికి, చెడు ప్రపంచానికి మధ్య తేడను చూడలేకపోయారు. అయినప్పటికీ దేవుడు తన ప్రణాళికలను కొనసాగించాడు. సంసోను అనే వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. అతడు స్వార్థపూరిత చర్యలను కూడా తన స్వంత ప్రయోజనాల కోసం ఉపయోగించాడు. సంసోను దేవునితో కలిసి పనిచేసిన గొప్ప నైపుణ్యాలు కలిగిన నాయకుడు కాదు. నైపుణ్యం లేని వారిని దేవుడు ఎలా ఉపయోగించగలడు అనే దానికి అతడు ఒక ఉదాహరణ. అతడు ఖచ్చితంగా కొన్ని సహజ విషయాలను తిరస్కరించాలి, అంటే వాటన్నిటినీ అతడు నిరాకరించవలసి వచ్చింది. దేవుని విషయంలో అతడు ఎంత నిక్కచ్చిగా ఉన్నాడో ఇది చూపుతుంది. సంసోను తల్లి వాగ్దానంలో కొన్ని విషయాలను పాటించవలసి వచ్చింది. దేవుడు అనుమతించనిదేది కూడా ఆమె తినలేదు, త్రాగలేదు. తన జుట్టును ఎవరు కత్తిరించుకోకూడదనే నియమాన్ని మాత్రమే సంసోను పాటించాడు. అతడు ఇతర నిబంధనలను పాటించలేదు. ఏది ఏమైనప్పటికీ ఇస్రాయేలు ప్రజల జీవితం మన జీవితాలకు గొప్ప హెచ్చరికగా ఉంటున్నది. కాబట్టి ఈ సత్యాలను మనము అన్వయించుకొని జాగ్రత్త పడులాగున దేవుడు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. చాలా విషయాలు అడగాల్సి ఉంది, రండి అడుగుదాం. బ్రదర్ జగన్ కార్యక్రమానికి స్వాగతం. గత నమోదులో మనం లాస్ట్ షిప్ను గురించి చూశాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే, ఆ తండ్రి యొక్క హార్ట్ అంతగా ఒకరు వెళ్ళిపోయారే, 99 నా యొద్ద ఉన్నాయితే అని చెప్పలేదు. వారు ఆ ఒకరి కోసం వెళ్ళి వెతికి ఆ పార్ట్ని చూశాం. ఈరోజు మనం లూక్ 15వ అధ్యాయములో ది లాస్ట్ కాయిన్ గురించి మనం చూడబోతున్నాం. ఈ లాస్ట్ కాయిన్ అని చెప్పినప్పుడు ఆ నమోదుకు దీనికి ఫండమెంటల్ ఏంటా వ్యత్యాసం?
1: మీరు ఫండమెంటల్ అని అడగడం వల్ల నేను సాధారణంగానే ఈ యూదా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్లడం లేదు, ఎప్పుడు ఆ విధంగా చూడను. దీని యొక్క స్పిరిచువల్ థాట్ మాత్రం తీసుకోవాలనుకుంటా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వారికి ఇచ్చాడు, దాని స్పిరిచువల్ థాటే మనకి ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్తో చేర్చి చదవకూడదని చెప్పడంలా, అది ఒక విధమైన టీచింగ్. అది చదివేవారు ఉంటారు, అది ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఉంటారు, అందుకని హీబ్రూ చదివి గ్రీక్ చదివి వచ్చేవారు ఉన్నారు. అది తప్పని చెప్పడం లేదు. నేను సాధారణంగా బ్యాక్గ్రౌండ్లకి అధికంగా వెళ్లేది లేదు. నా యొక్క థాట్, అధికంగా బ్యాక్గ్రౌండ్లకి వెళ్లేప్పుడు నాకు వారికైన ధర్మశాస్త్రాన్ని పొందుకుంటున్నాను. కానీ నాకైనా ఒక స్పిరిచువల్ థాట్ దొరకాలంటే దానికంటే ఇది అధికంగా ధ్యానించాలనుకుంటా. అయితే ఇప్పుడు మనం ఈ ఉపమానాన్ని గుర్చి చూసేప్పుడు, మీరు ఫండమెంటల్ అని అడగటం వల్ల దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది. మొదటది చెప్పి దాని తర్వాత దీనిలోనికి వెళితే బాగుంటుంది అనుకుంటాను. 8వ వచనం నుండి 10వ వచనం వరకు అది చెప్పబడింది. లూకాసు వార్త 15వ అధ్యాయము 8 నుండి 10 వరకు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అని ఉంది. అప్పుడు అందులో కనిపెట్టే మెథడ్స్ అని ఉన్నాయి. దీపం వెలిగించి, ఇల్లు ఊడ్చి అనేవి ఉన్నాయి. దాని గురించి చూడగలరు? అవును, డీటెయిల్ గా ఉంది. అది తర్వాత చూద్దాం. ఎందుకు ఆ స్త్రీ ఈ ఒక వెండి నాణెము కొరకు ఇంపార్టెన్స్ ఇస్తుంది? ఆ స్త్రీ దగ్గర మిగతా 9 నాణెములు ఉండి కూడా అక్కడ ఒక నెంబర్ చెప్తున్నాడు, 10 అని అక్కడ చెప్తూ ఉన్నాడు. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. వేదపాఠ్య నిపుణులు అది చెప్తూ ఉన్నారు. ఏంటంటే, సామాన్యంగా ఇస్రాయేలీల్లో స్త్రీలను వివాహము చేసుకొనక ముందు నిశ్చయం చేసిన తర్వాత వారి చేతిలో వచ్చి 10 వెండి నాణెములు కలిగిన చైన్ వంటిది ఇస్తారట. అందులో 10 కమాండ్మెంట్స్ రాసి ఉంటుందట. ఒక్కొక్క నాణెములోనూ ఒక్కొక్క కమాండ్ రాసి ఉంటుందట. ఇదొచ్చి ఇప్పుడు మన ఊరిలో నిశ్చయం చేసేప్పుడు చూస్తే కొందరు రింగ్ పెడతారు, కొందరైతే గాజులు వేస్తారు, కొందరు బైబిల్ మార్చుకుంటారు. ఇలా కొన్ని
0: చేస్తున్నారు
1: కల్చర్ని బట్టి. వారి కల్చర్ ప్రకారం ఆ స్త్రీకైతే 10 వెండి నాణెములు ఉన్నటువంటి చైన్ ఒకటి ఇస్తారు, చైన్ వంటిది ఒకటి ఇస్తారు. ఇది వచ్చి స్పిరిచువల్గా ఇచ్చేది. మా యొక్క కుటుంబంలో నీవొచ్చి స్పిరిచువల్గా నడిపించడానికి రామ్మా, ఈ 10 నీవు గైకొనాలి అనేది చెప్తూ, అందులో ఒకటి తగ్గిన ఆ నిబంధనను మీరినట్టే ఆమె. ఇప్పుడు ఒక ఉదాహరణకు, వ్యభిచరింపకూడదు అనేది ఉంటుంది. ఆ వెండి నాణెం కనపడలేదనుకోండి, ఇప్పుడేమవుతుంది? లైఫ్లో అది అడిగేప్పుడు ఆ ఒక వెండి నాణెం లేదు, 9 ఉన్నాయి, ఏ ఆజ్ఞ మీరింది?
0: మరి మేజర్
1: మేజర్ దొంగిలింపరాదు అనేది ఉంటుంది, దొంగలించకూడదు. ఇప్పుడు రాహిలు తను ఏం చేస్తుంది? అక్కడి నుండి తండ్రి ఇంటి నుండి వచ్చేప్పుడు తండ్రి కొలిచే బొమ్మల్ని దొంగిలించుకుని వస్తుంది. ఇప్పుడు ఈ వెండి నాణెం కనపడలేదంటే ఈమె దొంగనే అర్థం స్పిరిచువల్గా చూస్తే. సో ఆ విధంగా అందులో ఏ ఒకటి కూడా ఏమోకూడదు, మిస్ అయిపోకూడదు. మిస్ అయితే పెండ్లే ఆగిపోతుంది.
0: అంత సీరియస్ అయిన
1: సీరియస్ అయిన విషయం ఆమె లైఫ్కైనా 10 అది. ఇప్పుడు ఇంటిలో ఏది కనబడకపోయినా అది సమస్యే కాదు.
0: అయితే ఇవి
1: ఈ 10 పెళ్లి కొడుకు వచ్చేప్పుడు వారి ఇంటి వారు చూస్తారు, వరుడొచ్చేప్పుడు చూస్తాడు. ఆ 10 ఆమె మెడలో వ్రేలాడితేనే సెలెక్టెడ్. వరుడు వధువును పెళ్లి చేసుకోవడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఇచ్చి వెళ్ళాడు, ఆజ్ఞలను ఇచ్చి వెళ్ళాడు. ఈ ఆజ్ఞలను ఈ స్త్రీ అనేది ప్రత్యేకించి సంఘానికి సూచనగా
0: ఉంది.
1: ఆ సంఘం అనేది ఈ నియమములను చివరి వరకు భద్రపరుచుకోవాలి. అది ఎంతవరకు? పెండ్లి చేసుకునేంతవరకు భద్రంగా చూసుకోవాలి. అప్పుడు వరుడు తిరిగి వచ్చేప్పుడు, యేసుక్రీస్తు వచ్చేప్పుడు, ఇందులో ఏది కనబడకుండా పోయినా, ఆజ్ఞలలో ఏది కనబడకుండా పోయినా ఈమెకు పెండ్లి జరగదు. మోర్ ఇంపార్టెంట్, ఆమె లైఫ్ మరొక ఘట్టానికి వరుణితో వెళ్ళి ఆమె చనిపోయేంతవరకు జీవిస్తుంది. ఆమెకి ఆ అంగీకారాన్ని ఇచ్చేటువంటిదే ఈ వెండి నాణెము.
0: ఇది సాధారణ కథగానే ఉంది, కానీ దీని వెనుక ఉన్న స్పిరిచువల్ డెప్తే భయంకరంగా ఉంది.
1: ఇది ఇప్పుడు మనకి దేవుడు అలా న్యూ టెస్టమెంట్ నిబంధన ఇచ్చేతున్నాడు.
0: అయితే సులువుగా మాట్లాడుతున్నాడు,
1: ఆ విధంగా మాట్లాడుతున్నాడు. వాక్యమైనను దాని పొల్లైనను గతించిపోదనమాట, ఒకటి కూడా కనపడకుండా పోదని అర్థం. అప్పుడు నేను ఇది ఎలా కాపాడుకోవాలి వచ్చేంతవరకు?
0: చాలా కరెక్ట్గా గమనించాలి. మరి జీవితమే అలా మారుతుంది.
1: మారాలి. సో ఇప్పుడేంటి, ఇప్పుడు ఇది మనకొచ్చి ఇది ఒక యూదా పర్స్పెక్టివ్లో ఫండమెంటల్ అని మీరు అడగడం వల్ల దీన్ని చెప్పారు.
0: బ్యాక్గ్రౌండ్
1: ఇప్పుడు మన దృష్టిలో ఇది ఎలా చూడొచ్చంటే, సంఘములో ప్రభు ఏం చేస్తున్నాడు, అనేకుల కలయికగా ఒక కట్టడముగా మనం అమర్చబడి ఉన్నాం. అదే బైబిల్ చెప్తుంది, ప్రభువు మనల్ను అమూల్యమును సజీవమునైన రాయిగా ఉంచి నిర్మిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒక చైన్లో చూసినట్లయితే, ఒక ఉదాహరణకు చైన్లో చూసినట్లయితే, మనులు మనులుగా చేర్చి ఒక చైన్ తయారు చేసి ఉంటారు. అవన్నీ చేర్చబడిందే ఆ ఒకటి. ఇటికలన్నీ చేర్చి కట్టబడితేనే ఒక రూమ్.
0: అవును.
1: ఇప్పుడు మనమందరం కలిసి చేస్తే ఒక ప్రోగ్రాం. ఆ విధంగా ఆ 10 నాణ్యములన్నీ కలిసి ఉండేటువంటిదే ఒక కాన్సెప్ట్. ఇప్పుడు సంఘము తనలో ఉండేటువంటిది. గృహం అన్నది దేవుని యొక్క ఇల్లు, స్త్రీ అన్నది సంఘము. తనలో ఉండేటువంటిదైనా, దేవుని అమూల్యమైన రక్తము చేత సంపాదించిన వెండి నాణ్యమును పోగొట్టుకోకుండా చూసుకోవాల్సింది సంఘము యొక్క బాధ్యత,
0: రెస్పాన్సిబిలిటీ.
1: ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో ఏం చూసామంటే, వెలుపల కనబడకుండా పోయిన గొర్రెను చూసాం.
0: అవును, గొర్రె బయటికి వెళ్ళిపోయింది.
1: అది వెతుక్కుంటూ కాపరి బయటికి వెళ్ళాడు.
0: తండ్రి దాన్ని కనుగొని వాయిస్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడాము.
1: ఇప్పుడు నేను ఒక ఉదాహరణకు ఇలా చెప్తాను, మీరు గమనించండి. వెలుపట భర్త గొర్రె కోసం వెళ్ళాడు. లోన భార్య నాణ్యం వెతుకుతూ ఉంది. మొదట అతడనూ ఉంది. ఫస్ట్ తను వెతకడానికి వెళ్ళాడు, ఇక్కడ ఆమె వెతుకుతుంది. ఒక స్త్రీ పురుషునిగా చెప్పబడుతుంది, వధువు వరునికైన చిహ్నం. అప్పుడు సంఘము లోన కనబడని వారిని వెతకాలి. ఇదే వెండి నాణ్యంకైన సూచన.
0: లోపలే ఉన్నారు.
1: లోన ఉన్నారు.
0: వీళ్ళని రెడీ చేయాలి.
1: వీరు కనబడటం లేదు. ఇప్పుడు
0: కనిపించడం లేదు.
1: ఇప్పుడు దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అని చూస్తే, గత ఉపమానానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, తప్పిపోయిన గొర్రె ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు. ఎక్కడికి వెళ్ళిందనేదే తెలీదు. అయితే నాకు ఇది ఇంటిలోనే ఉంది, కాని ఎక్కడ ఉందో తెలీదు.
0: ఓహో, అదైతే తప్పిపోయింది. అదొక డిఫరెంట్ అయిన అప్రోచ్.
1: అది బౌండరీ వదిలి వెళ్ళిపోయింది. ఏ బౌండరీలో ఉందో తెలియదు.
0: ఓకే, ఇదైతే ఇంటిలోనే ఉంది.
1: నాకు తెలుసు, ఆ బౌండరీ తెలుసు.
0: బౌండరీ తెలుసు.
1: కన్ఫర్మ్ గా చెప్తారు చూడండి, ఇంట్లో ప్రొద్దున్నే స్నానానికి వెళ్ళేప్పుడు నా కమ్మలు ఇక్కడ ఉన్నాయండి.
0: ఇక్కడే ఉంది.
1: ఇక్కడే ఉన్నాయి. ఈ ఇంట్లోనే ఉన్నాయండి.
0: అయితే ఎక్కడున్నాయి?
1: అయితే ఎక్కడుందో తెలీదు. అంతకంటే ఘోరము, ఒకరిద్దరు ముగ్గురు కలిసి వెతికినా కొన్నిసార్లు కనపడదు. చూసారా?
0: అవును.
1: మా అమ్మగారికి ఒక అలవాటు ఉండేది, నేను చెప్తాను, మా అబ్బాయి కూడా చెప్తాడు మా అమ్మతో. అది ఏంటంటే, నైట్లో వారు మాత్రలు వేసుకుని పడుకుంటారు. అంటే షుగర్ మాత్రం, ఇటువంటివి ఏవో రెండు మాత్రలు ఉంటాయి. అప్పుడు రాత్రి వారు పడుకునేప్పుడు మాత్రలు వేసి పడుకుంటారు. అలా పడుకునే ముందు మా అబ్బాయి ఇవ్వడం జరుగుతుంది, కొన్నిసార్లు నేనే ఇస్తూ ఉంటాను. ఇలా ఎవరో ఒకరు ఇస్తాం. వారు తీసి ఇలా వేసుకునేప్పుడు ఒక మాత్ర కింద పడిపోతుంది. ఇది రొటీన్గా జరుగుతుంది. మా అబ్బాయి అడుగుతాడు, నేను అడుగుతా. డైలీ కింద వేస్తున్నారు కదమ్మా అంటే, ఏం చేసేది బాబు, నాకు తెలియడం లేదు. ఏదైనా ఒకటి క్రింద పడిపోతూ ఉంటుంది,
0: మిస్ అవుతుంది.
1: అయితే ఏం కష్టతరమైన పని అంటే, అది కనిపెట్టడం అనేది వచ్చి సిఐఏ కంటే కూడా కష్టతరంగా ఉంటుంది. అది వెళ్ళి ఏదైనా ఒక మంచం గోడ వెనుక వెళ్ళి అలా నుంచుంటుంది. అది కనిపెట్టనేలేము. ఏంటంటే ఇక్కడన్నా ఈ వాక్యంలో చెప్పబడుతుంది, ఆమె ఇంటిని ఊడ్చే అని ఉంటుంది కదా, మాత్రను ఊడవలేం చూడండి.
0: అవును, దుమ్ములో
1: కలిసిపోతుంది. అది వెదికే లోపల మేము పడే పాటుంటో చూడండి. ఆ రాత్రంతా మేమిది అనుభవించాము, కానీ వెండి నాణ్యం కాదు గాని ఒక చిన్న మాత్ర. ఈ విధంగానే అది ఇంటిలోనే ఉంటుంది, కానీ అది మీరు కనిపెట్టనే లేకుండా ఒక దగ్గరికి వెళ్ళి మరుగై ఉంటుంది. అది వెరీ చిన్నదిగా ఉంటుంది. కొన్నైతే ఆ ఫ్లోర్ కలర్లోనే ఉంటుంది. అది కనిపెట్టలేం చూడండి. దీని అర్థం ఏంటంటే, ఈరోజు బయటికి వెళ్ళి కనబడకుండా ఉన్నవారు అనజనులు, ఇస్రాయేలీలు, మీరు ఎవరినన్నా చెప్పుకోండి. అయితే విశ్వాసిగా సంఘములో కనబడిన ఒక గొప్ప కూటమే ఉంది.
0: వారం వారం వస్తున్నాడు.
1: వారం వారం వస్తున్నారు. సంఘములోనే వీరు కనపడకుండా ఉన్నారు. వీరిని మీరు కనిపెట్టనే లేరు.
0: అప్పుడు ఆ స్పిరిచువల్ దృష్టితో చూస్తేనే గాని,
1: అయితే దాన్ని కనిపెట్టడానికి మరొక దారి, ఆత్మీయ కోణం అనేది ఒకటి ఉంది. దానితో మరొక దారి ఉంది. దాన్ని మనం తర్వాత చూద్దాం. అయితే ఈ కనబడని నాణ్యము ఎవరై ఉంటారు? ఈరోజు నా మట్టుకైతే అందరూ ది బెస్ట్. నేను అదే ఎప్పుడు చెప్తుంటా. ఒక స్కూల్లో మీరు వెళ్ళి అడిగితే, మీ యొక్క ఒక క్లాస్ రూమ్లో ఒక డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వస్తున్నాడు. వచ్చేం చేస్తున్నాడు, అక్కడున్నటువంటి ఒక క్లాస్ టీచర్ దగ్గర మీ క్లాస్ గురించిన ఒక రివ్యూ ఇవ్వండి అన్న వెంటనే, సార్ ఆ ఫస్ట్ 2 బెంచెస్లో కూర్చున్న వారికి ఎప్పుడు మంచి ర్యాంకులు వస్తుంటాయి, ఆ వెనుకున్న వారు యావరేజ్, ఆ బ్యాక్ బెంచ్లో ఉన్నవారు కొంత ఇదిగా ఉన్నారు, వారిని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అని కూడా చెప్తారు. డీటెయిల్స్ చెప్తారు. వారి వల్ల చెప్పగలరు, ఆ క్లాస్ టీచర్ వల్ల. ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక వార్డులో ఒక నర్స్ దగ్గర ఒక డాక్టర్ అడుగుతాడు పేషెంట్స్ కండిషన్. ఒక్కొక్క పేషెంట్ కండిషన్ వారికి తెలుసు. ఒక చర్చిలోకెళ్ళి ఎంతమంది పరలోకానికి వెళ్తారో మీరు చెప్పగలరా? అక్కడున్న వారి వాళ్ళు చెప్పగలరా? ఈనాటికి మనకి తెలీదు. ఎందుకంటే మనమనుకుంటున్నాం, ఆశపడుతున్నాం మన చర్చిలో ఉన్నవారు అందరూ హెవెన్కి వెళ్లాలని. అందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. హెవెన్కి వెళ్లడానికే నేను ఎక్కడికొచ్చి ఉన్నాను.
0: ఎక్కడికొచ్చాను?
1: చర్చికే వచ్చాను. ఎందుకంటే వెండి నాణెము నాకు ఇవ్వబడిందే పెండ్లి కోసమే ఇవ్వబడింది. సో పెండ్లి కుమారుతో పరలోకానికి వెళ్లడానికే ఇంట్లోకొచ్చాను. ఇంట్లో నాణెముంది. కాని ఈరోజు ఆ నాణెమెక్కడా? హెవెన్కి వెళతామా? పెండ్లి జరుగుతుందా ఈనాడు? అనేక వెండి నాణెములు కనపడటం లేదు ఈరోజు చర్చిలో. ఎక్కడున్నాయో తెలియడం లేదు. స్పిరిచువల్గా తీసుకున్నట్టయితే అందరూ కూర్చుని ఉంటారు. ఎంతమంది స్పిరిచువల్గా లాస్ట్? నేను చర్చికి వస్తున్నా, వెళ్తున్నాను, యాక్టివ్ మెంబర్. అన్నీ ఏవేవి మీరు దశంభాగాల నుండి మీరేవైతే చెప్తారో ఐఎమ్ రెడీ టు పే. ఫస్ట్ ఇచ్చేస్తా. చర్చికి వస్తాను, ఫ్యామిలీగా వచ్చి కూర్చుంటా, వెళ్తాను. బట్ నేనింకా దేవుని యొక్క ఆ చైన్ రోలో నేను ఉన్నానా, ఆ సిరీస్లో ఉన్నానా, లేక కనబడకుండా వేరుగా ఉన్నానా? ఇది కనిపెట్టాల్సింది ఎవరి బాధ్యత?
0: ఆ కాపరి బాధ్యతే.
1: ఆ యొక్క సంఘ కాపరి బాధ్యత ఆయనే కనిపెట్టాలి. దేవుడు వచ్చేప్పుడు ఏ ఒక వ్యక్తి కానివ్వండి, ఒక ఇంజనీర్ వస్తున్నాడు. ఇంజనీర్ ఒక కట్టడాన్ని కట్టేప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి విచారిస్తాడు?
0: అక్కడుండే ఇంజనీర్ దగ్గర.
1: అక్కడున్న ఇంజనీరో అక్కడున్న సూపర్వైజరో వారికి ఇవ్వాలి రిపోర్ట్ అనేది. ఇవ్వాలి
0: గ్రౌండ్.
1: ఆ ఒక్కొక్క ఇంజనీర్ గాను అక్కడ కడుతున్నటువంటి కూలివారు పెద్ద మనుషులు అందరి దగ్గరికి వెళ్ళి ఎన్ని రాళ్లు పెట్టారు అవన్నీ అడుగుతూ ఉండరు. ఎవరిని అడుగుతారు?
0: ఆ ఇన్ఛార్జ్ సూపర్వైజర్.
1: యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, నేను వచ్చేప్పుడు నేనిచ్చిన 5 కాసులెక్కడా? నేనిచ్చిన 2 కాసులెక్కడా? నేనిచ్చిన 1 కాసు?
0: ఆయన అడుగుతున్నాడు.
1: అడుగుతున్నాడు. లెక్క అడుగుతాడని ఉంది. ఆయన వచ్చి అతని దగ్గర ఆ కార్యముల నిమిత్తం లెక్కప్పచెప్పాలని భయంతో వాటిని మార్చి రాసినట్టుగా బైబిల్ చెప్తుంది. ఈరోజు అస్తమానం మనం ఈ మాట చెప్తుంటాం, ఈ మాట బైబిల్లో ఉందని. మనం బైబిల్లో ఉండే మాటను చెప్తేనే మనం సమస్యలు ఎదుర్కొంటున్నాం. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా అని ఉంటుంది. ఈరోజు ప్రభువు వస్తున్నప్పుడు యూ మస్ట్ క్వశ్చన్. ఈచ్ అండ్ ఎవ్రీబడి షుడ్ క్వశ్చన్. నేను చెప్పేది ఫర్ ఇవాంజలిస్ట్ ఆల్సో, ఫర్ ప్రాఫెట్ అండ్ అదర్స్ ఆల్సో. వారి వారి మినిస్ట్రీని గుర్చిన రిపోర్ట్ని ఆయన అడుగుతాడు కదా. నా సంఘమును గుర్చిన రిపోర్ట్, నా యొక్క మినిస్ట్రీని గుర్చిన రిపోర్ట్ ఎక్కడా? నా దగ్గరుందా దాని గుర్చిన ఎక్సెల్? నేను తీసి ఇవ్వగలనా? నువ్వు ఇవ్వలేవు. ఎన్ని నాణెములు కనబడలేదో నాకు తెలీదు. అందరూ ఏం చెప్తున్నారు? హఠాత్తుగా ఒక విశ్వాసులు మరి కొందరు 10 మంది సంఘం వదిలి వెళ్ళిపోతున్నారు. మరొక సంఘానికో లేక దేనికో వెళ్ళిపోతున్నారు. పాస్టర్లు ఏం చెప్తున్నారో తెలుసండి. ఆ సమయంలో వీరందరూ ఇలా చేస్తారని నాకు తెలియనేలేదు. అదినూ వీరే చేస్తారని నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పిన మాటకొస్తున్నా. ఎందుకు రాలేదు తెలుసా? ఆ స్పిరిచువల్ ఐడెంటిఫికేషన్ లేదు. ఆ స్పిరిచువాలిటీని కనిపెట్టే. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వస్తున్నాడు కూడా, 1000 మంది బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నారు. యేసు 1001గానే అక్కడ ఉన్నాడు, అందరితో నడిచి వస్తున్నాడు. అలా నడిచి వచ్చేప్పుడు ఆ 1000 మందిని చూసేప్పుడు సర్పసంతానంగా కనపడుతున్నారు కదా. ఈయన ఒక దేవుని గొర్రెపిల్లగా కనపడుతున్నాడు కదా. యేసు మాత్రం డిఫరెంట్గా వచ్చుంటాడా? దేవుని దూతల ముందు వెనుక నుంచుని దారి వదలండి, యేసు బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నాడు సర్వోన్నతుడు అని చెప్తున్నారా? 10 మందితో 11వ వానికి
0: వస్తున్నాడు.
1: సింపుల్గా వస్తున్నాడు. వచ్చేప్పుడు ఏది గొర్రెపిల్ల, ఏది సర్పసంతానమో క్లియర్గా ఉన్నాడు కదా. అప్పుడు ఈ నాణెము ఏది కనపడకుండా పోయింది, ఇంకా ఏది యాక్టివ్ అని ఎలా తెలుస్తుంది? ఈ కనబడని నాణెము మనలో అనేక మంది ఏది కనబట్టలేదు అనుకుంటున్నారు. అనేక మంది వెనుకంజ వేసి బయటికి వెళ్ళిన తర్వాత చెప్తున్నారు, సంఘం వదిలి వెళ్లేవారుంటారు,
0: వచ్చాడు వెళ్ళిపోయాడు,
1: వెళ్ళిపోయాడు. అతను కాదు కనపడకుండా పోయింది, అది తప్పిపోయిన గొర్రె. బయట కనపడకుండా
0: లోపలే ఉన్నాడు.
1: లోనే కూర్చుని ఉంటారు, చైర్లోనే కూర్చుని ఉంటారు, చూస్తూనే ఉంటారు,
0: గమనిస్తూ ఉంటారు, చక్కగా
1: గమనిస్తూ ఉంటారు. మనం వారిని బాగా నమ్ముతాం కూడా, ఎంతో కరెక్ట్గా ఉన్నారనుకుంటాం. అయితే కనబడని నాణ్యమది. ఒకటి కూడా లోనికి వెళ్ళదు, వాక్యం వెళ్ళదు. స్వీయ నీతి. పాస్టర్ మాట్లాడే ప్రతిదానికి కౌంటర్ ఇస్తుంటారు.
0: సరే, మనం ఇప్పుడు వీరిని ఎలా కనిపెట్టాలి, మనం ఎలా అర్థం చేసుకోవాలి?
1: ఇక్కడ అదే వాక్యంలో ఆయన చెప్తున్నాడు చూడండి, అందులో ఒక వెండి నాణెము కనపడకుండా పోతే దీపము వెలిగించి ఇంటిని ఊడ్చి కనిపెట్టేంత వరకును. రెండు కాన్సెప్ట్. ఒకటి దీపాన్ని వెలిగించి
0: లైట్,
1: మరొకటి ఇంటిని ఊడ్చి
0: క్లీన్.
1: దీపము వెలిగించడం అంటే ఏంటని అడిగినట్లయితే ప్రకటన గ్రంథంలో దీపమును గుర్చి దేవుడెంతో తేటగా ఒక కార్యాన్ని చెప్తున్నాడు. దీపమంటే ఏంటనే దానికి చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము Chapter 21:23లో దేవుడు చెప్తున్నాడు దీపం అనేదానికి ఏంటి వివరణ ఇస్తున్నాడు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. ల్యాంప్ అనుందా? అప్పుడు దీపము వెలిగించి అని ఇటువైపుకు వచ్చినట్లయితే దీపమేం చేయాలి? వెలిగించాలి. ఇప్పుడు మీరు దీపాన్ని వెలిగించి ఎందుకు వెదకాలంటే అప్పుడు ఆ ఇల్లు ఏమై ఉండింది?
0: చీకటిగా ఉండింది. మీరు చెప్పేది చాలా హార్డ్గా ఉంది, మరి చాలా డీప్గా ఉంది.
1: వాక్యం డీప్గా ఉంది.
0: అవును.
1: ఈరోజు మీరు చూడటానికి ప్రకాశంగా ఉందా? ఇప్పుడు మీరు పగటిపూట ఇంట్లోకి వెళ్తున్నారు కదా. నేనొకరోజు ఇది చూసి అది జరిగించినప్పుడు దేవుడు నాకు తెలియజేసిన కార్యం ఇది. పగలింట్లోకి వెళ్తున్నారు కదా, రూమ్లోకి వెళ్తే లైట్ వేస్తున్నారా? ఏ, ఈరోజు ఎంతమంది ఇండ్లలో పగల లైట్ వేస్తున్నాం? పగటిపూటే ఇంట్లో లైట్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకని చెప్తే, వెలుతురు ఇంట్లోకి రాకుండా మనం ఇల్లు కట్టేశాం ప్రాక్టికల్గా చెప్తే. అయితే స్పిరిచువల్గా చూస్తే అనేక ఇండ్లు ఈరోజు వెలుతురు లేకుండా ఉన్నాయి. లైట్ వేస్తేనే వారి ఇంటిలో ఉండగలుగుతాం. అది పగలని మనం చెప్పుకుంటున్నాం, అయితే చీకటి ఉంది ఇంట్లో. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం స్పిరిచువల్ అని, ఇంట్లో చీకటుంది. ఇంటిలో కనబడకుండా పోయిన ఎన్ని నాణేలు ఉన్నాయి. మీరు చర్చ్ అని చెప్తున్నారు, అట్లే మీరు ఇంటిని చూడండి. ఇంట్లో పిల్లలున్నారు, 3, 4, 5 పిల్లలున్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఇందులో ఏ కుమారుడు తప్పిపోయాడో మీకు తెలుస్తుందా? వాడు మనతో కూడా చర్చకు వస్తున్నాడు, తను మనతో కూర్చుంటున్నాడు, మనతో ఆరాధన ముగిసి చర్చ నుండి ఇంటికి వస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు. ఎంతమంది పిల్లలు ఎంతమంది ఇంట్లో రూమ్లో దేవుని వదిలి కనపడకుండా పోయి ఉంటారు. పేరెంట్స్కి తెలియలేదే. పేరెంట్స్ ఏం చెప్తున్నారు? నా పిల్లోడు అలాగంతా చేయడు అంటున్నారు. స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది, కొద్దిగా రండి, మీ అబ్బాయిని ఒక కేసులో పట్టుకున్నాం. వీరు చెప్తారు మా పిల్లోడు అలాగంతా చేయడండి. వెళ్ళి చూస్తే వాళ్ళ అబ్బాయే.
0: లోపలే ఉన్నారు కానీ మిస్ అయ్యారు.
1: అమ్మ బాదుకుని ఏడుస్తుంది, నువ్వా అలా చేసింది? నువ్వా? ఎందుకు? నానేమి కనపడకుండా పోయింది ఇంట్లో. ఎందుకు వెలుతురు లేదు చీకటి? ఈరోజు ఇదే అనేకుల స్పిరిచువల్ పరిస్థితి.
0: అప్పుడు మనం ఎంత హెచ్చరికగా ఉండాలన్నది.
1: మీ ఇంట్లో దీపం వెలగాలి, మీ ఇంట్లో లైట్ ఉండాలి, మీ ఇంట్లో వెలుతురు ఉండాలి. ఇప్పుడు యోచించండి, ఇప్పుడు ఉండే పరిస్థితులు వదిలేయండి. ఒక 40-50 సంవత్సరాల క్రితం, 30-40 సంవత్సరాల క్రితం పెద్ద ఇల్లుగా ఉన్నప్పటికీ నూక్ అండ్ కార్నర్స్ మన కంటికి కనబడే విధంగానే పెట్టుకుని ఉంటారు. మోర్ థింగ్స్ ఉండవు. అనేక వస్తువులు ఇంట్లో ఏం చేయరు. ఇప్పుడు వస్తువులు ఆశపడేటువంటి కాలం. అనేక వస్తువులు కొని మనం ఏం చేస్తున్నాం?
0: చిన్న రూమ్లో ఉంచుతున్నాం.
1: చిన్న రూమ్ అయినప్పటికీ అందులోనైతే ఒక మంచముంది, ఒక బీరువా ఉంది, ఒక్కొక్క రూమ్కి ఒక టీవీ ఉంటుంది. ఇది చాలదంటూ ఒక టీపాయి, ఒక చైరు,
0: అది కాకుండా వైఫై కూడా.
1: ఆ వైఫై వేరే, అది కాకుండా బట్టలు ఆరేయడానికి ఒక హ్యాంగరు. అన్నిటినీ మొత్తంగా పేర్చి పెడుతున్నాం. ఇంటిలో నడవడానికి మాత్రమే స్థలం ఉంటుంది. నడిచేప్పుడు తగులుతూ నడిచేవారు కూడా ఉన్నారు. అప్పుడు ఆ ఇంట్లో ఒకటి కనబడకపోతే ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అప్పుడు అన్నీ ఎలాగుండాలి? విజిబుల్ ఏరియాగా ఉన్నట్టయితే మీకు ఈజీగా తెలుస్తుంది. ఈరోజు ఇల్లు అలాగైపోయింది. ఎవ్రీవన్ ఈజ్ బిజీ, అంతా ఇరుకే.
0: ఇంకొక విషయం, అలాంటి ఇంట్లో ఏదో ఒక చిన్న కాయిన్ కనిపించకపోతే వెతకడం కష్టం.
1: వెతకడం కష్టం. చివరిగా ఈరోజు ఎలాగైపోయారంటే, పోతేపోని వదిలే.
0: సరే, అది లోపల ఉంటుంది, పర్వాలేదు,
1: వదులు. అయితే ఆ విధంగా పరమతండ్రి వదలడానికి తయారుగా లేడు. ఎందుకంటే మీరు సంపాదించి తీసుకెళ్లే డబ్బుకి, మీరు సంపాదించి మీ అబ్బాయికిచ్చే తను ఖర్చు పెట్టే డబ్బుకి డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మీకే ఆ పెయిన్, అతనికి ఒకటి గెయిన్. తను తీసుకెళ్ళి 500ని అలా చాపుతాడు. ఒక జ్యూస్ ఇవ్వండి, ఒక షవర్మా ఇవ్వండి అని అంటాడు. అయితే మీ వల్ల ఒక జ్యూస్ ఇవ్వండి, షవర్మా ఇవ్వండి అని చెప్పడానికి కుదరదు. ఒక చిన్నగా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఆ 200 కోసం కష్టపడి ఉంటారు. అలాగే పరమతండ్రి నన్ను విడిపించడానికి కష్టపడ్డాడు. అది తీసుకొచ్చి, ఆ కాయిన్ తీసుకొచ్చి ఇంటిలోనికి తెచ్చాడు, తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఆ యొక్క బిడ్డని వాక్యం అలే చెప్తుంది, పిల్లలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం. విశ్వాసులను ఇచ్చి ఉన్నాడు ఆత్మీయ తండ్రికి, దైవసేవకునికి. ఈ ఇద్దరు కూడా ఎలా అది హ్యాండిల్ చేస్తున్నారనేదే ముఖ్యం. ఎందుకంటే కాయిన్ నాది కాదు, కాయిన్ దేవునిది. అది ఇంట్లో కనబడకుండా పోతే వెదకాలి, ఆయన వెదకినట్లు వెదకాలి.
0: అయితే ఇక్కడ ఈ స్త్రీ వెదుకుతుందని అందంగా చెప్పబడింది.
1: ఆమె కనిపెట్టేంత వరకు కూడా ఆమె వెదకకుండా ఉండునా? వాక్యం చెప్తుంది ఆమె కనిపెట్టేంత వరకు వెదకకుండా.
0: బ్యూటిఫుల్ గా డిస్క్రైబ్ చేస్తున్నాడు.
1: అప్పుడు నేను అది కనిపెట్టాలి,
0: విడవకూడదు.
1: అవును, ఈరోజు ఇల్లు కానివ్వండి, చర్చ్ కానివ్వండి, కనబడకుండా పోయిన వారు ఎంతమంది అనేది కనిపెట్టాలి. పిల్లలేం చేస్తున్నారు? స్పిరిచువల్గా ఉన్నారా? అనేక మంది తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, మా పిల్లవాడు స్పిరిచువల్గా ఉన్నాడా లేదనేది మేము కనిపెట్టలేకపోతున్నాం. అలాగైతే వీరే స్పిరిచువల్గా లేరని అర్థం. బాప్తిస్మకుడు యోహాను కనిపెట్టాడు కదా, మీరు అంత డెప్త్కంతా వెళ్ళక్కర్లేదు. మీరు మీ అబ్బాయితో మాట్లాడేప్పుడే తన స్పిరిచువాలిటీ లెవెల్ తెలుస్తుంది. ఇప్పుడు నేను మీతో కూడా మాట్లాడుతున్నాను. మీ యొక్క స్పిరిచువాలిటీ లెవెల్ ఏంటి అనేటువంటిది నేనేం చేయగలను?
0: సెన్స్ చేయొచ్చు.
1: మీ ప్రశ్నను బట్టే కనిపెట్టగలను.
0: కరెక్ట్.
1: మీ యొక్క స్పిరిచువల్ లెవెల్, మీ ప్రశ్నల యొక్క డెప్త్. ఒకటి చెప్తాను, ఒకసారి ఒక దేశంలో ఆర్థిక మంత్రితో కూర్చుని విలేకరి రిపోర్టర్ అడుగుతున్నాడు. ఆ ఆర్థిక మంత్రి ఒక దేశాన్ని నడిపేటువంటి ఒక ఆర్థిక మంత్రి. ఆయన దగ్గర ఇతను ప్రశ్న అడుగుతున్నాడు. ఆయన నవ్వుతూ ఉన్నాడు. ఆయనేం చెప్పాడు, ఈ ప్రశ్నలన్నీ మీరు నన్ను అడగాలా అని చెప్తున్నాడు. మీరు నన్ను ప్రశ్న అడగాలంటే ఒక లెవెల్
0: స్టాండర్డ్ ఉంది.
1: నువ్వు అడిగేటువంటి ప్రశ్నలను బట్టే నీ యొక్క స్టాండర్డ్ నేను చేయగలను, డిసైడ్ చేయగలను. ఒక ఆర్థిక మంత్రితో కూర్చుని ఇంటర్వ్యూ చేసే ఆయన ఇంటర్వ్యూయర్ యొక్క స్టాండర్డ్ తెలుస్తుంది. అదేవిధంగా ఒక తండ్రికి తన కుమారునితో మాట్లాడేప్పుడు స్పిరిచువల్ స్టాండర్డ్ తెలుస్తుంది. తను మాట్లాడే మాట కానివ్వండి, తను చూసే చూపు కానివ్వండి, తన యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది ఉంది, ఇందులోనే తన నేచర్ కనిపెట్టచ్చు. మీ అమ్మాయిని మీరు కనిపెట్టేయగలరు, మీ వల్ల ఎందుకు కావడం లేదు? తను తప్పిపోయాడు, ఆ నాణ్యం కనపడకుండా పోయింది అనేది ఇంట్లో తెలియకుండా పోయిందే? ఎందుకంటే మీ ఇంట్లో చీకటి ఉంది. వెలుగు, దీపం వెలిగించండి, యేసును తీసుకురండి, క్లీన్ చేయండి, ఇల్లు శుభ్రంగా లేదు, వదలండి. నూక్ అండ్ కార్నర్కి ఆ చీపురిని వదలండి. ఏదో ఒక మూలన అది ఉంటుంది, వెతకవచ్చు. ఇదే ఈరోజు ఎంతో అధ్వానంగా ఉండేటువంటి ఒక సిచ్యువేషన్. ఎక్కడ? చర్చ్ సిచ్యువేషన్. ఇదే అనేక క్రైస్తవ గృహాల్లో ఉండే సిచ్యువేషన్. అమ్మ పనికెళ్తుంది, మంచి సంపాదన. నాన్న పనికెళ్తున్నాడు, మంచి సంపాదన. ఇద్దరు పిల్లల్ని బెస్ట్ స్కూల్లో చదివిస్తున్నారు. మరొక మాట అస్సలు ఉండదు. వారి ఆశయం వారేదో ఒక ఇంజనీరో డాక్టరో లేక ఏదైనా కావాలనుకుంటారు. దట్స్ గుడ్. బట్ వారు ప్రభువులో మెలుగుతున్నారా? ఎండ్ ఆఫ్ ద డే రాకడ ఆలస్యమైతే మట్టిలోకి వెళ్ళేప్పుడు ఇంజనీర్ వెళ్ళడు, డాక్టర్ వెళ్ళడు, నీతిమంతుడే వెళ్తాడు.
0: ఇంకా చెప్పాలంటే సంపాదించిన కాయిన్ కూడా లోపలికి
1: వెళ్ళదు. అయితే ఈరోజు మనం కూర్చుని పిల్లలతో, అదే నేను ఈ మధ్య కొంతకాలంగా దేవుడు ఇన్సిస్ట్ చేసేది, పిల్లలతో కూర్చుని తినమంటున్నాడు. ఎందుకు పిల్లలతో కూర్చుని తినమంటున్నాడు అని అడిగినట్లయితే, మీరు తినే ఆ సమయం ఉంటుంది కదండి 15 నుండి 20 నిమిషాలు. ఇప్పుడు ఏంటిలోనూ ఒకటిగా కూర్చుని తినడం లేదు. చూసారా, పిల్లలు భోజనం వేసుకుని రూమ్లోకి వెళ్ళిపోతున్నారు, ఫోను చేతిలో పెట్టుకుంటున్నారు, లేకపోతే వెళ్ళి హాల్లో టీవీకి ముందు కూర్చుంటున్నారు, టీవీ చూస్తూ తింటున్నారు, లేక ఫోన్ చూస్తూ తింటున్నారు. తండ్రి ఒక పక్కన ఫోన్ చూస్తూ తింటున్నాడు, లేక ఫోన్ మాట్లాడుతూ తింటున్నాడు. ఈ భోజన సమయం ఉంది కదండి 15-20 నిమిషాలు, పిల్లలతో కూర్చుని తినండి. వారు ఏ స్థితిలో ఉన్నారనేది మీరు కనిపెట్టేయగలరు. 99% మీరు కనిపెట్టగలరు, మీరు దీపం వెలిగించేవారైనట్లయితే. మీరెంత కష్టపడుతున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఏం చదివిస్తున్నారు, అవన్నీ ఎండ్ ఆఫ్ ద డే ఏదీ లేదండి. మీ జనరేషన్ని దేవునిలో ఆ కాయిన్ కనిపెట్టుకుని ఉన్నారా అనేదే ప్రశ్న.
0: అది ఇంట్లోనే విషయాన్ని మనం మిస్ చేయకుండా దీన్ని చూస్తేనే వెలుపలకు వెళ్ళగలం.
1: ఇది కాకపోతే మీకు కళ్యాణమే జరగదు కదా. దేవన్ వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతాడే, ఎక్కడ నా కాయిన్ అని అడుగుతాడే?
0: లెక్కడుగుతాడు,
1: లెక్కడుగుతాడే. 5 ఇచ్చానే, ఆయన 5ని 10గా అడుగుతున్నాడు, 2 4గా అడుగుతున్నాడు. మీరు 10ని 9గా చేసిస్తున్నారు.
0: మైనస్లో ఉంది,
1: మైనస్గా ఉంది. ఈరోజు అదే జరుగుతుంది. మీరప్పుడు వెళ్ళి దేవుని దగ్గర చెప్పలేరు, నేనేం చేయగలను, నా వల్ల అయింది, నేను చేశా. వారే అవన్నీ మీరు చెప్పలేరు దేవుని దగ్గర. నీ వలనైనది, ఏం చేయగలవు, దీపం వెలిగించు, ఊడ్చేవా, అన్ని చేసావా, అది కూడా మించి అది దొరకలేదా? ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈయన 99 గొర్రెలు ఒక దగ్గర వదిలి ఒక గొర్రె వెతికాడా? ఇప్పుడు మీ ఇంట్లో ఒక రూమ్ లోపల ఒక కాయిన్ కనపడకుండా పోయింది. ఈ కాయిన్ని దీపం వెలిగించి ఊడ్చి వెతకమంటున్నాడు. ఇది ఆయన చెప్పిన మెథడ్.
0: అవును.
1: ఇప్పుడు నేను చెప్పేది నా యొక్క మెథడ్. సరి, కనిపెట్టలేకపోతున్నాం ఒక ఉదాహరణకి, తర్వాత ఏం చేయగలం?
0: క్లీన్ చేయాలి, లైట్ వేసి వెతకాలి, దొరకలేదు.
1: ఇది కనిపెట్టలేకపోయాం. కనిపెట్టలేకపోయినందువల్ల అది ఏదో ఒక మూలలో ఉండిపోయింది, అది స్టక్ అయిపోయింది. అది తర్వాత కనిపెట్టేటువంటి ఒక దారి ఉంది. ఆ రూమ్లో ఉన్నటువంటి థింగ్స్ అని తీశారనుకోండి, రూమ్ ఖాళీ చేశారనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది?
0: దొరుకుతుంది.
1: వెరీ సింపులే కదా. మన తల్లిదండ్రులకి, తాతల ముత్తాతలకు 8-10 మంది పిల్లలు. అవునా? అందులో 4ని చదివిస్తారు, 4ని చదివించరు. కనీసం 3 అన్న, అందులో 8 మందిని చదివించిన వారు ఉన్నారు. ఒక 4ని చదివించేప్పుడు ఏం చెప్తారంటే, వీడిని చదివించలేకపోతున్నాం, వారిని చదివించగలిగాం, నిన్ను చదివించలేకపోతున్నాం, కుదరలా. 8 మంది 10 మంది పిల్లలుంటారు. వారు తమ ఆస్తినిచ్చేప్పుడు, ఆస్తిని పంచిచ్చేప్పుడు కొంచెం కొంచెంగా ఇస్తారు. మాకు కలిగిన దాంట్లో చేయగలిగింది ఇంతే, మేము చేస్తున్నాం. ఇప్పుడు ఎంతమంది పిల్లలు మనకి ఈ జనరేషన్లో? 2. మనమిద్దరినీ చదివిస్తున్నాం, ఇద్దరికి మంచి ఆహారం పెడుతున్నాం. ఆ కాలంలో 8 మందికి మంచి ఆహారం ఇవ్వలేం. నాన్న యొక్క సంపాద్యంలో అందరూ షేర్ చేసుకుంటూ కొంచెం కొంచెం తిన్నారు. అప్పుడు మీ దగ్గర క్రౌడ్ తక్కువైనట్టయితే మీరన్నిటినీ ఏం చేయగలరు? బాగా చేయగలరు. అప్పుడు మీ రూమ్ లోపల దీపం వెలిగించి వెదికే రీతిలో, మీరు మంచం క్రిందకి వెళ్లేంత రీతిలో మీకు గ్యాప్ ఉండాలి కదా. కాయిన్ క్రింద ఉంటే, నేను చెప్పేది ఉదాహరణ, మంచం క్రిందకి వెళ్ళింది, మీరేం చేయగలరు? మంచం క్రిందకి వెళ్ళి వెతుకుతాం కదా. ఇప్పుడు మంచం క్రిందకే వెళ్ళలేము అనేక మంది ఇంట్లో, ఎందుకంటే మంచం క్రింద కూడా అన్ని థింగ్స్ ఉంటాయి.
0: అంత స్పేస్ నింపేసాం,
1: స్పేస్ అంతా మూసేశాం, ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది.
0: అర్థమైంది.
1: లిమిటెడ్ క్రౌడ్ ఉన్నట్టయితే కనబడకుండా పోయింది, కనిపెట్టడం అనేది ఈజీగా
0: ఉంటుంది.
1: సో మొదటిగా చర్చ్ లేక ఇల్లు, రెండునూ ఒకే కాన్సెప్టే. ఇది స్పిరిచువల్ చర్చ్, ఇది స్పిరిచువల్ హోమ్, రెండు ఒకటే. ఇల్లు చర్చ్ ఒకటే, రెండునూ లైట్, బ్రైట్గా ఉండాలి. అక్కడ యేసు ఉంటూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. దీపం అనడానికి అనేక అర్థాలున్నాయి. దీపం అంటే నూనె ఉండాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి, వత్తి ఉండాలి, వెలిగించాలి. ఒక్కొక్క దాని వెనుక స్పిరిచువల్ థాట్ ఉంది. అయితే సాధారణంగా చెప్తున్నా, ఉన్న సమయంలో చర్చ్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, గాడ్ యొక్క ప్రెసెన్స్లో ఉంటూనే ఉండాలి. ఎప్పుడూ క్లీన్ చేస్తూనే ఉండండి. కొన్ని ఇండ్లలో ఏదైనా కనబడలేదని వెతుకుతారు, ఇంట్లో అంత డస్టు ఉంటుంది, డస్ట్ అలర్జీతో తుమ్ముతారు, ఆ తర్వాత వెతికేదే నిలిపేస్తారు. సో అటువంటి స్థితి కాకుండా లోపల వెతకడం అనేదే ఈ కాన్సెప్ట్.
0: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ ఎపిసోడ్కి గత ఎపిసోడ్కి వ్యత్యాసం ఏంటంటే, అది బయటికి వెళ్ళిన గుర్రె, ఇది లోపల ఉన్న విషయం. చాలా డెప్త్ అయిన విషయం మాట్లాడారు. మరో నమోదులో మనం ద పారబుల్ ఆఫ్ ది ప్రాడిగల్ సన్, అదొక డిఫరెంట్, అయితే ఒక తెలిసిన విషయం. అయితే తెలియని సీక్రెట్స్ ఉన్నాయి, ఆ తెలియని సీక్రెట్స్ని మనం డీకోడ్ చేద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. వన్స్ అగైన్ వీ విల్ మీట్ యూ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ ఫైండింగ్ ది ప్రాడిగల్ సన్. సంతోషం, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య

శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము దేవునికి సన్నిహితంగా చేస్తూ ఏ పరిస్థితి అయినా సరే ప్రార్థనతో విశ్వాసంతో చేయిస్తూ దేవుని యొక్క ఉద్దేశాలు ఈ భూమి మీద సఫలపరచాలి అనే ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకుని వస్తూ ఉన్నాను. తీర్పు అనేది ఒకటి ఉంది, మర్చిపోకూడదు. జీవితం మంది కాదు, జీవితం దేవుడిచ్చింది. ప్రతి మనిషి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కదూ. కొన్ని మనం బుద్ధిహీనంగా తెచ్చుకున్నాయి, కొన్ని మన దురదృష్టం చేత ఇతరుల నుండి మనకి సంభవించేవి, మరికొన్ని అప్పుడప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆయన అనుమతిస్తే వస్తూ ఉంటాయి. ఏది ఏమైనా ప్రతి సమస్య కూడా జయించడానికే దేవుడిస్తారు, కానీ ఆ సమస్యలో మనం ఓడిపోవడానికి మాత్రం కాదు. చాలా సంవత్సరాల క్రితం భయంకరమైన సమస్యలు సవాళ్ళు నా పిలుపుని గూర్చిన ఎన్నో ప్రశ్నలు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు అనారోగ్యాలు శ్రమలు ఆర్థికమైన లోటు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉన్న సమయంలో దేవుని యొక్క వాక్యం ఎంతో మధురంగా ఉంటూ ఉండేది, ఎంతో ఆదరణ బలం శక్తి కలిగిస్తూ ఉండేది. జీవితాన్ని ఎదుర్కోవటానికి సమస్యను ఎదుర్కోవటానికి దేవుని యొక్క వాక్యం ఎంతో బలపరుస్తూ ఉండేది. అలాంటి దినాల్లో హెబ్రీ పత్రిక 12:7 చదివినప్పుడు శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచున్నాడు, తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? శిక్షాఫలం, దేవుడు మనల్ని ఒక్కొక్కసారి కొన్ని శిక్ష లేకపోతే గద్దింపు లేకపోతే మనల్ని సరిచేసే పరిస్థితిలో కొన్ని సమస్యల్లో నుంచి తీసుకుని వెళ్తూ ఉంటారు. అయితే 10 చదువుతున్నాను, హెబ్రీ పత్రిక 12:10, వారు కొన్ని దినముల మట్టికే ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. ఎందుకు సమస్యలు, ఎందుకు బాధలు, ఎందుకు కష్టాలు, ఎందుకు కన్నీరు, ఎందుకు ఇన్ని పరీక్షలు? మన మేలు కొరకు. ఏంటా మేలు? తన పరిశుద్ధతలో పాలు పొందాలని. కాబట్టి నా సలహా, ఒక సమస్య వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఊహించని పరిస్థితి వచ్చినప్పుడు మనలో ఉన్న అవిశ్వాసం ద్వేషాలు పగలు దేవునికి ఇష్టమైనవి తొలగిస్తూ తన యొక్క పరిశుద్ధతను మనకి అనుగ్రహిస్తున్నారు అనే ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, 11:3 అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఒక వ్యక్తి మనల్ని బహుగా బాధ పెడుతున్నారనుకోండి, ఒక వ్యక్తి ద్వారా మాటి మాటికి అవమానమో కష్టమో హింసలో ఎదుర్కోవాల్సి వచ్చిందనుకోండి, ఆ పరిస్థితిని బట్టి మనలో కలిగే కోపం ద్వేషం కక్షలు పగలు ఇలాంటివన్నీ కూడా తొలగించి మనలో నీతి సమాధానం అనే ఫలాలు పూసేటట్టుగా ఆయన చేస్తారు. అదే పరిస్థితిలో నీతిని మనం సంపాదించుకుంటాం. ఎలాగా? ఆ వ్యక్తి అంటే మనకి ద్వేషం ఉండదు. దేవుణ్ణి మనం వెంబడించేటప్పుడు ప్రతి క్షణము కూడా ఒక పరీక్షే. ఆ వ్యక్తి మీద జాలేస్తుంది, ఆ వ్యక్తిని క్షమించమని అడుగుతాం, తద్వారా మన యొక్క హృదయంలో నీతి కలుగుతుంది, సమాధానం వస్తుంది. ఏ వ్యక్తి కూడా మన సమాధానాన్ని తీసివేయలేరు. ఇది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుచేతనే భక్తులు తమ్మును హింసించే వారిని వాళ్ళు దీవించారు. స్టెఫను చనిపోతూ ఈ నేరం వాళ్ళ మీద మోపకండి అని చెప్పారు. ఇదంతా కూడా భక్తిలో చాలా ప్రధానమైన అంశాలు. గత వారం మనం నేర్చుకున్నట్లుగా మారు మనసు పొంది ఉండడం, రెండవదిగా
మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం. తగిన ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు నరకబడుతుంది. తగిన ఫలము అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మనం మారు మనసు పొందక మునుపు మనల్ని ఎవరేమన్నా కూడా మనం ఒప్పుకోం. మారు మనసు పొందాక ఒక వ్యక్తి మనల్ని ఏదో ఒకటి అనడం, బాధించడం, లేక మంది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం, మనకి రావాల్సింది వాళ్ళు తీసేయడం, ఇవన్నీ కూడా మనలో పరిశుద్ధతను పెంచుతాయి, మనలో నీతిని పెంచుతాయి. ఈరోజు మనం మరొక ప్రత్యేకమైన విషయాలు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-13.

వ్యక్తులు కూడా మనం చూడగలం. పెండ్లి కుమార్తె యొక్క బంధువులు దాదాపు ఒక 30 మంది వరకు వచ్చి ఒక విప్పుడు కథ వేశారు. కాబట్టి అటు పెండ్లి కుమారుని యొక్క స్నేహితులు, పెండ్లి కుమార్తె యొక్క స్నేహితులు వీళ్ళంతా కూడా చాలా ఆనందంగా పెండ్లి కుమారుని యొక్క స్వరం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. 10 మంది ఉదాహరణకి చెప్పారు మనకి. 5 సిద్ధపడి ఉన్నారు, 5 సిద్ధపడలేదు. దాని అర్థం ఏంటి అంటే, నాకు ఏం అర్థమైందంటే, సిద్ధపడ్డారు, పెండ్లి కుమారుడు అంటే ప్రేమ, తప్పకుండా పెండ్లి విందులో పాల్గొవాలి, అంతా బాగానే ఉంది. కానీ ఆయన ఆలస్యం చేసేసరికి వాళ్ళందరూ నిద్రపోయారు. సిద్ధపడి ఉన్నవాళ్ళు నూనె తెచ్చుకున్నారు, సిద్ధపాటు లేని వాళ్ళు నూనె తెచ్చుకోలేదు. అంటే ఆశ ఉంది, దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంది. ఏ క్షణం మరణిస్తామో మనకు తెలియదు, ఎప్పుడు యేసు ప్రభు అరుస్తారో మనకు తెలియదు. దేవుని దగ్గరికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి అనే ఆశ ఉంది. కానీ భక్తి విషయంలోనేమి, ప్రార్థనా జీవితం విషయంలోనేమి, ఒక సాక్ష్య జీవితం విషయంలోనేమి ఉండవలసినంత శ్రద్ధ లేదు. వాళ్ళు తీసుకోవలసినంత శ్రద్ధ తీసుకోవడలేదు. ఎలా అయినా వెళ్ళిపోతాంలే దేవుని దగ్గరికి, ఎలా అయినా సరే విందులోకి వెళ్ళిపోతాం అనే ఒక ధీమాతో వాళ్ళు ఉన్నారు. కానీ విందులోకి ప్రవేశించలేకపోయారు. కేవలం కారణం వాళ్ళ యొక్క నిర్లక్ష్యం. మనం మన జీవితాల్లో కూడా ఏ విషయంతోనైనా మనం రాజీ పడవచ్చేమో, కానీ భక్తి విషయంలో రాజీ పడకూడదు. భక్తి విషయంలో చాలా మెలకుగా ఉండాలి. మన జీవితాన్ని, మన భక్తిని పాడు చేసేవి ఏవి కూడా మన హృదయంలో ప్రవేశించకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. సోమరితనము కానీ, మందస్థితి కానీ, దేవుని యొక్క పిలుపును నుండి మనల్ని తొలగించేది, భక్తి నుండి తొలగించేవి లోకం, లోకాశలు, లోక భ్రమలు, ఆస్తులు, ఆనందాలు, ఫంక్షన్స్. చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఒక ఫంక్షన్కో, ఒక ఎక్స్కర్షన్కో, సంఘం వెళ్ళే ఒక పిక్నిక్కో ఎక్కడ చర్చిస్తారో తెలుసా? సంఘంలోనే చర్చిస్తారు. ఇదంతా కూడా ఒక ఆచారబద్ధమైన సంఘాలుగా తయారైపోతూ ఉన్నాయి. దేవుని భయము లేదు. దేవుని గూర్చిన ఆయనను నేను ఏ రీతిగా ఆరాధించాలి? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో. ఏది కూడా కొరవడటానికి వీల్లేదు. ఎంత అలర్ట్గా ఉండాలి, ఎంత మెలకువగా ఉండాలి. దుష్టుడు ఎక్కడ కూడా మన జీవితంలో నిర్లక్ష్యం కానీ, దైవికమైన విషయాల గురించి ఒక మందస్థితి కానీ, ఆటంకం కానీ కలిగించకుండా. ఒక సైనికుడు ఎంత మెలకువగా ఉంటాడో, శత్రువు తన మీద పడి చంపేస్తాడేమోనని, అంతకన్నా కూడా మనం మెలకువగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. నేను మీకు చెప్తున్నాను, నా మట్టుకు నేను హెచ్చరించుకుంటూ ఉన్నాను. నా మట్టుకు నేను చాలా భయంతో భక్తిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎక్కడా కూడా రాజీ పడటానికి మనం ఒప్పుకోకూడదు. 2వదిగా 14వ వచనం నుండి 30వ వచనం వరకు, ఇక్కడ ఒక మనుషుడు దేశాంతరానికి ప్రయాణమైపోతూ తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. ఈ రెండు కూడా, ఈ 3 ఉపమానాలే. ఇవి యేసు ప్రభు వారు ఆ పస్కా పండుగకు ముందు, పస్కా ఆచరించడానికి అనగా సిలువ వేయబడటానికి ముందు చెప్పినవి. అంటే తాను ఈ లోకం నుండి వెళ్ళిపోతూ ఉన్నారు, తన యొక్క రాజ్య వ్యాప్తి తన యొక్క శిష్యులకు అప్పగించి వెళ్ళారు. దేశాంతరం వెళ్ళిపోతూ ఉన్నారు. తన ఆస్తిని, పరలోక రాజ్యం ఈ లోకంలో వ్యాపించాలి అంటే, ఆయన యొక్క ఆస్తి, ఆయన యొక్క స్వాస్థ్యం వర్ధిల్లాలి అంటే, అది ఆయన మనకు అప్పగించిన బాధ్యత. రోజుల్లో మరి నేను నమ్మేది కరెక్టో కాదో నాకైతే తెలియదు, కానీ నా ఆత్మ ఒక విధంగా చాలా పరితపిస్తూ ఉంటుంది. దేవుడు అనగా ప్రభువారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు

0: తన యొక్క రాజ్యాన్ని గూర్చిన భారం తన శిష్యులకు అప్పచెప్పారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పారు. సమస్త జనులను తన శిష్యులుగా చేయమని చెప్పారు. ఈ రోజుల్లో ఎంతమంది ఆ మాటకు లోబడి విధేయతతో వణుకుతో దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడతా ఉన్నాం. కొందరు ఆ పిలుపునకు లోబడి మిషనరీలుగా ఆయా రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడ సువార్త లేదో అక్కడ ప్రకటిస్తూ ఉన్నారు. భయంకరమైన చిత్రహింసలకు లోనవుతూ ఉన్నారు. జైలుకి వెళ్ళటానికి సిద్ధపడతా ఉన్నారు. ఆ మధ్య నేను ఒక సోదరుతో మాట్లాడుతూ ఉంటే, పలాని రాష్ట్రంలో మీరు పనిచేస్తున్నారు, ఆ రాష్ట్రంలో చాలామందిని జైల్లో వేసేస్తున్నారు అంటే, అతను నవ్వి అన్నాడు, నాకు కూడా ఎప్పుడా ఛాన్స్ వస్తుందా అని చూస్తున్నాను సిస్టర్ అన్నాడు. ఎంత సమర్పణ! ఇలాంటి సమర్పణ దేవుడు చెప్పిన ఆ చివరి ఆజ్ఞ నెరవేర్చడం. సైతాను చాలా కుయుక్తిగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. చాలామంది పాటల్లో ఆనందిస్తూ ఉంటారు. ఈ మోడర్న్ టెక్నిక్ పాటల్లో కూడా వచ్చేసింది. నాకైతే నవ్వాలో ఏడవాలో తెలియదు. ఓ చొక్కా వేసుకొని కొండ మీద ఉంటాడు, ఓ చొక్కా వేసుకొని సముద్రంలో ఉంటాడు, వెంటనే డ్రెస్ మార్చి ఎక్కడో ఉంటాడు. ఎందుకండి ఇన్ని బాధలు? దేవుడు చెప్పిందేంటి? దేవుడు మనకు అప్పగించిందేంటి? ఆయన రాజ్య వ్యాప్తిలో మనం పాలిభాగస్థులు అవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నారు. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. భక్తి చాలా కష్టం. పరిశుద్ధుడైన దేవాది దేవుణ్ణి మెప్పించడం చాలా కష్టం. తన రాజ్య భారం మన మీద పెట్టి ఆయన ఆరోహణై వెళ్ళారు. ఆయన రాజ్య భారం ఆ శిష్యుల మీద పెట్టి ఆయన పరలోకానికి వెళ్ళారు. పౌలును పిలిచినప్పుడు పౌలుతో అననీయ ద్వారా దేవుడు మాట్లాడుతూ, అపొస్తల కార్యాలు 9:15 అన్ని జనుల ఎదుటను నా నామము ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమయ్యున్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదును. దేవుడు ఎందుకు పౌలును ఏర్పాటు చేసుకున్నారు? ఇల్లు ఇవ్వడానికి కాదు, మంచి సుఖవంతమైన జీవితం ఇవ్వడానికి కాదు, నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపెడతాను. అన్ని జనులెదుటను ఇశ్రాయేలీలెదుటను నా నామాన్ని భరించాలి, నా రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి. పౌలు అక్షరాల ఆ పని చేశాడు. ఈ రోజుల్లో చాలామంది దేవుని కొరకు పిలువబడి కొంతకాలం కొంత ప్రయాసపడి ఒక స్థాయికి వచ్చాక చాలా వ్యత్యాసమైన జీవితాన్ని జీవించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రభువారు దేశాంతరం వెళుతూ ఆయన రాజ్య వ్యాప్తి మనకు అప్పగించారు. ఆయన వాక్యాన్ని మనకు అప్పచెప్పారు. ఆయన భారాన్ని మనకు అప్పచెప్పారు. తన శిలువ మోస్తూ మనల్ని మనం ఉపేక్షించుకుంటూ ఆయన యొక్క భారం ఆ శిలువను మోస్తూ ప్రజలకు ఆ రక్షణ సందేశం అప్పగించాలని ఆయన కోరుతూ ఉన్నారు. కానీ చాలామంది ఆరంభంలో బాగా చేసి క్రమక్రమంగా పిలుపు నుండి తప్పిపోయి లోకస్తుల్లాగానే ఆడంబర జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు. బిరుదులు, సన్మానాలు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత సాత్వికునిగా ఎంత దీనుడిగా జీవించారో అదే మనకు మాదిరి, అదే మనకు ఆధారం. ఆ అడుగుచాడల్లోనే మనం వెళ్ళాలి. మత్తయి సువార్త 25:14-30 తన యొక్క ఆస్తిని సేవకులకు అప్పగించి వారి వారి సామర్థ్యము చొప్పున ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 తలాంతులు ఇచ్చి ఆయన వెంటనే వెళ్ళిపోయారు. వాళ్ళు వ్యాపారం చేశారు. 1 తలాంత్ అంటే 3,600 బైబిల్లో ఉంది. ఆ యజమానిని ప్రేమించిన వాడు, ఆ యజమాని అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, యజమానికి లోబడేవాళ్ళు, యజమాని ఆనందాన్ని కోరిన ఆ యొక్క దాసుడు 5 తలాంతులు పొందినవాడు దానితో వ్యాపారం చేసి మరీ 5 తలాంతులు సంపాదించాడు. మరీ 5 తలాంతులు సంపాదించిన వ్యక్తి, ఒక్కసారి మీరు ఆలోచించండి, నా యజమానుడు ఎప్పుడొస్తాడు, నా యజమానుడు ఎప్పుడొస్తాడు, నా యజమానుడు ఎప్పుడొస్తాడు, నా యజమానుడు ఎప్పుడు వస్తే నేను ఈ లెక్క అప్పగిస్తాను అని ఎంత ఆనందంతో ఎదురు చూసి ఉండుంటాడు. నా యజమానుడు నన్ను మెచ్చుకోవాలి, నా యజమాని సంతోషం కొరకే నేను జీవించాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరిలో ఎంతమంది నా యజమానుడు తిరిగి వచ్చినప్పుడు నన్ను చూచి ఆనందించాలి, నేను ఆయన సిలువునెత్తుకొని ఆయన ఆనందం కొరకు, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు నేను ప్రయాసపడే ధన్యత నాకు ఇచ్చారు అనే ఆనందంతో ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. నేను సేవకులను గురించి మాట్లాడట్లేదు. ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో నీ వంతు నువ్వు నెరవేర్చాలి. ప్రార్థన, ఒక మంచి సాక్ష్య జీవితం, నీతి, పరిశుద్ధత, ప్రత్యేకత కూడిన జీవితం, ఏ పరిస్థితి అయినా సరే ఎదుట వ్యక్తిని క్షమిస్తూ దేవుని యొక్క ఆనందం కొరకే జీవించడం మన యొక్క బాధ్యత. 2వ వ్యక్తి కూడా, 2 తలాంతులు పొందినవాడు కూడా ఇంకా 2 సంపాదించి అత్యానందంతో యజమాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని కొరకు శ్రేష్టమైన భక్తి చేసేవాళ్ళు దేవుని యొక్క రాకడ కొరకు ఆనందంతో ఎదురు చూస్తారు. భయంకరమైన చిత్రహింసల మధ్య అనేక మంది దేవుని యొక్క ఆనందాన్ని వెతుకుతూ శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ శ్రమల్లో మనం పాలుపుచ్చుకుంటాం, ఆ శ్రమలు పొందేవారి కొరకు ప్రార్థన చేస్తాం. 3వ వ్యక్తి దేవుని యొక్క ఆనందాన్ని, తన యజమాని యొక్క ఆనందాన్ని కోరలేదు. వాడు బద్ధకస్తుడు, వాడు సోమరి. అక్కడ ఉంది కదూ ఎవని సామర్థ్యం, ఆ యజమాని అనుకున్నాడు వీడికి 1 తలాంతు చాలు, దీంతో పనిచేస్తే చాలు అనుకున్నాడు. కానీ యజమాని అంటే ఇష్టం లేదు, యజమానుడి మీద నేరారోపణ, యజమాని అంటే కోపం ఇతనికి, యజమాని అంటే ఏమాత్రం పనిచేయటానికి కూడా అతనికి ఇష్టం లేదు. మనం నా జీవితాల్లో ఒక్కసారి మనం ఆలోచించుకుందాం, ఏం చేస్తున్నాం దేవుడు ఇచ్చిన రక్షణ, ఏం చేస్తున్నాం ఆయన యొక్క రక్తం, ఏం చేస్తున్నాం దేవుడు ఇచ్చిన ఆ గొప్ప పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తే కనీసం మన కుటుంబాన్ని రక్షించుకుంటున్నామా? లోకం కొరకే తాపత్రయపడుతున్నామా? లోక విషయాల మీద ఆసక్తి పెట్టుకున్నామా? శ్రమలు, కష్టాలు, బాధలు పోవాలనే చూస్తూ ఉన్నామా? లేక దేవుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రశంస పొందాలి అని మనం ఆలోచిస్తున్నామా? 3వ ఉపమానం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31-45 వ్రాయబడింది. మనిషి కుమారుడు తన మహిమతో కూడా వచ్చినప్పుడు, సమస్త దూతలతో వచ్చినప్పుడు, ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు, సమస్త జనమును ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్ని గొర్రెలను వేరుపరిచినట్లు ప్రజలందరినీ వేరుపరుస్తారు. ఇన్ని కోట్ల మందిని ఎలా వేరుపరుస్తారు అనుకుంటాం కదూ. రాబోయే దినాల్లో ఇది కూడా మనం కొంత ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా, ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపించి తమ పొరుగు వారిని ప్రేమిస్తూ ఎలాంటి పరిస్థితులైనా, కష్టమైనా, దుఃఖమైనా, సవాళ్ళైనా, నిందలైనా, తిట్లైనా, హింసలైనా కొట్టబడుతూ ఉన్న కేవలం దేవుని యొక్క ఆనందం కొరకు, తన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రియుడు మనుష్య కుమారుడు మన కోసం మానవ స్వరూపాన్ని దాల్చిన ఆయన యొక్క చిత్తం కొరకు జీవిస్తారో, తమ పొరుగువారిని ప్రేమిస్తారో, దేవుణ్ణి సంపూర్తిగా ప్రేమిస్తారో, ఆయన ఆనందాన్ని వెతుకుతారో, ఇలాంటి వాళ్ళంతా ఆటోమేటిక్గా ఒకవైపుకి వెళ్ళిపోతారు. ఎవరైతే ఆయన లెక్క చేయలేదో, ఆయన ఇష్టపడలేదో, ఆయన చెప్పిన మాట వినలేదో, తమ స్వార్థం కొరకే భక్తిని వాడుకున్నారో, అతిశయాలు ఆడంబరాలు వీళ్ళంతా కూడా ఆటోమేటిక్గా ఇంకొక వైపుకి వెళ్ళిపోతారు. అప్పుడు కుడివైపు ఉన్న వాళ్ళని చూచి 34వ వచనం, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. ఇదేమి సోషల్ వర్క్ కాదండి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి కావలసిన క్రియలు వాళ్ళు చేశారు, జీవితాన్ని జీవించారు, తమకున్నది ఇతరులకు పంచారు, దేవుని రాజ్య వ్యాప్తిలో వాళ్ళు వాళ్ళ వంతు వాళ్ళు చేశారు. నేను ఆకలి కొన్నాను, భోజనం పెట్టారు, దప్పికొన్నాను, దాహం ఇచ్చారు, పరదేశనై ఉన్నాను, చేర్చుకున్నారు, దిగంబరినై ఉన్నాను, బట్టలు ఇచ్చారు, రోగిన ఇంటిని చూడవచ్చారు, చెరసాల్లో ఉన్నాను, ఆ ఇద్దకు వచ్చారు. తన్ను తాను తగ్గించుకుంటూ అవసరతలో ఉన్న వాళ్ళని ఆదరించారు. వాళ్ళ యొక్క ఆనందం కానీ వాళ్ళ యొక్క ధనాభివృద్ధి కానీ వాళ్ళు కోరలేదు, పేదలను ఆదుకున్నారు. చాలాసార్లు చాలా దుఃఖకరమైన విషయం ఏంటి అంటే, 3 రకాల సేవకుల్ని లేక విశ్వాసుల్ని చూస్తూ ఉంటాను. అంటే ఇది నా ఎస్టిమేషన్. ఒక స్థాయికి ఎదిగాక కింద వాళ్ళని ఎవరు పట్టించుకోరు. 2వ రకం, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని గురించి ఆలోచించుకుంటారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ సంఘం, వాళ్ళ అభివృద్ధి. ఇంకొక సంఘం అంటే గిట్టదు, ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ ఉంటారు. జాలి దయ లేని జీవితం వీళ్ళిద్దరు కూడా జీవిస్తూ ఉంటారు. చివరి గుంపులో ప్రతి ఒక్కరిని పట్టించుకుంటారు, ప్రతి ఒక్కరి బాధ పంచుకుంటారు. దేవుని యొక్క రాజ్యం ఏ రీతిగా వ్యాప్తి చెందగలదని తమ్మును తాము ఆ సిలువనెత్తుకొని నడుస్తూ ఉంటారు. ఇలాంటి ఏ కోవలో నేను నడుస్తూ ఉన్నాను అనేది మనం పరీక్ష చేసుకోవాలి. ఎంతసేపు ఎక్కడ దేవుని బిడ్డలకు అవసరత ఉంది, నేను ఇక్కడ ఆదుకోగలను, నేనేం చేయగలను అనే తపనలో వీళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇంకొక మాట చెప్పాలంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసు వినయం, సాత్వికం, దీనత్వంతో, భయభక్తులతో దేవుణ్ణి సేవిస్తూ ప్రజల యొక్క అవసరత తీరుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళది పరలోక రాజ్యం అని ప్రభువారు ఉద్బోధిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు మనుషుల్లో కూడా 3 తత్వాలు కూడా మనం చూసినట్లయితే, మొదటిది నిర్లక్ష్యం, 2వది యజమాన్ని ప్రేమించలేకపోవడం, 3వది తమ్ముని తాము ప్రేమించుకోవడం. తమ మహిమ, తమ అతిశయం, తమ గొప్పతనం వెతుక్కుంటూ దేవుణ్ణి గూర్చి కానీ, దైవజనులను గూర్చి కానీ, ప్రజలను గూర్చి కానీ పట్టించుకోకపోవడం. మనం ఏ కోవలో ఉన్నాం? భక్తిని ఎంతవరకు కాపాడుకుంటున్నాం? సాతాను మనల్ని ఎక్కడా కూడా మన మీద దెబ్బతీయకుండా సాతాని యొక్క కుయుక్తిని మనం జయిస్తూ ఉన్నామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ అనంతమైన ప్రేమ కొరకు వందనాలు. మీ మనసు కలిగి ఎవరినైనా సరే ప్రేమిస్తూ మీ రాజ్య వ్యాప్తిలో మా వంతు భాగాన్ని నెరవేర్చే బుద్ధి జ్ఞానమును దయచేయమని మీకే ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ, ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని జయించే విశ్వాసం ప్రార్థనాత్మతో నింపమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
1: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడయండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక, ఆమేన్.
2: మా అడ్రస్ శ్రీమతి జాయ్ శాంబెన్ని, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.
3: పాపానికి వెళ్లే మార్గం బహు విశాలమైంది, సుందరమైంది. అయితే క్రీస్తు సన్నిధికి వెళ్లే మార్గం చాలా ఇరుకైనది. ఇరుకుదారిని వెళ్లటం కష్టమే, అయినా నీ హృదయపు వాకిటనే ఉంటానని ధైర్యమిస్తున్నాడు నీ తండ్రి. అడుగు

సృష్టికర్త యహోవా దేవుడు లోకాన్ని కాపాడడానికి ప్రతి సృష్టిగా ప్రభువైన క్రీస్తును భూలోకానికి పంపినందుకు వందనం వందనం. యహోవా సుతుడైన పాపుల రక్షకుడైన క్రీస్తురాజుకు వందనం వందనం.

పాటసారివై ఎడారిలో నీళ్లకు అలమటిస్తున్నావా? ఈత తెలియక సముద్రములో మునుగుచున్నావా? జీవజలమైన క్రీస్తుని గుండెలో నింపుకో. ఆయనే చుక్కానియై నిన్ను దరికి చేర్చును.

శిలువమీది దొంగకు ప్రభుయేసుని వదనములో దేవుడు కనిపించాడు. అతని గతమంతా ఒక పీడకల. యేసు, నీ రాజ్యములో పాపినైన నన్ను జ్ఞాపకముంచుకో. ఇది అతని హృదయాక్రందన. ఈరోజే నీవు నాతో పరదైసులో ఉంటావు అన్నాడు యేసు. అతని యొక్క తుది ఊపిరి పరలోక ప్రవేశమే. ఈ గీత రచయిత ఏబి మాసిలామణి.

కనురెప్ప పాటైన కనుమూయనిది, నిరుపేద స్థితిలోనూ మనలను దాటిపోనిది క్రీస్తు కల్వరి ప్రేమ.

ప్రార్థన. ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీ నామస్మరణలో నాకు ఆనందాన్ని కలుగజేసి నా ఆవేదనలన్నింటినీ నాట్యముగా మార్చావు. ఈ నాలుగవ కేసెట్ వింటున్న వారిని కూడా వారి సమస్యలను తీర్చి, వారిని ఆశీర్వదించి, రోగాలలో నుంచి విడిపించి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన శక్తితో నీవు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి.

యేసు జన్మం అరుణోదయం. మానవ పాపాంధకారాన్ని తొలగించే అరుణోదయ దర్శనం, నీతి సూర్యోదయం, శాంతి సమాధానాధిపతి జన్మ, మానవ జాతీయ పాప నిష్కృతి, యేసు పుట్టుక వ్యక్తిగతంగా ప్రతి మనిషికి ఆశీర్వాద ప్రాప్తి. దేవునికి స్తోత్రం.

ప్రార్థన. నా స్తుతికి పాత్రుడా యేసయ్య, నా ఆరాధనకు యోగ్యుడా. ఈ క్యాసెట్ విను వారినందరినీ నీ సముఖములో సంతోషింపచేసి వారి స్తుతి సింహాసనమందు ఆసీనుడవై శ్రమలలో పుటం వేయబడినప్పుడు నీ కృప సమృద్ధిగా అనుగ్రహించి నీ పరిపూర్ణ సౌందర్యం మా స్వాస్థ్యము చేయమని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.

0: ప్రభువా మాట్లాడుతున్నాడు అనుకుందాం అంటున్నారు, మరి నాకు అబద్ధం చెప్పట్లేదు, వినబడకుండా చెప్పట్లేదు, మరి ఎవరో లేరు ఇక్కడ, నాకు వినబడుతుంటే చెప్పేస్తున్నాను, నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా మాట్లాడలేదా, నువ్వు నాకు ఏదైంది చెప్తే నేను నమ్ముతాను అన్నానండి.
1: ఈ మాటలు ఒకరోజు మాట్లాడే మాటలు కాదండి, ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడే ప్రతి మాట, ఏ సంవత్సరం ఏం మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో, ఏమని చెప్పాడో అన్ని కూడా ఆవిడ రాసింది.
0: నైట్ చెప్పి పడుకుంటే మా ఆయన గారు ఇలా కాస్త ఇల్లు కట్టాలంటున్నారు, వాస్తు చూడకుండా కట్టేస్తారు ఏంటో, ఎవరికైనా చూపించారా చూపించరు అని నేను అనుకుంటున్నానండి, మనసులో అనుకుంటే ప్రార్థన చేయి అన్నారండి. అదే మొట్టమొదటి

అత్తయ్యేమో ఈ బైబిల్ ఇచ్చారు, ఇది చదవటం మొదలు పెడతాను. ఇది ఎన్నాళ్ళకి పూర్తవుతుందో నాకైతే తెలియదు. పూర్తయ్యేసరికి మాత్రం నా వివాహం జరగాలి ప్రభువా, అప్పుడే నేను నమ్ముతాను. అదే నా నమ్మకం అనుకున్నానండి.

అనగానే ప్రభువా ఇదిగో ఈ సన్నిధిలో ఇప్పుడు అనుకుంటున్నాను, ఇంకా నిన్ను ఇప్పుడు గాని విడిచిపెడితే కనుక నేను చనిపోయిన దానితో సమానం ప్రభువా, ఇంకా ఇంకెప్పుడు విడిచిపెట్టను ప్రభువా, ఇంకెన్ని రకాలుగా వచ్చినా ఇంకా నీ కొరకు పోరాడాలనిపిస్తుంది ఇంకా మరి ఏంటి అనేసి అనుకుని వచ్చేసారండి.

0: క్రైస్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు మా పట్ల చూపినటువంటి ఆయన కృపను బట్టి దేవాది దేవునికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి సాక్ష్యాన్ని, మిమ్మల్ని దేవుల్లో బలపరచగలిగేటువంటి సాక్ష్యాన్ని మీ ముందు తీసుకురావటం జరిగింది. యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడు, ఆయన తన భక్తులతో మాట్లాడతాడు అంటే చాలామంది ఎగతాళి చేశారు, అది నిజం కాదన్నారు, దేవుడు నిజంగా మాట్లాడతాడా అని చాలామంది వెక్కిరించినటువంటి అనుభవాలు, సందర్భాలు మన జీవితంలో చూసాం. కానీ ఈరోజు భీమవరం ప్రాంతంలో ఒక సహోదరి, ఆవిడ పేరు సుబ్బలక్ష్మి గారు, ఒకప్పుడు హిందువురాలుగా ఉన్నటువంటి వ్యక్తి, సంవత్సరాలు తరబడి దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించి ప్రభువే నాతో మాట్లాడుతున్నాడన్న సంగతి తెలుసుకొని ప్రభు వైపు తిరిగి ఆయన సన్నిధి నడవటం ప్రారంభించిన తర్వాత క్రమంగా దేవుల్లో బలపడుతున్న ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం తన జీవితంలో వెలువడింది. ఈరోజు ఆ సహోదరిని మీ అందరికీ పరిచయం చేసే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. నాతో పాటు మీరు చూస్తున్నారు ఈ సహోదరి దేవుని యొక్క స్వరం వినటమే కాదు, అక్షరజ్ఞానం లేకపోయినప్పటికీ ఎప్పుడో 2-3 తరగతులు చదువుకున్నటువంటి ఆ చదువుతోనే ఇంచుమించు 89 పాటలు దేవుడు తనకి అందించినటువంటి పాటలు. వాస్తవంగా అక్షరజ్ఞానం లేకుండా, సాహిత్యం తెలియకుండా పాటలు రాయటం అనేటువంటిది సాధ్యమైనటువంటి విషయం కాదు. కానీ దేవుడు తనతో మాట్లాడి తనకు పాటలు ఇచ్చినప్పుడు, ఆ పాటలు తనకు స్వరంగా వినపడినప్పుడు, ఆ పాటల్ని తను స్వరాలాపన చేసి 89 పాటలు రాసింది. అంతేకాదు, ఆశ్చర్యం ఏమిటంటే నా చేతిలో పుస్తకం మీరు చూస్తున్నారు, దేవుడు తనతో ఏమేం మాట్లాడాడో, ఎన్ని సందర్భాల్లో మాట్లాడాడో, మాట్లాడిన ప్రతి మాట తను ఈ పుస్తకంలో రాసుకున్నారు. అంతేకాదు, ప్రతి మాటకి ఒక మంచి సందర్భం ఉంది, ప్రతి మాట వెనకాల ఒక అద్భుతమైనటువంటి స్టోరీ ఉంది. ఈ విషయాలన్నీ కూడా మనతో ఉన్నటువంటి ఈ సహోదరితో మాట్లాడి తెలుసుకుందాం. తన జీవిత అనుభవాన్ని, దేవుని స్వరం విన్నటువంటి అనుభవాన్ని, దేవుడు తనకు పాటలు ఎలా ఇచ్చాడో అనుభవాన్ని, హైందవురాలుగా ఉన్నటువంటి తను ప్రభువులోకి ఇప్పుడు ఎలా వచ్చి దేవుల్లో కొనసాగుతుందో తన అనుభవాన్ని తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజలడమ్మా, చాలా సంతోషం సిస్టర్ గారు, మీరు దేవుడు మీతో మాట్లాడాడని, మీతో మాట్లాడినటువంటి ప్రతి సందర్భాన్ని నాతో పంచుకున్నారు. అసలు దేవుని యొక్క స్వరం వినపడుతుంది అంటే చాలామంది నమ్మరు. అంటే చాలామంది నమ్మకపోవడం అంటే నా ఉద్దేశం క్రైస్తవేతరులు లేక క్రీస్తుని వ్యతిరేకించేవారు ఆయన మాట్లాడితే మాకు ఇప్పుడు వినిపించకుండా చూద్దాం ఎలా మాట్లాడతాడు అని వెక్కిరింతల పాలు చేసిన సందర్భాలు, ఎగతాళి చేసిన సందర్భాలు చాలా సమాజంలో సేవకులుగా మేము చూస్తున్నాం. ఇటువంటి అనుభవం కలిగిన వాళ్ళు కూడా ఉంటే వారి ద్వారా దేవుడు ఎలా మాట్లాడతాడో అనేక మంది తెలియపరిచే అవకాశాన్ని ఈరోజు మీ ద్వారా దేవుడు ఇవ్వటం అనేది చాలా గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకు, మీ సాక్ష్యం పంచుకోవడానికి మీరు ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభువు పేరిట మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను.
1: అందరికీ నా వందనాలండి. మా పుట్టిన ఊరైతే కోటికేశ్వరం అండి. కోటికేశ్వరం అక్క తమ్ముడు.
0: మీరు పుట్టినప్పుడు
1: పూజలేనండి, పూజలు చేసి
0: పుట్టినప్పుడు నుంచి పూజలు చేశారు. అంతేగాని యేసు ప్రభు అంటే
1: లేదండి, తెలియదండి. అయితే పూజలు పెళ్లి వరకు కూడా పూజలే. అప్పుడు పెద్ద మేనత్త గారు, అనమాట ప్రార్థనలు అయ్యి పెట్టా ప్రార్థన చేయించుకుంటున్నారండి. అలాగా ప్రార్థనలో వచ్చారనమాట. ఆవిడ కూడా మొత్తం ఇంటి నిండా ఫోటోలు ఉండేయండి ఆమె కూడా. అయినా కానీ దేవుడు ఆమెను ఎన్నుకుని మరి ప్రార్థన చేయించేవారు. పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థనలు పెట్టేవారు. అప్పుడు మా అత్తయ్య గారు ఇల్లే కదని మేము కూడా వెళ్ళేవాళ్ళం అనమాట. అలాగా 15-16 సంవత్సరాలతో అలా వెళ్ళారు. కానీ ఆయన గురించి నాకు తెలియదు. అంటే ప్రార్థన చేసినప్పుడు కూర్చోవాలి, పాట పాడితే వచ్చేయాలి అన్నట్టే, కానీ ప్రభు గురించి అంత లోతుగా తెలియదు.
0: మీ మేనత్త గారు ప్రార్థన పెడితే వెళ్ళేవాళ్ళు తప్ప యేసు ప్రభు నిజమైన దేవుడని కానీ ప్రార్థన వెళ్ళి అలవాటు గాని అప్పుడు మీకు లేదు. తర్వాత
1: పంపించే వాళ్ళు మా తల్లిదండ్రులు కూడా అక్కడికి పంపించరు కూడా అండి. అయితే అలా అలా జరుగుతూ ఉంటుంటే ఒక రోజుని మా చిన్నమేనత్త గారు అబ్బాయితో వివాహం కుదిరిందండి. మా పెద్దమేనత్త గారు అబ్బాయితో మా అక్కకి వివాహం జరిగిందండి. మా చిన్నమేనత్త గారు అబ్బాయితో నాకు వివాహం కుదిరిందండి. కుదిరిన తర్వాత ముహూర్తం కూడా పెట్టారు. ముహూర్తం పెట్టిన తర్వాత అండి వాళ్ళ ఇంట్లోను మా ఇంట్లోను కూడా ఆరోగ్యం బాగాలేదు. అసలు పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది, పెళ్లి ముహూర్తం సమయము, మాకు ఆరోగ్యాలు పాడైపోతుందండి. ఏంటి ఇలాగ అయిపోయింది, ముహూర్త బలం బాగాలేదేమో, పెళ్లి ఆపేద్దాము తర్వాత మళ్ళీ పెడదామని నిర్ణయించుకున్నారండి. అలా అనుకోగానే అందరం బాగున్నామండి. బాగున్న తర్వాత అప్పుడు ఆ పెళ్లి పెళ్లి ముహూర్తం రోజునే మా పెద్ద మేనత్తయ్య గారింటికి మళ్ళీ వెళ్ళానండి. నేను వెళ్ళగానే ఇదేంటమ్మా, మనం అందరం బంధువులే కదా, గొడవలో లేవు ఏమి లేవు, మరి పెళ్లి ఎందుకు ఆగిపోయినట్టు, అసలు ఒకవేళ నేను ఎలా ప్రార్థన చేసుకుంటున్నానో, ప్రార్థన పెట్టుకుంటున్నాను, నువ్వు కూడా అనుకో ప్రభువా నాకు వివాహం జరగాలని అనుకో, అనుకుంటే దేవుడు చేయని వాడు కాదు అనుకో అన్నారండి. అనుకోని చిన్న బైబిల్ కొత్త నిబంధన ఇచ్చారండి మా పెద్ద మేనత్తయ్య గారు. ఇస్తే ఆ బైబిల్ గురించి కూడా అందులో ఏముంటాయో కూడా నాకు తెలియదండి. తెలియక ఇంటికి తీసుకొచ్చానండి. ఇంటికి తీసుకొచ్చి మా అమ్మగారి తాతలు కూడా ఏమి చెప్పలేదండి. నేను అంటే నేను ఇలాగ అనుకుంటాం చెప్పకుండా, అత్త బైబిల్ ఇచ్చారు కదా చదువుకోవాలనేసి ప్రభు అక్కడ ఒక గోడ దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదిగో నువ్వు ఏదడిగినా గానీ చేస్తావంట ప్రభువా, నాకు తెలియదు, అత్తయ్య ఏమో ఈ బైబిల్ ఇచ్చారు, ఇది చదవటం మొదలు పెడతాను, ఇది ఎన్నాళ్ళకి పూర్తి అవుతుందో నాకైతే తెలియదు, పూర్తి అయ్యేసరికి మాత్రం నా వివాహం జరగాలి ప్రభువా, అప్పుడే నేను నమ్ముతాను, అదే నా నమ్మకం అనుకున్నానండి
0: అని మీరు మనసులో అనుకున్నారు.
1: మనసులో అనుకుని ఆ బైబిల్ పట్టుకుని అనుకుని స్టార్ట్ చేశాను.
0: అంటే వివాహ సమయానికి మీ ఇంట్లో అందరికి అనారోగ్యాలు వచ్చి వివాహం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. వచ్చినప్పుడు మీరు దేవునితో ఈ ఒప్పందం చేసుకున్నారు, నిజంగా దేవుడు అయితే ఈ బైబిల్ చదవటం అయిపోయేసరికి వివాహం జరగాలని మీరు నిర్ణయించి దేవునితో ఒప్పందం చేసుకున్నారు. ఓకే,
1: ఇంకా అలాగా బైబిల్ స్టార్ట్ చేశానండి. చదువుతా అలా వస్తా ఉంటే అందులో చాలా అన్ని అర్థమవుతున్నాయి. అంటే దానికి పూర్తిగా అర్థం అవ్వకపోయినా గిన్నె గురించి చెప్తే గిన్నె గురించేనేమో అనుకునేదాన్ని, పైన తోముతారు కానీ లోపల మీరు కడగలేరు కదా అంటే నిజమే కదా, గిన్నెను పైన తోముతాం కానీ లోపల కడగలేము కానీ హృదయం అని నాకు ఆ రోజు తెలియదండి. అలా చెట్టు అంటే ఒక మనిషి అని తెలియదు, ఒక చెట్టు గురించే చెప్తున్నారు అనుకున్నాను. అలాగే ఎవరన్నా తిట్టకూడదు తిడితే అని చాలా చాలా ఇంకా కొత్త నిబంధనలు అన్ని ప్రభు మాట్లాడిన మాటలే కదండి. అయితే అప్పుడు యెహోవా అని కూడా తెలియదు నాకు, యేసు ప్రభు అని తెలియదు, మామూలు ప్రభువు యేసు ప్రభు అంతే. అలాగ నేను చదువుకుంటూ వస్తా ఉంటుంటే నాకు మారు మనసు అనేది, అంటే ఎవరిని ఏమనకూడదు, ఎవరి గురించి చెప్పుకోకూడదు, చెడుగా మాట్లాడుకోకూడదు, చేస్తే మంచే చెయ్యాలి, తప్పు చేయకూడదు, ఈ రకంగా అలాగలాగా తెలుసుకుంటా వచ్చానండి. నేను ఇలా ఈ ఒప్పందం చేసుకున్నట్టు కూడా మా అమ్మగారు వాళ్ళకి ఎవరికే తెలియదండి, అసలు ఎవరికే తెలియదు, దేవుడికి నాకే తెలుసండి. అయితే మా పెద్ద మేనత్తయ్య గారు అబ్బాయిని మా అక్క గారు చేసుకున్నారు కదా, అయితే నేను కూడా చిన్న మేనత్తయ్య గారు అబ్బాయిని చేసుకుంటే బాగుంటది, ఇంకా బయట కుటుంబంలోకి వెళ్ళవసరం లేదు అని ఒక నిర్ణయం ఉండేదండి నాకు, ఆయన చేసుకోవాలన్న ఆలోచన అనమాట. ఇంకా ఇది కూడా ఎవరికి చెప్పింది కాదండి. అయితే ఈ లోపు పెద్దలే కుదిరిసి వివాహం జరిగించారండి. నేను అనుకున్నది కూడా జరిగింది అనమాట. అప్పుడు కూడా నా అంతరంగంలో ఉన్నాయి ప్రభు తీర్చినట్టున్నారు.
0: బైబుల్ చదవటం పూర్తి అయ్యేసరికి వివాహం అయిపోయిందా?
1: పూర్తి ఇంకా చదువుతున్నానండి. చదువుకుంటా వస్తేసరికి ఈలోపు మళ్ళీ ముహూర్తం స్టార్ట్ అయిపోయి మళ్ళీ ముహూర్తం పెట్టేశానండి. అయినా కానీ దీన్ని ఇలా చదువుకుంటున్నాను, సరిగ్గా మే నెల 20 ముహూర్తం పెట్టారండి. మీ పొద్దున్న 10 వెళ్ళండి, ఆ రోజు చదువుకుని పేపర్ పూర్తి చేసి పీటల మీద కూర్చున్నానండి. ఇంకా అప్పుడు
0: బైబిల్లో ఉన్న ఆఖరి పేజీ పెళ్లి పీటలకు వెళ్లే ముందు,
1: ముందండి
0: పెళ్లి పీటల మీద కూర్చునే ముందు బైబిల్ ఆఖరి పేజీ పూర్తి చేసి
1: కూర్చున్నానండి.
0: అంటే మీరు దేవుడితో ఏ ఒప్పందం చేసుకున్నారో
1: అది
0: నెరవేర్చిన సమయానికి వివాహం కరెక్ట్ గా జరిగింది.
1: అప్పుడే ఇంకా ఒకసారి బైబిల్ చదువుకుంటానని పెళ్లి కూతుర్ని పెళ్లి బట్టలతో ఉన్నానండి, తలుపులు వేసుకుని కూర్చుని మోకాళ్ళు వేసుకుని, అప్పటికింకా ప్రార్థన కూడా నాకు ఇంకా తెలిసిపోతుందండి. అంటే ఏడుపు వచ్చేస్తుంది, ఎలా చెయ్యాలో తెలుస్తుంది అనమాట. ఆయన ఎలాగా మరి ఇంత చేశారు కదండి, దేవుడు ఎంత నమ్మకంగా అడిగింది అడిగినట్టు చేస్తారు, నాకు తెలియదు అడిగేశాను కానీ అప్పుడు మోకాళ్ళు వేసి ఇంక ఎలా చేయగానే ప్రభువా ఇంత ఇలాగా ఇంత కరెక్ట్ గా ఉంటుందా నీ మాట, ఇంత ఎలా చేస్తావా ప్రభువా, ఇంక నిన్ను ఎప్పుడు వదలన ప్రభువా, ఇంక నువ్వే నా సర్వం అని, ఇంకా నేను ఎప్పుడు ఏ పూజలు చెయ్యను అని కూడా అనేసుకున్నానండి. అప్పుడే అనుకుని నాకు నచ్చిన భర్తనే చేసావు ప్రభువా, నేను అనుకున్న భర్తనే నాకు ఇచ్చి చేసావు ప్రభువా, ఇంకా నేను ఏ పై కుటుంబానికే నేను వెళ్ళవసరం లేదు, ఇంకా మా అందరిలోనే ఉన్నట్టే, పుట్టిల్లేని అత్తలేని అందరం మేము ఒకటే కాబట్టి ఇంకా నాకు ఈ జీవితానికి సరిపోద్ది ప్రభువా అని పీటల మీద కూర్చున్నానండి. ఆ కూర్చున్నా కానించి గౌరీ వ్రతం అవన్నీ పూజలు చేయవలసి వచ్చిందండి. తర్వాత అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రావణ మాసం మే నెలలో పెళ్ళయిందండి. శ్రావణ మాసం వచ్చాక వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఇంకా మామూలుగా వినాయక సవితులు అన్ని చేయడం జరిగిందండి. అలా చేస్తూ చేస్తూ ఉంటుంటే నేను అనుకునేదాన్ని భర్త చెప్పింది చెయ్యాలి, అత్తయ్య గారు చెప్పింది చెయ్యాలి, మళ్ళీ నేను ఇలాగ ఒప్పందం చేసుకున్నాను కదా ప్రభువే సర్వం అని, ఆయనకి తగ్గట్టుగా ఉండాలి అన్నట్టుగా వాళ్ళు చెప్పినవి నిష్ఠగా చేసేదానండి. నా నేను ఒప్పందం చేసుకున్నాను కాబట్టి ఆ ఇది కూడా ప్రార్థన బైబుల్ చదువుకోవడం కూడా క్రమంగా చేసేదాన్ని అండి. అలా పూజలు చేస్తూ ఉండగా తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసామండి. తర్వాత పెళ్ళైన 6 నెలలకి హైదరాబాద్ వచ్చేసామండి. మార్చేరు నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పటికి కూడా అలా మా ఆయన గారు చెప్పిన శుక్రవారాలు చేయడము, మళ్ళీ శుక్రవారం ప్రభు కొరకు 3 గంటల వరకు ప్రార్థన చేసుకోవడం, బైబుల్ చదువుకోవడం, ఇంకెలాగే అన్ని కూడా అది ఇది కూడా ఒకలాగా నిష్ఠగా చేసుకునేదండి. అలా చేసుకుంటే ఎవరన్నా ఇవ్వరు, 2 పడవల మీద కాలు పెట్టకూడదు అని ఎవరొకరు చెప్పివ్వరండి. మళ్ళీ బైబిల్లో కూడా నాకు నచ్చినట్టు ఉండకపోతే నేనేం చేస్తానో తెలియదని బైబిల్ మాట్లాడేదండి. అలా బైబిల్ ఇంకా అతమాన అలా చదువుకుంటా ఉండేదాన్ని అండి. పూర్తయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేదానండి.
0: ఎప్పుడు
1: చదివినా కొత్తగానే ఉంటుందండి. ఇప్పటికీ కూడానండి, ఇది కూడా 5 సార్లు అయిపోయిందండి చదవడం. ఇప్పటికీ కూడా
0: మళ్ళీ
1: ఆ బైబిల్ చాలా సార్లు చదివి, నీ బైబిల్ కూడా 5 సార్లు చదివాను. అయితే ఎప్పుడు కొత్తగానే ఉంటదండి చదువుతుంటే, ఎప్పుడు కొత్తగానే ఉంటది. ఇప్పుడు ఇంకా లాస్ట్ పేజీ ఉందండి ఈ రోజు, ఇది కూడా లాస్ట్ పేజీ ఉంది. అయితే అలాగే చదువుతా ఉంటుంటే ఇంకెలాగే భయపెట్టేస్తున్నారు, బైబిల్ భయపెడుతుంది, ఎవరన్నా భయపెడుతున్నారో, ఇంకా మా ఆయన గారు అది ఇది చేస్తుంది కదా అనేసి ఆయన గారు కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోలేదండి అనడం. అయితే అప్పుడు మా పెద్దమ్మ గారు ఇంకొక అక్క ఉంటే, ఇదేంటి నువ్వు నమ్ముకున్నాను అంటున్నావో, బైబిల్ చదువుకుంటావో, రా మేము ప్రార్థనకు ఎప్పుడు వెళ్తాం కదా, ఇక్కడ ఇంటి ముందే కదా, రా మనం కూడా వెళ్దాము అనేసి నన్ను కూడా తీసుకెళ్తే మా ఆయనగారు ఏమనలేదండి. అలా వెళ్ళడం జరిగింది. ఇప్పుడన్నా సరదాగా మామూలుగా వారం వారం కూడా కాదండి, మామూలుగా వెళ్ళేదాన్ని ఊరుకుంటుంది. అంటే నాకు వెళ్ళిపోవాలన్న ఇంట్రెస్ట్ నాకు తెలియదు అనమాట, ఇప్పుడు వారం వారం వెళ్ళాలని. అలాగే జరుగుతూ వస్తూ ఉంటే ఆ తర్వాత ఇంకా నా పేరున ఒక ఇల్లు వచ్చిందండి హైదరాబాద్ లో. ఇల్లు వచ్చిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళడానికే ముహూర్తం పెట్టించారండి. ముహూర్తం పెట్టించిన తర్వాత ఆ ఇంటికి ఈశాన్యం వాళ్ళ బాత్రూమ్ వచ్చిందండి. బాత్రూమ్ వస్తే ఇదేంటి ఇంటి బాత్రూమ్ ఆ మూల వచ్చింది కదండి. ఈ లోపు క్యాలెండర్ చూస్తే అందులో ఏమున్నదంటే అసలు ఈశాన్యం వాళ్ళ బాత్రూమ్ ఉంటే వెళ్ళకూడదు, యాక్సిడెంట్ అయిపోతాయే, భార్య భర్తలు విడిపోతారో, ఏయో అన్ని ఉన్నాయండి. ఇదేంటి ఇలా వెళ్ళడం, ఇలా వెళ్ళకూడదు కదా, మార్పించిన తర్వాత వెళ్దామని ఏం చేసామంటే అండి, అమ్మ వారితోటి ఇలా వెళ్ళకూడదంట, కొంచెం మార్చుకున్నాక వెళ్దాము. ఈ లోపు చిన్న పాపకి 9వ క్లాసు కదా, 9, 10 కూడా ఒక స్కూల్లోనే చదవాలంట. అయితే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్లకుండా మనం ఏ స్కూల్ అయితే జాయిన్ చేద్దాం అనుకున్నావో ఆ స్కూలే మధ్యలో ఉంది కదా, ఆ ఊరికి ఊరికి మధ్యలో ఉంది కదా, ఇంకా అక్కడికే కిరాయికి వెళ్ళిపోదాము. వెళ్ళిపోతే ఆ సంవత్సరం ఈలోపు ఎప్పుడు మారిస్తే అప్పుడే మనం ఆ ఇంటికి వెళ్ళిపోదాము అనేసి అన్నానండి. అనగానే సరే ఆయన ఏం చేశారు, మా అమ్మగారు వాళ్ళు ఉంటారండి అక్కడ ఆ ఊర్లో మధ్య ఊర్లో, మా అమ్మగారు మా పుట్టింటి వాళ్ళు అందరూ ఉంటారు అనమాట, వాళ్ళు వెళ్ళి చూశారు. అక్కడికి మారిపోయామండి. మారిపోయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు అనమాట, ఒక బాబు నాకు. ఇంకా మారకుండానే ఏం చేశాను, సాయిబాబా సీరియల్ చూసేదండి, ఇటు చేసుకుంటా అటు చేసుకుంటా సాయిబాబా సీరియల్ చూసేదాన్ని అండి. సాయంత్రం మాటలు 6 గంటలకు ఎప్పుడో వచ్చేదండి. అలా చూస్తుండగా ఈ లోపు 2 పడవల మీద అడుగేయొద్దు అన్నారు కదండి, ఇలా అడుగేయొద్దు అన్నారు కదా, ఇదేంటి అందరిని నమ్ముకోవచ్చు కానీ ప్రభువు నమ్ముకుంటే మాత్రం ఎవరిని నమ్ముకోకూడదు అంటున్నారో, వాడిని నేను తెలియక అలాగ అనేసుకున్నానేమో, వీళ్ళందరిని నమ్ముకుంటే అసలు ఏ వ్యాధమో ఉండదు, ఇప్పుడు సాయిబాబా కూడా ఉన్నారు, యేసు ప్రభు మాటలాగే ఉన్నాయి సాయిబాబా మాటలు కూడా, అయితే ఇలా కాదు ప్రభువా నువ్వు అంటే ఇష్టమే గానీ నిన్ను నమ్ముకుంటే నిన్ను ఒక్కరినే నమ్ముకోవాలంట, మరి సాయిబాబాలోకి ఉన్నాను అనుకో నిన్ను కూడా నమ్ముకోవచ్చు, ఎవరినైనా అనుకోవచ్చు, ఇంకా మరి నా వల్ల కావట్లేదు ప్రభా, ఇటు అటు నువ్వు కూడా ఉండొద్దు అంటున్నావు, ఇంకా నేను సాయిబాబాలో ఉండి నిన్ను కూడా తలుచుకుంటాను ప్రభువా అనుకున్నానండి. అనుకుని ఉంగరం తాకట్టు పెట్టి మరి మా ఆయన గారిని షిరిడీకి పంపించానండి. మా ఆయన గారు పూజలే కాబట్టి నేను ఎందుకు అలా పంపించాలి, ఏదో బాగుంటది అన్నట్టుగా అని పంపిస్తే ఆయన ఏం చేశారండి, శనీశ్వరుడు బొమ్మలు నువ్వులు ఇవన్నీ శనివారం నాడు బాగా పట్టుకొచ్చారండి. పట్టుకొస్తే మరి ఆ సమయం అలా వస్తుంది, ఏ వారం వస్తామో తెలియదు కదా, మరి అది తీసుకున్నప్పుడు బాగానే ఉంటది, మరి ఇంటికి వచ్చేసరికి ఏ వారం వస్తుందో తెలియదు కదా అన్నారు ఆయన గారు. అన్నారు అన్న తర్వాత ఇంక ఇల్లు ఖాళీ, ఇంకా ప్రసాదాలు ఆ బొమ్మలు అన్ని ఉన్నాయండి, ఇంక ఇల్లు మధ్య అద్దె ఇంటిలోకి మధ్య ఊర్లోకి వెళ్ళామండి. ఆ ఇంటి దిగిన తర్వాత దిగిన 20 రోజులకి మావయ్య గారు చనిపోయారండి. మా మావయ్య గారు కూడా హైదరాబాద్ చేశారనమాట. 20 రోజులకి మావయ్య గారు చనిపోయారండి. 20 రోజులు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం 10 రోజులు 11 రోజులు అయిన తర్వాత మర్నాడే వేడి నీళ్లు మా అబ్బాయి మీద పడిపోయి ముఖం మీద పడిపోయింది. ముఖం అంతా గులాబీ కలర్ వచ్చిందండి, తోలు ఊడిపోయిందండి, మొత్తం శరీరం అంతా ఊడిపోయిందండి. అది మళ్ళీ ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళమండి. హాస్పిటల్కి 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాయండి, చాలా నరకం అనిపించాం. తర్వాత ఇంకా ఇల్లు అసలు మళ్ళీ వాస్తు బాగాలేదేమో అని అక్కడి నుంచి మళ్ళీ ఆ నెలలోని మళ్ళీ ఇంకొక ఇల్లు మారిపోయిందండి. అప్పుడు దైవజనరాలు దేవుణ్ణి నమ్ముకున్న ఆవిడ ఉన్నారండి అక్కడ.
0: అంటే ఇప్పుడు ఇల్లు అయితే మారుతున్నారు కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో అనేటువంటి విషయం మాత్రం మీరు గ్రహించుకోలేదు.
1: గ్రహించుకోలేదండి, ఇంకా విడిచిపెట్టాను కదండి. అప్పుడు మా మేనత్త గారు ఇచ్చిన బైబిల్ కూడా ఏం చేశానంటే మళ్ళీ ఉండకూడదేమో అనేసి, మేము పైన ఉండేవాళ్ళమి కిందే చర్చి, ఆ వచ్చేటప్పుడు ప్రభువా ఇదిగో మరి తలుపులు వేసేసి ఉంటాయి కదా, ఇదిగో ప్రభువా అని అక్కడే పెట్టేశానండి.
0: బైబిల్ పెట్టేసి
1: గుమ్మం ముందే వదిలేసి వచ్చేసానండి.
0: ఇంకా
1: తెచ్చుకోలేదండి, బైబిల్ కూడా
0: తెచ్చుకోలేదు.
1: తలుచుకుంటానే గాని ఇంకా అలాగే ఇంకా పట్టుకుందండి ఇంకా నన్ను. ఇంకా తర్వాత వచ్చేసాం కదండి, ఇంకా అలాగా వచ్చేసిన తర్వాత 7 నీళ్లు పడిపోయి ఇంకా ఇంకెలా పడితే అలాగా పింక్ కలర్ వచ్చేసిందండి ఇదంతా ఫేస్ అంతా. ఇంకా అది మాని అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బంధువులతో గొడవలండి, ఇంకేదో ఒక సమస్య, ఏదో ఒక సమస్య. తర్వాత నాకు అనారోగ్యాలండి, నాకు తగ్గితే నేను హాస్పిటల్ తీసుకెళ్లి 2 టాబ్లెట్లు వేసుకునేసరికి మళ్ళీ మా పెద్ద పాపకి, మళ్ళీ అమ్మాయి తర్వాత మళ్ళీ చిన్నపాపకి, మళ్ళీ తర్వాత మా ఆయన గారికి, తర్వాత మా బాబుకి, ఇంకా మొత్తానికి తిరగడమేనండి. ఇంకా తగ్గట్లేదు, ఎవరికి కూడా తగ్గట్లేదండి. తగ్గినా మళ్ళీ ఇంకా స్టార్ట్ అవుతుందండి. ఇంకా అలా హాస్పిటల్ తీసుకు మా అక్క మా అమ్మాయి అయితే తీసుకెళ్ళకపోయేవారు, ఏంటి ఇన్నిసార్లు వస్తున్నారని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయేవారండి. అలాగే తిరుగుతూ తిరుగుతూ వస్తుంటే ఇంకా కూడా నేను లక్షవారాలు గురువారాలే చేస్తున్నానండి. ఇంకా మళ్ళీ గురువారాలు కూడా మొదలు పెట్టేవండి ఇద్దరు, మా ఆయన గారు నేను కూడా. ఏదన్నా మిషన్ కుడదామా షాప్కి వెళ్దాం అనుకుంటే వారం రోజులు మిషన్ కుట్టాను అంటే మళ్ళీ ఇంకో 15 రోజులు ఇంటి దగ్గర ఉండిపోవాలండి. అలాగా 2-3 సార్లు వెళ్ళి అమ్మ మీకు టైఫాయిడ్ వచ్చేస్తుంది కదా ఎందుకమ్మా ఇంకా మానేయండి అని వాళ్ళు కూడా మానిపించేశారండి. ఇంక ఈ రకంగా ఎలాగ జరుగుతూ వచ్చిందండి, బంధువులు విడిపోయామండి. ఈలోపు అమ్మ అవసరం లేకపోయినా ఇల్లు అమ్మేసుకున్నామండి, ఆస్తి ఎందుకు అమ్మేసుకున్నామా, హైటెక్ సిటీలో ఇల్లు అండి, ఫోర్త్ బేస్ హైటెక్ సిటీలో ఇల్లు, అది అమ్మడం జరిగిందండి. ఆ డబ్బులు అలా చల్లా చెదరకింత ఇంకా అలాగా
0: చెప్పిన దగ్గర నుంచి
1: స్టార్ట్ అయిపోయిందండి.
0: స్టార్ట్ అయిపోయి అప్పటి నుంచి మనశ్శాంతి లేదు,
1: సమాధానం లేదు,
0: ఇక నెమ్మది లేకోకుండా అయిపోయింది, అనారోగ్యం వచ్చేసింది, కుటుంబంలో మామగారు చనిపోయారు, బాబు బాగలేదు, ఇవన్నీ వస్తున్నాడు. మీకు ఏమనిపించింది?
1: ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ప్రభువులోకి వెళ్ళినా గానీ రెండు చెయ్యొద్దు అంటారు. ఇటు నా భర్త ఊరుకోరు, అటు ఆయన చెప్పిందే చెయ్యాలి, ఇటు ఈయన చెప్పింది చెయ్యాలి, ఇంకా రెండు రకాలుగా అప్పుడు పడిన బాధే మళ్ళీ పడాలి. ఇష్టం లేకైతే కాదండి ప్రభు, నేను అలా చెయ్యకూడదన్న ఉద్దేశం మీద నేను కఠిన పరిచేసుకుంటున్నాను నా హృదయాన్ని అండి. అలాగా నేను ఇంకా నా వల్ల కావట్లేదు, ఇంకా ఇలాగే అయిపోతున్నాండి. లాస్ట్ కి ఇంకా ఆఖరికి సంవత్సరం కూడా దగ్గరకు వచ్చేస్తున్నాడు మా మావయ్య గారు, కానీ బతుకులు బాగుపడతలేదండి. ఆ తర్వాత ఇల్లు అమ్మేసిన తర్వాత కూడా చిన్న స్థలం ఒక చోట కొనుక్కున్నామండి, మాకు ఇల్లు వచ్చిన చోట కొనుక్కున్నామండి, కొనుక్కున్నాం. ఆ తర్వాత అలాగే జరుగుతుందండి. జరుగుతూ వస్తుంటే ఇంకా నెమ్మదైతే లేదండి, సమాధానం లేదండి, చాలా గొడవలు, ఇంట్లో గొడవలు, ఇల్లు గొడవలు, ఇంకెలాగేలా మనశ్శాంతి లేకపోతే అలాగే జరుగుతూ వస్తుంటే అప్పుడు ఇంకా లాస్ట్ కి మా పక్క ఆవిడ కూడా ఆ తల్లి గారు వచ్చి ఎవరో చేతపడి చేశారంట, అమ్మ ఒకసారి అంత అలా ఉండవు కదా సన్నిధికి వెళ్ళమ్మా, నాకు కూడా ఎవరో చేతపడి చేస్తే ఎన్ని చోట్లకి వెళ్ళినా తగ్గలేదు, మందిరానికి వెళ్తే తగ్గింది అన్నారండి. సరేలే అని పట్టించుకోలేదండి. ఒక మళ్ళీ ఏమనుకుంటేదాన్ని ఇది కూడా నా పాపం చెప్పకపోతే, మళ్ళీ ప్రభువు నమ్ముకున్న తర్వాత దశభాగాలు ప్రభువుని విడిచిపెట్టిన తర్వాత విగ్రహారాధనలోకి వచ్చాను కదా, అప్పుడు 100 రూపాయలు పుడితే 10 రూపాయలు దేవుడికి తీసేదానండి. అప్పుడు కూడా నేను తీర్మానించుకున్నదేనండి, జాకెట్లు కుట్టేదాన్ని, ఏదైనా ప్రాబ్లం వచ్చేది ఇలా కాదు ప్రభువు నమ్ముకున్నాను కానీ. అంటే దశభాగం అంటే 100 రూపాయలకి 10 రూపాయలు అని నాకు తెలియదు, దశభాగం అంటారు కదా దానికి వివరం తెలియదు కానండి, 10 రూపాయలకి రూపాయి తీస్తాను అనుకున్నానండి. దశ అంటే తెలియదు నాకు,
0: దానికి
1: అని తెలియదండి, 10 అని తెలియదండి. పదేం తెలియకుండా 10 రూపాయలు పెడితే రూపాయి తీస్తాను ప్రభువా, కానీ ఏదైనా సరే రిస్క్ రాకుండా ఉండాలి నాకు కుట్టిన వస్తువు, కుట్టిన శాలి రిస్క్ రాకూడదు ప్రభువా, అది అలాగైతే నా దగ్గరకు రావాలా లేకపోతే వద్దు, నేను రూపాయి తీస్తాను అనుకున్నానండి. అలాగే జరుగుతూ వచ్చింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి రిస్క్ రాలేదండి, అలా బట్టలు కుడతానే ఉన్నాను. ఆయన ఎలాగైతే అనుకున్నానో తీయడం మొదలు పెట్టాను డబ్బులు. అలా తీయడం మొదలు పెట్టిన తర్వాత అలాగే బట్టలు వస్తా ఉన్నాయి, అలా మిషన్ కుట్టుకుంటా బిడ్డలు చూసుకుంటా అలాగే ఇంట్లోనేనండి. అలా జరుగుతా జరుగుతా అప్పుడు చెప్పాను కదండి, ఇది రానారాజుతో అన్నాను కదండి, ఇలాగా లాస్ట్ గా ఇంకా చాలా మంచానికి పడిపోయినండి. మంచానికి పడిపోయి 10th class పూర్తి అయిందండి. ఇంకా మా పెద్ద చిన్న అమ్మాయి ఏమో 10th class వెళ్ళాలి, పెద్ద అమ్మాయి ఏమో 10th class పూర్తి అయిందండి. పూర్తి అయ్యేసరికి ఇంకా మాట కూడా ఇంకా రావట్లేదు. మా ఎప్పుడు శిలలను కూడా ఎక్కలేదండి నాకు, అసలు ఎక్కించు నాకు తెలియదు. అప్పుడు శిలలను కూడా ఎక్కించేవారు, శిలలను ఎక్కించిన కాంచేపటికే మళ్ళీ నీరసం అయిపోయేదండి. ఒక జ్యూస్ తాగింది వెంటనే మళ్ళీ నీరసం అయిపోయేదనండి. ఇంకా పట్టులు వదిలేస్తున్నాయండి, ఇంకేమీ పని చేయట్లేదండి, ఆ ఒంట్లో ఏం పని చేయట్లేదు. రచ్చరేకలు అంటే మళ్ళీ రచ్చరేకలు కట్టించుకునేదండి ఒక క్షణమే. అది కూడా పీడకళ్ళు వచ్చేసేయండి. అయినా కానీ ఆయనకి ఎక్కువ తెలిసేది కాదు, మా పుట్టింటి వాళ్ళు ఉన్నారు కానీ ఆయన వాళ్ళకి తెలిసేది కాదు ఏంటో నీరసం తగ్గట్లేదు పిల్లకని వారు. అప్పుడు పక్కింటి ఆవిడ అన్నారండి, ఏమండి ఎవరో ఎక్కడో టైఫాయిడ్ వస్తే ఆవిడ చనిపోయారంటండి, మీకేమో టైఫాయిడ్ తగ్గట్లేదు, ఈ ఆడపిల్లలు ఏమైపోతారో ఏంటో, మీ ఆయన గారు ఖర్చు పెట్టిన డబ్బులు ఇప్పటికి 1000 ఖర్చు పెట్టారో తెలియదు, మీరు తిన్నా తిండి 3 రోజులు నేను తింటే గనక ఎంతో ఆరోగ్యంగా ఉందినండి, చాలా బలం వచ్చేసిన, ఎంత తిన్నా సరే గానీ ఏమి తినలేనిలాగుంటున్నారు ఏంటండి అని అన్నారండి ఆవిడ. అయినాక నాకేం తెలియట్లేదు, జ్యూసులు జావలో తిండి తిన్నా అంటే ఎక్కడ నీరసం తగ్గిపోద్దా అని ఇంక పెట్టమనేదండి, మాట మాత్రం లేదండి, ప్రసన్న అని చాలా స్లోగా
0: పెరిగేదండి,
1: శక్తి లేదండి. అయితే మా పాప 10th class పూర్తి ఇంక ఇంట్లోనే ఉండదు కదండి, ఒక బాలింతరాలు అయితే ఎలా చేయించుకుంటదో, 10th class చదువు బిడ్డనండి, నేను అలా చేయించుకున్నానండి పని, మా భర్తకు బాక్స్ పెట్టడం, చిన్న బిడ్డలను తయారు చేయడం స్కూల్ కి, చాలా కష్టపడిపోయింది. ఆ పిల్ల ఏమైపోద్దో అనుకున్నారండి, అంత పని చేసిందండి పిల్ల. అలా చేస్తా ఉంటుంటే అప్పుడు నేను ఒక ఇంకేంటి ఇలా చచ్చిపోతా, ఆవిడ అలాగంద కదా ఎవరు ఆవిడ చనిపోయింది అన్నది కదండి ఆవిడ, అనేసరికి ఇది కాదు పని, ఒకవేళ ఆయన్ని నమ్ముకున్న తర్వాత ప్రభువుని నమ్ముకున్న తర్వాత సాయిబాబాలోకి వచ్చేసాను కదా, ప్రభువు నమ్ముకుని నా దగ్గరకు వచ్చింది ఏంటి అని సాయిబాబా విడిచిపెట్టేశారేమో, అయితే సరే సాయిబాబాని నమ్ముకుంది కదా నేను ఎందుకు చూడాలని యేసుప్రభు విడిచిపెట్టేశారేమో, ఇలా కాదు పని ప్రభువా, ఇలా నేను ఇలా అనుకున్నానో ఎందుకు అనుకున్నానో నీకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ రాత్రికి నాకు ఎవరు కనపడతారో వాళ్ళు ఏపుకు తిరిగిపోతాను, నేను అనుకున్నది కరెక్ట్ కాదేమో కానీ ఇప్పుడు నాకు తెలియాలి ఏదైంది, పట్టుపట్టి నాకు ఎవరు కనపడితే వాళ్ళు ఏపుకు తిరిగిపోతాను ప్రభువా అని అనుకున్నానండి. ఆ నైట్ పడుకున్న తర్వాత ఒక 4 ఆడవాళ్ళు అక్కడ నుంచుంటే ఒక అమ్మాయి, ఇదిగో అక్కడ జ్వరాలు తగ్గించే డాక్టర్ ఉన్నారంటే అదే అండి ఒక పేపర్, దేవుడి పేపర్ ఇచ్చారండి. ఇచ్చి ఏంటమ్మా పేపర్ అంటున్నావు ఏంటి, జ్వరాలు తగ్గుతుందా, జ్వరాలు తగ్గి డాక్టర్ అక్కడ ఉన్నారా, ఎవరమ్మా పేరు అంటే వాళ్ళ పాస్టర్ గారి పేరు చెప్పారండి. ఇప్పుడు నాకు నోరు తిరగట్లేదు పేరు, పాస్టర్ గారి పేరు, ఇంతకీ మా పక్క ఆవిడ పాస్టర్ గారు పేరేంది అనమాట, అది నాకు తెలియదు ఆ సంగతే. అప్పుడు గుర్తుంది, ఆమెకు చెప్పాను ఆ పేరు, అయ్యో మా పాస్టర్ గారే కదండి ఆయన పేరు అన్నారు, మరి వస్తారా ప్రార్థనకి అన్నారు. అయినా మళ్ళీ ఇదే గుర్తొస్తుంది, మళ్ళీ గురువారం చెయ్యాలి మా మళ్ళీ ఇలాగే మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ నెలలాలు ఆగిపోయినండి. నెలలాలు ఆగిపోయిన తర్వాత ముందు మిషన్ కుట్టడానికి వెళ్ళేదని అంటున్నారు కదండి, అమ్మయ్య ఇంక ఈసారి దశభాగం తీయక్కర్లేదు, ఇంక నేను భయపడక్కర్లేదు, వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవాలనుకునేదండి, వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు అయిపోయండి, మరి రోగాలకి వెళ్ళిపోయాయి కదా, ఆ రకంగా దిగజారిపోయినట్టు అయిపోతున్నామండి. సంవత్సరకం కూడా చేసేసామండి, సంవత్సరకం చేయకముందే ఇప్పుడు అప్పుడు ఇలా వచ్చింది కదండి పేపర్ గురించి ఇలా చెప్పారు కదా, చెప్పిన తర్వాత ఇలా ఆవిడ ఏమి ఇలాగన్నారు. అయినా కానీ నెలలాలు ఆగానండి, నెలలాలు కూడా ఆగిన తర్వాత ఇంక ఇలా కాదు. అప్పుడు ఆవిడ అన్నారు, అమ్మ నువ్వు లెగలేకపోతున్నావు మాట్లాడలేకపోతున్నావు కాబట్టి అలా మా పాపతో ఒకసారి ప్రార్థనకి వెళ్ళు, మందిరానికి వెళ్ళు, అయితే ఏం చేస్తామంటే ఆ టయానికి ఒకవేళ స్నానం చేయాలేమో రెడీ అవ్వాలేమో ఓపిక లేదు ఎలాగా అనుకోకు, చీర మార్చుకుని అయినా సరే నువ్వు అడుగులు అడిగేసుకున్నా సరే మందిరంలో కూర్చో అన్నారండి ఆవిడ. అంటే అప్పుడు ఆవిడ మగమం ఉంది, ఆవిడ అటు ఇటు రెడీ అవుతున్నారు అన్నమాట. అప్పుడు ఆవిడ పిలిచి పిలిచి అండి మీరు వెళ్తే కనుక నేను వస్తానండి అంటే సరే అండి పిలుస్తానండి. అప్పుడు ఆవిడ వెళ్ళి 5 నిమిషాలు కదా చీర మార్చుకునండి, ఆ రోడ్డు మీద ఏ ఉంటాయి కదండి అవి పట్టుకునండి, ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు తీసుకుంటా, ఒక ఆపరేషన్ చేయించుకున్న మనిషి ఎలా ఉంటారో ఆ రీతిగా అలా పట్టుకుని అలాగలాగలాగలా
0: అయి
1: పట్టుకుంటా చర్చిలోకి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కూడా నమ్మి అల్లేదు నేను, అంటే ఇంకా ఆవిడ చెప్పింది కదా నాకు దేవుడు అంటే నమ్మకమే గాని ఇలాగే మళ్ళీ మారిపోతానేమో అన్న ఉద్దేశం, అంటే భయం మళ్ళీ మొదటికి వస్తుంది అన్న ఇదేనండి నాకు ఆలోచన. అలా కూర్చుండిపోయినండి. కూర్చున్న తర్వాత నా అవయవాలన్నీ అప్పటికే ఆ నైట్ నుంచే స్టార్ట్ అయిపోయిందండి మొత్తం, ఎముకలు పోటు, కడుపు పోటు, మెడపోటు, తలపోటు, కాళ్ళు పోటు, అరికాలు పోటు, నడుం పోటు, ఇంకా అన్ని రకాల పోట్లు అనమాట. కూర్చున్నానే గానీ కాళ్ళు చాపేసుకుని ఇలా ఇలాగనడమో ఇలాగనడమో ఇలాగనడమో, ఇంక వెళ్ళిపోవాలి ఎవరైనా ఇప్పుడు లేస్తే నేను వాళ్ళతోటి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో కూర్చున్నానండి. అమ్మా పక్క ఆవిడేమో అయ్యో వీళ్ళ పిల్లలన్నా తీసుకొస్తే వాళ్ళన్నా తీసుకెళ్లిపోయేవారు ఇవి కూర్చోలేకపోతుందని ఆవిడ అనుకుంటున్నారంట. ఆఖరికి పాటలు అన్ని అయినాయి, ప్రభువా మరి నేను కూర్చోలేకపోతున్నాను, ప్రభువా మరి నేను కూర్చోనేటట్టు చెయ్యి అని ఒక మాట అనుకున్నానండి. అంతే అనుకున్న తర్వాత ప్రార్థన స్టార్ట్ అయిందండి. ప్రార్థన స్టార్ట్ అవగానే నాకు వణుకు వచ్చేస్తుందండి ఒంట్లో, ఈ సెల్ల కూడా పడిపోతుంది, కళ్ళంట నీళ్లు కారిపోతున్నాయి, వణికి వణికి వణికి అలాగ దడదడ మొత్తం కాళ్ళు అన్ని మొత్తం ఒళ్ళంతా వణికిపోతున్నాయి. వణికిపోగానే ప్రార్థన అయిపోయిందండి, అమ్మాయి ఇంకా ప్రార్థన అయిపోయింది అన్నట్టుగా లెగాలి అనుకుని, ఇంకా బలంగా లెగాలి కదా చాలా జాగ్రత్తగా లెగాలి కదా అని చెయ్యి అనుకుని ఇలా అనుకునేసరికండి అసలు ఎలా లేచిపోయినా నాకైతే ఒక సంటు పాప ఇలా కూర్చుని ఎలా లేచిపోతుందనండి అలా లేచిపోయినండి. ఇదేంటి ఎంత తొందరగా ఎలా లేచిపోయిన ఏంటి అనేసి అప్పుడు ఇవన్నీ నొక్కి చూసుకుంటే అసలు ఎక్కడ ఏ బాధ నాకు ఏం తెలియట్లేదండి. అప్పుడు గబగబా 2 అడుగుల్లో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయండి, పాస్టర్ గారు పాస్టర్ గారు నాకు ఇలా తగ్గిపోయిందండి, ఇప్పుడుకి వచ్చేసరికి నడవలేక పరిస్థితిలో వచ్చానండి, అసలు మొత్తం పూర్తిగా నాకు స్వస్థత కలిగిందండి అన్నానండి. ఆ విశ్వాసం ఉంచుకో అమ్మాయి ఎప్పటికీని అని ఆయన అన్నారండి. అనగానే ప్రభువా ఇదిగో ఈ సన్నిధిలో ఇప్పుడు అనుకుంటున్నాను, ఇంకా నిన్ను ఇప్పుడు గాని విడిచిపెడితే కనుక నేను చనిపోయిన దానితో సమానం ప్రభువా, ఇంకా ఇంకెప్పుడు విడిచిపెట్టను ప్రభువా, ఇంకెన్ని రకాలుగా వచ్చినా ఇంకా నీ కొరకు పోరాడాలనిపిస్తుంది ఇంకా మరి ఏం అనేసి అనుకుని వచ్చేసానండి. అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఇంకా కొత్త ఇంట్లోకి గృహప్రవేశానికి వచ్చేసామండి. గృహప్రవేశానికి మళ్ళీ మరి ఆయన కూర్చోబెడతారు కదా అక్కడ, కూర్చున్నా గానండి నా మనసంట ఏ రకం జయం స్తోత్రం అనుకుంటున్నాను, ఆయనకి తెలియదు నేను అనుకుంటున్నట్టు. ఆ ప్రసాదం ఏమో తినకుండా జాగ్రత్త పడ్డాను. జాగ్రత్త పడిన తర్వాత అయితే ఆ కాలనీలోను ఆ పాస్టర్ గారే మళ్ళీ ఈ ఊరు వచ్చి అక్కడ ఇంకో చోట పెడుతున్నారు. అయితే మా ఆయన గారితో అన్నాను, ఏ అండి ఇలాగా పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి పెడుతున్నారంట, వాళ్ళ తెలిసిన వాళ్ళు ఇలా తెలిసిన వాళ్ళే కదా ఒకసారి వెళ్తాను అంటే సరే అన్నారు. 2 వారాలు వెళ్ళేసరికి 3వ వారం గొడవ పెట్టుకుంటారు, అదిగో ఇలా చేస్తావా అలా చేస్తావా మానేని. మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత ఏమండి మళ్ళీ ఒకసారి వెళ్తానండి అంటే మళ్ళీ అనేవారు. వెళ్ళమంటున్నారు కదా వెళ్ళేసరికి మళ్ళీ గొడవ, అలాగే నన్ను వెళ్ళనివ్వకుండా చేసేది. అప్పుడు ఇంకెంత బాధ పడలేను ప్రభువా, ఇన్ని మాటలు నేస్తే పడలేను, ఇంకా నా వల్ల కాదు నేను ఇంకింట్లోనే చేసుకుంటాను. అప్పుడు స్వామి మాలేసుకున్నారండి మా ఆయన గారు, స్వామి మాలేసుకున్నా గానీ చెప్పకుండా వెళ్ళలేం కదండి ప్రార్థన కూడా, నేను ఇంకా నేను వెళ్ళలేను ప్రభు అని. పొద్దున్న 5 గంటలకి సాయంత్రం 5 గంటలకి మధ్యాహ్నం ప్రార్థనలు ఎక్కువైపోయినాయి, మిషన్ పగల కుట్టుకుంటే ప్రార్థన ఎక్కువైపోయింది, నాకు ప్రశాంతంగా ఉండేది అనమాట ప్రార్థన చేసుకోవడానికి. ప్రార్థన చేసుకుంటా ఉంటే నేను ఇంకెక్కడికి వెళ్ళను ప్రభువా, నాకు ఇంట్లో ఎక్కడైనా కనపడు ప్రభువా, నాకు గోడ మీద కనపడు ప్రభువా, ఇంకక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటాను ప్రభువా అన్నానండి. ఇలా చూస్తున్నానండి, చూసేసరికి నీళ్లతోటి గోడలు తడిసి ఆకారాలు వస్తాయి కదండి, ఆ ఆకారాలు ఏం చేసినాయి అంటే ఒక సిలువు మీద ప్రభువు రక్తం కార్చుకుంటా ముళ్ళకీరటంతో ఎలాగైతే ఉంటారో ఆ రూపం కనపడిపోయిందండి నాకు వెంటనే. ఇంకా అదే ఆ మరకలే రూపం, అయ్యి బాబో ఇదేంటి ఇలాగా వచ్చేసింది, నేను ప్రభువుని అడగానే ఏ గీత కింద కనపడుతుందేమో అనుకుంటే సిలువు మీద ఉన్నారేంటి ప్రభు అని. పిల్లల్ని ఏం చేశాను, పిల్లలారా పిల్లల రెండల్లా ప్రభు కనపడుతున్నారమ్మా రెండు చూడండి అంటే డాడీ ఒకటి ఇంట్లో లేరమ్మా, నాకు ఆ గోడ మీద ఈ గోడ మీద కనపడుతుందని మాకు చెప్పకమ్మ మాకు భయం పెట్టకో అనేసి వాళ్ళు అన్నారండి. ఇంకా నాలో నేనే ఆనందం, నాలోనే కుమిలిపోవడం, అన్ని నేనే అనుభవించాలండి. ఇప్పుడు వరకు కూడా చాలా మటుకు నాకు నేనే అనమాట. ఇంకా అలాగనేసరికి ఇంకా అప్పుడు ఇలా కనపడగానే ఫోటో తీస్తే సెల్లో, ఇప్పుడు కూడా మీకు చూపిస్తానండి ఆ ఫోటో కూడా మీకు పంపిస్తాను. ఇప్పటికే ఉందండి
0: ఆకారం గోడ
1: మీద ఎలాగండి ఎలా ఉంటారండి రక్తం చుక్కలు కారుతండి ముళ్ళ కిరీటం ముక్కు నోరు అసలు అది ఎవరి సూత్రానికి వచ్చినా సరే పరిశుద్ధాత్మ వచ్చేసేదండి వాళ్ళ మీదకే అలా కనపడిపోయేదండి ప్రభువా కనపడమాట అంటే నాకేమో చూడగానే కనపడిపోయింది వాళ్ళకి చెప్పాలన్నమాట నేను వాళ్ళ అప్పుడు వాళ్ళకి కనపడిపోయింది కనపడిపోగానే పరిశుద్ధాత్మ వచ్చేసిందండి ఏంటి ఇలా జరుగుతుంది అప్పుడు ఇంకా అలాగ ప్రార్థన చేసుకుంటా మొదలు పెట్టాను కదా చర్చికి వెళ్లకుండా అలా చేసుకుంటాను అప్పుడు అప్పుడు ఒక స్థలం కొనుక్కున్నామండి అది అక్కడికి వచ్చిన తర్వాత స్థలం కొనుక్కున్నాం కదా ఆ ఇల్లు కట్టడానికి రేకుల షెడ్ వేసుకుందామా అన్ని పడుకున్నారండి ఆయన నైట్ చెప్పి పడుకుంటే మా ఆయన గారు ఇలాగా ఇల్లు కట్టాలంటున్నారు వాస్తు చూడకుండా కట్టేస్తారో ఏంటో ఎవరికైనా చూపించారో చూపించరు అని నేను అనుకుంటున్నానండి మనసులో అనుకుంటే ప్రార్థన చెయ్యి అన్నారండి అదే మొట్టమొదటి స్వరం అండి నాకు వినబడిన స్వరం అనమాట ప్రార్థన చెయ్యని గద్దించినట్టు మగాయిన గొంతుక అనమాట గంభీరమైన గొంతుక అనమాట హాల్ మాత్రం నిశ్శబ్దంగా ఉంది అనేసరికి ఏంటి ఇలా వినబడింది అనేసరికి వీళ్ళమ్మా పడుకున్నారు ఏంటి ప్రార్థన చేయమంటున్నారు ఏంటి ప్రార్థన స్థలం గురించి ప్రార్థన చేయడం ఏంటి ఇప్పుడేమో కొన్నాము అప్పుడే 3 లక్షలు అయిపోయింది 180 కొన్నాం 3 లక్షలు అయిపోయింది ఇంకా పెరుగు లేకపోతే కట్టుకుంటే కట్టుకుంటాం లేకపోతే అమ్మేసుకుంటాం.

0: ఎవరు మాట్లాడారో తెలియదు, స్వరం వినపడింది,
1: వినపడిందంతేనండి,
0: స్వరం వినపడింది, కానీ ఎవరు మాట్లాడారో తెలియదు,
1: అసలు తెలియదు.
0: అర్థం చేయటం ఏంటి, అసలు నన్ను ప్రార్థన చేయమని అడిగేది ఎవరు అనే ఆలోచనకి వెళ్ళారు మీరు.
1: తర్వాత నాకేమో బైబిల్ లేదండి, లోకసు అదే కొత్త నిబంధన చదివాను అన్నాను కదండి, చదివిన పైన ఏమి చదివేదాన్ని కాదు, పేర్లు ఇది మత్తయి సువార్త అని లోక సువార్త అని అవి చదువుకునేదాన్ని కాదు. ఒక పేజీ అయిపోయిన తర్వాత ఒక పేజీ అయి పూర్తి చేసేదాన్ని, బాగుంది కథలు బాగున్నాయే అనేసి చదువుకునేదాన్ని. అందుకని నాకు ఈయన మాట్లాడుతున్నా కానీ అధ్యాయాలతో చెప్పవలసి వచ్చేది దేవుడు నాకు. అప్పుడు అలాగైంది కదండి. ఆ తర్వాత ఇంకా స్వామి మాలేసుకునే ఉన్నారు ఆయన, ఇలాగ వినబడింది కదండి ప్రార్థన చెయ్యి అని వినబడింది కదా, ఇలాగ అనుకున్నాను. తర్వాత స్వామి మాలేసుకున్నారు, ప్రార్థన జరుగుతూ ఉండి జరుగుతూ ఉంటే లోకా సువార్త 11 అధ్యాయం మూడు సార్లు వచ్చిందండి నా నోట్లోంచి. నాకు మెలకు వచ్చినంత సేపు కూడా మెలకు వచ్చేసరికి ఆగిపోయిందండి నా నోట్లోంచి. లోక అంటున్నారో అదేంటో తెలీదు, అధ్యాయం అంటే బుక్ కి సంబంధించింది, సువార్త అంటే ఏంటి మళ్ళీని అని. ఈ బైబిల్ ఉంది కదా, ఒకవేళ బైబిల్ ఇచ్చారు కదా, ఒక ఆవిడ ఇచ్చారనమాట, ఇచ్చారు కదా, ఇంకా ఇది తీసుకుని చూద్దాము, ఉంటే లోకం ఉంటదేమో అని చూసేసరికి లోక దొరికిందండి. అదేంటి లోకాన్ని ఎలాగైతే వినబడింది అదే లోకాన్ని ఉంది అయితే, మరి 11 అధ్యాయం అది కూడా ఉంటదా అనుకుని అది కూడా చూస్తే అది కూడా ఉన్నదండి. ఏంటి మరి నాకేమన్నా చెబుతున్నారా, ఇంక బైబిల్లో వినబడి అంటే ప్రభువు అనుకుంటా, నాకేమన్నా చెబుతున్నారా అందులో చదవమని అనేసి చదువుకుంటే, శిష్యులు పరలోక దేవుని ప్రార్థించడం గురించి అడుగుతుంటే ప్రభువు వాళ్ళకు నేర్పుతున్నారు, నా రాజ్యాన్ని తీసుకురా, నన్ను పరలోక మందుని మా తండ్రి మీ నామం పరచబడం కాక అని అది ఉంటది కదండి.
0: అంటే బైబుల్లో ఈ విషయం ఉన్న సంగతి మీకు తెలియదు,
1: తెలియదండి.
0: ఆ స్వరం వినపడి మీకు చెప్పినప్పుడు ఉన్నాయో లేవో మీరు చూస్తే బైబుల్లో అవి కరెక్ట్ గా ఉన్నాయి,
1: ఉన్నాయండి ఉన్నాయండి.
0: ఆ వినపడి ఉన్నాయో లేవో చూసారు,
1: చూసానండి. అంతేనండి,
0: అంతకుముందు మీకు తెలియదు అవి,
1: అంతకుముందు తెలిసినవి నాకు గుర్తులేదు కదండి. బైబిల్ చదవటం చదివాను కానీ బైబిల్ అవన్నీ ఇంకా అలా ఉంటాయని అయినా నాకు తెలియదు, ఇంకా అసలు దాని గురించి తెలియదండి. మళ్ళీ కొత్తగా ఇప్పుడే నేను వింటున్నట్ట అనిపించేస్తుందండి. అప్పుడు వినబడింది చూస్తుంటే ఇంకా ఆశ్చర్యం వేసేస్తుందండి. ఇప్పుడు చెప్పిన ఉంటే ఎవరైనా చెప్తేనేమో మనకు ఆశ్చర్యం వేయదు, ఎవరో లేకుండా స్వరం నా నోట్లోంచి వచ్చి లేకపోతే నాకు స్వరం వినబడుతుంటే నాకు ఆశ్చర్యం వేసేస్తుందండి. ఆశ్చర్యం వేసి చూసేసరికి ఉంది. అయితే అప్పుడు గబగబా నాతో ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఒక ఆంటీ గారు ఉన్నారండి కింద మా కింద బిల్డింగ్ లో, వాళ్ళ అమ్మగారితో మాట్లాడతారు అన్నమాట. మాట్లాడితే ఇదిగో లక్ష్మి నువ్వు అత్మాను ప్రభువు అని అంటావు కదా నువ్వు, ఇదిగో మా అమ్మగారు వచ్చారు, మా అమ్మగారితో ప్రార్థన చేయించుకుని మా అమ్మగారితో మాట్లాడతారు. అప్పుడు నాతో మాట్లాడతలేదు, మా అమ్మగారితో మాట్లాడతారంటే ప్రభువు మాట్లాడటం ఏంటి, ప్రభువు మాట్లాడతారా అని ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నానండి. అంతే పైకి వచ్చిన తర్వాత ఈ మాటలు స్టార్ట్ అయినాయండి. అప్పుడు వెంటనే మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్తే, నువ్వు అన్నావు కదా ప్రభు మాట్లాడతారా ప్రభు మాట్లాడతారా అన్నావు కదా, ఇప్పుడు ఎలాగా మాట్లాడుతున్నారా అర్థమైందంటే, అవునంటీ మరి ఇది ఎందుకు చెప్పారా అంటే, ఇది చూడు చూసి చదివాను ఎందుకంటే, అలా కాదు మరి ప్రార్థన ఎప్పుడు చేసుకోవా, నిన్ను ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు, ప్రార్థనకు ముందు గాని ప్రార్థన తర్వాత గాని పరలోక ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు, అది చేసుకో అన్నారండి ఆవిడ. దాని గురించి నాకు తెలియదు. ఇంకా అలాగే లాస్ట్ ని ప్రార్థన పెట్టడం మొదలు పెట్టింది. తర్వాత జ్యోతిలిగించు అని వినబడిందండి. క్యాండిల్ వెలిగిస్తాను శుక్రవారం చేసుకుంటా క్యాండిల్, అది నాకు తెలియట్లేదు. ప్రభువు దేవుడు చల్లాడు నువ్వు పూర్తి చేయంటున్నారండి, అదేంటో తెలీదు. మరి మందిరానికి వెళ్ళను కదా నేను, అదేంటో తెలీదు. ఇవన్నీ వినబడిపోతున్నాయండి నాకు.
0: అంటే అసలు ఇక ఈ ప్రార్థన చేయి అనేటువంటి మాట మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇక ప్రతిదీ కూడా స్వరం వినపడుతుంది, స్వరం వినపడటం అది మీరు గ్రహించటం గమనిస్తా ఉన్నారు, అవి మీ ముందు కనపడుతున్నాయి బైబుల్లో
1: కనపడుతున్నాయండి.
0: అప్పుడు యేసు ఇది దేవుని స్వరం అని గుర్తించారు,
1: గుర్తించానండి.
0: ఓకే, అట్లా మీరు మాట్లాడినవన్నీ కూడా రాశారా?
1: రాశానండి,
0: ఇప్పుడు ఈ బుక్ లో మీరు దేవుడు మాట్లాడినవన్నీ రాశారు?
1: రాసేసానండి.
0: ఓకే,
1: సంవత్సరాల ముందు వెనక ఉండొచ్చు కానండి, అన్ని రాసేసానండి, ఇంకా చాలా ఉన్నాయే.
0: ఇప్పుడు దీంట్లో రాసినవన్నీ మీతో దేవుడు మాట్లాడండి, ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు విన్నటువంటి మాటలు దీంట్లో రాశారు.
1: జ్యోతిలిగించు అంటే ఒక స్టోరీ అనేది వెనక కింద ఉంటదండి, నేను ఇప్పుడు ఎంతవరకు చెప్తాను చెప్తానండి.
0: ఓకే,
1: అప్పుడు ఆగితే అప్పుడు మీరు మళ్ళీ అడిగిరు కానండి ఇవి.
0: కానీ అమ్మ ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయన మాట్లాడినప్పుడు విని విన్నటువంటి ప్రతి మాట రాశారు, గుర్తుంచుకొని చూడండి మిత్రులరా. ఇవి చూసారా ఇక్కడ ఈ సహోదరి, దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాట ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటను తను ఇక్కడ రాసుకుంది. చూడండి ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడినటువంటి మాటలే. ముందు అసలు దేవుని స్వరం అంటే తెలియనటువంటి

0: వ్యక్తి, దేవుడు మాట్లాడతాడా అని ఒక విశ్వాసి ఎగతాళి చేసిన వ్యక్తి, కానీ దేవుడు తనతోనే స్వయంగా మాట్లాడి తనతోనే సంభాషిస్తున్నప్పుడు ఆ మాటలన్నీ ఇవి రాసి ఈరోజు మీ ముందు సాక్ష్యార్థంగా పెట్టారు. చూడండి ఎంత గొప్ప దేవుడో. ఆవిడ చాలా ధన్యురాలని చెప్పాలి. దేవుని స్వరం వినడం, అలాగే ఆ మాటలు గుర్తుంచుకొని. ఇప్పుడు ఈ మాటలు ఒకరోజు మాట్లాడే మాటలు కాదండి, ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడే ప్రతి మాట, ఏ సంవత్సరం ఏం మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో, ఏమని చెప్పాడో అన్నీ కూడా ఆవిడ రాసింది. ఇవే కాదు, ఇక్కడ కొన్ని పాటలు కూడా, ఇంచుమించు 89 పాటలు అండి. ఈ పాటలు మీరు చూడండి, 89 పాటలు ఈవిడ ఇక్కడ రాసింది. 89 పాటలు కూడా ప్రతి మాట దేవుడు పలికినటువంటి మాటని తను పాటగా మలుచుకొని ఆయన ఇచ్చినటువంటి రాగాన్ని, స్వరాన్ని ఆలపించడం ప్రారంభించింది. ఈ 89 పాటల్లో ఏ పాట తనను అడిగినా కూడా తను పాడడానికి సిద్ధంగా ఉంది. ఇది దేవుడిచ్చినటువంటి స్వరము, దేవుడిచ్చినటువంటి పాటలు అని ఆవిడ వీటిని చాలా పరిశుద్ధంగా దేవుని యొక్క మాటలని భద్రపరుస్తూ ఉన్నారు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు తనకి ఇచ్చినటువంటి పాటల్లో మంచిగా అన్ని స్వరకల్పన చేసి తనే వాటిని ఆలాపన చేయటం కూడా చేసింది. ఇప్పుడు సహోదరుని అడుగుదాం, మనం ఒక దేవుడు తనకి ఇచ్చినటువంటి పాటల్లో ఒక పాటని పాడమని అడుగుదాం. సిస్టర్ గారు, మీకు ఇక్కడ 89 పాటలు రాశారు కదా, ఈ పాటలన్నీ మీరు దేవుడే నాకు ఇచ్చారు, ఆయన మాట్లాడినటువంటిది నా చెవిలో వినపడిన దాన్ని నేను పాటగా రాసుకున్నానని చెప్పారు కదా, ఒక పాట పాడండి.
1: అది పాట ఎలా ఉంటది అంటే, కోపంగా నన్ను చూడగానే కొరడాలతో కొట్టారని ప్రభు చెప్పారండి నాకు, స్వరం ద్వారా వినబడింది. అప్పుడు ఆ పాట ఎలా వేస్తారండి, నాకు అరగంటలోనే దేవుడు ఆ పాట పూర్తి చేస్తారండి. ఎప్పుడు పెన్నో పేపర్ పెట్టుకుని నేను రాసుకోలేదండి. అయితే ఏంటి ప్రభు ఎలా కొట్టారా ప్రభు, అయితే ఇప్పుడు నాకు పాట నేర్పుతున్నావా ప్రభు, సరే ప్రభు పాట పాడతాను ప్రభు, నాకు చెప్పే ప్రభు అంటానండి. అంతే, ఇదే మాట అంటానండి. అరగంటలోనే పాట అక్కడ ఒక 10 సార్లు చదివేసుకున్న పాటలాగా అక్కడ పెడతారండి నాకు. నాకు ఇంకా అలా కనపడతా ఉంటాయండి, కళ్ళు మూసుకుంటానండి, చూస్తే నేను పాడలేనండి, రాసుకుని కూడా పాడలేను. అయితే ఆ పాట ఒకటి నేను పూర్తి చేసేస్తానండి. కోపంగా నిన్ను చూడగానే కొరడాలతో నిన్ను కొట్టి తిరి చేతులతో

అయ్యో పాపం అనలేదే, ఎవరికి నీపై దయరాదే, కోపంగా నిన్ను చూడగానే కొరడాలతో నిన్ను కొట్టి తిరి, శిలువను నీవు మోసుకొని కల్వరి గిరికి పోతుంటే, దారి మధ్యలో ముళ్ళున్నా వాటి మీదనే నడిపితిరి.

0: పై దయరాదే.
1: మంచిదా బాబు, చాలా సంతోషం.
0: అలాగండి.
1: అంటే మీకు రాగం మీద పట్టు లేదు,
0: లేదండి,
1: సాహిత్యం మీద పట్టు లేదు, అక్షర జ్ఞానం సరిగ్గా లేదు, పాటలు ఎలా రచించాలో దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం లేదు.
0: పల్లవి శరణం అంటే కూడా తెలియదండి నాకు.
1: ఈ పల్లవి చరణం కూడా తెలియదు,
0: తెలియదండి.
1: అసలు ఇవేమీ తెలియదు. కానీ దేవుని యొక్క మాట మీ చెవిన పడగానే దాన్ని దేవుడు పాట రూపంగా మలుచుకునే అవకాశాన్ని మీకు ఇచ్చాడు. నిజంగా ఆశ్చర్య మిత్రులారా, చూడండి, అంటే వినడానికి ఆ పాట అంత గొప్ప రచయితలు రాసినట్టుగా ఉండకపోయినప్పటికీ తనకున్న జ్ఞానంలోనే, తనకున్నటువంటి భక్తిలోనే దేవుని స్వరం ఏదైతే వినపడిందో ఆ మాటని తనకు దేవుడు రాగం కట్టే అవకాశాన్ని ఇచ్చి అది జీవితాంతం గుర్తుండిపోయేలాగా తన జ్ఞాపశక్తిలో ఉంచడం కూడా గొప్ప ధన్యత. ఇప్పుడు 89 పాటలు ఉన్నాయి, వీటిల్లో ఏ పాట పాడమని అడిగినా సిస్టర్ గారు చక్కగా పాడుతున్నారు. అంటే ఈ వీడియోలో అన్ని పాటలు పాడించే అవకాశం నాకు సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. 89 పాటలు నా చేతిలో ఉన్నాయి. ఏ పాట పాడమని అడిగినప్పటికి కూడా ఆవిడ రచయిత్రి కాదు, సాహిత్యం తెలియదు, అక్షర జ్ఞానం లేదు, ఇవేమీ లేకపోయినా దేవుని స్వరము వినపడి ఏ పదమైతే తన చెవిని పడిందో ఆ పదంతోనే పాట కట్టింది. నిజంగా ఆశ్చర్యం. ఆ పాట కట్టడమే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పాట తన మదిలో ఉంటుంది. ఈ పాటల్లో ఏ పాట మనం పాడమని అడిగినప్పటికీ పాడడానికి తను సిద్ధంగా ఉంది. నిజంగా గొప్ప ధన్యత, దేవుడిచ్చినటువంటి గొప్ప గొప్ప కృపావరం ఇది. మంచి సిస్టర్ గారు, చెప్పండి అమ్మా.
0: అయితే ఆ పాటలు పాడడానికి కూడా మళ్ళీ దేవుడికి సంబంధించి దేవుడే చెప్పారండి నాకు పాటల విషయంలో కూడా. చిన్న పెళ్లి కుదిరింది అన్నాను కదండి, 10 రోజులు పెళ్లి ఉంది అనగా ఒక ఆయన తెల్ల బట్టలు వేసుకున్నాండి, ఎత్తుగా ఉన్నారండి, నా తల మీద చేయి పెట్టండి, ఒక పాట పాడుతున్నారండి. పాట పాడుతుంటే చాలా బాగుందండి పాట, అలా మెలుకు వచ్చేసరికి పాట పూర్తయిపోయింది. మైక్ లో ఎక్కడ నిలబడితే ఎలా ఉంటుందండి, అలాగా పూర్తిగా పాట పూర్తయిపోయిందండి. అప్పుడు కళ పోయింది. అప్పుడు మా అమ్మగారి దగ్గరకు వచ్చి, అమ్మ ఒక ఆయన వచ్చారమ్మా పెద్ద ఎత్తుగా ఉన్నారు, తల మీద చేపెట్టి పాట పాడారమ్మా, చాలా బాగుంది పాట అంటే, నీకు పెళ్లి కదమ్మా దేవుడు దీవించడానికి వచ్చారేమో అన్నారండి. పాట గురించి మాకు తెలియక పాటలు వరం ఇచ్చారనుకుంటండి. అప్పుడు నాకు తెలిసింది నాకు. నా తర్వాత ఇంకా అలాగ అయిపోయింది కదండి, ఇంకా ఇప్పుడు పెళ్లి జరగడం, బిడ్డలు పట్టడం, ఇంకన్నీ జరిగింది కదా. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా, ఈ మాటలు మాట్లాడిన తర్వాత జ్యోతి వెలిగించంటే క్యాండిల్ వెలిగించేదాన్ని, జ్యోతి వెలిగించడం అంటే ఆత్మజ్యోతి వెలిగించమని అర్థమైందండి. తర్వాత అర్థమైందండి నాకు, దేవుడు చల్లాడు పూర్తి చేయి అంటేనేమో ఇగో ఈ బైబిల్లో అన్ని కూడా అందరికీ తెలియజేయాలని అర్థమైందండి, తెలియపరచడం అర్థమైందండి. ఇంకా చాలా చాలా ఇప్పుడు అర్థమైపోయినాయిలేండి, చాలా మటుకు అర్థమైపోయినాయి. అప్పుడు ఆ ఆంటీ తోటి అన్ని ఏదన్నా చెప్తే గనక, మణి గారు అనమాట ఆవిడ పేరు, నాకు వివరించేవారు అనమాట. మాటలు వివరణ ఏంటంటే, ఒక రోజుని నన్ను అన్నారు దేవుడు, నువ్వు మాటలు ఇలాగా పరలోక రాజ్యం నుంచి జీవాత్మను పంపిస్తున్నాను అన్నారండి దేవుడు. జీవాత్మ పంపిస్తున్నానంటే అసలు జీవం అంటే ఏంటో తెలియదు, ఆత్మ అంటే తెలియదు, అసలు అది ఏంటో తెలియదు. ఇది వరకు దెయ్యాలను అనేవారు కదా, ఆత్మ పట్టుకుంది అలాగే ఇలా అంటారు కదా, అలాగే ఏంటో అనుకుని భయం వేసేసి నాకు ఇలా వినబడింది, అసలు జీవాత్మ అంటే ఏంటో.
1: జీవాత్మ అనేసరికి
0: అప్పుడు ప్రభువా వినబడ అన్నిటిలాగానే ఇది కూడా వినబడింది, అదేంటో నాకు తెలియదు, మంచిది అయితే ఉంచి ప్రభువా, చెడు అయితే అదేంటో తీసే ప్రభువా అనేసి అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఇదేంటో తెలీదు. తర్వాత అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే జీవాత్మ అంటే ఆవిడ కూడా ఎక్కువ ఏమీ చెప్పలేదు. ఇంకొక ఆవిడ దగ్గరికి చెప్తే ఇంకెవరికి చెప్పకమ్మని నవ్వుతారు అన్నదండి ఆవిడ. ఇదేంటి ఇలాగా అది ఏంటి అసలు అని అనేసి ఊరుకున్నానండి. ఊరుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంతమంది ఏమో ఆవిడతోటి దేవుడు మాట్లాడుతున్నారంట, మాట్లాడుతున్నారు అనుకుందాము అన్నారండి. అప్పుడు ఎందుకో డౌట్ వచ్చింది నాకు, డౌట్ వచ్చి ఇంటికి వచ్చి, ప్రభువా మాట్లాడుతున్నాడో అనుకుందాం అంటున్నారో మరి నాకు అబద్ధం చెప్పట్లేదు, వినబడకుండా చెప్పట్లేదు, మరి ఎవరో లేరు ఇక్కడ, నాకు వినబడుతుంటే చెప్పేస్తున్నాను, నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా మాట్లాడలేదా, నువ్వు నాకు ఏదైంది చెప్తే నేను నమ్ముతాను అన్నానండి. అంతే, నీ ఆత్మ ఏది చెప్తే అది ఆలకించు, చెవుగాలవాడు వినుగాక అన్నారండి. ఆ చెవి ఏంటో తెలీదు నాకు, ఆ వినడం ఏంటో తెలియదు. అప్పుడు ఇది ఆత్మ చెప్పు మాట అన్నారు కదా, ఒకవేళ ఆత్మేమో ఇలా చెప్తుందేమో, అయితే ఇంకెవరు నమ్మినా నమ్మకపోయినా పర్లేదు కానీ ప్రభు నేను నమ్మేస్తున్నాను ప్రభువా అని మళ్ళీ తీర్మానం
1: చేసుకున్నాను. చెప్తుందేమో అనుకున్నారు తప్ప దేవుని ఆత్మ నన్ను మాట్లాడుతుంది, మాతో మాట్లాడుతుంది అనే ఆలోచన లేదు.
0: సరే ప్రభు నమ్ముతాను ప్రభు, ఇంకా ఇలాగ అనుకుంటాను, ఇంకా నువ్వేం చెప్పినా ఇలాగ అనుకుంటాను, ఇంకా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇలాగ అని అనుకున్నానండి. తర్వాత ఇంకెక్కడికి వెళ్ళలేని పరిస్థితి నాకు. అలాగ జరుగుతా జరుగుతూ ఉంటే అప్పుడు మళ్ళీ చిన్న పాపకే సంబంధం కుదిరండి, ఊరు రావాలండి. ఊర్లో సంబంధం వచ్చిందండి. ఊర్లో సంబంధం వస్తే అప్పుడు అన్నాను, ప్రభు ఈ గోడ మీద వచ్చావు, నేను ఇప్పటి వరకు నువ్వు ఇక్కడ రా, నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటాను అని వచ్చావు ప్రభువా, ఇప్పుడేమో సంబంధం వస్తే ఊరు వెళ్ళవలసి వస్తుంది, మరి ఇంక ఇప్పుడు ఇలా కూడా కాదు ప్రభువా, నిన్ను ఆ గోడ మీద, అప్పుడేమో బైబిల్ విషయంలో పెళ్లి విషయంలో నేను ఎలాగ అనుకున్నాను అనుకుంటేనేమో మళ్ళీ విడిచిపెట్టాను, ఇప్పుడేమో గోడ మీద వచ్చావు మళ్ళీ విడిచిపెట్టి ఊరు వెళ్ళిపోవాలా, ఇంకెక్కడా రమ్మని అడగను ప్రభువా, నా హృదయంలోనే ఉండాలి ప్రభువా, ఇంకా అటువంటి బాధలు నేను పడలేను ప్రభు, నా హృదయంలో ఉంటే సరిపోద్దు ప్రభువా అని అనుకున్నానండి. అప్పుడు మళ్ళీ అన్నాను, ప్రభు ఊరు వచ్చి వస్తాం కదా, పెళ్లి చేయడానికి ఎప్పటికీ కూడా ఊరు వచ్చేయాలని మా ఆయన గారికి నాకు ఉండదు, అప్పుడు మరి మళ్ళీ హైదరాబాద్ వస్తామా లేకపోతే ఊర్లోనే ఉండిపోతామా ప్రభువా అన్నానండి. అంటే అప్పుడు అన్నారు ప్రభు అన్నారు, నీ మంచికే అనుకో అన్నారండి. నీ మంచిగా అనుకుని స్టవ్ మీద స్టాండ్లు ఉంటాయి కదండి, రెండు స్టాండ్లు చూపించారు, వెనకాల సెల్ఫ్ లో కూడా రెండు స్టాండ్లు ఉన్నాయి. ఏంటి స్టాండ్లు, నీ మంచిగా అనుకుంటా దర్శనం చూపించున్నారు, రెండు స్టాండ్లు ఏంటి అనుకున్నానండి. మళ్ళీ ఇంకో స్టాండ్ అంటే స్టాండ్ అనే అర్థం తర్వాత ఎప్పుకే వచ్చిందండి నాకు, స్టాండ్ అది మనం ఉండడం అనమాట, ఉండే ప్రదేశం స్టాండ్ అని అర్థమైందండి తర్వాత. స్టాండ్లు ఏంటంటే ఎక్కడో పోయి అక్కడో పోయి ఎప్పుడన్నా వెళ్తాం వస్తాం ఉంటామేమో అనుకున్నాం కదండి, ఒక స్టాండ్ అనేది అని నాకు తెలియదండి అని కదా. మళ్ళీ అక్కడ ఉండగానే నేను వచ్చిన స్థలాన్ని నివాస స్థలంగా మార్చండి అన్నారండి, నీతిగా ఉండు ఇంకా నీతిగా తీసుకెళ్తాను అన్నారు. మళ్ళీ ఒక మెట్టు దిగే ఉండు అన్నారండి. మళ్ళీ నేను వినకపోతుంటే సమాధలకు చెప్తున్నట్టుంది అన్నారండి. మళ్ళీ ఎంత చెప్పినా నేను ఇంట్లోనే కదా ఇంకా నేను చేసేది, ఆయన చెబుతా ఉన్నా నేను ఇంట్లోనే, మళ్ళీ నేనే సంతోషపడాలి, నేనే ఆనందపడాలి, నేనే ఏడవాలి. మళ్ళీ ఒకసారి బాధపడిపోదండి, ప్రభువా దేనికి ప్రభువా ఇవన్నీ చెబుతున్నావు, నా వల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నదా ప్రభువా అని బాధపడేదానండి. ఇదిగోండి ఈ ప్రయోజనం కోసమైనా కాళ్ళు ఆ రోజు కట్టేసి ఉన్నాయేమో అని ఇప్పుడు అనుకుంటున్నానండి. ఇప్పుడు అలాగే అనుకుంటా బాధపడిపోయేదండి, అప్పుడు ఇంకా పాటలు నేర్పలేదండి, ఊరు వచ్చాక పాటలు నేర్పారండి. అప్పుడేమో పాటలకు సంబంధించి మాటలు అండి ఆ మాటలు. అలా జరుగుతా ఇంకా చాలా మాటలు అండి, చాలా మాటలు. అప్పుడు ఊరు వచ్చేసాం కదండి, పాప 40 రోజులకే వివాహం జరిగిపోయిందండి. అక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడే వినాయక చవితి వస్తుందండి, చవితి వస్తే దేవుడేమో గోడ మీద వచ్చి ఉన్నారు, 3 రోజులు ఉందండి ఇంకా వినాయక చవితి. అప్పుడు నేను ప్రభువా మళ్ళీ వినాయక చవితికి కథది చదవమంటారు ప్రభా, ప్రసాదం తినమంటారు ప్రభా, నేనేమో తీర్మానించుకున్నాను కదా ప్రభా, నాకు భయం వేసేస్తాను ప్రభా అని 3 రోజుల నుంచి బెంగ పెట్టుకున్నట్టు అయిపోతున్నానండి. అయిపోతే అన్నారండి నైట్ 1 గంటకే, నీ మనసు నా దగ్గరే ఉంది కదా, అక్కడ ఏం చెయ్యాలో అక్కడ చేసే అన్నారండి. అమ్మాయి ఇంకా ధైర్యం వచ్చండి, ఇంకా పని అంతా చక్క పెట్టి 3 రోజులు చక్క పెట్టుకున్నాను, దేవుడు
1: వినపడిన
0: తర్వాత చక్కగా పీటల మీద కూడా కూర్చున్నానండి. ఆ పసుపు ఇంక వేయమని కూడా అనలేదండి మా ఆయన గారు అయితే, అసలు పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏమండి మరి గోడ మీద వచ్చారు కదా, ఆయనకంటూ ఒక మర్యాద ఇవ్వాలి కదా, ఇంకా నేను అలా చూసుకుంటా ఉంటాను, మీరు చేయవలసింది చేసేయండి, కూర్చున్నాను కదా అన్నానండి. మాకు దేవుడు చెప్పేశారు కదా అన్నమాట, ఆయన ఏమీ అనలేదండి నన్ను ఇంకా అనకపోతే ఇంకా అలాగ అయింది కదండి. అప్పుడు ఊరు వచ్చేసిన తర్వాత మళ్ళీ మా బంధువులు ఇక్కడ చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉంటే పల్లకీలు వెళ్తుంటే హారతులు ఇవ్వాలి, ఇంకా చాలా చాలా పూజలు చేయాలి. అప్పుడు నేనేం చేశాను, మా ఆయన గారు ఇవ్వకపోతుంటే కాపగించేసుకుంటున్నారండి. కాపగించుకుంటే నేను అన్నాను, ప్రభువా అక్కడ నీ మనసు నా దగ్గరే ఉంది కదా, అక్కడ చేయవలసింది చేసేయమన్నా కదా ప్రభువా, మరి ఊరు వచ్చాను ఇక్కడ మొత్తానికి అన్ని అవే చేయవలసి వస్తున్నాను ప్రభువా, మరి నీ మనసు నా దగ్గర ఉంచుకుని చేసేయమంటావా ప్రభువా అని మళ్ళీ మాట్లా అడిగానండి. అనేసరికి ఓహో పాములు ఉంటాయంటే నన్ను కాటేయడానికే కదా, ఆల్రెడీ ఒకసారి కాటేయించుకున్నాను కదా, ఇంకా దేవుడు అలా చెప్పారు ఇలా కాదనేసి మా ఆయనతోటి మరి చేయకపోతే ఊరుకోరు కదండి, ఏమిటి నేను చేయనండి అనేసరికి అదొక అలాగ చేయవా ఇలాగ చేయవా ఇంక ఇలాగ గొడవలు ఇంకా చాలా గొడవలు అయిపోతున్నాయండి. అయినా అలాగే భరిస్తున్నానండి, ఇంక గొడవలంటే గొడవలేదు. ఈ లోపేమో మా మనవరాలేమో అలా పుట్టిందండి. ఆ పుట్టినప్పుడు కనీసం మందిరానికన్నా వెళ్తే కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్స్ తగ్గుతాయేమో అనుకుని బాధ ఉండేదండి. అలా ఉంటే ఒక రోజు నేను మందిరానికి వెళ్ళి మా మనవరాల గురించి ప్రార్థన చేయించానండి, ప్రార్థన చేయించి మళ్ళీ ఇంటికి వచ్చానండి. మళ్ళీ కొంచెం తగ్గింది అని చెప్పిందండి పాపకి. సరే సాక్ష్యం చెప్పుకోవడానికి వెళ్ళాలి కదండి, మళ్ళీ వెళ్ళానండి. వెళ్ళి చెప్పేసరికి ఒకసారి చెప్తే వినలేదు కదా నువ్వు, రెండోసారి వెళ్ళావని మా ఆయన గారు కొట్టడం జరిగిందండి. కొట్టడం జరిగితే నీ గురించే కదా ప్రభువా ఏం పర్లేదులే అని చెప్పి కొట్టుతున్నా కానీ అలాగే కూర్చుని ఉన్నాను. మా ఆడబడ్స్ గారు కూడా అన్నారు అదేంటి అలాగే కూర్చుని ఉండిపోయేంటి కొడతా ఉన్నా గాని అంటే ఏం కాదు పిన్ని మన కోసం ఆయన భరించారు కదా ఏం పర్లేదు ఆయన కోసం ఇప్పుడు నేను భరించున్నాను ఏం పర్లేదు పిన్ని అన్నానండి అనేసారంటే అలాగే చచ్చిపోతే ఏం చేస్తావు అనేసి అన్నారు ఏం పర్లేదు పిన్ని అన్నానండి అన్న తర్వాత అప్పుడు మళ్ళీ ఏమనుకున్నాను ప్రభువా ఆ నైట్ ఇంకా నా వల్ల కాదు ప్రభు షార్ట్ను అయితే నేను ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నాను వెళ్ళిన మనస్ఫూర్తిగా నేను ప్రార్థించుకోలేకపోతున్నాను ప్రభువా ఇంకా చెప్పే వెళ్ళాలి వెళ్తే లేకపోతే ఉండాలి ఇంక 20 సంవత్సరాల నుంచి ఇలా ఎలాగైతే నమ్ముకున్నాను పెళ్లి దగ్గర నుంచి నేను ఇంక ఇలాగే ప్రార్థన చేసుకుంటాను ప్రభువా అన్నానండి అంటే లోపలి నుంచి బయటికి రా లోపలి నుంచి బయటికి రా అని 3 సార్లు వినిపించిందండి మళ్ళీ ఇదేంటి ప్రభు ఇలా రమ్మంటున్నారో నాకేమో ఇలా ఉన్నది ఏం చెయ్యాలి నా పరిస్థితి ఏంటి అనేసి మళ్ళీ బాధపడిపోతున్నాడు బాధపడిపోతే అన్నారండి అప్పుడు హైదరాబాద్ లో ఉండగానే నువ్వు సజీవ లెక్కలో లేవు అన్నారండి అదేంటో తెలీదు ఎక్కడో పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే మనం అందరం సజీవ లెక్కల్లో ఉన్నాము దేవుడి స్తోత్రాలు అంటున్నారు ఇదేంటి అని అందరం సజీవ లెక్కల్లో ఉన్నారంట నన్నేమో దేవుడు సజీవ లెక్కల్లో లేవంటున్నారేంటి ఇదేంటిది మరి నేను బతికే ఉన్నాను కదా అనుకున్నాను తర్వాత మళ్ళీ సంవత్సరానికి అంటే ఒక్కొక్క సంవత్సరం పట్టిదండి నాకు
1: తెలుసుకోవడానికి
0: ఇవన్నీ వినపడి అని చెప్పాను కదండి అవన్నీ అప్పుడు తెలియదండి నాకు ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలని తెలుసు కానీ దాని వివరణ తెలియదండి నాకు తెలియపోతే అప్పుడు మళ్ళీ సంవత్సరానికి మరణం నుంచి జీవంలోకి రాలేదు అన్నారండి అది నాకు తెలీదు ఎందుకు అన్నిటితో పాటు ఈ మాటలు చెబుతున్నారు అనుకున్నాను అంతేనండి మళ్ళీ అప్పుడు ఊరు వచ్చేసిన తర్వాత ప్రకటన కంద మూడు అని 3 సార్లు అన్నారండి ఏంటి అనేసరికి ఏముంది అందులో అనేసి చూసుకునేసరికి అండి అప్పుడు 2016 అనుకుంటండి తెల్లారితే జనవరి 1 2 రోజులు ఉందండి చూసి చదువుకుంటే నువ్వు బ్రతికి ఉన్నావు కానీ
1: చనిపోయినంతే
0: మృతుడువే నువ్వు ఇప్పుడు వరకు నేను ఏ వివరించాను అవన్నీ పోయినా ఇక మీదటన్నా బలపరుచు అవన్నీ ఇదిగో ఆ ఊళ్ళోనే సర్దారు అని ఏదో ఎవరో ఉన్నారు వాళ్ళ తెల్ల వస్త్రాలు వేసుకుని ఉన్నారు అలాగే నువ్వు కూడా తెల్ల వస్త్రాలు వేసుకుని ఉంటే జీవగ్రంథంలో ఉంటావు నువ్వు మరి ఇలాగే అనేసి అన్నారండి అంటే చదువుతాను కానీ నాకు దానికి అర్థం తెలియదు కదండి ఇంకా మళ్ళీ చనిపోయి అంటున్నారు ప్రభు అని నిన్ను నమ్ముకున్నా కానించి కూడా చనిపోయి అన్న మాట వింటున్నాను ప్రభువా అసలు నేను ఎందుకు చనిపోయాను ప్రభు అందరూ బతుకున్నారు నేను బతుకున్నాను నన్ను ఎందుకు నువ్వు చనిపోయి అంటున్నావో మరి ఎవరైనా చనిపోతే ఇంకా వాళ్ళు బతకరు మరి ఇప్పుడు నన్ను చనిపోయి అంటున్నావు కాబట్టి నేను బతుకుతానా మరి చనిపోయాను మరి బతుకుతానా మరి ఎలా బతుకుతాను నేను మరి ఏంటో చనిపోయావనే మాట చెప్తున్నావు కాబట్టి ఎలా బతుకుతాను నేను అని 3 రోజులు కన్నీటితో ప్రార్థన చేస్తానే ఉన్నానండి నువ్వు నాకు జవాబు చెప్పాలి ప్రభువా అంటే బాప్తీసం తీసుకుని తెల్ల వస్త్రం వేసుకుంటే నిత్య జీవం కనపడతాది అన్నారండి పాటలోనే అన్ని పాటలే నాకు చెప్పారు అన్నారు అప్పుడు బాప్తీసం అని తెలిసింది నిత్య జీవం అని అర్థమైంది కొంచెం ఆయన మార్గం అని అర్థమైంది అప్పుడు వెంటనే ఎదురింటి వాళ్ళు ఒక ఆవిడంటే అమ్మ నేను ఇలా ఆయన హైదరాబాద్ లో ఉన్నారండి అప్పుడు కూడా ఇంకా తీసుకుంటాను అనలేదు అన్నారు కదా ఆయన అవును ప్రభా బాప్తీసం తీసుకోమంటున్నావు ప్రభువా నా భర్త తెలితే చంపేస్తారు అసలు ఇప్పటికే ఇన్ని గొడవలు అయిపోతున్నాయి ఇంక చంపేస్తారు ప్రభు నన్ను నేను చెప్పే తీసుకుంటాను నువ్వు తీసుకోమన్నా కూడా నేను చెప్పే తీసుకుంటాను ప్రభు అన్నారండి మళ్ళీ అంటున్నారు ప్రభు తొందరలోనే పెళ్ళి అన్నారండి మళ్ళీ పెళ్ళి అంటే ఆయనకి నాకు మరి ఏమైనా దానికి అర్థము పెళ్లి కుమార్తె లాగా ఉండాలంటారు బదువు సంకోవాలంటారు అలా కొంచెం అర్థమైందండి నాకు అనుకుని అయిన అప్పుడు మళ్ళీ 10 రోజులు అయిపోయింది మళ్ళీ 10 రోజులు అయిపోయిన తర్వాత అయినా ప్రభు నా భర్తతోటే చెప్పు తీసుకుంటాను ప్రభు చెప్పు తీసుకున్నాను అనుకో ప్రభు నా భర్త చంపేసినా సరే గాని అదే తిట్టినా కొట్టినా కానీ తీసేసుకుంటాను కదా చనిపోయినా పర్లేదు చెప్పే తీసుకుంటాను అంటే అప్పుడు ఇంకా అలా ఏమని చెప్పారంటే ఒక చర్చ్ ఒక గోడ మధ్యలో ఉందండి నా ఇల్లు ఒకటి నా రూము చర్చు ఆ రెండు ఉంటే మధ్యలోంచి 2 ఇటుకలు అంత తీసేస్తే ఖాళీ ఎలా వస్తుంది గూడు ఎలా వస్తుందో అందులోంచి ఒక చెయ్య వచ్చి ఒక రొట్టె ఒక ద్రాక్షారసం పట్టుకుని ఇస్తానండి నేను ఈ రూమ్ లోనే ఉన్నానండి
1: ద్రాక్షారసం అందిస్తున్నట్లు
0: అందిస్తుంటే అప్పుడు నాకు ఏమనిపించింది నేను ఇలా తీసుకుంటాను అన్నాను కదా సీక్రెట్ గా తీసుకోమని చెప్తున్నారేమో ఇంకా చెప్పొద్దు అంటున్నారేమో భర్తకే ఒకవేళ తీసేసుకోవాలేమో నేను బతకాలంటే నేను అనుకున్నాండి అప్పుడు నిర్ణయించుకుని ఇద్దరు ముగ్గురిని అడిగాను ఆ ఊరు కూడా కొత్త కదని మేము వెళ్ళిన ఊరు అప్పుడు మాకు బంధువులు కూడా పూజలో చాలా నిష్టగా ఉంటారు ఎవరికి చెప్పినా సరే అంత వినిపించుకో ఇంకా నా భర్తే వినిపించుకోవట్లేదు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా వినిపించుకోరు. కానీ నేను వినపడి మాటను ఏ పూజలు చేసిన వాళ్ళనేది చెప్పేస్తానండి, చెప్పకుండా ఉండను, నేను ఆపనమాట. పూజలు వాళ్ళ నమ్ముకున్న వాళ్ళని విననమాట, నాకు వినబడి అని చెప్తా ఉంటాను. అప్పుడు ఏం చేశానంటే ఇంటి ముందు ఆవిడని తెల్లారితే జనవరి 1st అండి, తెల్లవారితే కాదు ముందు రోజున వెళ్తారు కదండి, తెల్లారితే జనవరి 1st అయితే ఆవిడ ఏం చేశారు, ఇలా నేను వెళ్తాను వాగ్దానాలు తీసుకుంటాను అంటే, అప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు మా ఆయన గారిని, ఏమండి సంవత్సరానికి ఒకసారి అన్న నన్ను చర్చికి తీసుకెళ్ళండి, అక్కడ వాగ్దానం ఇస్తారు కదా తెచ్చుకుంటాను అంటే, అలా అలా జరిగేది అనమాట వాగ్దానాలు.
1: ఆ వాగ్దానం
0: తీసుకుండేదాన్ని తీసుకుంటే అందులో అన్నారు, నువ్వు ధైర్యంగాను నేను ఏం చెబుతున్నాను అది నేను చెప్పింది జరిగించు అన్నారండి అందులో, అప్పుడు హైదరాబాద్ లో. అదేంటో తెలియదు, ఏం చెప్పారో తెలియదు, ఇవన్నీ చెప్తున్నారు కానీ సువార్తని తెలియదండి నాకు అనేసి అంటే, అప్పుడు అలాగే సరే హైదరాబాద్ లో ఉన్నారు కదా ఆయన, ఈ వాక్యం చెప్పి తెచ్చుకోవడానికి వెళ్ళాలి కదా నేను, ఎవరితోటి వెళ్తాను అనేసి బాప్తీసం విషయంలో అనమాట నేను వెళ్ళింది ఆ రోజు, లేకపోతే పగలే వెళ్ళేదాన్ని. అప్పుడు ఆవిడతోటి వెళ్ళిపోతే గబ గబగబ అందరితోటి వెళ్ళిపోయి, పాస్టర్ గారు పాస్టర్ గారు బాప్తీసాలు ఇప్పుడు ఇస్తారండి అన్నానండి, వెళ్ళిపోయి భయ ఆవిడకి కూడా తెలియకుండా, అంటే రేపు 1 గంటకేనమ్మా అన్నారు అమ్మయ్యా అనుకుంటే,
1: రేపు 1 గంటకు బాప్తీసాలు ఇస్తాను విషయం మీకు తెలియదు?
0: తెలియదండి, అది కూడా నాకు
1: అనుకోకుండా
0: జనవరి 1st కి ఇస్తారంటారు కదా
1: చాలా మంది,
0: తెలుసండి అనుకుని నాలో అనుకుని బాప్తీసాలు ఎప్పుడు ఇస్తారండి అంటే 1 గంటకైనా అమ్మ రేపు 1 గంటకైనా అమ్మ వచ్చేయమ్మా అన్నారండి. వచ్చేయమ్మంటే ఏమేమి కావాలంటే కొత్త చీర ఒక దుప్పటే కావాలన్నారండి. మా బంధువులందరూ మా చుట్టుపక్కలే ఉన్నారండి, అందుకే ఎవరికి చెప్పినా ఇంకా నాకు ప్రయోజనం లేదండి, చెప్పకుండా చెయ్యాలనే సీక్రెట్ గా చెప్పారు కదండి మరి దేవుడు అనేసి అంటే, తెల్లవారుజామున కొత్త జాకెట్ కుట్టేసుకుని చీర జాకెట్ ఉన్నాయండి తెల్లవారుజామున కుట్టుకుని, అప్పుడు ఇంటి ముందు వాళ్ళకి ఏం చెప్పానంటే మా బంధువులు ఇంటికి వెళ్తున్నానండి అని చెప్పి వెళ్ళిపోయానండి. ఇంకా తీసేసుకున్నానండి, అప్పటికి కూడా మళ్ళీ బంధువులు చెప్పాలనుకున్నాను, ఒక అమ్మాయిని ఇచ్చారు దేవుడు నాకు, ఆంటీ గారు వాళ్ళు అందరూ పూజలు చేసిన వాళ్ళు కాబట్టి నువ్వు ఇంక చెప్పకలే ఆంటీ తీసేసుకోండి అంటే
1: ఎలాగొకలాగా
0: హైదరాబాద్ లో ఉన్నారండి, నాకు అవకాశం ఇచ్చారండి, అలాగే దొరికిందండి అవకాశం, దేవుడు ఇచ్చిన అవకాశం అలా దొరికిందండి. అప్పుడు నుంచి ఇంకా ఆ అమ్మాయి కూడా ఎవరికి చెప్పదులే ఆంటీ తీసేసుకోండి ఆంటీ అన్నారు, అయితే ఇంక తీసేసుకున్నా చనిపోతే ఇంక పర్లేదు నిశ్చయమన్నారు కదా అన్న నిర్ణయంతో తీసేసుకున్నానండి. ఆయన గారు తెలిస్తే కనుక చెప్తానా చెప్తాను ఎలాగ తెలిసినా సరే, గానీ అప్పుడు ఇంక చనిపోయినా సరే ఇంక చనిపోవాలి అనుకున్నానండి. ఇంకా అనుకున్న తర్వాత
1: చనిపోయినా కూడా ఒకవేళ ఆయన చనిపోయినా నిత్య జీవానికి వెళ్తాను కదా,
0: అవునండి ఇంకా బతికిపోయింది అన్న ఉద్దేశం వచ్చేసింది
1: కాబట్టి ఇక నాకు సజీవురాలుగా ఉండట్టే దేవుని దృష్టిలో అనుకున్నాను,
0: అనుకుని తీసేసుకున్నానండి. అప్పుడు ఇంకా తీసేసుకున్న తర్వాత అమ్మో ఇంకా నమ్ముకోని వాళ్ళు అందరూ చనిపోయిన వాళ్ళు సమానం, ఇంకా వాళ్ళని రక్షించాలి, ఏళ్ళని రక్షించాలి, ఏళ్ళకి చెప్పాలి ఆ మాట, అయ్య బాబా ఎవరు నశించిపోకూడదు, నా బంధువులు నశించిపోకూడదు, నా చుట్టుపక్కల వాళ్ళు నశించిపోకూడదు, ఇంకా అదే అదేనండి నా ప్రేరేపణ అంతా కూడా, ఇప్పుడుకి కూడా నా ప్రేరేపణ అదేనండి.
1: సో అలాగే మీకు దేవుని పని కూడా మీరు చేయాలనే తలంపు వచ్చేసిందండి.
0: ఇంకా అలా రావడం రావడం రావడం ఒక రోజున మాత్రం మిషన్ కుట్టడానికి వెళ్తున్నాను, వెళ్ళి వస్తున్నాను, వస్తుంటే అందరూ స్టార్లు పెట్టుకున్నారు జనవరి 1st కి, వాళ్ళు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఊరు వచ్చేసిన తర్వాత జనవరి 1st కి స్టార్లు ఉంటాయి కదండి, అయితే అప్పుడు ఇలా చూశాను స్టార్ ని చూసి, అప్పటికే ముందు ఒక సంవత్సరం ముందు 25 తారీఖున ముహూర్తం పెడతాను అన్నారండి. ఆ ముహూర్తం ఏంటో నాకు తెలియదు కానీ ప్రతి 25కి ముహూర్తం అని చూసేదానండి. తర్వాత ఇంకా సంవత్సరం తగ్గిపోయేసరికి మర్చిపోయాను కూడా నేను, మర్చిపోయాను. డిసెంబర్ లో పెడతారు కదండి అవి స్టార్లు, అప్పుడు ఇలా చూసి అనుకున్నాను ఏంటి స్టార్లు పెట్టారు మన కోసమే కదా ఈయన చనిపోయారు, పండగగా ఎంత చేసుకుంటున్నారా స్టార్లు పెట్టుకుని, నిజంగా మన కోసం చనిపోయారు అని తెలుసుకుని చేసుకుంటున్నారని ఎందుకో ప్రేరేపణ కలిగిందండి. ఆటలో ఉండగానే నా కోసం నీవు పుట్టినావు, నా కోసం నీవు భూమికి వచ్చినావు అని నా నోట్లోంచి నేను అలాగ మామూలుగా వస్తుందండి బయటికి, వస్తుంటే ఏంటి ఇలా పాటలాగా వస్తుంది ఏంటి అని అనుకుని ఇంట్లోకి వచ్చి, నా కోసం నీవు పుట్టినావు, నా కోసం భూమికి వచ్చినావు, చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా హల్లెలూయా నా యేసయ్యా వచ్చిందండి. దానికి ఇంకా శరణాలు అంటే అప్పుడు నాకు పల్లవి శరణం తెలీదు, ఆ 4 ఒకలాగే పాడాలేమనుకుని శరణాలు కూడా అలాగే పెట్టానండి. పెడితే అప్పుడు మా ఇంటి ముందు పాప అన్నారండి, పెద్దమ్మ నువ్వు 1st పాడింది పల్లవి, తర్వాత పాడి శరణాలు అంటారు, అవి పల్లవి అని పైన రాయాలి కింద శరణాలు రాయాలి అన్నారండి. ఆ తర్వాత వాళ్ళని కూడా పాడమంటే కూడా వాళ్ళకి రాలేదండి, ముగ్గురు పాడదాం అనుకుంటే కూడా కుదరలేదండి. కుదరకపోతే అప్పుడు మళ్ళీ ఆ పాట పూర్తి అయిపోగానే ఇప్పుడు మళ్ళీ స్వరం వినపడుతుందండి, అది మనకు తెలిసింది వచ్చింది స్వరం ఏమైనా పడుతుంది, మేలులు జరిగే వరకు పాడుదాము రండి స్తుతించుదాము రండి అని పడుతుందండి. వినపడేసరికి ఇదేంటి అని మళ్ళీ అమ్మ అమ్మాయి దగ్గర పరిగెట్టుకెళ్తే మళ్ళీ ఆ పాట స్వస్థత జరిగే వరకు అడుదాము, మళ్ళీ అది పాట పూర్తి అయిపోయింది. మళ్ళీ అభినవ కీర్తన నీ ఆరాధనా కీర్తన ఇవన్నీ ఇంకా 10 నిమిషాలు 10 నిమిషాలు పావు గంటకు పాట పూర్తి అయిపోతుందండి, పావు గంటకు పాట పూర్తి అయిపోతుంది, ఇంకా స్టార్ట్ అయిపోయిందండి. ప్రభువా మరి ఇప్పుడు ఇవన్నీ పాటలు నేర్పుతున్నావు కదా, నాకు వినబడి అన్ని పాటలే కదా ప్రభువా, అయితేనే మరి అవన్నీ కూడా నాకు పాటలు కానీ చెప్తావా ప్రభువా అన్నానండి. అంటే అప్పుడు మా బిడ్డలను తిడుతుంటే నేను నీ పెదవులతో వ్యర్థమైన మాటలు పలకకు అన్నానండి. అయితే ఆ మాట వినబడి వినబడింది కదా, దాని గురించి పాట చెప్తావా ప్రభు అంటే, నీ పెదవులతో వ్యర్థమైన మాటలు పలుకవద్దు, నా మాటలు పలుకుతూ నా మార్గం తెలుసుకో, నీ మార్గం తెలుపయ్యా, నీ మాటలు తెలుపయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా. మళ్ళీ ఇదొకటి అయితే మళ్ళీ ఇలాగండి, ఇంకెలా పాటలు
1: అయిపోయినాయి.
0: భర్త గారేమో ఇంకేళ్ళకి ఎంత చెప్పినా మారాలనుకుంటా, ఇంకేళ్ళ ఇలాగ విడిచిపెట్టడం మంచిదేమో, ఇలాగా ఎక్కడికి వెళ్ళకపోయినా దాన్ని ఏదో ప్రారంభం చేసుకుంటుంది, ఏదో చేసుకుంటుంది, ఇంకెలా విడిచిపెట్ట ఇలా ఊరుకుందామా అని అనుకున్నారు. ఒక రోజున ఎక్కడ అభిషేకం గురించి అందరు అభిషేకాలు చేయించుకుంటున్నారు, ఈశ్వరుడి పూజ శివరాత్రి వచ్చింది, ఇంకా నువ్వు చేయించుకోవు, నీ వల్ల నేను కూడా అభిషేకం చేయించుకోకుండా అయిపోతుంది అని అన్నారు. అని కొంచెం బాధపడ్డారు, బాధపడితే కొంచెం ఏదో మాట్లాడారు. అప్పుడు నేను ప్రభు ఇప్పుడు నీ గురించి కదా మాటలు పడుతున్నాను, అయితే ధన్యురాలు అంటావు కదా ప్రభు, అంటే ఇప్పుడు నేను ధన్యురాలను ప్రభు అనేసి, ధన్యురాలిని నేను ధన్యురాలిని, ఏసయ్యా ఏర్పరుచుకున్న దానిని, ఏసయ్యా ఎన్నుకున్న ధన్యురాలిని. ఇది మళ్ళీ పాట పూర్తి అయిపోయిందండి. ఇంకెలాగా యేసునాథ వచ్చాడు అని అందులో
1: అంటే ఒక్కొక్క పాటకి ఒక్కొక్క సందర్భం దేవుడు మీ జీవితంలో కలుగజేశాడు, సందర్భాన్ని బట్టి దేవుడు పాట
0: ఇచ్చారండి. అంతేనండి. అలాగా ఈ పాట 25వ తారీఖు అన్నాను కదండి, తీరా ఎప్పుడు చెప్పారండి ఈ పాట, 25వ తారీఖునే స్టార్ట్ అయిందండి. ఆ రోజే ఆ రోజు మిషన్ కుట్టుకున్నాను, మరి నేను సన్నిధికి వెళ్ళాను కదా, పంపించారు కదా, నా మిషన్ కుట్టుకి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి అదే స్టార్లు చూసాను కదా, ఈ పాట చెప్పారు కదా, తీరా చూసుకుంటే ఒక 40 పాటలు పాడేకి కానీ 25వ తారీఖు ముహూర్తం పెట్టారని నాకు తెలియదండి. ఆ రకంగా పెళ్లికేమో అష్టమేశ పాటలు చెప్పారు, తర్వాత 25వ తారీఖున స్టార్ట్ అవుతాయని చెప్పినట్టున్నారు. ఇంకా అప్పుడు పాటల పలుకులు వచ్చేసింది, ఇంకెలా పాటలు పాడుకుంటా జరుగుతుంటే కరోనా టైం స్టార్ట్ అనమాట. అప్పుడు అప్పుడు చర్చలన్నీ బంద్ చేసేసారు, ఇంకే పాటలు పూర్తి చేస్తా ఉన్నారు. పాటలు పూర్తి చేస్తానంటే మా పాప అన్నారు, ఇల్లు మారితే బాగుంటదమ్మా, నీతో మాట్లాడతారు కదా, ఇల్లు మారమంటావా వద్దా, ఒకసారి దేవుడు అడుగమ్మా అన్నారు. అంటే లోపము లోటు అన్నారండి ఆయన ప్రభు. అంటే ఇదేంటి లోపము లోటు అంటున్నారు, ఏంటి ఇది అనేది అంటే పాట అనుకుంటే, లోపం ఉందని బాధ పడకండి, లోటు ఉందని దిగులు పడకండి, లోపం లోటు తీర్చే దేవుడు మనకి ఉన్నాడు. అలాగనమాట. మళ్ళీ ఈ రకంగా
1: అంటే ఇక ప్రతి సందర్భంలో మీకు ఒక పాట దేవుడు ఇచ్చాడు అన్నమాట, ప్రతి పాట సందర్భం.
0: చర్చిలన్నీ బంద్ చేసేసారు, చర్చిలన్నీ బంద్ చేశాక అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళని అన్నాను, అమ్మా ఇంకా చర్చిలు బంద్ చేశారు కాబట్టి మనకు ప్రార్థన తక్కువైపోయింది కాబట్టి, ఇప్పుడే నాకు పాటలు నేర్పారు కాబట్టి నాకు దేవుడు నేర్పిన పాట మీకు చెప్తా ఉంటాను, బైబుల్ ఎలాగ చదవటం వచ్చి కాబట్టి చిన్నగా చెప్తాను మీకు. అందరం కూర్చుని చేసుకుందాం, ఎవరేమన్నా గానీ మనం తలుపులు వేసేసుకుని కూర్చుని చేసుకుందాం, మెల్లిగా చేసుకుందాం. మళ్ళీ ఎక్కడ నలుగురు కూర్చున్నారని గొడవ పెడతారు కదా అనేసి ధైర్యంగా కూర్చున్నామండి. శుక్రవారం నాడు 11 గంటలకు కూర్చున్నామండి, కూర్చుని చేసుకుంటున్నాం. చేసుకుంటుంటే పూర్తి అయిపోయింది, చక్కగా జరిగిపోయింది ప్రార్థనలాగా, చర్చిలో ఎలా జరిగితే అలా జరిగిపోయిందండి. జరిగిపోగానే అప్పుడు ఇంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత సత్య సంకల్పమైన కూటం అన్నారండి దేవుడు, స్వరం వినబడిందండి. అంటే నేను అనుకున్నాను సత్యంగా పెట్టానేమో సంకల్పంగా పెట్టానేమో, నేనేదో జరిగించానని ఒకసారి అనుకున్నాను, అప్పుడు అది కాదు, ఆయన సత్యంతో సంకల్పంతో జరిగిందని నాకు తర్వాత అర్థమైందండి. దాని అర్థం
1: మీరు దేవుడిని తెలుసుకొని బాప్తిజం తీసుకున్న విషయం మీ యజమానికి తర్వాత ఎప్పుడు తెలిసిందండి?
0: ఇప్పుడే తెలియాలండి ఇంకా ఆయనకి.
1: అంతేనా?
0: అవునండి, ఇప్పుడు నన్ను చంపేసినా పర్వాలేదండి, ఇప్పుడే తెలియాలండి. ఇంకా ఇంకా పూజలు చేయట్లేదు కాబట్టి, ఆయన ఊరుకున్నారు కాబట్టి ఇంకా రోజులు జరిగిపోతున్నాయండి, తెలియడం అంటే ఇంక ఇప్పుడే తెలియాలండి. మరి ఎవరైనా చెప్తే తెలుసుకున్నారా నాకు తెలియదండి, ఆయన నాతోటి ఈ విషయం
1: మాట్లాడలేదు.
0: మరి ఇప్పుడు చర్చలు బంద్ చేస్తారు కదండి, అప్పుడు మరి లోపల నుంచి బయటకు రా అన్నప్పుడు ఆయన తోటి గొడవ పెట్టుకుంటాం జరిగి 4 రోజులు ఉపవాసం ఉందండి, ఏమండి నన్ను ఎలాగ పంపించట్లేదు కాబట్టి నెలకు ఒకసారి పంపించండి అని మళ్ళీ అప్పుడు అడిగానండి. మరి తీసుకోవాలి కదా ద్రాక్షారసం, దాని విషయంలో అడిగాను అనమాట. అప్పుడు వాగ్దానం విషయంలో అడిగాను, ఇప్పుడేమో తీసుకోవాలి కదా అని నిత్యజీవం పొందుకోవటానికి అని అడిగితే, అప్పుడు మర్చిపూర్ నుంచి భీమవరం మరి తీసుకొచ్చి అన్నయ్య గారి చర్చలో కూర్చోబెట్టి తీసుకొచ్చి వాళ్ళేమో బయట ఉండి మళ్ళీ తర్వాత తీసుకొచ్చేవారు. ఇంకా ఫోన్లో ఒప్పుకున్నాను కదా అని, ఇంకా అని ఇష్టంతో కాదు ఒప్పుకున్నానని, అలాగ నాకు ధైర్యం పరిచారు దేవుడు. అదే నిన్ను మనస్ఫూర్తిగానే చేసుకోవాలి కదా ప్రార్థన అనుకున్నాను కదండి, అది నాకు ఇచ్చే ప్రభు అని ఇంకెప్పటికీ కూడా నెలకు ఒకసారి పంపించడం మొదలు పెట్టారండి. అలాగే మొదలు పెట్టి ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఈ శుక్రవారం కూర్చున్నాం కదండి, కూర్చున్న తర్వాత ఇలాగన్నారు కదా మళ్ళీ వారం ఆయన గారు ఇంట్లోనే ఉండిపోయారండి పనికి వెళ్ళకుండా. అయితే ఈ రోజు శుక్రవారం చెయ్యక్కర్లేదు అనుకుంటా అని మామూలు తెల్లవారుజామున అనుకున్నాను. అపోస్తులు ఇంకోటి మూడు అధ్యాయుల పేర్లు చెప్పారండి, మూడు అధ్యాయుల పేర్లు చెప్తే ఇదేంటి ప్రభా మూడు అధ్యాయుల పేర్లు చెప్పావు, అందులో ఏముంటుందో తెలియదు, ఇప్పుడేమో ఆయన గారేమో పనిలోకి వెళ్ళరు, నేను ఇంక శుక్రవారం ఏం చెప్పాలి అనేసుకుని అప్పుడు ఏమనుకున్నానంటే ఇది ఫోన్ వచ్చింది ఆయనకి బాక్స్ పెట్టడం జరిగింది. సరే అయితే ఈ రోజు కూడా ప్రార్థన చెయ్యాలన్నమాట నేను అనేసి, అసలు ఏం చెప్పారు అనేసి, నువ్వు అధ్యాయుల పేర్లు చెప్పావు కానీ నెంబర్లు చెప్పలేదు కదా ప్రభు, ఏ పేపర్ అంతా చూసుకుని అదే నువ్వు చెప్పినట్టు నాకు లెక్క అని చూసుకునేసరికి నేను పొగను పంపించినప్పుడు అగ్ని పంపించి తలుపులు వేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేయాలి, ఆయనలో రక్షింపబడతారని అందులో ఉంది. ఏ సోపులాగా నమ్మకంగా ఉండండి అనేమో ఒక దాంట్లో ఉన్నది. ఎవరైనా కానీ దుర్మార్గుడు గురించి చనిపోరు, మంచి ప్రేమించిన వాళ్ళ గురించి ఒకవేళ చనిపోవచ్చేమో కానీ మీ అందరి గురించి కూడా నేను చనిపోయాను, చెడ్డ వాళ్ళ గురించి కూడా ప్రాణం పెట్టాను. మూడు కూడా అసలు చాలా అర్థం అయ్యేటట్టుగా నాకు వివరించేటట్టుగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అప్పుడు నాకు ఇలా సన్నిధి ఏర్పరిచారేమో అనుకున్నానండి, అనుకుని శుక్రవారం ఆ రోజు నుంచి 20 రోజుల వరకు ప్రతి శుక్రవారం ఒకవేళ మా ఆయన గారు బండి సౌండ్ వినపడుతుంటే గబగబా ఏం చేయాలో అర్థమయ్యేది కదండి, ఇంకా అసలు నాకు అర్థమయ్యేది కాదు. ఇంకా అలాగే జరుగుతూ ఉంటుంటే అప్పుడు చర్చలు తీసేయడం మొదలు పెట్టారండి. మళ్ళీ ఎవరి చర్చలు కాళ్ళు వెళ్ళిపోతారు కదండి, అప్పుడు వెళ్ళిపోతే అప్పుడు అన్న అనుకున్నాను ఏం చేయాలా ఏంటి అని అంటే పక్క ఆవిడైతే కొంచెం మనం కూడా టైం మారుద్దామండి అన్నారండి. ఈలోపు దేవుడు ఏమన్నారంటే అండి 2 గంటలకే పిఎం ప్రార్థన అన్నారండి, 2 గంటలకు స్టార్ట్ చేశానండి. చర్చికి అందరు 11 గంటలకు వెళ్ళిపోతారు, అవి చుట్టుపక్కల ఉన్న నలుగురును వెళ్ళిపోయి ఆ 2 గంటలకు పూర్తి అయిపోగానే అక్కడ అందరం మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారండి. అప్పుడు ఇంకెలాగా మళ్ళీ స్వస్థతలు చూసేదాన్ని అండి, స్వస్థతల వరం అన్నాం కదా అన్ని చూసేదాన్ని. మరి నేను కూడా ప్రార్థన చేస్తే బాగుంటది, ఎవరికైనా తగ్గితే నువ్వేం ఒకసారి ఏదో ప్రాబ్లంలు ఇరుక్కున్నానండి. అప్పుడు 140 కీర్తనలు చదువు అంటే 140 కీర్తనలు చదవగానే నాకు తగ్గిపోయింది. అప్పుడు నువ్వు చెప్పకుండా నేను ఎవరికే చేయకూడదు కదా ప్రార్థన అంటే, ఈ జరగలేదు అనుకుంటున్నావు కానీ ఎప్పుడో జరిగిపోయింది, నువ్వు చేసేయి పరకేరు, నేనే ఇస్రాయేల్ని పంపిస్తున్నాను అన్నారండి. అది అన్నకు అర్థమైపోతుంది, ఇప్పుడు మాటలు అర్థమైపోతున్నాయి. అప్పుడు స్వస్థలు జరగటం, ఎప్పుడు కడుపు నొప్పి వచ్చిందంటే స్వస్థలు జరిగిపోతున్నాయండి, ఇంకెవరికి ఏది వచ్చినా స్వస్థలు జరిగిపోతున్నాయి.
1: ఇప్పుడు మీరు దేవుని స్వరం విన్నారు
0: అవునండి,
1: పాటలు విన్నారు
0: అవునండి,
1: ఆయన వాక్యాన్ని అర్థం చేసుకొని చెప్పగలిగేటువంటి అవకాశం దేవుడు ఇచ్చారు, స్వస్థత వరాలు కూడా దేవుడు మీ ద్వారా కలుగజేసే అవకాశాన్ని ప్రార్థనలో దేవుడు ఇచ్చాడు. అంటే ఒక పూజలు చేసే పరిస్థితి నుంచి మిమ్మల్ని దేవుడు ఆయన పిలుచుకొని ఆయన స్వరం వినిపించి ఈరోజు కొంతమందిని దేవుల్లో మోకాళ్ళు లేపించే స్థితికి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు మీరు మందిరానికి వారం వెళ్తున్నారు,
0: మా ఇంట్లోనే ఇలా జరుగుతుంది కదండి శుక్రవారం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఏదో కొంచెం చిన్న సమస్య వచ్చిందని ఇంట్లోను నా భర్తగా నాకు వస్తే ఏంటి ఇలాగే గొడవలు జరుగుతున్నాయి, దేవుడు దగ్గరికి ఏమో అందరు ఆదివారం వెళ్తారు, నేను నెలకొకసారి వెళ్తాను, అందులోనే ఒక పాట పాడతాను, నాకు పాటలు అన్ని ఇలా జరుగుతున్నాయి ఉన్నాయి, ఇన్ని పాటలు ఉన్నాయి, అయితే ఏదో సమస్య వచ్చింది కాబట్టి ఇంక ఎలాగ అవుతుంది, ఇంకా దేవుడి విషయంలో మానకూడదు, నేను నెలకు ఒకసారి రావాలి, ఎలా వారానికి ఒకసారి రావాలి అనుకునండి. అప్పుడు నేనే చేసేదానంటే ప్రతి సన్నిధికి కూడా నెలకు ఒకసారి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాకు నేర్పుతున్నాడని ఆయన గురించి తెలియజేయదానంటే నా దగ్గరకు వచ్చిన నలుగురు చర్చికి కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోయి ఒక పాట పాడేసేసి అలా తెలియపరుచుకున్నానండి, అలా తెలియపరుచుకుని ఇంకా మళ్ళీ నీ వారం మానకూడదు, ఎందుకో దేవుడు చెప్పింది చేయక భర్తకే చెప్పింది అన్నట్టు మొదలు పెట్టేస్తే ఇంకా ఆయన ఏమీ అనలేదండి, ఆయన కోపంలో ఉన్నారు కదండి, ఇంకా నన్ను ఏమీ అనలేదు. అప్పటి నుంచి నాకు వినబడిన మాటలన్నీ కూడా దైవజనుల ద్వారా నాకు అర్థమైపోతా ఉన్నాయి, ఇంకా ఎక్కువ అర్థమైపోతా
1: ఉన్నాయి మాటలన్నీ. వాళ్ళు వాక్యాలు చెప్తున్నప్పుడు అవి సిప్ అవుతున్నాయి
0: అవునండి,
1: ముందే ఈ మాటలు విన్నట్టు ఆడకి వెళ్ళిన తర్వాత వాక్యం మీకు తెలుస్తా ఉంది. ఓకే
0: మంచిదమ్మా,
1: చాలా సంతోషం. ఇప్పుడు మరి వారం వారం మీరు మందిరానికి వస్తున్నారు, పిల్లలు మరి దేవుని నమ్ముకున్నారా?
0: లేదండి,
1: మరి యజమాని గారు
0: ఆయన నమ్ముకోలేదండి.
1: కానీ ఆటంకం అయితే ఏమి లేదు,
0: లేదండి.
1: మీరు దేవుడిని తెలుసుకుని ఆరాధనకి వెళ్ళటం వల్ల ఇంట్లో ఏ సమస్య కానీ ఆటంకం కానీ ఏమి లేదు, మీకే సమస్య లేదు, అందరు క్షేమంగా ఉన్నారు కదా.
0: అదండి, మా శుక్రవారం నాడు మరి మా ఆయన గారు వస్తారేమో భయపడిపోయేవాడు అన్నాను కదండి, అప్పుడు ఆయన తోటి అన్నాను, ఏమండి నేను మరి నెలకొకసారి వెళ్తున్నాను కాబట్టి పాటలన్నీ పాడతాం కుదరదు కాబట్టి ఈ నలుగురు నేర్చుకుంటాను అంటున్నారు వాళ్లే వచ్చి వాళ్ళకి నేను చెప్పాలి పాటలు అని స్టార్ట్ చేస్తామండి ప్రార్థన.
1: అందరు వచ్చి మీ దగ్గర గ్యాదర్ అవుతా ఉంటారు, మీరు ఆ పాటలు పాడడం వాక్యం చెప్పడం జరుగుతుంది. మంచిది. ఇప్పుడు వారం వారం మరి మందిరానికి వెళతా ఉన్నారా?
0: ఇక్కడ అయితే వారం వారం వస్తున్నానండి, ఇంకా చాలా దేవుడి గురించి తెలుసుకుంటానండి. ఈ పాస్టర్ గారు కూడా నిజంగా వాక్యం తీశారంటే ఆ వాక్యం గురించి చాలా లోతుగా అర్థమయ్యేటట్టుగా చెప్తారండి. నాకు వినబడిన మాటలు కూడా ఎన్నో ఆయనలో తెలుసుకున్నానండి. మరి నేను సంఘం కూడా చాలా చక్కగా ఆత్మలు రక్షణ పడతా ఉంటాయండి. వాక్యం విన్నా అంటే మళ్ళీ నేను రాసుకున్నాండి అవి, మళ్ళీ శుక్రవారం నాడు కూడా అక్కడ వివరిస్తానండి బిడ్డలకి. అంత అంత బాగుంటాయండి మాటలు, మరి చాలా మధురంగా ఉంటాయి. అలాగే పాటలకి నాకు అవకాశం ఇస్తారండి.
1: మంచిదమ్మా, చాలా సంతోషం.
0: సిరిపల్లి రాజు గారండి ఈయన, పేరు
1: సిరిపల్లి రాజు గారు, సేవకులు. ఇంతవరకు దేవుడు మీతో మాట్లాడిన ప్రతి మాట మాతో పంచుకున్నందుకు, ఆయన స్వరం విని ఈరోజు అనేక మందికి ఆ స్వరం యొక్క విలువను తెలియపరిచే రీతిగా ముందుకొచ్చినందుకు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులరా, చూశారు కదా ఇంతవరకు ఈ సాక్ష్యం మీ దాకా తీసుకురావడానికి దేవుడు తన కృప చూపించారు. దేవుడు అంటే ఎరగనటువంటి వ్యక్తి, నిత్యం పూజల్లో బ్రతికే వ్యక్తిని దేవుడు పిలిచి తన స్వరం ద్వారా మాట్లాడి మండుచున్న పొదల నుంచి మోషేతో మాట్లాడినట్టు దేవుని యొక్క సన్నిధికి తను నడిపించడానికి దేవుడు స్వరంతో మాట్లాడి ఈరోజు తను ఇంకొంతమందిని దేవుని వైపు తెప్పగలిగే రీతిగా ఒక అన్యురాలిని హైందవురాలిని ఆయన స్వరంతో పిలిచి మాట్లాడేటువంటి గొప్ప అనుభవాన్ని మీరు చూశారు. ఈ సాక్ష్యం మిమ్మల్ని బలపరిచిందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. మిమ్మల్ని మమ్మల్ని దేవుడు

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుజులకు వెలుగై ఉండెను. అది లోకమునకు వచ్చుచు ప్రతి వారిని వెలిగించుచున్నది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మానవుల్ని రక్షించుటకు ఈనాడు భువికి ఏతించెను. అభయమసగే ఆద్యంతరహితుడు మానవుడై అవనిపైకి అరుదించాడు. మానవుడే మానవుల్ని రక్షించలేడు. మానవుడు దానవుడుగా ఏనాడో మారిపోయాడు. ఇశ్రాయేలీల జనాంగాల్ని ఆదుకోటానికి న్యాయాధిపతులు రక్షకులుగా ఉన్నారు. న్యాయాధిపతులు చనిపోతే ఇశ్రాయేలీలు ద్రోవ తప్పిన వారైరి. మార్గములను చెరిపివేసుకున్న సమస్త మానవుల్ని అభయమిచ్చి ఆదుకొని తానే మార్గమై తండ్రి అయిన దేవుని యొద్దకు నడిపించే దైవ కుమారుడు మానవుడయ్యాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు.

మానవుని కోరికలకు అంతులేదు. పరిపూర్ణ ఆత్మతృప్తి ఆనందము ప్రభు యేసు క్రీస్తుని ఆత్మీయ సహవాసము నుండియే లభించును.

ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లు, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ఫిలిప్పీ పత్రిక 2:9-11 వచనములు. కన్న కొడుకుకే కుల వెలివేత, కన్న కడుపులో సిలువ కత్తి కోత,

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి
1: ప్రేమధార.

0: ప్రియ శ్రోతలు, బావున్నారా? చూడండి, యుద్ధం ఎక్కడో జరుగుతోంది అనుకోకండి. యాకోబు పత్రిక 4:1 అంటోంది, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవములలో పోరాడే మీ భోగేచ్ఛల నుండే కదా. యుద్ధం విషాదకరమైనది. మానవుని స్వభావమే యుద్ధం వైపు మొగ్గు చూపుతుంది. కయీను తన సోదరుడైన హెబెలును ఎందుకు చంపాడంటారు? తాను తన సోదరుణ్ణి సోదరుడుగా కయీను గుర్తించటం లేదు, అతణ్ణి చంపేశాడు. వారిద్దరూ శాంతియుతంగా పరస్పరం మాట్లాడుకుని ఉంటే ఎంత బాగుండేది. ఈ లోకంలో ఇప్పటి వరకు ఎన్నో యుద్ధాలు జరిగాయి. దేవుని బిడ్డలైతే శాంతిప్రియులు, సమస్యను యుద్ధం దాకా రానియ్యరు, చర్చల ద్వారా పరిష్కారాన్ని సాధిస్తారు. మన ప్రభువైన యేసుక్రీస్తు సమాధానకర్త అయిన అధిపతి. యుద్ధంలో ఎక్కువగా నష్టపోయేది అమాయకులైన ప్రజలు. దేవునికి యుద్ధాలంటే ఇష్టం లేదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. తన సృష్టి అయిన మానవులు ఈ విధంగా ఒకరినొకరు చంపుకుంటూ ఉంటే దేవుని ప్రేమ హృదయం ఎంతగానో గాయపడుతుంది, బాధపడుతుంది. అయితే దేవుడు చెడుగును దౌర్జన్యాన్ని అరికట్టడానికి ధర్మయుద్ధం జరిగించాల్సి వస్తుంది. అది జాతిపరంగా తప్పనిసరి అవుతుంది. జాతులన్నిటిలో రాజ్యాలన్నిటిలో తుట్టతుదకు దేవుని చిత్తమే నెరవేరుతుంది. యేసే మహావిజేత, ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన త్వరలో వచ్చి రాజ్యం స్థాపించబోతున్నాడు. సరే, రండి ప్రార్థన చేసుకుందాము. ప్రియతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, నీ వాగ్దానములు నమ్మదగినవి. ప్రభువు, దేవా, మమ్ములను కాచి కాపాడండి, కనికరించండి. మా శ్రోతల కుటుంబాలను, వారి పిల్లలను దర్శించండి. ఆయురారోగ్యములు వారికి ప్రసాదించండి. చదువుకునే పిల్లలకు మంచి క్రమశిక్షణ జీవితం అనుగ్రహించండి. తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచటంలో సహనము త్యాగము గలవారై వారి భవిష్యత్తును ఆత్మ నడుపుదల చొప్పున తీర్చిదిద్దుతారని ఆశిస్తాము. కుటుంబాలలో ప్రేమ వాతావరణము వెల్లివిరియునట్లు వారిపై మీ కృపలు కృమ్మరించండి. యువతీ యువకులను కాపాడండి. వారికి శోధనలను జయించగలిగే కృపాబలమిచ్చి దీవించండి. వృద్ధులను, బలహీనులను, రోగులను ముట్టి వారికి స్వస్థత ఆయురారోగ్యములిచ్చి దీవించండి. విశ్వాసుల సంఘాలను బలపరచండి దేవా. కష్టాలను సమస్యలను ఎదుర్కొనే కొలది విశ్వాసము ఇంకా బలపడాలని, సాహసోపేతమైన విశ్వాస ప్రగతి వారికి అనుగ్రహిస్తావని నిరీక్షిస్తున్నాము. పర్వతాల వంటి ఆటంకాలను తొలగించగల ఆత్మబలము, బలమైన విశ్వాసము సంఘ బిడ్డలకు దయచేయండి. పవిత్రత, శుద్ధీకరణ వ్యక్తిగత జీవితాలలో ప్రవర్తిల్లాలని మా శ్రోతల కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము. మా దేశమందలి స్థానిక సంఘముల పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. సంఘమందు గొప్ప ఉజ్జీవము వస్తుందని నిరీక్షిస్తున్నాము. దేవా, మా సంఘములకు ఉజ్జీవము ఉత్తేజము అనుగ్రహించు. మా జీవితాలను నూతనపరచు ప్రభు. ఉజ్జీవము ప్రతి సంఘస్థుని అంతరంగము నుండి బయలుదేరాలి. సాక్ష్య ఉజ్జీవము, సేవా ఉజ్జీవము, శక్తి ఉజ్జీవము సంఘస్థులకు దయచేయండి. మా దేశమును స్వస్థపరచండి. దేశ ప్రభుత్వమును, అధికారులను, మంత్రులను, పరిపాలకులను ఆశీర్వదించండి దేవా. దేశమందలి ప్రజలలో నైతిక శీలమును బలపరచండి. దౌర్జన్యములు, నేరములు జరగకుండా అరికట్టండి. కరువు కాటకముల నుండి దేశమును కాపాడండి. నేటి వాక్య అధ్యయనమందు మమ్మలను వెలిగించి నూతన అనుభవములు మరిన్ని మాకు అనుగ్రహించుమని, సైతానీయ దుష్టశక్తులను దూరపరచుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈరోజున మనం దేవుని వాక్యమును గురించిన ధ్యానములు మరికొన్ని వినబోతున్నాము. దేవుని వాక్యం మనదాకా ఎలా వచ్చింది అంటారా? 1, ప్రత్యక్షం. రెండు ప్రేరణ, మూడు వెలుగు. ఈ మూడు బైబిలు మనకు లభించటంలో ఎంతో ప్రముఖ పాత్ర వహించాయి. దేవుడు తన బిడ్డలకు బయలుపరిచాడు, 40 మంది భక్తులకు తన ప్రత్యక్షమిచ్చాడు. వీరు ఒకే కాలం నాటివారు కారు. యోబును చూడండి, అతడు ధనికుడైన ఆసామి. మరి ఆమోసో, అతడు వ్యవసాయదారుడే కాని బీదవాడు. పౌలు విద్యావేత్త, పేతురు యోహానులు పామరులు. ఇలాంటి వారికి కలిగిన దేవుని ప్రత్యక్షం ఫలితమే బైబులు. అయితే వీరు రాసినదంతా ఆత్మప్రేరితం. ఇదే బైబులు అనేక మంది జీవితాలను నాటి నుండి నేటి వరకు వెలిగిస్తూ ఉంది. అనగా ప్రత్యక్షం అనేది దేవుని నుండి మానవునికి వచ్చింది. ఆత్మప్రేరణ చేత వారు విన్నదంతా రాశారు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ. ఈ రాయబడినది అప్పటి తరంలో, ఆ తరువాతి తరంలో అసంఖ్యాకులైన ప్రజలను వెలిగించింది, భూదిగంతాల వరకు పంపించింది. అది నేటి వరకు కొనసాగుతూనే ఉంది. జ్ఞాపకముంచుకోండి శ్రోతలు, ప్రత్యక్షం దేవుని నుండి మానవునికి, ప్రేరణ మనిషి నుండి కాగితం మీదికి, వెలిగింపు కాగితము నుండి మానవుల హృదయాలలోకి. ఇది బైబిలు మనదాకా వచ్చిన వైనం. దేవుడు మనిషితో మాట్లాడాడు, దేవదూతల ద్వారా నేరుగా మెల్లని స్వరంతో. ఒకటేమిటి, అనేక విధాలుగా దేవుడు మానవుడితో మాట్లాడాడు. ఆ మాటకొస్తే, ఒక గాడిద ద్వారా బిలాముతో మాట్లాడాడు. పూర్వకాలంలో కలల ద్వారా దేవుడు మన పితరులతో మాట్లాడాడు, దర్శనాల ద్వారా కూడా మాట్లాడాడు. అంతేకాదు, పాత నిబంధనలో అడపాదడపా యేసుక్రీస్తే ఓ ప్రత్యేక దేవదూతలాగా కనిపించి మాట్లాడిన సందర్భాలున్నాయి. అలాగే ఈ బైబిలును రాసిన 40 మంది ఉపగ్రంథకర్తలతో దేవుడు మాట్లాడాడు. ఇదే బైబిలు ప్రత్యక్షం. ఆ తరువాత ప్రేరణ, ప్రేరేపణ. వారు చెవులతో దేవుని మాటలు విన్నారు. మరి వారి చేతి వేళ్లు ఎలా పనిచేశాయంటారు? దేవుని మాటలు మానవ భాషాపదములలోకి అనువదించటం జరిగింది. 2 తిమోతి 3:16 లేఖనము దైవావేశము వల్ల కలిగింది. దైవావేశము అంటే దేవుని ప్రేరణ, అనగా దేవుని ఊపిరి. దేవుడు ఊదింది. 2 పేతురు 1:20 ప్రకారం, మానవుని ఊహను బట్టి లేఖనము పుట్టదు. ఈ రచయితలు పరిశుద్ధాత్మ వాడుకున్న మరమనుషులు కారు, యంత్రాలు కారు, మనుషులు. వారి భాషాశైలిని పరిశుద్ధాత్మ మార్చలేదు. చదువుకున్న పౌలు శైలిని, పామరుడైన పేతురు శైలిని గమనించండి, ఎంతో వ్యత్యాసముంది. అయితే ఇద్దరినీ ప్రేరేపించినవాడు పరిశుద్ధాత్మే. నిశ్చైతన్యమైన యంత్రాలను కాదు, సజీవ వ్యక్తులను ప్రేరేపించి దేవుడు వారిచేత తన ఆత్మ ప్రేరణ ద్వారా బైబిలును రాయించాడు. మత్తయి సువార్త 5:18 ప్రభువు తానే స్వయంగా చెప్పినట్లు, ఆకాశము భూమి గతించిపోతేనే కాని ధర్మశాస్త్రమంతా, అనగా బైబులంతా నెరవేరే వరకు దాని నుండి ఒక పుల్లైనా ఒక సున్నా అయినా తప్పిపోదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. 2 సమూయేలు 23:1-2 దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడైన దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు యొక్క దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడైన దావీదు పలికిన దేవోక్తి ఇదే. చూచారా, దేవోక్తిని ప్రేరేపించినవాడు దేవుడే. ఈ బైబిలు గ్రంథంలో ఆధ్యాత్మిక విజ్ఞానమే కాదు, భౌతిక జ్ఞానం కూడా ఉంది. దానికి దీనికి ఆయనే దేవుడు. యేసు నికుదేముతో మాట్లాడుతూ యోహాను సువార్త 3:12 అన్నాడు, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల మీరేలాగు నమ్ముతారు? యోహాను సువార్త 6:63, ఆత్మే జీవింపచేస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మా జీవము అయి ఉన్నవి. 1 కొరింథీ 2:13 పౌలు స్పష్టం చేసినట్లు మనుష్య జ్ఞానము నేర్పే మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పే మాటలతో వీటిని గూర్చే మేమంతా బోధిస్తున్నాము. 2 తిమోతి 3:16-17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతియందు శిక్ష గరపటానికి ప్రయోజనకరమై ఉన్నది. మత్తయి సువార్త 4:4 ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. యేసు ప్రభు తన మహాప్రార్థనలో దేవుని వాక్యమును గురించి యోహాను సువార్త 17:7 అన్నాడు, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారా మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చానని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపావని నమ్మారు. ప్రకటన గ్రంథంతో బైబిలులోని 66వ గ్రంథం ముగిసింది. 67వ గ్రంథమనేది చేర్చబడదు. బైబిలు సమగ్ర గ్రంథమని మనం గ్రహించాలి. శ్రోతలు, బైబిలు మన విశ్వాసాన్ని కోరుతుంది. లేఖనాలను పరిశోధించేవారికి, వెతికేవారికి నిత్య జీవం ప్రాప్తిస్తుంది. పాత నిబంధన కాలంలో అందలి 39 గ్రంథాలే దేవుని వాక్యం అనుకున్నారు. అయితే కొత్త నిబంధన 29 గ్రంథాలు దానికి చేరాయి. ఇప్పుడు మొత్తం 66 గ్రంథాలు. పాత నిబంధనలో దేవుని వాక్యం యొక్క విశిష్టతను గురించి చెప్పబడిన మాటలు మనకెంతో అమూల్యమైనవి. నిర్గమకాండం 4:10-12 మోషే అన్నాడు, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడను. యెహోవా అన్నాడు, మానవునికి నోరిచ్చినవాడు ఎవడు? మూగవానినేగాని, చెవిటివానినేగాని, దృష్టిగలవానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళు, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధిస్తాను. సమూయేలు అన్నాడు, 1 సమూయేలు 3:10. సమూయేలు తనకు రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించాడు. యెహోషువా 23:14, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనా తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగాయి, వాటిలో ఒక్కటైనా తప్పి ఉండలేదు. అవును శ్రోతలు, దేవుని మాటలలో ఒక్కటి కూడా తప్పదు. దావీదు అభిషిక్తుడు, మహాధిపత్యము నొందినవాడు, అతడు దైవోక్తులు పలికాడు. యెషయాగ్రంథం 1:10, యెహోవా మాట ఆలకించండి, మన దేవుని ఉపదేశానికి చెవియొగ్గండి. యిర్మీయాగ్రంథం 1:6-9 అయ్యో ప్రభువైన యెహోవా, చిత్తగించు, నేను బాలుడనే, మాట్లాడడానికి నాకు శక్తి చాలదు. యెహోవా సెలవిచ్చాడు, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపేవారందరి వద్దకు నీవు వెళ్లాలి, నీకాజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి, వారికి భయపడకు, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి అన్నాడు, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. శ్రోతలు, ఇది దైవావేశము, అంటే దేవుడు ప్రవక్తల నోట ఉంచిన మాట. యెహెజ్కేలు గ్రంథం 3:10-12 యెహోవా అన్నాడు, నరపుత్రుడా, చెవియొగ్గి, నేను నీతో చెప్పే మాటలన్నిటినీ చెవులార విని నీ మనస్సులో ఉంచుకొని బయలుదేరి చెరలోనున్న నీ జనుల వద్దకు పోయి ఈ మాటలు ప్రకటించు. వారు విన్నా వినకపోయినా ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడని చెప్పుమని ప్రభు అన్నాడు. అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా, యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అనే శబ్దమొకటి ఆర్భాటముతో నా వెనుక పలకటము నేను విన్నాను. పాత నిబంధన గ్రంథమంతా దేవుని ఆత్మ ప్రవక్తల ద్వారా పలికించిన మాటలే అని మనం గ్రహించాలి. దానియేలు గ్రంథం 10:9-12 వరకు అతడన్నాడు, ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగై ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరుకో. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అవుతారు, దుష్టులు దుష్టకార్యాలు చేస్తారు గనుక ఏ దుష్టుడూ ఈ సంగతులను గ్రహించలేడు. గాని బుద్ధిమంతులు గ్రహిస్తారు. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేసే హేయమైన దానిని నిలువబెట్టే వరకు 1290 దినములు అవుతుంది. 1330 దినాలు ఆడుకొని కనిపెట్టుకునేవారు ధన్యులు. నీవు అంత్యము వరకు నిలుకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలుస్తావు. శ్రోతలు, బుద్ధిమంతులు ఆత్మపూర్ణులు మాత్రమే ఈ వాక్యము ద్వారా వెలిగించబడతారని దానియేలు గ్రంథం చెబుతోంది. ఈ విధంగా పాత నిబంధన దేవుని దివ్యగ్రంథమని చెప్పడానికి ఎన్నెన్నో రుజువులున్నాయి. కొత్త నిబంధనలో కూడా అనేక చోట్ల పాత నిబంధన దేవుని వాక్యమని చెప్పబడింది. యూదాపత్రిక 3:3 పరిశుద్ధులందరికీ ఒక్కసారే అప్పగించబడిన బోధ, దీనికోసమే మనం పోరాడాలి అని యూదా మనల్ని హెచ్చరిస్తున్నాడు. యేసు ప్రభువు పాత నిబంధనలో నుండి ఎన్నో వచనాలను పలు సందర్భాలలో ఉదహరించాడు. శిలువ మీద యేసు ప్రభువు పలికిన 7 మాటల్లో 5 మాటలు పాత నిబంధనలోనివే. యెషయా 53:12 గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెడతాను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకుంటాడు, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోశాడు, అతిక్రమము చేసేవారిలో ఎంచబడిన వాడయ్యాడు, అనేకుల పాపములను భరిస్తూ తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాడు. లూకాసువార్త 23:34 యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పాడు. వారు ఆయన వస్త్రములు పంచుకోవడానికి చీట్లు వేశారు. యెషయా గ్రంథం 53:10-11 అతణ్ణి నలగొట్టడానికి యెహోవాకు ఇష్టమైంది. ఆయన అతనికి వ్యాధి కలుగచేశాడు. ఆయన తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూస్తుంది. అతడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమవుతుంది. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందుతాడు. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేస్తాడు. లూకాసువార్త 23:43 ఆయన దొంగతో అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉంటావని నిశ్చయముగా నీతో చెబుతున్నాను. కీర్తనలు 22:1 నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడావు, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు. మత్తయిసువార్త 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచావు అని అర్థం. కీర్తనలు 69:21 వారు చేదును నాకు ఆహారముగా పెట్టారు. యోహాను సువార్త 19:28 సమస్తము సమాప్తమైనది అని యేసు విని లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొన్నాను అన్నాడు. వారు చెరకను ఆయన నోటికి అందించారు. 31:5 నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించేవాడవు నీవే. లూకాసువార్త 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నాడు. ప్రియశ్రోతలు, దేవుని వాక్యమంటే పాత కొత్త నిబంధన గ్రంథాల మేలు కలయిక. ఈ బైబిల్ గ్రంథం ఒక కథల పుస్తకం కాదు. ఇదొక పొలం లాంటిది. ఇది ఒక నిక్షేపం. అందులోని వెలగల రాళ్లను గుర్తించి వాటిని బయటికి తీసి మెరుగుపెట్టి వాడితే మనం ఆధ్యాత్మికంగా ఐశ్వర్యవంతులమవుతాము. ఈ మాటలో ఎట్టి సందేహమూ ఉండదు. శాంతి, ఆనందం, శక్తి మాత్రమే కాదు, జీవితంలోని అర్థం, పరమార్థం మనకు గోచరిస్తాయి. ఈ వాక్య పునాదిపై శాశ్వతమైన ఆధ్యాత్మిక భవనాన్ని దేవుడు రూపొందిస్తాడు. ఆయన కట్టించకపోతే, దాన్ని మనమే కట్టగలవారమనుకుంటే అది వ్యర్థం, వృధా ప్రయాస. బైబిల్ చెబుతోంది, తనను ఎందరంగీకరించారో వారికందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయనే అధికారమనుగ్రహించాడు. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలననైనా, శరీరేచ్ఛ వలననైనా, మానుషేచ్ఛ వలననైనా పుట్టినవారు కారు. దేవుడు ప్రేమించని వ్యక్తి ఎవరూ లేరు. అందరినీ, లోకమంతటినీ దేవుడు ఎంతో ప్రేమించాడు. ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనకిచ్చాడు. ఆయన యందు విశ్వసించిన వారెవరూ నశించరు, నిత్య జీవం పొందుతారు. ఇదే బైబిల్ సందేశం. పరిస్థితులు తమకు ప్రతికూలంగా పరిణమిస్తున్నాయనుకునేవారికి రోమాపత్రిక 8:28 చెబుతోంది, తనను ప్రేమించేవారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలు కొరకే సమకూడి జరుగుతుంది. నా పాపాలు ఘోరమైనవి, వీటికి క్షమాపణ అంటూ ఉందా అని నిరుత్సాహపడే వారిని ఉద్దేశించి 113:11-12 భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో, ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. నేను నిస్సహాయుణ్ణి, దిక్కులేనివాణ్ణి అని అనుకుంటున్నావా? 91:2 నీతో మాట్లాడుతోంది. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడు. దారిద్ర్యం నిన్ను బెదిరిస్తోందా, భయపెడుతోందా? 23:1 యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చనిపోతానేమో, నా గతేమిటి అని బెంబేలు పడిపోయేవారితో యోహాను సువార్త 14:1-2 సూటిగా తేటగా మాట్లాడతాయి. మీ హృదయాన్ని కలవరపడనీయకండి. దేవునియందు విశ్వాసముంచుతున్నారు, నాయందు విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పేవాణ్ణే, మీకు స్థలం సిద్ధపరచడానికి వెడుతున్నాను అన్నాడు యేసు ప్రభువు. చీకు చింతలతో సతమతమయ్యేవారికి కొండమీది ప్రసంగంలో ప్రభు అన్నాడు. మత్తయి సువార్త 6:25-27 ఏమి తిందాము, ఏమి తాగుదాము అని మీ ప్రాణమును గూర్చి చింతించకండి. ఆహారము కంటే ప్రాణము గొప్పది కాదా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా నా పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించటము వల్ల తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు? శ్రోతలు, బైబిలులోని దేవుడు మనకెలాంటి హామీ ఇస్తున్నాడో చూడండి. ప్రపంచంలోని కొన్ని రాజ్యాలు ఈ బైబిలు యొక్క దేవుణ్ణి బట్టే ఎంతో ఉన్నత దశకు ఎదిగాయి. ఆ బైబిలును నిర్లక్ష్యం చేసి అధోగతికి దిగిపోయాయి. లోకంలోని సమస్యలన్నిటికీ ఒకే పరిష్కారమున్నది, ప్రశ్నలన్నిటికీ ఒకే జవాబున్నది. అదే బైబిలులోని సువార్త. సువార్తను మించిన వార్త మరేదీ లేదు, బైబిలును మించిన మహాగ్రంథం మరొకటి లేదు. దేవుని యొక్క బైబిలు, బైబిలు యొక్క దేవుడు తప్ప మానవతకు మరో మార్గం లేదు. గొప్ప పదార్థ విజ్ఞానవేత్త మైఖేల్ ఫారడే అన్నాడు, ఇంత గొప్ప దైవగ్రంథం బైబిలు ఉండగా వీరంతా ఎక్కడెక్కడికో పోయి దేనికోసమో వెతుకుతున్నారు, అది నాకు బోధపడటం లేదు. బైబిలులో లేని పరిష్కారమేముంది గనుక అది ఎక్కడుంది? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి teluguttb@radio882.com.
2: నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. ద్వితీయోపదేశ కాండము 2:7. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. ద్వితీయోపదేశ కాండము 2:7.

0: ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం.

0: కార్యక్రమం వినడానికి సిద్ధంగా ఉన్నారా?
1: మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మీ చుట్టూ కొంతమంది అయినా స్నేహితులుంటారు కదా, అలాగే మమ్మల్ని కూడా మీ స్నేహితులుగా భావించండి. మాతో కలిసి ఈ సమయాన్ని సంతోషంగా గడపండి. మొదట మీకు ఓ ప్రశ్న, మీ ఇల్లు ఎప్పుడైనా వరదల్లో చిక్కుకొన్నదా?
0: నాకు బాగా జ్ఞాపకముంది. నేను స్కూల్లో చదువుకునే దినాలలో వర్షం వచ్చినప్పుడల్లా మా ఇంటి క్రింద భాగమంతా నీళ్లతో నిండిపోయేది. ఆ నీళ్లలో గంతులు వేస్తూ మా సొంత ఇంట్లోనే అలల్ను సృష్టించుకోవడం చాలా గమ్మత్తుగా ఉండేది. అయితే ఇంట్లో సామాన్లు పాడైపోతున్నాయని మా అమ్మా నాన్న మాత్రం చాలా బాధపడేవారు.
1: మరో రకమైన వరదలు కూడా రావచ్చు, వాటికి నీళ్లకు ఏ సంబంధమూ ఉండదు. అవి మనల్ని ఎంతగా ముంచేస్తాయంటే ఇక మనకు ఏమాత్రం జీవించాలన్న ఆశ ఉండదు.
0: దాన్ని కృంగుదల లేక డిప్రెషన్ అని అంటాము. నేను కూడా డిప్రెషన్తో బాధపడ్డాను కాబట్టి ఒక విషయాన్ని చెప్పగలను. దాన్ని జయించడం అంత సులభం కాదు. మీకు కూడా చాలాసార్లు కష్టాలు అనే వరదలలో బాధలలో మునిగి పోతున్నట్లు అనిపించవచ్చు. ఓవైపు బ్రతకాలన్న ఆశ ఉన్నా ఈ బాధ భరించడం కన్నా చచ్చిపోవడం మేలు అని అనుకుంటాము. కాని నన్ను గూర్చిగాని మిమ్మల్ని గూర్చిగాని దేవుని చిత్తం అది కానే కాదు. ఒకవేళ ప్రస్తుతం మీరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఈ కార్యక్రమం మీకోసమే.
1: ఒకవేళ మీరు ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కోకపోయినా మీరు ఇతరులకు సహాయం చేయటానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని వినాలని ప్రోత్సహిస్తున్నాము. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
0: అసలు కృంగుదల లేక డిప్రెషన్ ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఏవో, దాని నుండి మనం ఎలా బయటికి రాగలమో వివరించడానికి మధురిమ గారు మనతో ఉన్నారు. జీవితానికి పాఠాలు అనే

ఊరికే కృంగిపోయినట్లు భావించడం కాదు. మనందరం ఏదో ఒక సందర్భంలో అలా భావిస్తాము. నిజమైన కృంగుదల అన్నది ఒక రుగ్మత. అది ఆ వ్యక్తి జీవితంలో ప్రతి భాగంపై ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు నిస్సహాయులుగా, నిరీక్షణ లేనివారుగా, ఎప్పుడూ విచారంగా ఉండేలా మరియు ఎందుకు పనికిరాని దానను అని భావించేలా చేస్తుంది. దానిని ఎవరూ నిరోధించలేరు. సామాజికంగా వివిధ స్థాయిలకు చెందినవారికి, వివిధ దేశాలకు మరియు సంస్కృతులకు చెందినవారికి కృంగుదల ఉండవచ్చు. వాస్తవానికి పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా కృంగుదలకు లోనవుతున్నారు. 10 మంది పురుషులలో ఒక పురుషునికి సమస్య ఉంటే, స్త్రీల విషయానికొచ్చేసరికి 4లో 1 కృంగుదలతో బాధపడుతున్నారు. అసలు కృంగుదలకు కారణాలేంటి? దాని లక్షణాలెలా ఉంటాయి? ఒకవేళ అది సంభవిస్తే మీరేం చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. అనేక విషయాలు కృంగుదలకు కారణమవుతాయి. ఒక ప్రధాన కారణం ఏమంటే, జీవితంలో ఒక అనూహ్యమైన మార్పు కలగడం. అంటే ప్రమాదకరమైన జబ్బు చేయడం, లేక ఎక్కువ కాలం జబ్బు పడడం, లేక విలువైన దానిని గాని ప్రేమించిన వారిని గాని పోగొట్టుకోవడం, సంబంధాలలో ఒత్తిడి, ఆర్థిక సమస్యలు కూడా కృంగుదలకు కారణమవుతాయి. కృంగుదల లేక డిప్రెషన్ వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఒకవేళ మీ తండ్రికి జబ్బు ఉండి ఉంటే మీకు గాని మీ పిల్లలకు గాని అది సంక్రమించవచ్చు. ఏది ఏమైనా, మీ కుటుంబంలో ఒకరు అలా బాధపడుతున్నారు కాబట్టి మీక్కూడా అలా అవుతుందేమోనని భయపడనక్కర్లేదు. అది వచ్చే అవకాశం ఉందన్న గ్రహింపుతో జాగ్రత్తగా ఉంటే చాలు. మీలో కృంగిపోయిన భావన ఉందని లేక కృంగుదల ఉందని మీకెలా తెలుస్తుంది? కృంగుదల ఉన్నవారిలో ఉండే లక్షణాలు ఇవి. దాదాపు ప్రతిరోజు మీరు నిరుత్సాహంగానే ఉంటారు. మీరు చేయాలనుకున్న పనులపై ఆసక్తి తగ్గిపోతుంది, ఆకలి తగ్గిపోతుంది, లేక అందుకు భిన్నంగా విపరీతమైన ఆకలి వేయవచ్చు. అది మీ నిద్రపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎక్కువ నిద్రమత్తు ఉంటుంది మరియు ఎప్పుడూ నిద్రపోవాలనిపిస్తుంది, లేక నిద్రలేమితో బాధపడతారు. మీకు బాగా పరిచయం ఉన్నవాళ్లు మీ వైఖరిలో మార్పును చూస్తారు. మీరు చాలా చికాకుగా, ఆందోళనతో, సంక్షోభంలో, భయంతో ఉన్నారని మీకు చెప్తారు. శక్తిహీనత మిమ్మల్ని ఆవరిస్తుంది. మీకు ఎంత బలహీనంగా ఉంటుందంటే కనీసం ఉదయం లేవడానికి కూడా మీకు శక్తి లేనట్లు అనిపిస్తుంది. మీరేం చేసినా అది మీ పరిస్థితినేమీ మార్చలేదని నిరాశపడతారు. మీరు నిస్సహాయులని, ఏ నిరీక్షణ లేదన్న తలంపుతో మరియు పూర్తిగా అపరాధ భావంతో నింపబడతారు. మీ మనస్సు చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యలుగా భావిస్తుంది. తీర్మానాలు చేసుకోవడం కష్టమవుతుంది. చివరగా వీటన్నిటినీ భరించడం కన్నా చావడం మేలు అని అనుకుంటారు. మీ జీవితాన్ని ఎలా అంతం చేసుకోవాలో కూడా ఆలోచిస్తూ ఉంటారు. బహుశా మీరు ఇదివరకే ఆత్మహత్య ప్రయత్నం చేశారేమో. ఈ లక్షణాలను విన్నాక ఇవన్నీ నన్నుగూర్చే చెప్పారని మీరు తలస్తున్నారేమో. అయితే దయచేసి నేను చెప్పే మాటలను జాగ్రత్తగా వినండి. కృంగుదల తీవ్రంగా బలహీనపరుస్తుంది, కాని దానికి చికిత్స ఉన్నది. మిమ్మల్ని గూర్చి మీరు ఎంత తక్కువగా భావించినా మీ జీవితం దేవునికి మరియు మీ చుట్టూ ఉన్నవారికి ఎంతో విలువైనది. దయచేసి మీ జీవితాన్ని ముగించాలని తలంచవద్దు. దేవుడు మిమ్మల్ని సృష్టించాడు. మీరు ఎంతో జాగ్రత్తగా, అద్భుతమైన రీతిలో చేయబడ్డారని బైబిలు చెప్తోంది. ఆయన మిమ్మల్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాడు. మీకు హాని చేయాలని కోరడం లేదు. మీకు ఒక భవిష్యత్తును, ఒక నిరీక్షణను ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సోదరి, మీకు మీరు ఏ హాని చేసుకోవద్దు. దయచేసి ఈ పాటలోని మాటల్ని జాగ్రత్తగా ధ్యానించండి.

మీరు కృంగుదలతో బాధపడుతున్నారని మీ మటుకు మీరు గ్రహిస్తే మీకు తప్పకుండా సహాయం అవసరం. అయితే మొదట మీరు చేయాల్సిన పని ఏమంటే, మీ మట్టుకు మీరే బాధపడకుండా మీకున్న ఈ సమస్యను గూర్చి ఎవరితోనైనా పంచుకోనండి. మీ మనోభావాలను అర్థం చేసుకోగల వారితో పంచుకోనండి. ఒకవేళ మీరు భరించలేనన్ని సమస్యలతో సతమతం అవుతూ ఉంటే మీ కుటుంబంలో నమ్మదగిన వారితో లేక స్నేహితురాలతో మాట్లాడండి. మీ భారాలలో కొన్నైనా తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఒకవేళ మీకు అంత మంచి స్నేహితులు లేరనుకుంటే మీ మనోభావాల్ని సమస్యలను మాతో పంచుకోవచ్చు. మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుని వాక్యం నుండి మీకు పరిష్కారాన్ని చూపిస్తాము. చివరగా మీకు ఉపశమనం కలగడానికి, కృంగుదల నుండి కోలుకోవడానికి కొన్ని సూచనలను చెప్పాలనుకుంటున్నాను. మీకు సంతోషం కలిగించే ఏదైనా కార్యకలాపంలో పాలు పంపులు కలిగి ఉండండి. ఉదాహరణకు తీరికగా వాకింగ్ చేయడం, స్నేహితురాలతో కొంత సమయం గడపడం, లేక మీకు ఇష్టమైన కాలక్షేపం కొరకు కొంత సమయం కేటాయించవచ్చు. ఒంటరిగా ఉండకుండా ఇతరులతో సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ అంతటి మీరే అసాధ్యమైనవి చెయ్యాలనుకోవద్దు. ఎక్కువ పనిచేయాలని ప్రయత్నించవద్దు. అది మీకు మరెక్కువ భారం కావచ్చు. మీకు ప్రతికూలమైన తలంపులు వస్తున్నాయంటే మీలో కృంగుదల ఉందని అర్థం చేసుకోవాలి. మీరు దానిలో నుండి కోలుకుంటున్న కొలది మీకు మంచి తలంపులు వస్తాయి. మీ కృంగుదలంతా పోయేంతవరకు జీవితంలో మార్పులు కలిగించే తీర్మానాలేమీ చేసుకోవద్దు. ఒకవేళ ఏదైనా ఓ పెద్ద తీర్మానం ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరత ఉంటే మీ కుటుంబస్తులను లేక స్నేహితులను సంప్రదిస్తే మీరేం చేస్తే బావుంటుందో వాళ్లు సలహా ఇస్తారు. చివరగా దేవుడు మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడని జ్ఞాపకముంచుకొనండి. మీ ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. మీ హృదయంలోని ప్రతి బాధ ఆయనకు తెలుసు. వాటిని ప్రార్థనలో మీ నోటి ద్వారా వినాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి మీ బాధలన్నీ ఆయనతో చెప్పుకుంటారు కదూ.

0: శ్రోతలు విన్నారు కదా, దేవుడు మీ ప్రతి అవసరాన్ని గూర్చి వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని గూర్చి ఆత్మకు పాఠాలు అన్న భాగంలో షారోన్ గారు మనకు వివరంగా చెప్తారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను.
1: శ్రోతలకు శుభాశీస్సులు. శ్రోతలు, మీలో ఎంతమందికి నీళ్లు అంటే ఇష్టం? నాకు చాలా ఇష్టం. నీళ్లను చూడాలన్నా, నీళ్లలో ఆడుకోవాలన్నా ఇష్టం. దాని గూర్చి నాకు ఒక లోతైన గౌరవ భావం కూడా ఏర్పడింది. కాని మనం జాగ్రత్తగా కూడా ఉండాలి. నీటి మట్టం మన తలకంటే పైకి ఉన్నప్పుడు మనకు ఊపిరాడదు కాబట్టి అది ప్రమాదం. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒకసారి నాకు అలాగే సంభవించింది. నేను నీళ్లలో కొట్టుకొనిపోయాను. అక్కడ నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి. నాకు ఊపిరాడడం లేదు. ఉక్కిరి బిక్కిరి అవుతూ ఇక మునిగిపోతున్న సమయంలో ఈదాలన్న ఆలోచన తట్టింది. అలా నన్ను నేను రక్షించుకోగలిగాను. ఈరోజు మనం ఒత్తిడిని గూర్చి మరియు చింతలను గూర్చి చర్చించబోతున్నాం. మహిళలుగా మనకు ఇవి బాగా తెలుసు కదా. కొన్నిసార్లు మనం మునిగిపోతున్నట్లు, కొట్టుకొనిపోతున్నట్లు అనిపిస్తుంది. మనం సముద్రానికి, నదికి లేక కాలువకు దూరంగా ఉన్నా అలా బాధపడుతూ ఉంటాము. మీరు ఎప్పుడైనా అలా బాధపడ్డారా? మీరు విచారంలో లేక బాధలో మునిగిపోతున్న భావన కలిగిందా? మీరు అలా బాధపడేంతగా ఏమి జరిగింది? మీ బాధకు కారణం ఏంటి? ఆ విచారకరమైన పరిస్థితిలో మీకు ఎవరైనా సహాయం చేశారా, లేక ఇంకా అదే పరిస్థితిలో ఉన్నారా? నేను ప్రతిభ అనే ఒక అందమైన మహిళను గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆమె ఎంత కృంగిపోయింది అంటే కనీసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. ఆమె బాధలో, వేదనలో కొట్టుకొనిపోతున్నట్లు భావించింది. ఎందుకో తెలుసా? ఆమె గర్భంలోని శిశువు పుట్టకముందే చచ్చిపోయింది. ఆమె తాను గర్భవతి అయిందని తెలుసుకోగానే ఆమె సంతోషానికి పట్టపగ్గాలు లేకుండినవి. ఇక పుట్టబోయే బిడ్డ విషయం ప్రణాళికలు వేసుకోవడం ప్రారంభించింది. ఆ బిడ్డ కోసం బట్టలను సిద్ధం చేసుకొన్నది, తానే వాటిని కుట్టుకొన్నది. ఆ బిడ్డను ఎత్తుకొన్నట్లు, లాలిస్తున్నట్లు కలలు కనేది. ఆమె భర్త కష్టపడి పనిచేసేవాడు. కాని సంపాదన ఎక్కువ లేదు కాబట్టి ఆమె కూడా ఉద్యోగం చేసేది. అలా పుట్టబోయే బిడ్డ ఖర్చుల కొరకు కొంత డబ్బు సమకూర్చుకున్నారు. వాళ్లకు పాప పుడుతుందో బాబు పుడతాడో అని చర్చించుకునేవాళ్లు. పాప పుడితే ఏ పేరు పెట్టాలి, బాబు పుడితే ఏ పేరు పెట్టాలి అని మాట్లాడుకునేవాళ్లు. ఒకరోజు రాత్రి ప్రతిభకు విపరీతమైన నొప్పి వచ్చింది. తాను లేచి భర్తను లేపేయంతలో తన పడక అంతా రక్తమయమైపోయింది. ఆమె భర్త ఆమెను హాస్పిటల్కు తీసుకుని వెళ్లాడు. వైద్యులు ఆమెకు గర్భస్రావమైందని చెప్పారు. ఆమె బిడ్డ ఇక లేదు. ప్రతిభ జీవితమంతా చితికిపోయింది. ఆమె దినమంతా అలా కూర్చొని ఏడుస్తూ ఉండిపోయింది. ఆమె కుట్టిన చిన్న చిన్న దుస్తులన్నీ ఓ ప్రక్కన పెట్టేసింది. తన బిడ్డ విషయం కన్న కలల్ని, వేసుకున్న ప్రణాళికలను మర్చిపోవడానికి ప్రయత్నించింది. అయితే తన హస్తాలు ఖాళీగా ఉన్నాయన్న వాస్తవంలో నుండి ఆమె బయటికి రాలేకపోయింది. వాళ్లు చూడని బిడ్డ కోసం వాళ్ల హృదయాలు బాధపడసాగాయి. రాత్రుల్లో ఆమె భర్త నిద్రపోతూ ఉంటే ఈమె మేల్కొనే ఉండేది. ఆమె బాధను ఎవరైనా అర్థం చేసుకుని ఆదరిస్తే బాగుండును అనుకునేది. శోకమనే సముద్రంలో అలలతో మునిగిపోతున్నట్లు తలంచేది. గర్భవతిని లేక పిల్లలను ఎత్తుకున్నవాళ్లను చూస్తే ఆమె కన్నీళ్లను ఆపుకోలేకపోయేది. అలా ప్రతిసారి కొంత కోలుకుంటున్నది అనుకున్న సమయంలో మళ్లీ ఎవరో ఒకరు కనిపించడం, మళ్లీ ఆమె శోక సముద్రంలో మునిగిపోవడం జరుగుతున్నది. ఒకరోజు ప్రతిభ వాళ్ల పక్కింటావిడ ఆమెను చూడ్డానికి వచ్చింది. ఆమె ఒక కూడికకు వెళుతూ ఉన్నది. ఆమె చేతిలో ఒక పుస్తకం ఉన్నది. ప్రతిభ కోసం దానిలో నుండి కొన్ని మంచి మాటలు ఆమె చదివింది. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. ప్రతిభ ఆ మాటల్ని జాగ్రత్తగా విని, ఇదంతా నన్ను గూర్చే చెప్పినట్లుంది. నేను మహాజలరాశులలో చిక్కుకొని ఉన్నాననిపిస్తుంది. నేను బయటికి తీసుకుని రాబడాలి అని ప్రతిభ ఆవిడతో చెప్పింది. ఆమె స్నేహితురాలు ఆమెను దగ్గరికి తీసుకున్నది. ఆమెతో పాటు ఏడ్చింది. తర్వాత ఆమెకు ఒక అద్భుతమైన సంగతి చెప్పింది. ఈ పుస్తకం బైబిలు. నీకు సహాయం చేయగల మాటలెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి. అది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని, ఆయన నీకు సహాయం చేయాలని కోరుతున్నాడని చెప్తుంది. నీకు సంభవించినదంతా ఆయనకు తెలుసు. ఆయన నిన్ను, నీ బిడ్డను ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఆమె కోసం ప్రార్థన చేసింది. ప్రియ సోదరి, ఈ దినాన మీరు ప్రతిభలాగా విచారకరమైన పరిస్థితిలో ఉన్నారా? సంతానం లేని అనేక మంది స్త్రీలు మాకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు. అలాగే పిల్లల్ని పోగొట్టుకున్న వారు కూడా వ్రాస్తూ ఉంటారు. ప్రియులారా, ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, ఆయన తన సొంత కుమారుణ్ణి పరలోకము నుండి మీ కొరకు పంపించాడు. మీ పాపాల కోసం, మనందరి పాపాల కోసం ఆయన ప్రాణాలివ్వడానికి ఇష్టపడ్డాడు. అలా మన పాపాలకు క్రయధనాన్ని చెల్లించాడు. మన బాధ ఎలా ఉంటుందో యేసు ప్రభువుకు తెలుసు. ఎందుచేతనంటే, ఆయన కూడా అలాంటి బాధనే అనుభవించాడు. ఆయన వ్యసనాక్రాంతునిగా ఎంచబడ్డాడు. ఆయన మన బలహీనతలలో సహానుభవము గలవాడు అని వాక్యం చెప్తుంది. ప్రతి బాధ అంతా దేవునికి తెలుసు. ప్రస్తుతం మీరు పొందుతున్న వేదన అంతా కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనను నమ్మండి. మీరు సహింపగలిగినంతకంటే మిమ్మల్ని ఎక్కువగా బాధపడనివ్వడు. ఆయన చెయ్యి చాపి మిమ్మల్ని పట్టుకుని మహాజలరాశులలో నుండి పైకి తీస్తాడని వాక్యం చెప్తుంది. మిమ్మల్ని ముంచివేస్తున్నాయి అని మీరు తలస్తున్న మీ కష్టాలు, బాధలు అని అలలు, జలరాశులు ఏవో మీరు ఆయనతో చెప్పుకోవాలని ఆయన కోరుతున్నాడు. ఆయన ఎదుట మీ హృదయాన్ని కృమ్మరించండి. ఆయన ప్రేమను మీకు రుచి చూపించాలని, మీ హృదయాన్ని ఆదరించాలని ఆయన ఆశపడుతున్నాడు. అలా ఆయన మీ గాయాన్ని స్వస్థపరుస్తాడు. తద్వారా మీరు తిరిగి సంతోషంగా జీవించగలుగుతారు. ప్రతిభ స్నేహితురాలు ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునికి తన బాధ అంతా తెలుసునన్న అవగాహన ఆమెకు ఆదరణనిచ్చింది. దేవుని వాక్యం ఎప్పటికీ సత్యమే. దేవుడు ఏదైనా చెప్పాడు అంటే, ఆయన మనల్ని కాపాడతానని వాగ్దానం చేశాడు అంటే, ఆయన మనతో అబద్ధం చెప్పడం లేదు. ఆయన వాగ్దానం చేసిన దానిని తప్పకుండా నెరవేరుస్తాడు. ఈరోజు 18వ కీర్తన 16వ వచనంలో నుండి ఇవ్వబడిన వాగ్దానాన్ని మీరు ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోనండి. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. ఈ వాగ్దానం జ్ఞాపకం ఉంచుకుంటారు కదూ. ప్రతిభ ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకున్నది. దేవుని ప్రేమ ఫలితంగానే తనకు ఆదరణ దొరికిందని నమ్మింది. ఇంతకాలం తన జీవితాన్ని విషాదంతో నింపిన గాయాన్నంతా, బాధనంతా ఆయన స్వస్థపరిచాడు. ఆమెకు నెమ్మదినిచ్చాడు, శాంతినిచ్చాడు. దేవుడు ఆమె ప్రార్థనను విన్నాడు. మీ ప్రార్థనను కూడా వింటాడు. ఇప్పుడే నాతో కలిసి ప్రార్థన చేస్తారా? ప్రేమగల మా తండ్రి, నేను దుఃఖం, బాధ అనే జలరాశులలో మునిగిపోతున్నాను. విస్తారమైన అలలు నన్ను ముంచెత్తుతున్నాయి. అవి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వాటిలో నుండి నేను పైకి రాలేకపోతున్నాను. నా బాధ అంతా మీకు తెలుసు తండ్రి. ఈ శోక సముద్రంలో నుండి మీరే నన్ను పైకి లేవనెత్తగలరని నమ్ముతున్నాను. దయచేసి నా చెయ్యి పట్టుకోనండి, నన్ను బయటికి లాగండి, తిరిగి నా జీవితాన్ని కొనసాగించడానికి నాకు సహాయం చేయండి. ఏ సునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.
0: శ్రోతలు, నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎక్కువగా నన్ను గూర్చి ఆలోచించేదాన్ని. యేసు ప్రేమను గూర్చి ఆలోచించడం ప్రారంభించాక నా డిప్రెషన్ తగ్గుతూ వచ్చింది. నా దృక్పథంలో మార్పు వచ్చింది. నన్ను గూర్చి ఆలోచించడం తక్కువైంది. నన్ను ప్రేమించే ప్రభువును గూర్చి ఆలోచించడం ఎక్కువైంది. మనకు ఒక నిరీక్షణనిచ్చి తిరిగి ఆరోగ్యవంతులుగా చేయడానికి ప్రేమగల శక్తిగల దేవుడు మనకు ఉన్నాడని మనం తెలుసుకోవాలి. నా సొంత అనుభవాలలో నుండి మీకు చెబుతున్నాను. ఇక మాధురి గారు, ఈరోజు ఆభరణాల పెట్టెలో నుండి మనకు ఏమిస్తారో చూద్దామా?
2: ఈరోజు మనం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచయిత్రి ఫ్యాన్నీ క్రాస్బీ వ్రాసిన ఒక పాటలోని కొన్ని మాటలను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రచయిత్రి పసిపాపగా ఉన్నప్పుడు కళ్ళజబ్బు వచ్చింది. వైద్యులు పొరపాటున వ్రాసి ఇచ్చిన మందును ఫ్యాన్నీ క్రాస్బీ తల్లి ఆమె కళ్ళలో వేయడం వలన బాల్యంలోనే ఆమె గ్రుడ్డిదైపోయింది. ఆమె తల్లి మరియు ఆత్మీయ పరురాలైన అమ్మమ్మ ప్రోత్సాహంతో క్రాస్బీ ప్రభువును రక్షకునిగా తెలుసుకుని చిన్ననాటి నుండే పాటలు వ్రాస్తూ దేవుడు తనకు ఇచ్చిన తలాంతును దేవుని మహిమ కొరకు పొగిగించింది. ఈనాడు క్రైస్తవ లోకం ఆ పాటలోని మాధుర్యాన్ని, అందులోని భావాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నారు. ఈ పాట శీర్షిక నన్ను పైకి ఎగరని, నీ చెంతకు చేరని. ఈ పాట ద్వారా ఫ్యాన్నీ క్రాస్బీ ఈ ప్రార్థన మనకు నేర్పిస్తున్నది. నా ప్రియ బిడ్డ, నీ హృదయం ఎందుకు కలవరపడుతున్నది? దేవుడు నీకు అత్యంత సమీపంగా వస్తున్నాడు. నీ హృదయంలోని భావోద్రేకాలను దాచిపెట్టకు. నీ కళ్ళలో నుండి కారుతున్న కన్నీళ్లను ఆపకు. ప్రభువా, జీవితమనే భయంకర సముద్రంలో తుఫాను చెలరేగుతున్నప్పుడు నన్ను దాచు. మహాసముద్రపు తరంగాలపై పావురంలా నన్ను పైకి పైకి ఎగరని, నీ చెంతకు చేరని.
0: మనలో కృంగుదల వచ్చినప్పుడు దేవుని వైపు తిరగడం అవసరం. ఆయన వాక్యాన్ని ధ్యానించటం వలన నిరీక్షణ లేని మనకు నిరీక్షణ కలుగుతుంది.
3: సంతోషంగా ఉండాల్సిన మీరు దుఃఖంలో ఎందుకుంటున్నారు?
0: నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నా కుడి చేతిలో నిత్య సుఖములున్నాయి అని దేవుడు చెప్తున్నాడు.
3: శాంతితో ఉండాల్సిన మీరు ఎందుకు కలవరపడుతున్నారు?
0: ఎవరి మనసు నా మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు.
3: కన్లున్న మీరు ఎందుకు గుడ్డివారిలా ఉంటారు?
0: యేసు చెప్పాడు, చూడని వారు చూడాలని నేను ఈ లోకానికి వచ్చాను.
3: క్షమాపణ పొందాల్సిన మీరు తీర్పులోనికి ఎందుకు వస్తున్నారు?
0: క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియూ లేదు.
3: మీరు ఆయనకు దొరికేలా ఉండాలి గాని ఎందుకు తప్పిపోతున్నారు?
0: యేసుక్రీస్తు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు.
3: మీ పాపాల నుండి విముక్తి పొందే అవకాశముండగా మీరు పాపాలను మీలోనే ఎందుకు దాచుకుంటున్నారు?
0: మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసియున్నాను, నేను నిన్ను విమోచించియున్నాను అని దేవుడు చెప్తున్నాడు.
3: దేవునితో పరలోకంలో ఉండాల్సిన మీరు నరకానికి ఎందుకు వెళ్తున్నారు?
0: నా తండ్రి ఇంటిలో అనేక నివాసాలున్నాయి, నేను వెళ్లి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తానని యేసుప్రభు చెప్పాడు.
3: ఇక ఆలస్యమెందుకు? ఈరోజే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించండి.
0: యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్లే ఈ ఆశీర్వాదాలన్నీ పొందగలుగుతారు. మీరు మందిరంలోనికి వెళ్లనక్కర్లేదు, మీకోసం ఎవరో ప్రార్థించనక్కర్లేదు, మీరే ప్రార్థన చేసుకోవచ్చు. మీరు సర్వోన్నతుడైన దేవునికి కుమార్తె కావాలంటే నాతో కలిసి ప్రార్థన చేయండి. ప్రియమైన ప్రభువా, నేను పాపినని నాకు తెలుసు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడవైన మీరు నా పాపాల కొరకు చనిపోవడానికి ఈ భూమి మీదికి వచ్చారు. నేను మీయందు నమ్మకముంచుతున్నాను. నా శేష జీవితమంతా మీతో కలిసి జీవించేందుకు, మీతో పరలోకంలో ఉండేందుకు దయచేసి నా పాపాలను క్షమించండి, నన్ను రక్షించండి. వేదనతో ఉన్న నా హృదయాన్ని కడగండి ప్రభు, మీ ఆనందంతో నన్ను నింపండి. నేను మీ బిడ్డనని, ఒక నిరీక్షణ గల మహిళను అని నమ్ముతున్నాను. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
3: ఈరోజు మీరు పల్లవితో కలిసి ఈ ప్రార్థన చేసి ఉంటే మీ తీర్మానాన్ని మాకు తెలియజేయండి, మీకు తగిన సహాయం చేస్తాము.
0: మళ్లీ వచ్చే వారం నిరీక్షణ మహిళా సమయానికి కలుసుకుందాం. మీ ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నాం. ఇక సెలవా మరి.
4: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
5: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, టీడబ్ల్యూఆర్, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

సేవించడానికి, సమాజంగా కూడి ఆయనను ఆరాధించడానికి మందిరాన్ని నిర్మించుకుని దానిని ప్రతిష్ఠించుకుని దానిలో ప్రవేశించే సమయం ఎంతో ధన్యకరం. ఆయన మందిరావరణములో హృదయపూర్వకంగా మన బల్యర్పణలు ఆయనకు సమర్పించాలి.

ఒక గృహాన్ని నిర్మించుకుని లేదా సంపాదించుకుని దానిలో అడుగుపెట్టడం మనకెంతో ప్రాముఖ్యమైన సందర్భం. ఆ గృహంలోకి ముందుగా మన ప్రభువును ఆహ్వానించి ఆయనను మన గృహాధిపతిగా, అతిథిగా, ఆలోచనకర్తగా ఉంచుకోవాలి.

ఈత తెలియక సముద్రములో మునుగుచున్నావా? జీవజలమైన క్రీస్తుని గుండెలో నింపుకో. ఆయనే చుక్కానియై నిన్ను దరికి చేర్చును.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

0: దేవుని యొక్క అపారమైన కృప కనికరాన్ని బట్టి మనందరినీ కూడా ఈ రీతిగా కాచి కాపాడుతూ ఉన్న దేవునికి కోట్ల కొలది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనం దేవుడు అనగానే మనం ప్రార్థన చేసుకునేది, లేకపోతే దేవుని దగ్గర ఆశించేది మన యొక్క బాధలు, మన కష్టాలు, మన సమస్యలు, మనం వెళ్తున్న దారుణమైన పరిస్థితులు దేవుడు ఎప్పుడు మారుస్తారు, ఎప్పుడు నా ప్రార్థనలకి జవాబు చెప్తారు, నా సమస్యలు ఆయన ఎప్పుడు తీరుస్తారు అనే ఒక అభిప్రాయం ఉంటుంది. రెండవదిగా, నేను దేవునిలో ఎదగాలి, దేవుని కొరకు జీవించాలి, నా కుటుంబాలు రక్షించబడాలి, ఒక ఆత్మీయమైన ఎదుగుదలను గురించిన తృష్ణ కూడా మనకి ఉంటుంది. ఒకవేళ మనం ఏదైనా ఒక అలవాట్లో ఉంటే దేవునికి అయిష్టమైన ఒక తలంపులు కానీ, కార్యం కానీ, అలవాటు కానీ మన జీవితాల్లో ఉంటే అప్పుడు కూడా ఈ అలవాటు నుంచి, లేకపోతే ఈ పరిస్థితి నుంచి నేను బయట పడి పరిశుద్ధంగా జీవించాలి, ఇలాంటి దృక్పథాలతో మనం దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. ఇదంతా మన వైపు నుంచి, ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా మన వైపు నుంచి. ఇంకా ఒకవేళ మీకు వేరే కారణాలు ఉంటే కూడా ఉండవచ్చు, కానీ దేవుని వైపు నుంచి దేవుడు మన దగ్గర ఏం కోరుతూ ఉన్నారు మనకి బాగా అర్థమవ్వాలంటే, మనం ఏదైనా ఒక వస్తువు కొన్నాం అనుకో, లేకపోతే ఒక టికెట్ కొనుక్కోడానికి వెళ్ళాం అనుకో, ఒక పావలు అయినా 10 రూపాయలు అయినా అది చెల్లిస్తేనే కానీ ఆ టికెట్ మన చేతికి రాదు, పర్వాలేదులే తీసుకో అంటాడా? ఎవరు అనరు. అలాగే దేవుడు మన సమస్యలు తీర్చాలన్నా, లేక దేవునికి మనం ఇష్టమైన బిడ్డలుగా ఉండాలన్నా, దేవుని కోసం మనం ఈ లోకంలో ఏదో ఒకటి చేయాలన్నా, దేవుడు కూడా మన దగ్గర కోరేవి కొన్ని ఉన్నాయి. అవి ఇంచుమించు మీ అందరికి కూడా తెలుసు, పరిశుద్ధమైన జీవితం. చెప్పండి, పరిశుద్ధమైన జీవితం, క్షమాపణతో కూడిన జీవితం, పవిత్రమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం, ఇతరులను క్షమించగలిగే జీవితం, ఎలాంటి కక్షలు, పగలు, ద్వేషాలు. ఈరోజు మనకి ఏదైనా మనసు కష్టమైతే దేవుడు చెప్పిన సూత్రం ప్రకారం ఒక రాత్రి కూడా తెల్లారకూడదు. సూర్యుడు అస్తమించే లోపల నీ కోపం ఏమైపోవాలంట? మాయమైపోవాలి, సూర్యుడితో పాటు వెళ్ళిపోవాలి. పవిత్రమైన జీవితం, ఒక సాక్ష్యమైన జీవితం. ఒక వ్యక్తిని చూస్తే ఇరుగు పొరుగు వాళ్ళు, మీరంతా బళ్ళేసుకున్నావు, లేకపోతే ఇళ్లలో బయలుదేరి వస్తే వెళ్తూ ఉన్నారు చర్చికి, నిజంగా ఎంత బాగుంటారో వీళ్ళు, ఎంత పరిశుద్ధంగా ఉంటారో, ఎంత నెమ్మదిగా ఉంటారో, అలాంటి భక్తి నేను కూడా చెయ్యాలి అనే ఒక ప్రేరణ ఇతరుల్లో మనం కలిగించగలగాలి. వీటన్నిటితో పాటు నేను చాలా రోజులుగా ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటానంటే, ఒక్కొక్క టాపిక్ తీసుకొని ధ్యానం చేసుకుంటూ ఉంటాను. అలాగే ఈ మధ్య నేను మనసాక్షి అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. సాధారణంగా ఈ మనసాక్షి అనేది మనం ఎప్పుడు వాడతాం? మీ మనసులో అనుకోండి, ఎప్పుడు వాడతాం? మనం ఎవరికైనా చాలా సహాయం చేశాక వాళ్ళు ఏదో సందర్భంలో మన మీద తిరగబడు, లేకపోతే మనల్ని గురించి ఏదన్నా చెడ్డగా చెప్పు, లేకపోతే మనతో పోట్లాడుకొస్తే అప్పుడు మనసులో చాలా బాధపడి వీళ్ళకి అస్సలు మనసాక్షి లేదు, ఇంకెప్పుడు కూడా వీళ్ళకి సహాయం చేయకూడదు అని తప్పకుండా మీ అందరి జీవితాల్లో కూడా అనుకొని ఉండి ఉంటారు. అనుకోలేదా? అనుకోలేదా? అనుకోలేదా? అనుకునే ఉండి ఉంటాం. నేను కూడా ఒక సందర్భంలో చాలా విపరీతమైన బాధ పడిపోతూ ఉంటే మనకి జవాబులన్నీ కూడా బైబిల్లోనే దొరుకుతాయి. ఆ రోజు నేను బైబిల్ చదువుతూ ఉన్నాను, అంటే నా ఓన్ పోర్షన్, మామూలుగా చదివే వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. అప్పుడు నాకు ఒక మాట కనపడి నాకు చాలా ఆదరణ అనిపించింది. మీకు కూడా తెలిసిన మాటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. నేను ఈ మాట చదివాక చాలా ఆదరణ పొందాను, చాలా ఊరట పొందాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడ్లా మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడ్లా అది దేవునికి హితమగును. తీసారా అందరూ? మొదటి పేతురు 215వ పేజీ కొత్త నిబంధన. తప్పిదానికి దెబ్బలు తింటే అదేంటది, అది మామూలే. కానీ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే, దేవుడు మనల్ని పరలోకం ఇవ్వటానికి పిలిచారు, ఈ లోకంలో దేవుని రాజ్యానికి వారసులంగా ఉండటానికి పిలిచారు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచారు, చాలా విషయాలకి పిలిచారు. దాదాపు 11-12 పాయింట్లు అక్కడ చెప్పుకోవచ్చు. అదే సమయంలో మేలు చేసి బాధపడటానికి కూడా మనల్ని దేవుడు పిలిచారు. మించుమించు ఈ మాట మనందరి జీవితాల్లో నెరవేర్తుంది. కానీ ఈరోజు మన టాపిక్ మనస్సాక్షి. చెప్పండి, మనస్సాక్షి. చాలా తక్కువగా ఈ మనస్సాక్షిని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి నేను బైబిల్ చదువుకుంటూ దాదాపు 13 రకాల మనస్సాక్షుల గురించి రాసుకున్నాను. ఇంకెన్నున్నాయో నాకైతే తెలీదు, ఇదేది బైబిల్ డిక్షనరీ చూసి కాదు, నాకు నేను చదువుకుంటూ రాసుకున్నాను. మొట్టమొదటిగా అపొస్తల కార్యాలు 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరుచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి కలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపింపగా. పౌలు తీర్పు కొరకు నిలబడ్డాడు. ఇది ఇక్కడ మాట ఉంది కదా, మహాసభవారు. దయచేసి ఈ వాక్యం వినేటప్పుడు మన మనస్సాక్షిని కూడా మనం పరీక్ష చేసుకోవాలి. ఊరికే వాక్యం వింటున్నామని కాదు, నాకు ఎలాంటి మనస్సాక్షి ఉంది? పౌలు తీర్పు కొరకు నిలబడ్డాడు. రోమా గవర్నర్ ఉన్నాడు, అక్కడ సైనికులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, నింద మోపడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, ప్రధాన యాజకుడితో పాటు కొంతమంది యాజకులు వచ్చింటారు. ఇక్కడ ఒక మాట ఉంది, ఏ మాట ఇది? మహాసభ. ఇదేమి 10 మంది ఒకరు ఇద్దరు ఉన్నది కాదు, ఇదేంటంట, మహాసభ. ఆ మహాసభ వారిని తేరుచూచి అందరినీ చూశాడు. ఏ మాట చెప్తే బాగుంటుంది అనుకున్నాడు. పరిశుద్ధాత్మ అతని నోటి వెంట ఒక మాట పలికిచ్చారు, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకున్నాను. ఎంత సవాలైన ఒక మాట, ఎంత గొప్ప మాట, మనం చెప్పగలమా? అలాగా మనం మన బంధువులు కానీ, మన చుట్టాలు కానీ, లేకపోతే మనకి ఎవరన్నా వచ్చినప్పుడు, లేకపోతే సాక్ష్యం చెప్పడానికి నిలబడినప్పుడు, నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా మంచి మనసాక్షి కలిగి జీవించాను, నేను దేవుని ఎదుట మాట చెప్పగలను. చాలాసార్లు మన మనసాక్షిని మనం చంపేసుకుంటూ ఉంటాం, మనసాక్షి లేకుండా బ్రతుకుతూ ఉంటాం. దేవుడు ఎన్ని మేలులు చేస్తూ ఉన్నా దేవుని పట్ల మనసాక్షి ఉండదు, మనుషుల పట్ల కూడా మనసాక్షి ఉండదు. ఈరోజు దేవుడు మనల్ని బ్రతికిచ్చారు అంటే నేను దేవుని కొరకు ఏ రీతిగా జీవించాలి అనే ఒక తపన మన జీవితాల్లో తప్పకుండా ఉండాలి. మహాసభ వారిని తేరుచూచేమన్నాడు, నేను దేవుని ఎదుట కేవలం మంచి మనసాక్షి కలిగి జీవించాను. ఆ మాట అనేసరికి ప్రధాన యాజకుడు తట్టుకోలేకపోయాడు. ప్రధాన యాజకుడికి చంప చెల్లుని కొట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఇదే ప్రధాన యాజకుడు యేసు ప్రభుని సిలువకు అప్పచెప్పాడేమో తెలీదు, ఇదే ప్రధాన యాజకుడు మరి క్రైస్తవులను హింసలకి అప్పగిస్తూ ఉన్నాడు, పత్రాలు రాసి ఇస్తున్నాడు, అధికారం ఇచ్చేస్తున్నాడు, వెళ్ళు క్రైస్తవులను మీరు చంపేయచ్చు. మన మన కుటుంబాల్లో, వ్యక్తిగతమైన జీవితంలో, తల్లిదండ్రుల పట్ల, అక్కచెల్లెల పట్ల, అన్నదమ్ముల పట్ల దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎలా బ్రతుకుతారో మనకి అనవసరం. కానీ నేను లేకపోతే నువ్వు, నేను కూడా బైబిల్ ఎప్పుడు చదివినా కూడా నాకు చాలా బాధ, వేదన, దుఃఖం వస్తూ ఉంటుంది. బైబిల్ ఎందుకు చదువుతాం మనం? ఆ మాటకు వస్తే ఆ బైబిల్లో మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. బైబిల్ ప్రకారం మన జీవితం సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. రేపు మనల్ని పరలోకం తీసుకెళ్లేది కూడా బైబిలే. పౌలు అంటున్నాడు, దేవుని ఎదుట ఒక మాట చెప్తా ఉన్నాను, నేను కేవలం ఎప్పుడు కూడా మంచి మనసాక్షి, కుటుంబాల్లో మనసాక్షి కలిగి జీవిస్తున్నామా, దేవుని పట్ల మనసాక్షితో జీవిస్తున్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎవరికి వాళ్ళం, నేను మామూలుగా ఏదో ప్రసంగం చెప్పాలని చెప్పట్లేదు. దేవుడు మన సమస్యలు తీర్చడం ఎంత ముఖ్యమో, అంతకన్నా ఇందాక మనం చెప్పుకున్నట్లు నీ చేతికి ఒక టికెట్ రావాలన్నా, ఒక వస్తువు రావాలన్నా, ఆ వస్తువు కొనుక్కున్నప్పుడు పైసాలతో సహా డబ్బులు చెల్లిస్తేనే వాడు ఆ వస్తువు మనకి ఇస్తారు. లేకపోతే ఏమంటారు, అమ్మ వెళ్ళి నువ్వు డబ్బులు పట్టుకొచ్చి పట్టుకెళ్ళు, నీ పొట్లం ఏమీ అవ్వదు, నీ ప్యాకెట్ ఇదిగో ఇక్కడ పెడుతున్నాను, డబ్బులు పట్టరా అంటారు. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నాకు ఎందుకు మేలు చేయట్లేదు, దేవుడు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు అనే కొన్ని కొన్ని విషయాలకి మనం బాధపడిపోతూ ఉంటాం. ఇది ఎవరికో చెప్పట్లేదు, నాకు నేను చెప్పుకున్నదే మీకు చెప్తా ఉన్నాను. దేవునికి కూడా మన దగ్గర కావలసినవి కొన్ని ఉన్నాయి. పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, ఒక మాదిరికరమైన జీవితం, ప్రతి క్షణము కూడా దేవుణ్ణి సన్మానిస్తూ జీవించే జీవితం. ఇళ్ళల్లో ఉండు, బయట ఉండు, పని దగ్గర ఉండు, నీ ఎక్కడన్నా ఉండు, దేవుని యొక్క దృష్టికి పరిశుద్ధంగా, పవిత్రంగా, ఇష్టమైన జీవితం జీవించకపోతే భక్తి వ్యర్థం అనుకుంటా నేను. మహాసభవారిని బైబిల్ చదివినప్పుడు మనం ఊహించుకోవాలి. బైబిల్ చదివినప్పుడు ఎప్పుడు కూడా నువ్వే అక్కడ నిలబడ్డట్టు ఊహించుకోవాలి. అప్పుడు దాని అర్థం మనకి బాగా తెలుస్తుంది. మహాసభవారిని తేరిచూచి, తేరి చూడటం వేరు, మామూలుగా చూడటం వేరు. అందరినీ చూశాడు. పౌలెప్పుడు కూడా పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటాడు. నేనేం మాట్లాడాలి అనుకున్నాడేమో, దేవుడు ఒక మాట పలికిచ్చారు. నేను దేవుని ఎదుట, అపొస్తల కార్యాలు 23:1, నేను దేవుని ఎదుట మంచి మనసాక్షి కలవాడనై ఉన్నాను. ఈ మాట అనగానే ప్రధాన యాజకుడు తన్ను తాను పరీక్షించుకోవటం కాదు, అమ్మో ఎంత గొప్ప మాట అన్నాడు, అవును నిజమే, నేను ఎలాగా జీవిస్తూ ఉన్నాను. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది మీకైతే ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఒక వ్యక్తి అక్కడ నిలబడి నేను మంచి మనసాక్షితో దేవుని ఎదుట జీవించాను అనగానే ప్రధాన యాజకుడు గుండె పగిలిపోవాలి. అమ్మో అయితే నా బ్రతికేంటి, నేను ఒక ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే యూదులందరికీ కూడా ప్రధాన పూజారు అన్నమాట. ఇక అతన్ని మించినోడు ఇంకెవరు లేరు. అతని గుండె ఒక్కసారి ఆగిపోవాలి. నేనే మాట చెప్పగలనా, ఏంటి ఎలా చెప్తున్నాడు వ్యక్తి? ఆ వ్యక్తికి, పౌలుకి తీర్పు తీర్చడానికి కూర్చున్నాడు ప్రధాన యాజకుడు. అతని హృదయం ఏమీ స్పందించల. పైగా ఏమన్నాడు, అతనిని నోటి మీద కొట్టండి, ఒకవేళ మనం అక్కడ ఉండి ఆ మాట వింటే ఏడ్చేస్తాం నేనైతే అనుకుంటాను. అయ్యో ఆ గొప్ప దైవజండి అంత మాట చెప్తే కనీసం ఊరుకోవచ్చు కదా. ఏమన్నాడు, నోటి మీద కొట్టండి. చాలాసార్లు మనం దేవుని వాక్యం వింటాం కానీ ఆ వాక్యాన్ని పట్టించుకోం, వాక్యాన్ని పట్టించుకోం కాబట్టి జీవితాలు కూడా పట్టించుకోం. ఏ మాట చదివినా ఏ మాట విన్నా వెంట వెంటనే మన జీవితాలకి దాన్ని మనం అన్వయించుకోవాలి. ఒక కాఫీ తాగినా టీ తాగినా పాలు తాగినా చక్కగా ఎంజాయ్ చేస్తా తాగుతాం, హ్యాపీగా తాగుతాం కదా. వేడికి లేకపోతే మళ్ళీ ఏం చేసుకుంటాం, మళ్ళీ వేడి చేసుకుంటాం. దాన్ని మనం ఆస్వాదిస్తాం, తెలుగులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం, సంతోషంగా తాగుతాం, తృప్తిగా తాగుతాం. బైబిల్ చదివేటప్పుడు కూడా సంతోషంగా చదువు, తృప్తిగా చదువు. ఇది నన్ను పరలోకం తీసుకెళ్తుంది అనే ఒక ధ్యానపూర్వకంగా, దుఃఖంగా అమ్మో ఇది నా దగ్గర ఉందా లేదా అని ఆలోచించుకుంటూ చదవాలి. ఏ ప్రధాన యాజకుడిలాగా మనం ఉండకూడదు. ఎవరైనా మంచి చెప్తూ ఉంటే మాకు మాడిపోతూ ఉంటుంది. అలా కాదు బాబు, కొంచెం ఇలా ఉండు అని చెప్తా ఉంటే లోపల ఏమొచ్చేస్తుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. మంచి చెప్పకూడదు మనిషికి, క్రైస్తవులకు కూడా చెప్పకూడదు, విశ్వాసులకు కూడా చెప్పకూడదు. ఒకసారి దేవుడు నాకేమిస్తారు కాదు, దేవుని పట్ల నా జీవితం ఎలా ఉంది, మొట్టమొదటి లక్షణం మంచి మనసాక్షి. ఇళ్ళల్లో పిల్లలు తల్లిదండ్రుల పట్ల, తల్లిదండ్రులు పిల్లల పట్ల, ఫ్రెండ్స్ అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు. చాలా గొడవలు వస్తాయి ఎక్కడ, ఆస్తుల దగ్గర చాలా గొడవలు వస్తాయి ఎక్కడ, అహం, నేను ఎవరికి వంగడానికి ఇష్టపడను, నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే చెయ్యాలి, పర్సనాలిటీ, నేనే గెలవాలి, నా మాట పైన ఉండాలి, నేను చెప్పినట్టు అందరూ చేయాలి. ఒక పోరాటం, పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్ అంటాం, ఒక పోరాటం ఇళ్ళల్లో. ఏ నువ్వు చెప్పిందే చేయాలా, నేను ఎందుకు చేయాలి, ఏమి లేదు లోపల, ఏమి లేదు లోపల. మంచి మనసాక్షి. భక్తి ఆటలు కాదండి, భక్తి సరదా కాదు, భక్తి ఏదో తమాషా కాదు, భక్తి భావోద్రేకం కాదు, భక్తి డౌన్ టు ఎర్త్ అంటాం ఇంగ్లీష్లో. ఆగు, ప్రాక్టికల్గా జీవితంలో దేవుడికి చూపించవలసిన లక్షణాలు. ఇదే మంచి మనసాక్షిని గురించి మొదటి తిమోతి పత్రిక 1:5 ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఎలా వస్తుందంట ఈ మంచి మనసాక్షి? ఇక్కడ చెప్తా ఉన్నాడు ఉపదేశానుసారం ఏదనగా. అసలు ఏంటి బైబిల్ అంతా? అమ్మో ఎంత బైబిలా, 66 పుస్తకాల. ఈ మొత్తం కలిపితే ఉపదేశానుసారము ఏదనగా, ఏంటి ఉపదేశం, ఏం చెప్తావు, ఏం చెప్తావు దేవుడు పక్షంగా నిలబడి. పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. 3 విషయాలు. ఏమి ఇంత చాటపాత్రం చెప్పలేదు ఇక్కడ, ఏవేవో చెప్పలేదు, 3, చాలా సింపుల్గా. పవిత్రమైన హృదయం, హృదయం ఎప్పుడు పవిత్రంగా ఉంచుకో, కోపాలు ద్వేషాలు కక్షలు పగలు సోమరతనం నిద్రమత్తు మురికి అన్నీ చూడటం, సెల్ ఫోనుల్లో వ్యర్థమైనవి చూడటం, అనవసరమైనవి మాట్లాడటం, చెత్త చెదారం అంతా హృదయంలో పోగేసేసుకొని యేసు ప్రభువా నీకు వందనాలని ఎలా అంటాం? అసలు దేవుడికి అయిష్టమైన అన్ని లోపల దాచుకొని దేవా నీకు వందనాలు అనగలమాసలు ఆలోచించకుండా భక్తి చేస్తాం. అందుకనే జీవితంలో కూడా ఆత్మీయంగా ఎదగం. ఉపదేశానుసారమేమనగా పవిత్ర హృదయం నుండి రెండు మంచి మనసాక్షి నుండి. ఏ మనసాక్షి? ఇది మంచి మనసాక్షి. మనసాక్షి కలిగి ఉండు. ఒకరికొకరు మనసాక్షిగా బతకాలి. కుటుంబాల్లో మనసాక్షి ఉండాలి. నీకు మేలు చేసిన వాళ్ళకి ఎప్పుడు నువ్వు ద్రోహం చేయకూడదు. వాళ్ళ గురించి ఎప్పుడు చాటుగా కూడా మనం చెడ్డ మాట మాట్లాడకూడదు. మూడు, నిష్కపటమైన విశ్వాసం. ఏ విశ్వాసం అంటే ఇది? నిష్కపటమైన విశ్వాసం. ఇది స్వార్థంతో కూడిన విశ్వాసం కాదు. దేవుడు నాకు ఏదో మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి, జలగల్లాక పీకటం కాదు. దేవుడు మన హృదయం, మన జీవితం, మన విశ్వాసం చూస్తారు. ఏ విశ్వాసం కావాలంటే దేవుడి దగ్గర నిష్కపటం హృదయం, నిష్కపటంగా ఉండడం, కపటము లేని హృదయం. మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. నమ్మకంగా ఉండు. మనిషికి నమ్మకంగా ఉండు, దేవునికి నమ్మకంగా ఉండు. నేను చాలాసార్లు అనుకుంటాను, ఎప్పుడూ అనుకుంటాను, మనం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇలా మందిరంలోకి వచ్చినప్పుడు అక్కడ నిలబడి 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి అని చెప్తూ ఉంటాను. ప్రభు, మీ సన్నిధిలోకి వస్తున్నాను, నేను కూడా చేసుకుంటాను. మీ సన్నిధిలో అడుగు పెడుతున్నాను, మీ పక్షంగా నిలబడి వాక్యం చెప్తాను. మీ మందిరంలో అడుగు పెట్టడం నీకు ఇష్టంగా లేకపోతే నేను లోపలికి వెళ్ళడం ఏమవుతుంది? ఆశీర్వాదమా శాపమా? తెలియకుండానే ఎన్నోసార్లు శాపాన్ని తీసుకుని వెళ్తాం. గమనించాం, గుర్తించాం, ఆలోచించాం. నేను అడుగు పెట్టేది పరిశుద్ధమైన మందిరంలో. ఒక హాస్పిటల్కి వెళ్తే నీకు హాస్పిటల్ వాతావరణంలోకి వెళ్ళిపోతావు. మార్కెట్కి వెళ్తే మార్కెట్ వాతావరణంలోకి వెళ్ళిపోతావు. అర్థమైందా? రైల్వే స్టేషన్కి వెళ్తే లేకపోతే బస్టాండ్కి వెళ్తే మనం బస్టాండింగ్లో ఉన్నామన్న విచక్షణ మనకి ఉంటుంది. బస్టాండింగ్కి వెళ్ళి కాయగూరలు కొనుక్కో. బస్టాండింగ్కి ఎందుకు వెళ్తాం? బస్ ఎక్కటానికి వెళ్తాం, ఊరు ఎక్కటానికి వెళ్తాం. మందిరానికి ఎందుకు వస్తాం? మందిరానికి ఎందుకు వస్తాం? ఆదివారం అని వచ్చేస్తామా? కాదు. దేవుని యొక్క దృష్టి నా మీద ఉండాలి. దేవుడు నన్ను కనికరించాలి. దేవుడు నా మీద జాలిపడాలి. దేవుడు నన్ను రక్షించాలి. దేవుడు నా కుటుంబాన్ని రక్షించాలి. నశించిపోతున్న ప్రజల్ని దేవుడు రక్షించాలి. నేను మందిరంలో అడుగు పెట్టడం ఒక్క మాట చెప్పాలంటే ఆయనకి ఇష్టం అవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను లోపల అడుగు పెట్టడం, నా బిడ్డ వచ్చేసిందే సన్నిధికి అని ఆయన సంతోషించాలి. అలాంటి దృక్పథంతో రావాలి కావని ఏదో ఆదివారం ఓలేసేసి 7 గంటల నుంచి 10 గంటలకు అయిపోద్ది, 9 గంటలకు అయిపోద్ది, ఇంటికి వచ్చేసి పనులు చేసేసుకోవచ్చు. అలా వస్తే దానివల్ల నీకేమీ ఆశీర్వాదం దొరకదు. ఎలా వస్తుందంట? పవిత్రమైన హృదయం, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం. పవిత్రమైన హృదయం చెప్పండి. పవిత్రమైన హృదయం, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం. అక్కడి నుండి వస్తుంది జీవితం, భక్తి. ఇది మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అక్కడే 3వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట ఉంది చూడం. 1 తిమోతి 3:9, విశ్వాస మర్మము పవిత్రమైన మనసాక్షితో గైకుని వారై ఉండవలెను. ఏ మనసాక్షి అంటే ఇది? పవిత్రమైన మనసాక్షి. ఏ మనసాక్షి ఉండాలి? ఇందాక ఏ మనసాక్షి? మంచి మనసాక్షి. మంచి మనసాక్షికి పవిత్రమైన మనసాక్షికి తేడా ఏంటి? కొంచెం మీరే ఆలోచించండి. మనందరి చేతిలో ప్రపంచం అంతా ఉంది కదా, ఏముంది?
1: సెల్ ఫోన్, ఖాళీగా ఉన్నావు, చాలాసార్లు చూస్తూ ఉంటాను. ఏం చేస్తారు ఖాళీగా ఉంటే కొంతమంది సెల్ ఫోన్లో మాట్లాడతారు కదా, మీకు ఇష్టమైనవి ఏవో చూస్తూ ఉంటారు కదా, యవనస్తులు ప్రత్యేకంగా. మీ సెల్ ఫోన్ ఎవరైనా చూడొచ్చా మీ ఇంట్లో వాళ్ళు చెప్పండి, ఎవరైనా జవాబు. మీ సెల్ ఫోన్కి ఒక కోడ్ ఉంటుంది కదా, మీ ఇంట్లో వాళ్ళందరూ తెలుసా? మంచిది. నా సెల్ ఫోన్ ఎవరికన్నా తెలుసు, మన చర్చ వాళ్ళకి కూడా తెలుసు. ఇదే మన సాక్షి, పవిత్రం, హోలీ, పరిశుద్ధం, వ్యర్థమైనవేవి చూడను.
2: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడు నాయన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్.
3: మా అడ్రస్: శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.
4: ఉపమానములు రహస్యములు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.

0: ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, ఫిక్ట్రీ గురించి, అంజరపు చెట్టు గురించి. ఈ ఎపిసోడ్ అర్థం కావాలంటే దీనికి ముందు ఎపిసోడ్ అర్థం కావాలి. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. పరలోకపు రహస్యములు గత నమోదులో మనమైతే ఈ అంజరపు చెట్టు నాటిన విషయాలు చూసాం. అది మాత్రమే కాకుండా ఒక వినియాడ్లో ద్రాక్ష తోటలు ఒక అంజరపు చెట్ట అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుకని ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్తున్న ఆ ఎపిసోడ్ చూస్తే ఇది బాగా అర్థమవుతుంది. గత నమోదులో కొన్ని విడిచిన విషయాలున్నాయి. అందులో ఒక ముఖ్యమైన విషయం, ఈ అంజరపు చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అంజరపు చెట్టుకు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకు సంబంధం ఏమిటి, మనం దీన్ని ఎలా జాగ్రత్తగా వినాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఈ రహస్యాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం మాత్రం కాదు మన జీవితంలో ఎలా కొనసాగించాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలా ప్రారంభిద్దాం?
1: నేనొక 1 మినిట్ మాత్రం గత ప్రోగ్రామ్ ని రివ్యూ చేస్తా.
0: సమరీ
1: అది చెప్పామంటే
0: కరెక్ట్.
1: ఈ రోజు చూసే వారికి
0: ప్రయోజనంగా ఉంటుంది.
1: ద్రాక్ష తోట అన్నది ఇస్రాయేలీల వంశం, యెషయా 5:7 ఉంది.
0: కరెక్ట్.
1: సో ఇస్రాయేలు జనులు ఆ ద్రాక్ష తోటగా ఉండి వారు ఫలాలను ఇవ్వాలని దేవుడు ఎదురు చూశాడు, ఫలించల. అందువల్ల వారిని విసర్జించాడు. వారొక 1800 ఇయర్స్ కి పైన వారు వచ్చి చెదరగొట్టబడ్డారు.
0: రైట్.
1: దీనికి మధ్యలో అంజూరపు చెట్టును నాటుతున్నాడు. అంజూరపు చెట్టు అన్నది జెంటైల్ పీరియడ్, అంటే అన్యజనుల కాలం, మన యొక్క కాలము అందులో ఉంది. ఇప్పుడు మన యొక్క కాలాన్ని అందులో నాటుతున్నాడు. అంటే ద్రాక్ష తోట అన్నది మరొక విధానంలో చెప్పాలంటే అదొక కవనెంట్. ఆ యొక్క కవనెంట్లో జెంటైల్స్ వారితో కవనెంట్ ని కలుపుతున్నాడు.
0: చెప్పాలంటే అదే కవనెంట్ లో మనకు కూడా అవకాశాన్ని
1: ఇస్తున్నాడు. కానీ ఈ కవనెంట్ దానికంటే ముఖ్యం. మనల్ని తెచ్చి నిలుపుతున్నాడు. అప్పుడు ఈ అంజూరపు చెట్టును తెచ్చి నాటుతూ అందులో పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. ఈ పండ్లు వెదకినప్పుడు అంటే దీనికి ముందు ఎవరైనా అంజూరపు చెట్టు పండ్లు వెదికారా అనేది
0: క్వశ్చన్
1: వస్తుంది కదా. ఎవరు వెదికారు? క్రైస్టు యెరూషలేముకు వచ్చే దారిలో అంజూరపు చెట్టులో పండ్లు వెతుకుతున్నాడు. ఆయన వచ్చేప్పుడు ఆయనకు ఆకలి కలిగింది. అప్పుడు అంజూరపు చెట్టులో పండ్లు వెతికాడు. అప్పుడు ఆ అంజూరపు చెట్టులో పండ్లు వెదకడం అన్నది దేని సూచిస్తుంది అని చూసినట్లయితే, ఈ అన్యజనుల కాలములో ఇజ్రాయెల్ జనులను తీసుకొచ్చి ఈ అన్యజనుల మధ్య నాటుతున్నాడు. వీరిని పెట్టుకుని వీరి యొద్ద ఫలాన్ని ఎదురుచూస్తున్నాడు. ఈ ద్రాక్ష తోటకును మనకి, అంటే ఇజ్రాయేలీలకి మనకి మధ్యలో ఒక చిన్న డిఫరెన్స్, అది మీరు చూడగలరు. ఈ అంజూరపు చెట్టు అన్నది అన్యజనుల కాలం, అది మార్గంలో ఉండింది. ఒకరోజు ఇందులో దేవుడు ఫలాన్ని వెతికాడు, అందులో లేదు.
0: అవును.
1: ఇజ్రాయెల్ ప్రజల దగ్గర ఇందులో ఒక చిన్న ప్లస్ వారిలో ఉంది. అదేంటంటే యెషయా 5:7 చదివాం కదా.
0: అవును.
1: యెషయా 5 మనం చదివేప్పుడు ఆయన ద్రాక్ష తోటను నాటి కంచె వేసి అన్ని చేస్తున్నాడు. 5:2 చూస్తే దానికి ఆయన ఇచ్చే కాపుదల ఇన్ఫ్రాస్ట్రక్చర్
0: క్లియర్గా
1: ఉంది. గాని అది కారు ద్రాక్షలు కాచినట్టుగా ఉంటుంది.
0: ఫలం ఇచ్చింది,
1: ఫలిచేది కాని పులుపుగా ఉంటుంది. అందులకైనటువంటి కారణాన్ని కూడా అక్కడే చెప్పడం జరిగింది. బలాత్కారము, రోదన. వారి దగ్గర బలాత్కారము, అదే విధంగా అక్రమ క్రియలు జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఈ అంజూరపు చెట్టు దగ్గర చూస్తే ఫలాలే ఉండవు.
0: ఓ, అక్కడ చేదు ఉంది.
1: ఎక్కడైనా ఫలాలు చూడగలిగామో అవి కారు ద్రాక్షలుగా ఉండే, ఇక్కడ ఫలమే లేదు. ఇప్పుడు కారు ద్రాక్షలుగా ఉండినవనుకోండి, అది దేనికైనా కొంత యూస్ చేయొచ్చు. ఉదాహరణకు వేప చెట్టు కాయ ఉంది, యూస్ చేస్తున్నారా లేదా?
0: ఏదో ఒక
1: మెడికల్ పర్పస్ కి దాన్ని మనం తీసుకుని యూస్ చేస్తున్నాం. కాకరకాయ ఉంది, యూస్ చేస్తున్నామా లేదా? దేనికన్నా యూస్ చేస్తాం. చేదుగా ఉందని మనం వదిలేయడం లేదు.
0: అవునవును.
1: దేనికన్నా ఉపయోగిస్తాం. నేను సమీపంలో బయట దేశాలకు వెళ్ళాను. మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు, అక్కడ వారి దగ్గర చీస్ ఉంది. ఆ చీస్ ని ఫంగస్ పట్టించి పాడు చేస్తున్నారు. దాని తర్వాత తింటున్నారు. ఆ స్మెల్ వారికి నచ్చిందట.
0: అలా ఒక విషయం,
1: అలా యూస్ చేసి అదెంతో మంచిది, ఒంటికి ఇలాగవుతుంది అలాగవుతుందని చెప్తున్నారు. మనల్నే చూడండి, పెరుగుకి పాలు విరిగితేనే కదా పెరుగు.
0: అవును.
1: అలా ఏర్పడిన పెరుగును మంచిదని మనం తింటున్నాం కదా. ఎంతో మంది డాక్టర్స్ చెప్తున్నారు పెరుగు తింటే ఎంతో మంచిది అంటున్నారు. అయితే అది చెడిపోయిన వస్తువు. అదే ఇక్కడ నేను చెప్పదలుస్తున్నా. ఈ ద్రాక్ష చెట్టు పులుపైన పండ్లనిచ్చింది. అయితే ఆ పులుపులో ఏవైనా కొన్ని మంచి జరిగే అవకాశాలున్నాయి. ఇక్కడ అంజూరపు చెట్టులో ఫలమే లేదు. ఇప్పుడు ఈ జెంటల్స్ పీరియడ్లో దేవుడొచ్చి ఈ అంజూరపు చెట్టును నాటాడు. వెతుకుతున్నాడు కాని అందులో ఏమీ లేదు, ఫలమే
0: లేదు,
1: ఏదీ లేదట. అప్పుడు దీని యొక్క పరిస్థితి ఏంటి?
0: వినడానికి చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఇన్ని విషయాలు చూచే దీన్ని నాటుతున్నాడు. అంటే ఇందులో హిస్టరీ కలిసి ఉంది. వీరైనా అదేమంటే జెంటిల్స్ మనల్ని, మన యొక్క ఫలాన్ని ఎదురు చూస్తున్నాడు. అది ఇవ్వలేకపోవడం ద్వారా అందులో ఒక డిఫరెన్సు, లోతైన ఒక వార్నింగ్ ఉంది. అన్నీ కలిసి ఉన్నాయి, అందులో అన్నీ ఉన్నాయి.
1: ఇంకొకటి గమనించండి, నేనే ఆల్టర్నేట్. నాకు మరొకరు మిస్ చేసిన ఛాన్స్ దొరికింది.
0: ఒక అవకాశం
1: అవకాశం దొరికింది. అప్పుడు నేను ఎలా యూజ్ చేయాలి?
0: మాక్సిమం యూజ్ చేసుకోవాలి.
1: హఠాత్తుగా ఒక ఎంతో ముఖ్యమైన ఆటగాడు హర్ట్ అయ్యాడు, తనకేదో జరిగి ఆడలేడు.
0: అవును,
1: సబ్స్టిట్యూట్ ని లోనికి తెస్తున్నారు.
0: అది ఛాన్స్ టు
1: ఆ సబ్స్టిట్యూట్ గోల్ వేసాడు అనుకోండి, తను మెయిన్ ప్లేయర్ గా మారిపోతాడు కదా.
0: అవును,
1: ఆ విధంగా అయిన వారు ఎంతో మంది ఉన్నారు. సబ్స్టిట్యూట్ కొరకు లోనుంచి హఠాత్తుగా లోనుకొచ్చి
0: మరి వారు
1: రెండు గోల్ వేసిన తర్వాత తను మెయిన్ ప్లేయర్ అయిపోయాడు.
0: అవును, ఆ ఛాన్స్
1: ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆ సబ్స్టిట్యూటే నేను, లోనికొచ్చాను ద్రాక్ష తోటలో అంజూరపు
0: చెట్టు.
1: అయితే నా దగ్గరకొచ్చి సబ్స్టిట్యూట్ గా నుంచున్నా పర్వాలేదు, అతడైనా గోల్ ఇవ్వబడి దాన్ని మిస్ చేసిన వాడు, తప్పుగా హ్యాండిల్ చేశాడు.
0: ఇక్కడ మనం ఏం చేయలేము,
1: ఇంకా గోలే వేలేదే.
0: అప్పుడు ఆ అవకాశాన్ని మిస్ చేయడం మాత్రమే కాదు,
1: చర్చ్ లో చివరి పరిస్థితి ఇదే. చివరి పరిస్థితి అంటే ఆయన ఫలమును వెదకినప్పుడు అందులో ఏది కూడా కనపడలేదు. అది ఎన్ని సంవత్సరాలని బైబిల్ చెప్తుంది? 3 సంవత్సరాలుగా
0: వెయిట్ చేస్తున్నాడు.
1: వెయిట్ చేస్తున్నాడు,
0: వెంటనే డిసైడ్
1: చేయలేదు. మన దేవుని దగ్గర ఉండేది అదేనండి. ఈ మధ్య మాట్లాడుకున్నాం, దీర్ఘ శాంతము అన్నందులకు ఒకే ఎగ్జాంపుల్ గాడ్ మాత్రమే. మీరు ఏ వ్యక్తిని కూడా చూపించలేరు. కొందరు చెప్తారు, ఆ తల్లి ఎంతో ఓర్పుతో ఉండింది, ఆ తండ్రిలాగా ఓర్పుగా ఉన్నాడు, అటువంటిది ఏది లేదు. దేవుని వంటి ఒక దీర్ఘశాంతము ఓళ్ళో మరి ఎక్కడ కూడా ఎగ్జాంపుల్ చూడలేరు. ఇంతటి అక్రమాన్ని జరగడం చూసి ఆయన ఓర్పుగా ఉన్నాడే. ఇన్ని విషయాలు మన దగ్గర వెదికి దొరకకుండా ఇంకా ఓర్పుగానే ఉన్నాడే. అదే చెప్తున్నా, ఆదాము పండుతిన్న వెంటనే తరిమివేశాడేగాని చంపలేదే. తరిమివేసి తోటకు కావలి ఉంచాడే గాని తోటను నాశనం చేయలేదు. అప్పుడు ఆయన మోటివ్ ఏంటి? నువ్వు తిరిగి రావాలి, ఈ పండును తినాలి, తిరిగి నీవు మంచిగా ఉండాలి, నువ్వు ఉండకూడదు, తోట ఉండకూడదు అని ఒకరోజు కూడా అనుకున్నది లేదు.
0: చివరిగా అందులోకి తిరిగి రావాలనే కదా,
1: రావాలని ఇష్టపడుతున్నాడు. గాని ఇటువంటి ఛాన్స్ ఇచ్చేటువంటి దేవుడు, లవబుల్ గాడ్ ని మీరు ఇంకా లోకములు ఎక్కడ చూడగలరు? ఎన్నిసార్లు పడినా అన్నిసార్లు లేపి తిరిగి నిలవబెట్టేటువంటి దేవుడు గదా. మరొకటి, మీరు గత ఎపిసోడ్లో ఒక విషయాన్ని చెప్పారు, మనమది నెక్స్ట్ ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే మనము నిద్రపోయినా సరే, లేక బురుజు నాటబడినా సరే, అటువంటి మొక్క ఎదిగినా సరే, అది వేరెవరు పెరికివేయద్దు, నేనే లేపుతానంటాడు. దాని మోటివ్ ఏంటంటే ఆయన చెప్తాడు, మీరు పెరికివేసేప్పుడు మంచి వాటిని, మంచి విషయాలను కూడా మీరు పెరికివేస్తారు.
0: అవును, మిస్ అవుతుంది వారు.
1: పలు సమయాల్లో మనము అనేక మందిని, అంటే వాక్యానికి అగేన్స్ట్గా వెళ్తున్నారు, సంఘం ఇలాగ అవుతుందని చెప్పి మనం వాటిని సరిచేయడానికి కొన్ని విషయాలు తలుస్తున్నాం కదా. అలా అనుకున్నప్పుడు కొందరు మంచివాళ్ళు కూడా అందులో హర్ట్ అవుతున్నారు. ఒక ఉదాహరణకు చెప్తున్నాను, మా వీడియోస్ అన్ని తీసి అనేక మంది యూట్యూబ్లో వేయడం ఆరంభించారు. మేము ఆపడం లేదు, ఆ సరి గాస్పుల్ వెళుతుందని వాటిని వదిలేశాం. అయితే ఏమైందని చూస్తే దాని యొక్క తంబ్లైన్ వారు ఎంతో ఘోరంగా పెడుతూ ఉన్నారు.
0: ఓహో, మీ వద్ద పర్మిషన్ అడగకుండానే.
1: తంబ్లైన్ ఎటువంటిదిగా ఉంటుందంటే ఆ మెసేజ్కి దానికి సంబంధమే లేదు, క్యాచింగ్ గా ఉంటే వచ్చి చూస్తారని చెప్పి
0: ఏదైనా
1: ఏదంటే అది లేటెస్ట్ గా చెలరేగుతున్న ఒక ఇష్యూని వారు తీసుకుని
0: మీరు
1: నేను మాట్లాడింది ఉంచి తంబ్లైన్ లో ఉంటుంది, లోనికి వెళ్ళి చూస్తే దానికి సంబంధం ఏంది కాదు.
0: అప్పుడు
1: నేనేం చేశానంటే, ఒకరోజు దాని గురించి ఎంతగానో చెప్పి చూశాను, నాకది వింటున్నట్టుగానే తెలియడం లేదు. అన్ని ఛానల్స్కి కాపీరైట్ పెట్టాను, అలా అన్ని ఛానల్స్ వారికి ఇవ్వడం జరిగింది. చూస్తే నిజంగా సేవ చేసే 10 మంది ఫోన్ చేశారు, అయ్యా మా ఛానల్ స్ట్రైక్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది, దయచేసి తీయండి, మేమందులో కమర్షియల్ చేయలేదు, ఏం చేయలేదు, ఓన్లీ గాస్పలే చేస్తున్నాం అని చెప్పి. అప్పుడే నాకు అర్థమైంది, నేను మొత్తంగా చేస్తే 10 మంచి విషయాలు ఏం చేస్తున్నాను,
0: అది కూడా స్పాయిల్ అవుతుంది.
1: ఈ పనిని దేవుడే చేస్తున్నాడు, ఆయన చేసేప్పుడు కరెక్ట్ గా చేస్తున్నాడు,
0: ఆయనకది తెలుస్తుంది,
1: అదే ఆయన యొక్క ప్రేమ. అందువల్ల ఆయన చెప్తున్నాడు, నువ్వు ఈ పని చెయ్యొద్దు. అప్పుడు ఆ దీర్ఘశాంతము ఎటువంటిదిగా ఉందో చూడండి, అట్లే పెరగనిచ్చి ఓపికతో చూస్తున్నాడు, ఉండని ఉండని అంటున్నాడు. సో గాడ్ ఈ అంజూరపు చెట్టైన మన దగ్గర ఇంకా ఫలాన్ని వెతుకుతూ ఉన్నాడు. అతని దగ్గర 6 ద్రాక్షలైనా కనబడ్డాయి, ఏదో ఒకటి కాసిందండి, పంటిచ్చిందండి, పండిపోయిందండి. సో ఈ పులుపుతో ఏం చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చా అని చూడొచ్చు. అయితే ఇక్కడ ఫలమే లేదు. నాకిందులో మరొక పార్ట్ నాకెంతో ఇష్టమైంది ఏదంటే, ఆ తోటమాలి చెప్పేది ఎంతో నాకిష్టమైంది. ఎందుకంటే యజమాని చెప్తున్నాడు, అది క్లోజ్ చేసే అంటున్నాడు. అదింకెందుకు అన్న వెంటనే తోటమాలి విన్నవిస్తున్నాడు, లేదు ఈ సంవత్సరం ఉండనివ్వండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, మరొక అవకాశం ఇవ్వండి. ఆ మరొక అవకాశములో మనం వెళుతూ ఉన్నాం. ఆ మరొక అవకాశంలోనే ఇస్రాయేలు వెళుతుంది. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను, జ్ఞాపకం ఉందండి, మనకి ఈ ఛాన్స్ ఇవ్వడానికి ఇస్రాయేలీయులను ఏం చేశాడు, దేవుడొచ్చి ఆ విధేయతలోనికి వెళ్ళడానికి అనుమతినిచ్చాడు.
0: అపొస్తల పాలన గురించి కూడా
1: మెన్షన్ చేశా, ఆయనట్లే వారు వెళుతున్నారు, సరే వెళ్ళు, మరొకరిని తెద్దాం. ఇప్పుడు అట్లే ఇలా యోచించండి, ఇప్పుడు తిరిగి ఇస్రాయేలీలు వస్తున్నారు అంటే ఏంటర్థం? మనమిప్పుడు బయటికి వెళ్తున్నామనే అర్థం. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం, దేవుడు అనుమతిస్తున్నాడు, సరి వెళ్ళనివ్వు. అతనికి 2000 సంవత్సరాలు ఇచ్చా, ఎక్కడా? అబ్రహాం టు క్రైస్ట్. 2000 సంవత్సరాలు ఇచ్చాను, చెప్పి చూశాను, విలపించాను, ఆ దీర్ఘదర్శులను పంపాను, ఎంతో చెప్పాను.
0: సొంత కుమారుణ్ణే
1: పంపాను. వారేం చేశారు? వినలేదు, అట్లే బయటికెళ్లారు. ఒక దగ్గర డిసైడ్ చేస్తున్నాను.

0: ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉందంటే, మిగతా 2000 సంవత్సరాలు తిరిగి వీరును మనమును వారిలాగునే. మీరు యోచించండి, ఇప్పుడు రీసెంట్గా ఒక పాస్టర్గారు చెప్పింది, మీరొచ్చి సంఘములో ఉన్నటువంటి కొరతలన్నీ చెప్తున్నారు, ఎందుకు చెప్పకూడదు? మనమది సరిచేయాలి. డాక్టర్ దగ్గరికెళ్తే డాక్టర్ నా రోగాన్ని తెలియజేయకపోతే ఎలాగా? ఇప్పుడు స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నారు. అక్కడికెళ్ళినప్పుడు అబ్బాయి దగ్గర ఉన్నటువంటి వట్టి మంచి విషయాలు మాత్రమే టీచర్ చెప్తుందా? తనింకా చదవటం లేదు, బెటర్ అయ్యేది చెప్తారా?
1: బెటర్గా ఉండాలని చెప్పి
0: బెటర్ అవడం చెప్పాలి కదా, అదే మనం చెప్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు బాగా గమనించండి, 7 సంఘాలున్నాయి ఇందులో. రెవల్యూషన్లో ఫ్రమ్ ఎఫిషియన్స్ టు లవోదికియా, ఈ 7 సంఘాల్లోనూ దాని గురించి మనం చెప్పుకున్నాం. మీరు చూస్తూ రండి, ఎఫ్ఎస్సి సంఘంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. స్మూర్ణ సంఘంలో చెడ్డదే ఉండదు, మంచి మాత్రమే ఉంటుంది. అటు తర్వాత స్మూర్ణ తర్వాత వచ్చే సంఘాలు పెర్గెము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా, వీరి దగ్గర చూసినట్లయితే మంచిది ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే ఫిలదెల్ఫియాలో చెడ్డదుండదు, మంచిది మాత్రమే ఉంటుంది. అయితే చివరిగా వచ్చే లవోదికియాలో చూడండి, మంచిదే ఉండదు, ఒట్టి చెడు మాత్రమే ఉంటుంది. ఫిలదెల్ఫియాలో చెడు ఉండదు, మంచిది మాత్రమే ఉంటుంది. అయితే లవోదికియాలో మంచిదే ఉండదు, ఒట్టి చెడు మాత్రమే ఉంటుంది.
1: అంటే ఆ స్టేజ్లోనే
0: మనం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు ఇందులో ఫలాలే లేవే, ఇక్కడి నుండి మరో స్థాయికి
1: బేసిక్గా ఉండాలి. విత్తిన ఆ స్థలానికైనా
0: ఇంతవరకు నేను ఇన్వెస్ట్ చేశానే, నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా అని అడుగుతున్నాడు.
1: సో ఆ గాస్పల్ వినడం అయితే మనం విన్నాం, జీవించామని మాత్రం కాదు, ఆ ఫ్రూట్.
0: ఇప్పుడు ఇందులో నుండి వీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎలాగంటే ఇప్పుడు అన్ని చర్చలు కూడా ఇలాగ ఉన్నాయా అలా చెప్పడం
1: మనం తప్పు చెప్పడం
0: లేదు. మనం ఏం చెప్పదలుస్తున్నామంటే, ఆయన చేసిన కృషికైన ఫలితం ఎక్కడా? అలా వెళ్లే కొద్దీ
1: ఫ్రూట్.
0: ఇప్పుడు మనం చెప్పడం లేదు. ఇప్పుడు సాధారణంగానే అందరి మైండ్ సెట్లో ఏముందంటే, 30 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి స్పిరిచువల్ స్టాండర్డ్ ఎదుగుదల, మనలో ఉండవలసినటువంటి దేవునిపైన ప్రేమ, విశ్వాసం అన్నీ కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు
1: అయితే విజ్ఞానం పెరిగిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
0: అది పెరిగింది, వరల్డ్ భయంకరంగా పెరిగింది. ప్రపంచం డెవలప్ అవుతుందంటే చర్చ్ అంతకంటే అధికంగా పెరగాలి కదా,
1: మన స్పిరిచువాలిటీ పెరగాలి,
0: అధికంగా పెరగాలి. ఈరోజు ఎలాగుంది చర్చ్ పెరిగిందంటే, మనం దేన్ని చూస్తున్నామంటే ఎన్నికను చూస్తున్నాం. ఎన్నికనేది ఒక ఎదుగుదల కాదు, ఎన్నికనేది ఒక కౌంట్ మాత్రమే. ఎదుగుదల ఎందులో ఉందంటే, నా దగ్గర ఎంతమంది పిల్లలున్నారనేది ముఖ్యం కాదు, పిల్లలందరూ కూడా బలంగా ఆరోగ్యంగా ఉన్నారన్నదే ముఖ్యం. హాస్పిటల్లో 10 మంది చేరుంటారు, 10 మంది పేషెంట్లే, అందులో ఏమీ ఉండబోతుంది? అయితే ఇంట్లో ఉన్న 10 మంది కూడా బలంగా ఉంటారు. ఆ 10కి ఈ 10కి డిఫరెన్స్ ఉంది కదా. ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, ఎంతమంది ఎలాగున్నారనేదే ముఖ్యం. నా దగ్గర 10 మంది ఉన్నారు, నా చర్చిలో 50 మంది ఉన్నారు, వారిలో అంతమంది పరలోకానికి వెళ్లడం ఎంత బాగుంది.
1: అయితే ఆ గార్డ్నర్ వచ్చి చూస్తున్నాడు, ఏదో ఒక ఫలం వస్తుంది అని.
0: అదే దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు,
1: సిన్సియర్గా ఆయన
0: వర్క్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ సంఘానికై ఇంకా పని చేస్తున్నాడు.
1: ఎందుకంటే ఆయన సరే నరికేయండి అని చెప్పలేదు,
0: ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. అదే మీరు ఈ యొక్క మీరు మీడియాలో ఉండడం వల్ల ఇది ఇమాజిన్ చేయగలరో చూడండి. రెవల్యూషన్ చెప్తుంది, సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పాడద్రోయబడి ఉన్నాడు. సాతాను మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుని ముందు
1: నేరం మోపుతూ
0: ఉంటాడు. ఇప్పుడు యోచించండి, ఒకటిక్కడ నుంచుని నిందిస్తూ ఉంటాడు,
1: అక్యూస్ చేస్తాడు.
0: ఇతని చేస్తున్నాడు, చూడండి ఇలా యోచిస్తున్నాడు, చూడండి ఇలాగ ఆలోచిస్తున్నాడు, చూడండి ఫోన్లో ఇలా చూస్తున్నాడు, చూడండి మనల్ని గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు మన మీద కోపడతాడా లేదా?
1: న్యాయంగా కోపం రావాలి,
0: న్యాయంగా కోపగించుకోవాలి. కానీ ఇటువైపు ఒకరు కూర్చుని, లేదు తండ్రి లేదు, ఇతను ఇందువల్లే పడిపోయాడు, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, సరే అయిపోతాడు, తను ఈ వారం మీటింగ్కి వెళ్తాడు, సరే అయిపోతాడు, ఇప్పుడు బైబిల్ చదువుతున్నాడు, సరే అయిపోతాడు. నువ్వెలా చెప్తున్నావు? నా రక్తంలో కడిగానయ్యా, ఆ రక్తం చేతులు ఉంచితే ఆయన సాఫ్ట్ అయిపోతాడు. ఇది నేను చెప్పేది ఒక ఒరిజినల్ సీన్,
1: ఇది ఒక అర్థం,
0: బైబిల్ చెప్పేటువంటిది. మన ఊహకై అది చెప్పి చూస్తున్నాను మీతో. ఒకడు ఒక ప్రక్క నుండి అక్యూస్ చేస్తూనే ఉన్నాడు, ఎందుకంటే నేను దానికి పాత్రుడను, అక్యూస్డ్నే.
1: ఇంకా చెప్పాలంటే వాడు పడిపోయి మనం పోకూడదనే ఒక ప్రయత్నం అంటారు,
0: ప్రయత్నం. ఇతన్ని ఎలాగైనా ఆయన చేత కోపంగా ఒక మాట చెప్పించి ఏదో ఒకటి చెయ్యాలి. అలాగే ఇస్రాయేలీలు వెళ్ళిపోయారు. ఒకవైపున ఇతను నిలిచి ఉండి
1: ఆయన చెప్తున్నాడు, యోబును గురించి, యోబును చూసావా, ఆయన గొప్పతనాన్ని ఆయన చెప్తున్నాడు.
0: నడుచుకుంటే ఆయన చెప్పడం జరుగుతుంది కదా, ఇతను అక్యూస్ చేయలేడు కదా. అలా చెప్పినందుకే వీడేం చెప్తున్నాడంటే, మీరు బాగా సేఫ్టీగా ఉంచారు కాబట్టి అలాగున్నాడు. ఒక పీరియడ్లో అన్ని ముగించి విజయవంతుడైనప్పుడు ఆయన ఎంత సంతోషపడి ఉంటాడు చూడండి. చూసావు కదా, నువ్వెన్ని చేసినా నా దగ్గర నుండి పోలేదే. ఈరోజు మనల్ని చూసి దేవుడు అలా చెప్పగలడా? రక్తము చేత పట్టుకుని విజ్ఞాపన చేసేవాడున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ త్రవ్వి ఎరువు వేస్తున్నాడు. బైబిల్

0: చదివేప్పుడెల్లా లేఖనములు దైవావేశం వల్ల కలిగినవి. చదివేప్పుడు మీకు స్పర్శ ఏర్పడుతుంది కదా, అయ్యో మనల్ని సరిచేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రాం మాట్లాడుతున్నాం, మాట్లాడేప్పుడు ఇతరులకు ఎలాగుందో లేదో మనకొకటి కలుగుతుంది కదా, ఇది మనకెంతో వర్తిస్తుంది కదా, మనం చేయాలనుకుంటున్నాం కదా. ఇదే ఆత్మదేవుని యొక్క ప్రేరణగా ఉంది. వీ వాంట్ బి మోర్ పర్ఫెక్ట్. అదే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండనిమో, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమో. ఇప్పుడున్నవారు ఏం చెప్తున్నారు? ఇది చాలు, ఇప్పుడు నువ్వెందుకు ఇంకా పరిశుద్ధం పరిశుద్ధం అని మాట్లాడుతున్నావు, ఎందుకు నీతి నీతి అంటున్నావు, ఆల్రెడీ మనం పరిశుద్ధులమై ఉన్నామని చెప్తున్నారు.
1: అదేంటంటే వన్స్ అయ్యాం
0: ఇంకా అయిపోయినట్టే. అయితే బైబిల్ చెప్తుంది పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడు కానిమ్మో. ఏ స్థాయికి నువ్వు అవ్వాలి? నేను పరిశుద్ధుడనై ఉన్నట్టుగా మీరు పరిశుద్ధులై ఉండు. అదే మీరు క్రైస్ట్ లెవెల్కి పరిశుద్ధులై ఉన్నారని మీకు కన్ఫర్మేషన్ వచ్చిందంటే మీరు పరిశుద్ధతను గురించి చెప్పడం ఆపండి. అయిపోయామా? లేదు కదా, అప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఒక టార్గెట్ని ఫిక్స్ చేసి ఉంచాడు 100 అని. నేను 99 తెచ్చుకున్నా, ఇక దీనిపైన ఎందుకు మాట్లాడుతున్నావు? నేనే 99. బైబిల్ చెప్తుంది నువ్వు 100% పొందాలి. 100 సంపాదించేంత వరకు టీచర్ ఏం చెప్తుంది? ఇంకా కొంత ప్రయత్నం చేస్తే 100 తీయొచ్చయ్యా, ఇంకా కొంత ప్రయత్నిస్తే స్టేట్ ఫస్ట్ తీయొచ్చు. అదే మంచి టీచర్కైనా లక్షణం. సరే ఇలా మీరు చెప్పి చూడండి, పర్వాలేదు నువ్వు 90 తీసుకున్నావు, ఇది చాలు, సంతోషపడు, ఇది చాలు. అలాగని చెప్తే వారు మంచి టీచరే కాదు. తండ్రి చెప్పుంటాడు, తండ్రి వేరేలా చెప్పుంటాడు, పర్వాలేదు చాలా స్ట్రెయిన్ చేయదు, ఇంతవరకు ఇదే గొప్ప విషయం, రైజెస్ట్ చూడు, కుదరకపోతే పర్వాలేదని తండ్రి చెప్తాడు. టీచర్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అయితే ఈనాడు మనము
1: అది
0: దానికి ఆపోజిట్గా వెళ్తున్నాం.
1: ఇప్పుడు ఈ పేరబుల్లో మనం లోపలికి ప్రవేశించాం, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఏమని చివరిగా చెప్తున్నాడు ఈ పేరబుల్?
0: విషయాలే ఉన్నాయి. మంచి ఫలాలనిస్తే తీసుకెళ్ళి నా కొట్టులో చేర్చి పెడతాను అంటాడు.
1: ఓకే,
0: అయితే ఇవ్వకపోతే అదే ఇక్కడ ప్రశ్న.
1: అక్కడే ఒక వార్నింగ్,
0: అక్కడే వార్నింగ్. దేవుని యొక్క ఏ మెసేజ్లోనూ వార్నింగ్ లేకుండానే ఉండదు. అందులో ఏం చెప్తున్నాడు చూడండి, అది ఫలించినా సరి, 39,
1: అవును
0: ఫలించినా సరి లేని ఎడలా నరికించి వేయుమని అతనితో చెప్పాను. ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు ఇది ఇలాగైందే, దీని యొక్క ముగింపు మనకు తెలిసింది.
1: ఇక్కడ కంక్లూషన్
0: ఇచ్చేశాడు.
1: అందుకనే ఆ పరలోక రాజ్యమును గురించి మనం అర్థం చేసుకున్నాం. పరలోకానికి వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి ఫాస్టింగ్ ఉండొచ్చు, వేదకొచ్చు, అన్ని చేయొచ్చు, ఫైనల్ గా మనం అక్కడికి వెళ్ళాలి కదా.
0: అంటే కొన్ని స్ఫూర్తిదాయక మాటలు, పాజిటివ్ ఎనర్జీ అనేది మంచిది. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది చెప్పి క్రియ లేకుండా పోయినట్టయితే మీరేం చేస్తారు?
1: క్రియలేని విశ్వాసం.
0: ఇప్పుడు డాక్టర్ చెప్తున్నాడు బాగైపోతారో, దిగులు పడద్దండి, ఇంకొక 1 వీకే మీరింటికి వెళ్ళొచ్చు. అది దేని ఆధారంతో చెప్తున్నాడంటే,
1: మన డిసిప్లిన్ బేస్ చేసుకుని,
0: డిసిప్లిన్ ఇచ్చిన టాబ్లెట్స్ ని కరెక్ట్ గా వేసుకుని చెప్పిన ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటే, చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ చేస్తే సరిగ్గా 1 వారంలో ఇంటికి వెళ్ళొచ్చు.
1: కరెక్ట్.
0: డాక్టర్ 1 వారంలో ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు, మాత్రలు అవసరం లేదు. అదే డాక్టర్ 1 వారంలో వెళ్ళిపోవచ్చు అన్నాడే, ఇక నేనేమైనా చేయొచ్చని చెప్పి మటన్ చికెన్ తెండని చెప్తే ఇక 1 వారంలో వెళ్తారా?
1: వేరే ఎక్కడికో పోతుంది,
0: వేరింకెక్కడికో వెళ్తాం. అదే మీరు చెప్పిందే, మీరు జోక్గా చెప్పినా అదే నిజం, వేరింకెక్కడికో వెళ్తాం. దేవుడేం చెప్తున్నాడు? పరలోక రాజ్యం సమీపం అంటున్నాడు, నేను తీసుకెళ్తాను, అన్ని చేస్తానంటున్నాడు. బట్ నేను చెప్పేది నువ్వు ఒకటి చేయాలి కదా, ఫలాన్నివ్వాలి కదా.
1: అది ఇచ్చాడు కదా, ఇన్స్ట్రక్షన్
0: ఇస్తున్నాడు లేని ఎడలా. అదే ఈ మాటను అక్కడ మెన్షన్ చేస్తున్నాడు చూడండి, లేని ఎడలా. 9 ఉంది, లేకపోతే ఏమవుతుంది? ఇఫ్ నాట్,
1: అంటే ఇందులో ఒక క్లియర్ వార్నింగ్ అనేది ఉంది.
0: ఇది ఇదే ఇంపార్టెంట్. అప్పుడు నేను ఫలిస్తున్నానా అనేది మొదటిగా నేను స్వీయ పరిశీలన చేసుకోవాలి కదా. నేనెప్పుడునూ ఈ ఉపమానం చదివేప్పుడు ఒక మాటను తలపోస్తూ ఉంటాను, అతడైనా కారు ద్రాక్ష ఫలాలను ఫలించాడే, మనమేమి కూడా ఇవ్వకుండా కూర్చుని ఉన్నామే. అప్పుడు దేవుడు వెదకినప్పుడు అనేక సమయాల్లో నన్ను ఒక ఈ విషయాన్ని చెప్తుండగానే అది చెప్తాను, ఈ అంజూరపు చెట్టు దగ్గర ఫలాన్ని వెతుకుతున్నాడు కదా, ముందుగానే ఒక స్థలంలో అది చదివాం కదండి, ఆయన ఎక్కడ ఫలాలను వెతికాడంటే మార్గం మధ్యంలో వెతికాడు. ఆ అంజూరపు చెట్టులో ఎందుకు ఫలాలు లేవు అన్నందుకు రీజన్ ఉంది. రీజన్ ఏంటంటే ఫలాలు ఇచ్చే కాలం కాదు, సీజన్ కాదు.
1: అవును,
0: కానీ దేవుడు అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే సీజన్ కాదు బట్ ఫలము నాకు కావాలి.
1: ఎదురు చూస్తున్నా
0: ఆనాడు,
1: ఇన్ సీజన్ ఆర్ అవుట్ ఆఫ్ సీజన్,
0: యు మస్ట్ గివ్ ద ఫ్రూట్,
1: సమ్ ఫ్రూట్
0: ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఇదేంటంటే అర్థం,
1: పరిస్థితుల గురించి మనం మాట్లాడరాదు.
0: ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్. ఈ రోజు మనం అదే కదా చెప్తున్నాం,
1: మన పరిస్థితులు, మన సమస్యలు,
0: సమస్య మన పరిస్థితి
1: ఉంటే నేను కరెక్ట్ గా ఉంటాను.
0: ఇప్పుడు నేను అనేక మంది పేరెంట్స్ దగ్గర అడిగాను, మా దగ్గర ఉన్నంత వరకు వారు బాగుండేరండి, అక్కడికి వెళ్ళిన తర్వాత పాడైపోయారు, ఆ సిటీకి వెళ్ళారు పాడైపోయారు, కాలేజీకి వెళ్ళారు పాడయ్యారు. నోవాహ్ కాలం నుండి భూమి చెడిపోయే ఉంది.
1: అర్థమైంది,
0: దానిలో ఒక నీతిమంతుడు ఉండేడు గదా,
1: సాల్ట్ అండ్ లైట్
0: ఉండేడు గదా, నోవహు ఉండేడు గదా. సొదోము కంటే కూడా మోసమైన సిటీ ఒకటి ఉందా?
1: లేదు.
0: దాని మధ్యలో నీతిమంతుడు ఉండేడు గదా, అతని ఫ్యామిలీ ఇద్దరు పిల్లల్ని మంచిగా పెంచాడు గదా. అదే అన్సీజన్లో ఫ్రూట్ ఇవ్వడం.
1: సో మనం పరిస్థితులను తప్పు చెప్పరాదు.
0: పరిస్థితిని చెప్పలేము, దేనిని కూడా చెప్పలేము.
1: క్లియర్గా చెప్పాను.
0: అవును, అతను అతనితో ఉండి ఇతను చెడిపోయాడు. అప్పుడు ఎందుకు నీతో ఉండి అతను మంచిగా మారలా?
1: ఆ ప్రశ్న రాదు.
0: ప్రశ్న తలెత్తలేదు కదా. అంటే దేవుణ్ణి ఎరిగి లోపల పరిశుద్ధాత్మని పొందుకొని మీతో కూడా ఉన్న ఒకడు మారలేదు, మంచిగా మారలా.
1: అయితే ఇతను మారాడు.
0: ఇవన్నీ లేకుండా సాతానుతో ఉన్న ఒకడు మిమ్మల్ని చెడ్డవానిగా మార్చాడు. అప్పుడెవరు పవర్ఫుల్? ఈరోజు ఎవరిని చెప్తున్నాం? ఆ పిల్లోడు వలన నా పిల్లోడు చెడిపోయాడు.
1: జస్టిఫై చేస్తున్నాం. సరే మనం ప్రేక్షకులకు, సరేనండి మీరు చెప్పేదంతా రైట్ అండి, నేను మిస్ కాకుండా ఉండాలి అనే వారికి మీరు ఏం చెప్తారు?
0: అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ స్థలంలో అక్కడ అన్సీజన్, ఇక్కడేం చెప్తున్నాడంటే 3 సంవత్సరాలుగా ఉంది. 3 సంవత్సరాలు ఒక సీజన్ టైం వచ్చి ఉంటుంది కదా.
1: అంటే పలు సీజన్లు వచ్చాయి.
0: ఫలానిచ్చే ఒక సీజన్ వచ్చి ఉంటుంది కదా. అప్పుడు ఈ అంజూరపు చెట్టు ఎటువంటిదై ఉంటుంది? సీజన్ లోని ఫలాన్ని ఇవ్వలేదు.
1: స్టబన్ గా ఉంది. అప్పుడు మనసుని క్లోజ్ చేసింది.
0: ఇప్పుడు ఇది సీజనే కదా. హోలీ స్పిరిట్ ఉన్నారు, చర్చ్ ఉంది, చర్చ్ లో మనకి ఎల్డర్స్ ఉన్నారు, మనకి టీచర్స్ ఉన్నారు. ఇంకొకటి మీరు చెప్పండి, ఈనాటి వలె మీడియాలో లభించేటువంటి స్టఫ్ ఏ కాలంలో దొరికింది?
1: అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
0: అన్ని అవైలబుల్,
1: ఫింగర్ టిప్ లో ఉన్నాయి.
0: ఇప్పుడు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. బైబిల్లో ఉండేటువంటి వాక్యానికి ఒరిజినల్ గా హీబ్రూలో ఏముందని తెలుసుకోవాలంటే హీబ్రూ టీచరే అవసరం లేదు. ఈనాడు ఒక కాలంలో అనుకున్నా దొరకరు.
1: లైబ్రరీకి వెళ్ళాలి.
0: కొందరైతే ఇస్రాయేల్కి వెళ్ళి చదువుకున్న వారున్నారు, 30 సంవత్సరాల క్రితం. అంత కష్టపడి చదివారు. ఇంతకు ముందు ఇన్ని రెవల్యూషన్ మాట్లాడిన సేవకులకు ఈ స్టఫ్ని బయట దేశాల నుండి తెచ్చుకోవడానికి మార్గాలు ఉండేవి. ఫోన్లో మరి ట్రంకాల్ చేసి అలా పొందుకున్నాను. ఈరోజు అలా కాదు, అలాగనే ఒక సెకండ్లో పొందుకుంటున్నారు. ఇది సీజన్ టైం.
1: ఇప్పుడు ఎంత సీజన్లో మనం విని మనం సీజన్కి మారాలి?
0: ఎందుకు ఫలించడం లేదు?
1: రీజన్ చెప్పలేకపోతున్నాం
0: కదా. మీరు కొంచెం ఓవరాల్గా థింక్ చేసి చూడండి. 3 సంవత్సరాలు ఆ చెట్టు ఉండిందంటే అప్పుడు 3 సంవత్సరాల్లో ఒక సీజన్ వచ్చి ఉంటుంది కదా.
1: ఖచ్చితంగా రావాలి.
0: ఫలానిచ్చే ఒక సీజన్. అప్పుడు ఆ యజమానుడు ఏమడుగుతున్నాడు? 3 సంవత్సరాలు అంటే ఫలాన్నివ్వల, ఎందుకంటే సీజన్ లేదు. కానీ ఇది ఫలించింది కారు ద్రాక్ష, ఇది ఉత్తినే ఉంది. సీజన్లో ఊరికనే ఉంది.
1: స్థలాన్ని ఆక్యుపై చేసుకుంది.
0: హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ లైక్ దట్? మనలో ఎంతమంది ఆ విధంగా ఉన్నాం? నేను మనుషులకు ప్రయోజనంగా ఉన్నామా లేదా అని అడగలేదు. మీరేంటి ఆయనకెంత ఇచ్చారు ఇవి అడగలేదు. ఆర్ యూ యూస్ఫుల్ ఫర్ గాడ్?
1: సరే ఫలం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాను. నేను ఇలాంటి రిస్క్ తీసుకోకూడదు అని ప్రేక్షకులు చెప్తున్నారు. దానికి మనం ఏం చేయాలి? ఆ స్టెప్కి రండి.
0: వదులుకోవాలి, దేవునికి వదిలిపెట్టాలి. ఈ వాక్యం ఉంది కదా, ఈ వాక్యాన్ని ఒట్టి వాక్యముగా చదవకుండా నా జీవితంలో ఇది అభ్యాసం చేయాలి.
1: అప్లికేషన్తో ఉండాలి.
0: అదే ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు మొదటిగా కమిట్ చేసుకోవాలి కదా. నేను ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం. ఒట్టి ప్రోగ్రామ్కి మాత్రం చెప్పి వెళ్లాలంటే మరలా చెప్తున్నా, ఇందులో రిజల్ట్ ఉంటుంది. ఏ రిజల్ట్ దొరుకుద్ది? వినేవారికి ప్రయోజనంగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే మన ఇద్దరి పరిస్థితి ఏంటి? 500,000-600,000 మందిని ఇస్రాయేల్కి నడిపించి మోషే వెళ్ళలేదే, మనం వెళ్ళాలే. అదే చెప్తున్నాను. ఆ విధంగా వాక్యాన్ని చదివే అంతమంది కూడా ఈరోజు ఇతరులకు మనం బోధించడానికి వీఆర్ రెడీ, ఇతరులను అక్యూజ్ చేయడానికి మనం రెడీ, ఇతరులను జడ్జ్ చేయడానికి వీఆర్ రెడీ. అయితే బైబిల్ చెప్తుంది మనల్ని మనమే పరీక్షించుకుంటే న్యాయం తీర్చబడం. నన్ను నేను సరిచేసుకోవాలి, నేను ఫలించాలి. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు ఇచ్చే ఫలము, అక్కడైతే బలాత్కారము, రోదన అనేది ఇస్రాయేల్ గురించి చెప్పబడుతుంది. ఇక్కడ వేరొక విషయం చెప్పబడుతుంది. అయితే మనకి న్యూ టెస్టమెంట్లో ఫలాలనేవి ఆత్మఫలాలు. ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్
1: మనకిచ్చి
0: ఉన్నాడు. ఇందులో మనం ఫలిస్తున్నామా? త్రవి ఎరువు వేయడం ఉంది కదండి, అదే హోలీ స్పిరిట్ న్యూ టెస్టమెంట్లో. ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఒకే ఒక పండు. ఆ ఫలమేది? ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
1: ఆ హోలీ స్పిరిట్ విల్లింగ్ టు డూ.
0: నేడాయన అది చేస్తున్నాడు, దిగి చేస్తున్నాడు.
1: మనం ఎలా చేసి
0: ఆయన చెప్పేటువంటిది నేను విని ఇప్పుడు మీ అబ్బాయి మంచిగా జీవితంలో ముందుకెళ్లి సంపాదించి మంచిగా జీవించాలనేదే తండ్రి యొక్క హృదయం. అవునా?
1: అవును.
0: కొందరు బిడ్డలు చూస్తే సరేనన్నా చేస్తాను కాని చేయని చేయడు, కూర్చుని వింటాడు. కొంతమంది బిడ్డలైతే అస్సలు వినరు కాని చెవులు వింటూ ఉంటాడు, చేస్తాడు. ఇప్పుడు మనం ఏ గ్రూప్లో ఉన్నామనేటువంటిదే ముఖ్యం. ఆయన ఫలాన్ని ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాడు, లేకపోతే నరికి వేయబడేటువంటి కాలము వస్తుంది.
1: ఓకే.
0: ఇస్రాయేలీలో ద్రాక్ష తోట కంచెను కొట్టివేసిన వాడు అంజురపు చెట్టును నరికి వేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. రెండునూ మనకి ఉపమానాలుగా ఉన్నాయి.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పారాబుల్ని మాత్రం దేవుని ప్రేమ మాత్రం కాదు, వార్నింగ్ ఇందులో ఉంది. అయితే మొత్తంగా వార్నింగ్ ఇచ్చేది మన దేవుని వైపు రావాలి, ఆ పరలోక రాజ్యంలో చేరాలని ఆ వార్నింగ్. సో అందులో దేవుడు ఎంత ప్రేమగా చెప్తూ ఉన్నాడు అని మనం గ్రహిస్తే చాలా డీప్గా ఉంటుంది. చివరిగా 30 సెకండ్సే ఉన్నాయి, ఏం చెప్పి ఫైనల్గా ఎలా ముగించాలి అని చెప్పండి.
0: ఇస్రాయేల్కు అవకాశం ఇచ్చినవాడు మనకిప్పుడు అవకాశాన్ని
1: ఇచ్చాడు.
0: తనను ఆ అవకాశం నుండి బయటికి పంపించినవాడు మనల్ని బయటికి పంపే అవకాశం ఉంది. తను ఫలించలేదు, తను కారు ద్రాక్షలు ఫలించాడు, మనము మంచి ఫలాలు ఇచ్చేవారంగా మారాలి. ఇది లాస్ట్ ఛాన్స్ అంటున్నాను నేను. క్రైస్ట్ వచ్చే పీరియడ్ వచ్చింది. ఇప్పుడు ఫలాన్నిస్తే రెవల్యూషన్ చెప్తుంది, ఆ ఫలము కోసే కాలం వచ్చింది. అది కోసి ఆయన ఏం చేశాడు, తన దగ్గర ఉంచుకున్నాడు. మిగిలినది దారిలో వేసి తొరికినట్టుగా ఉంటుంది, అదే నిత్యాగ్నిలో వేయబడేది. సో మంచిది చెడ్డది న్యాయ తీర్పు పరలోకము మన కంటికి ముందుగా ఉంది. ఫలిస్తే పరలోకం, లేకపోతే న్యాయ తీర్పు, రెండు ఇక్కడే ఉన్నాయి.
1: ఇంకో ముఖ్యమైన విషయం మనం గ్రహించాల్సి ఉంది, పరిస్థితులు చూడకూడదు. పరిస్థితులు కొరత చెప్పి చివరిగా పరిస్థితులు మనకి మైనస్గా మారడానికి అవకాశం ఉంది. పరిస్థితులని కొరత చెప్పకుండా, దేవా ఇది నాకు ఇచ్చాడు, నాకు మైనస్ ఇచ్చాడు, ప్లస్ ఇచ్చాడు, మీరే నన్ను లీడ్ చేయండి, పరిశుద్ధాత్మ నాతో రండి అని అలా ఇన్వైట్ చేసి మనం ఫలం ఇవ్వగలం అనే అష్యూరెన్స్ ఇందులో ఉంది. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మరో కార్యక్రమంలో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్తో కలుద్దాం. వందనములు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం.

దేవుని చేత అప్పగించబడిన బాధ్యతలను విస్మరిస్తే, ఆయనిచ్చిన తలాంతులను ఆయన కొరకు వాడకుండా సోమరులుగా జీవిస్తే, ఆయన వచ్చి లెక్కడిగినప్పుడు ఏం సమాధానం చెప్తాం?

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా

ప్రార్థన. ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీ నామస్మరణలో నాకు ఆనందాన్ని కలుగజేసి నా ఆవేదనలన్నింటినీ నాట్యముగా మార్చావు. ఈ నాలుగవ కేసెట్ వింటున్న వారిని కూడా వారి సమస్యలను తీర్చి, వారిని ఆశీర్వదించి, రోగాలలో నుంచి విడిపించి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన శక్తితో నీవు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.

ఒమేగా యేసే, అవతరించిన లోగోస్ వాక్యం యేసే. ఆయనే సృష్టికర్త, రక్షకుడు, కరుణామయుడు, మృత్యుంజయుడు. నీలో నాలో నివసిస్తున్న సజీవ దేవుడు, ఆయనకే స్తుతి స్తోత్రములు.

ప్రభు, నా నావను నడిపించు, లోతుకు నడిపించు. రాత్రంతా శ్రమపడిన అపజయమే, నా జీవితమే నీకు సజీవ సమర్పణ. నీ శిష్యుణ్ణి, నీ ప్రేమ కథ అంతటా ప్రకటిస్తాను. పరిశుద్ధాత్మ ప్రోక్షణతో నా జీవితాన్ని నీకు పానార్పణంగా పోస్తున్నాను. నా సేవను అంగీకరించు ప్రభు. ఇది మాసిలామణి గారి రచన.

0: అందరికీ ప్రేజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ విశాలాక్షి గారు. తను హిందూ కుటుంబంలో పుట్టి పెరిగి శివభక్తురాలుగా ఉండి శివుణ్ణి పూజిస్తూ ఆరాధిస్తూ ఉండే తాను, సో యేసుక్రీస్తు ప్రభువులోకి ఎలా మారారు, విశాలాక్షిగా ఉన్న తాను విశాల కింద ఎలా క్రీస్తులోనికి వచ్చారు, క్రీస్తులోనికి రావడానికి గల కారణాలేంటి, అంత భక్తి చేస్తున్న తాను విగ్రహారాధనను విడిచిపెట్టి యేసుప్రభువే నిజదేవుడు అని సాక్ష్యమిస్తూ మన మధ్యలోకి వచ్చారు. కాబట్టి సిస్టర్ విశాల గారి సాక్ష్యాన్ని మనం విని ఆత్మీయంగా బలపడి యేసుక్రీస్తు ప్రభు నామాన్ని మహిమపరుద్దాం.
1: ప్రైజ్ లార్డ్ సిస్టర్.
2: ప్రైజ్ లార్డ్. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. చిన్నగా ఉన్నప్పుడు మా ఫ్యామిలీలో అందరూ శివుని కోసం అంటే చాలా ఇది చేసేటోళ్ళం. పొద్దున్న లేవగానే అందరూ 4 గంటలకు అందరికన్నా ముందు లేచి ఫస్ట్ 4 గంటలకు తలస్నానం చేసుకొని ప్రతిరోజు గుడికి పోయేదాన్ని, శివుని గుడికి. ఆడికెళ్ళి ఇంటికి వచ్చేసి ఇంకా మిగతా పాలు వేసుకొని వెళ్ళిపోయేదాన్ని. అమ్మ వాళ్ళ గిట్ట అందరూ రోజు సాయంత్రం పూట శివుని గుడికి బాగా పోయేది. మేము అందరూ సోమవారం మాత్రమే వెళ్ళేది, కానీ నేను సోమవారం కాకున్నట్లు ప్రతిరోజు శివునికి మా ఇంట్లో బాగా బర్రెల గిట్ట ఉండేటివి. ఆ పాలు అన్నీ తీసుకుపోయి ఫస్ట్ నీళ్ళు పోసి అభిషేకం చేసి శివునికి పాలు పోసి అభిషేకం చేసి పుష్పాలు అన్నీ ముంగేది తీసుకొని వచ్చుకొని నైట్ పూట అల్లుకొని పూలారం గిట్ట అన్నీ తీసుకొని పోయి ఫస్ట్ శివునికి మొక్కిన తర్వాతనే మేము ఏ పని అయినా మొదలు పెట్టేటోళ్ళం. ఫస్ట్ శివుని పూజ చేసిన తర్వాతనే ఏ పని అయినా స్టార్ట్ చేసేది అనమాట. పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకునేది ప్రతిరోజు ఇట్లనే. సాయంత్రం కాగానే మళ్ళీ సాయంత్రం పూట మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఆశ్రమంకి వెళ్ళిపోయేది. మళ్ళీ సాయంత్రం కూడా స్నానం చేసుకొని మళ్ళీ చెట్టుకున్న పూలన్నీ తెంపుకొని ఆశ్రమంకి వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రసాదాలు గిట అన్నీ వండుకు మా అమ్మ వండిస్తే నేను తీసుకెళ్ళేదాన్ని. నేను వండకపోయేదాన్ని తీసుకెళ్ళేసి అక్కడ పెట్టి భజన అయిపోగానే రాత్రి 8:30 అట్లా వస్తే అమ్మవాళ్ళు తినేసి వండుకునేది. ప్రతిరోజు ఇట్లనే చేసేది. ఇంకా అక్కడక్కడ కొన్ని మీటింగ్లు అవి ఇవి ఉంటుంటే అప్పుడు వెళ్ళేటోళ్ళం మేము. వెళ్ళి బాగా దేవుని గురించి శివుని గురించి పూజ చేయాలి, మీరు ఇట్లా వేయాలి అని ఆశ్రమంలోళ్ళు చెప్పేది. చెప్పిన తర్వాత కొన్ని రోజులకు ఆశ్రమం వాళ్ళు కొన్ని పేపర్లు పంచారు అనమాట మా ఆశ్రమంలో. ఇట్లా అందరికీ కొంతమందికి రాముని గురించి చెప్పనికి వస్తలేదు అని చెప్పండి అని చిన్నపిల్లలకు కొంతమందికి వచ్చేటోళ్ళు 2 ముగ్గురు వెళ్ళేది ప్రతిరోజు ఆశ్రమంకు. వెళ్తుంటే కొంతమంది పిల్లలు బంద్ చేసేసారు. సరే దేవుని కోసమే కదా చేద్దాము, మనం ప్రతిరోజు లేచి దేవుని గురించే కదా చేద్దాంలే అని చెప్పి నేను ఏం చేసినా సరే అని ఆశ్రమంలోని ఆ పేపర్లు తీసుకొని ముసలి వాళ్ళు వాళ్ళందరూ ఉన్న వాళ్ళకి అందరికీ గురుబోధం తీసుకునేటోళ్ళకు, మీరు గురుబోధం తీసుకోవాలి, చనిపోతే మాత్రము మీరు ఇట్లా దేవుడు అడుగుతాడు, చనిపోతే మాత్రము పాతంలోకి వెళ్ళిపోతారు, కాలుస్తాడు నూనెలో దేవుడు. అట్లా కాకున్నట్లు గురుబోధం తీసుకున్నారనుకో మంచి దేవుడు దగ్గరే ఉంటారు మీరు ఎప్పటికైనా అని చెప్పేదాన్ని. అయితే ఈ ముసలోళ్ళు చాలామంది వచ్చి అక్కడ ఆశ్రమంలో జాయిన్ అయ్యి గురుబోధం తీసుకునేటోళ్ళు. తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని మాటలు వాళ్ళకి పలకనికి రాకపోయేది. రాకపోయేసరిలో చెప్పమ్మా అంటే అయితే మేము కన్నడలోనే ఒక మాట చెప్పేది నేను. ఆ చెట్టు ఈ చెట్టు అంటే రాముని మాట వస్తుంది. ఆ మర ఈ మర అంటే రామ అన్నట్టు ఒక పలుకు దాంట్లోకి వెళ్ళి మాట వస్తుంది అన్నట్టు అని చెప్తే సరే అని రోజు దాంతోనూ వాళ్ళు జపం చేసుకొని రోజు ప్రతిరోజు అట్లనే వచ్చేది. సరే అని అక్కడక్కడ ఆశ్రమంలోకి వెళ్ళడము చెప్పడము ఇంటికి రావడము ఇట్లనే ప్రతిరోజు మొత్తం గడిచిపోయాడు. ఎప్పుడైతే శివరా ఉగాది వస్తుందంటే చాలా స్పెషల్ అన్నమాట మాకు. శ్రీశైలం పోవాలి అది ఏది నడుచుకుంటూ వెళ్ళాలి. మనం నడుచుకుంటూ వెళ్తేనే మనకు లింగ దర్శనం అవుతుంది. శ్రీశైలంలోని లోపలికి గర్భగుడిలో వదులుతారనమాట అందరినీ. గర్భగుడిలో వదిలేసి అక్కడ వెళ్ళి మన నుగుష్టి అనేది శ్రీశైలం లింగానికి తాకితే మనకు ఎంతో పుణ్యం వస్తుంది, ఎంతో అదృష్టం కలగలము మనము అని ప్రతి చిన్నగా ఉన్నప్పుడు 6 సంవత్సరాలు నాకు వయసు ఉన్నప్పటి నుంచి నేను బాగా నాకు తెలివి ఉన్న కాడికి వెళ్ళి మా ఆశ్రమం వెళ్తుంటే సరే నేను కూడా వెళ్దాం వాళ్ళతోటి పాటి వెళ్దామని మా అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు అందరు ఒకటే ఊరు వెళ్ళేది అనమాట. సరే అని నేను కూడా వెళ్ళేది దానింబడి. ఒక్కొక్కసారి ముసలి వాళ్ళు రాలేకపోయినా కూడా నేను వెళ్ళేదాన్ని ప్రతిసారి. ఎవరు వెళ్ళినా కూడా మా ఊరికెళ్ళి శ్రీశైలము పాదయాత్ర చేసేది అనమాట. ఇంకా పాదయాత్ర చేసుకుంటా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ ఊరేగింపులు జరుగుతాయి, జాతరలు జరుగుతాయి. ఇంకా జాతరలో నా ఈ తేరు ఒక్కొక్క తేరు ఇగ్గుతారనమాట. మేము అవన్నీ వేపించుకొని మళ్ళీ ఎన్ని మెట్లు అయితే పాతాళ గంగకు ఎన్ని మెట్లు అయితే ఉన్నాయి అన్ని మెట్లకు ప్రతి మెట్టుకు బొట్టు పెట్టి నీళ్ళతో కడిగి బొట్టు పెట్టి చేసుకుంటా ప్రతి ఒక్క మెట్టుకు కింద పాతాళ గంగం దాకా అవన్నీ చేసేదాన్ని. చేసి మళ్ళీ మీదికి వచ్చే టైంలోన స్నానం చేసుకొని పడి బట్టలతోనే అట్లనే మళ్ళీ పొర్లుకుంటా అందాకా శివాలయంలో వెళ్ళేదాకా అట్లనే చేసేదాన్ని. చేసుకొని అక్కడ మళ్ళీ అన్నీ ముగించుకున్న తర్వాత ఇంకా అక్కడ ఉన్నాయి అన్నీ చూసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు అందరూ చాలామంది బస్సుకు గిట్టా అట్లా వచ్చేస్తారు. దాన్ని నాకు అనిపించేది అరే మనం ఇంత చేసి కూడా మనం నడుచుకుంటూ వెళ్ళి కూడా ఏం లాభము, మళ్ళీ నడుచుకుంటూనే వెళ్దాం అని అన్నీ. ఏంటంటే మనం ఇంత వేస్తున్నాం పొద్దున్న లేచినప్పుడు సంది ఇంత వేస్తున్నాం, కానీ నాకు ఒక చిన్న గుణపు సంది ఒక ఆశ ఉండేది చాలా మటుగా, అంటే దేవుడు కనిపించాలని, దేవుడు కనిపించాలి. నేను ఏం అడగకపోయేది, మాకు ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి, చాలా దేవుడు చాలా ఇచ్చిండు మాకు, అన్ని అమ్మ నాన్న కూడా బాగా చూసుకునేటోళ్ళు అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ నా కోరిక ఒకటే ఉండేది, ఎప్పుడైనా అమ్మను వచ్చి ఒక మాట అడిగేది. నేను అమ్మ క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉండేది అమ్మ నాతోని. అయితే అమ్మని అడిగేది, ఏందమ్మా ఎప్పుడన్నా దేవుడు కనిపించిందా నీకు అని అడిగిన. అడిగితే అమ్మ ఉండన్నది దేవుడు కనిపించడమ్మట, ఎవరైనా భక్తితోని పూజ చేసిన వాళ్ళకే కనిపిస్తాడు అని చెప్పింది అమ్మ. సరేనా అని నేను భక్తిగా చేసలేనేమో దేవునికి, అందుకనే దేవుడు నాకు ఇంత పరీక్ష పెడుతుండేమో అని చెప్పేసి నేను ఇంకా దేవుళ్ళు ఉండడానికి చాలా ఇది చేసిన అనమాట శివుని కోసం. సరే అని బాగా పూజ చేయడము, ఇంకా ఎక్కువ నవరాత్రులు వచ్చినా అనుకో 1 గంట రాత్రులు ఇవ్వడము, నైట్ పూట ఎవరు కనిపించినప్పుడు 1 గంట నైట్ లేచి మనం స్నానం చేసుకొని శివుని గుడికి పోతే అప్పుడు దేవుడు మనం ఏది వరం అడిగితే అది ఇస్తాడు అని మనుషులు అందరు పండుకున్న టైంలో పోయి దీపారాజన చేసి మొత్తం అన్నీ చేసి వచ్చేదాన్ని. అట్లనే వస్తుంటి 40-41 రోజు అయిపోయింది పూజ చేయడం. చేసేది అయిపోయిన తర్వాత మా అమ్మ అన్నది, అయిపోయింది కమ్మ ఏదైనా యాత్రలు పోయి అక్కడ నిద్ర చేసేసి రమ్మన్నది. సరే అమ్మ నేను కూడా వెళ్తా మీరు కూడా రారంటే నాకు వేరే దగ్గరికి దేవుళ్ళ దగ్గరికి పోవడం ఇష్టం ఉండదు, కానీ ఒక శివుడు అంటేనే చాలా ఇష్టం నాకు. ఎక్కడికైనా కానీ శివుని గుడి ఉంటే మాత్రమే నేను వెళ్ళేది. ఇంకా వేరే దగ్గరికి వెళ్తున్నాము అంటే నాకు అంత ఇష్టం అనిపించకపోయేది చిన్నగా ఉన్నప్పుడు. సరే అమ్మ ఇక్కడ నాయనమ్మ వాళ్ళు వెళ్తురు వెళ్ళేస్తా అంటే సరే అని మేము పోయినాం. పోయేసి అక్కడ యాత్రలన్నీ ముగించుకొని వచ్చేసినాం రిటర్న్. వచ్చేసిన తర్వాత మళ్ళీ మా ఆవులకు గిట్టా ఆవులు బాగుండేది మా దగ్గర. ఇంకా ప్రతిరోజు ఆవు కూడా పూజ చేసేదాన్ని నేను. ఆవు కూడా పూజ చేసేసి దాన్ని చుట్టూ ఆవు చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి పనికెళ్ళేదాన్ని కొన్ని రోజులకు. స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూలర్లు గిట్ట వస్తే ఇట్లా పనికి వెళ్ళేసి వచ్చేదాన్ని. నాన్నకు సడన్గా గుండెలో నొప్పి వచ్చేసింది, బాగా నొప్పి వస్తే అయ్యో నాన్నకి ఇట్లా అయిపోయిందమ్మా ఇట్లా ఇట్లా అని నేను ఎక్కువ అందరము మా ఇంట్లో నాన్నకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తాం, భయపడతాం అనమాట మాట్లాడకపోయేది. నాన్న నాతోనే ప్రేమగా మాట్లాడేది బాగా, మా అందరికన్నా ఇంట్లో నేను పెద్ద బిడ్డను చాలా ప్రేమగా మాట్లాడేది. నాన్నకి ఇట్లా అయిపోయింది కానీ అమ్మ ఏ దేవుని పోతే మర్చుకుంటుందంటే అప్పుడు 10-11 సంవత్సరాలు ఉండొచ్చు నాకు. ఆ టైంలో అమ్మ అన్నది ఏమమ్మా మన పూర్వీకులు అప్పుడు ఈ పీర్ల పండుగ చేసేది అగ్గిలో నడిచేది ఇవన్నీ ఉపాసాలు ఉండేది ఇచ్చబెట్టేసినాం కదా అందుకే మీ డాడీకి ఇట్లా అయ్యిందేమో మీ నాయనమ్మ చెప్పింది అంటే అదేదో నేను చేస్తా మా డాడీకి మంచిగా అయితే చాలు అని నేను అనుకున్నా. అనుకొని పోయినా పోతే సాయిబులు దగ్గరికి పోయి దర్గా కాడికి పోయి అడిగిన. అయితే ఇట్లా ఉపాసం ఎట్లుండాలి, నాకు నేను శివుడిని తప్ప ఇప్పటిదాకా ఎవరిని పూజించలేదు అని అంటే ఆయన చెప్పిండు లేమో పొద్దున్న 5 గంటలకల్లా తినేసాలి, సాయంత్రం పూట ఇట్లా మళ్ళీ వదిలేసాలి, సాయంత్రం కూడా తినొచ్చు, పొద్దుంతా మాత్రమే ఉండొచ్చు, అట్లా ఏమి ఉండదు అని చెప్పింది. సరేలే అని చెప్పేసి నేను మళ్ళీ వచ్చి మా అమ్మని అడిగితే, సరే అమ్మ నాన్నకు మంచిగా ఏంటో కావాలి కదని ప్రతి గురువారం అప్పుడు దర్గాకి వెళ్ళేదాన్ని. 11 సంవత్సరాలు వేజ్ ఉన్నప్పుడు సంది దర్గాకి వెళ్ళి ఇంకా అప్పుడు మొత్తము నిప్పులు అగ్గిగుండం ఉంటుంది అనమాట. మొత్తం అక్కడ పీర్లను ఎత్తుకున్న వాళ్ళు మాత్రం అందులోకి వెళ్ళి నడుస్తుంటారు ఎక్కువ శాతం. ఇంకా నేను కూడా ఏం చేసేది, నాకు అప్పటి సంది కొంచెము ఎక్కువ పోవడం వలన ఎందుకో తెలియదు చాలా మటుగా ఇదైపోయినా అనమాట ఆ దేవునికి. మా నాన్నకు అప్పుడప్పుడు కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించుకొని వచ్చిన తర్వాత కొంచెం మంచిగా అయ్యిండు. మా డాడీ మంచిగా అయ్యిండు కదా, ఈ దేవుడే బాగు చేసినట్టుండు అని నేను అమ్మ కన్నా, అమ్మ మంచిగా అయ్యిండు కదా నాన్న ఇంకా మాకు చూపించుకున్నందుకు, అసలు మనము పీర్ల పండుగ చేసినందుకే మంచిగా ఉన్నాడు. అంతకుముందు కూడా పీర్ల పండుగ వేసేది కానీ ఒక పొద్దు ఉండకపోయాడు. అట్లనే డాడీ నేను ప్రతి సంవత్సరం ఉండేది ఇంకా అప్పటి నుంచి ఇద్దరం కలిసి ఇద్దరము ఒక పొద్దు ఉండేది. అగ్గి నేను మాత్రం అగ్గిలో నడిచేదాన్ని, అగ్గిలో నడిచి చాలా వచ్చిన తర్వాత అన్ని రోజులు మొత్తం ఒక పొద్దు అయిపోయిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేసి ఇంటికి వచ్చి ఇంట్లో మనది మేమే వండుకోవాలి, ఒక పొద్దు ఉన్నప్పుడు మనది మనమే తినాలి, ఎవరు వండింది తినకున్నట్ల అట్లా ఉండేది. ఇంక ఇద్దరు ఉంటున్నాం కదా నేను వండేస్తానన్న తినేద్దామని అట్లా అయిపోయింది. ఆడికెళ్ళి వచ్చిన తర్వాత అమ్మ అన్నది, సరే అమ్మ అన్నీ మంచి ఇవన్నీ మంచిగా ఉన్నాయి మమ్మీ, నేను అన్ని ఆత్రాలు చూసిన, మొత్తం అన్ని దగ్గరికి పోయేసి వచ్చిన, ఇవన్నీ చూసినా కూడా ఎందుకు మేము దేవుడికి కనిపించాలని నేను అనుకున్నది ఒక్కటి మాత్రం అయితే లేదు, మనకు అన్నీ ఉన్నాయి కానీ దేవుడు ఎందుకు కనిపిస్తలే మమ్మీ, ఏ శివాలయం పోయినా ఏ శివుడు ప్రత్యక్షం అయ్యిండు అక్కడ అని చెప్తే అక్కడ ఒక లింగం కొనుకోచుకొని ఇంట్లో పెట్టుకునేదాన్ని నేను. రోజు ఫస్ట్ బిందెలతో తీసుకొచ్చి నీళ్ళు పోసి ఆ లింగానికి అభిషేకం చేసిన తర్వాతనే బయటికి వెళ్ళేదాన్ని. చాలా మటుకు ఇంత చేస్తున్నాం మమ్మీ నాకు ఎందుకు కనిపించకుండా వచ్చు మమ్మీ దేవుడు అంటే, లేదు మాకు అనిపించేటోళ్ళకే కనిపిస్తాడు అందరికి కనిపించడు అని చెప్పింది. అట్లా నా అయితే నాలో ఏమో తప్పు ఉంది అందుకే నాకు దేవుడు కనిపించకున్నట్లు అయిపోయిండు, నేను ఇంకా మంచిగానే చేద్దాం దేవునికి అని చెప్పేసి ప్రతిరోజు ఇంకా అట్లా చేయడం మొదలుపెట్టేసిన. మొదలుపెట్టేసిన తర్వాత నా మ్యారేజ్ అయిపోయింది. మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేము అక్కడ ఉంటలేము, హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్ వస్తే నేను నాన్ వెజ్ కూడా తినేదాన్ని కాదు, ఇంట్లో కూడా వండిపించేదాన్ని కాదు. వద్దు మనం నాన్ వెజ్ తినొద్దు, మళ్ళీ నాన్ వెజ్ తింటే శివునికి నచ్చదు మనం తినొద్దు ఆ నాన్ వెజ్ అని చెప్పేదాన్ని. నాన్ వెజ్ తినకున్నట్టు మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంకా హైదరాబాద్లో ఇక్కడ శివాజీనగర్లో ఉన్నాం. శివాజీనగర్లో ఉన్న తర్వాత ప్రతిరోజు రక్షపురం గుడికి వచ్చేదాన్ని, శివుడి గుడికి. చాలా పాత గుడి అది, ఇప్పుడు చాలా డెవలప్ అయింది కానీ అప్పట్లో చాలా పాత గుడి, ఏముండకపోయేది ఖాళీ శివుడి మాత్రమే ఉండేది, పక్కకి ఏ గుళ్ళు ఉండకపోయాడు. ఆ గార్డెన్ అదంతా వచ్చి పొద్దున్నే వచ్చి నేను ఫస్ట్ ఒక చీపిడి తీసుకొని గుడి మొత్తం అంతా ఉంకేసి క్లీన్ చేసి ఇక్కడ చెత్త వాడేసిట పోయి మళ్ళీ స్నానం చేసుకొని వచ్చి ఇంటికి పోయి మళ్ళీ స్నానం చేసుకొచ్చి అప్పుడు దేవునికి పూజ గిట వేసుకుని వెళ్ళేదాన్ని. మళ్ళీ సాయంత్రం వచ్చేది, అయితే పంతులు బాగా ఆశ్చర్యపోయాడు. అయితే ఇక్కడ మీది ఎక్కడి సైడ్ అమ్మా అని అన్నాడు. అంటే మాది కర్ణాటక అని చెప్పిన నేను. అంటే అందుకేనమ్మ ఇంత భక్తిగా పూజ చేస్తున్నావు, ఇక్కడ వాళ్ళైతే ఇక్కడ ఎప్పుడు చేయలే అని చెప్పింది. ఇంకా సరే అని నేను రోజు ప్రతిరోజు వస్తావమ్మా అంటే వస్తాను. ప్రతిరోజు వచ్చి ఇంకా నాకు దేవుణ్ణి మొక్కనికి నేను నాన్ వెజ్ గిట్ట ఏం తినను ఆయనకు నేను చెప్పినా అనమాట పంతులకు. నాన్ వెజ్ గిట్ట నేను ఏం తినను ఎప్పుడు, నాకు చిన్నగున్నప్ప సంది అలవాటు లేదు, లింగ దర్శనం చేపించుకుంటా అంటేమో నేను ప్రతిరోజు వచ్చి పనులన్నీ చేస్తా కానీ శివుని లింగానికి నేను మొక్కాలి అనేది నా ఉద్దేశం అనమాట. ప్రతిరోజు ఆయనకు పాలాభిషేకం చేసి అన్ని అక్షణాలు చేస్తే ఆయన నాకు కనిపిస్తాడు, నేను ప్రతిరోజు నా నుష్టి ఆయన లింగానికి తాకి నేను మొక్కి రావాలనేది నాకు చాలా ఉంటుండే. సరే అని అట్లనే మొదలు పెట్టేసిన, ప్రతిరోజు మొదలు పెట్టింది. ఒకరోజు నేను డ్యూటీకి వెళ్ళేసి వస్తున్నా, డ్యూటీకి వెళ్ళేసి వస్తుంటే మా ఇంటి మీదనే కొంతమంది పక్కకు క్రిస్టియన్స్ అంటే జీజస్ ఎవరు అనేది కూడా చిన్నగా ఉన్నప్పుడు సంది నాకు తెలియదు, జీజస్ ఎవరు అనేది కూడా నాకు తెలియదు. అయితే చాలా ఊర్లలో ఉండకపోయేది చర్చిలు గిట్ట క్రిస్టియన్స్ ఎవరు అనేది కూడా మనకు అంత లేకున్నమాట. ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు ఒక దగ్గర ఇట్లానే మీటింగ్ పెట్టారు. వీద మీటింగ్ పెడితే నేను గురువారం రోజు, ఆ రోజు ఇక్కడ స్టేషన్ అవతల ఒక దర్గా ఉంటుంది, ఆ దర్గాకి వెళ్ళేసి వచ్చిన. ఇంట్లో ధూపం గిట్ట అన్నీ వేసేసి కూర్చున్న. ఇంట్లో కూర్చున్న తర్వాత వాళ్ళు అందరూ మా పక్కకు ఉన్నోళ్ళు అక్కడ ఉన్నోళ్ళు ఇంటి పక్క వాళ్ళు మీదికి వెళ్తురు. మా ఆయన కూడా వెళ్ళిండే వాళ్ళ సరిగ్గా పాటు. అయితే నాకు బాగా కోపం వచ్చేసింది, వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళకు ఒక దేవాలయం ఉండదు, ఏముండదు, నువ్వేం తెలుసని వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నావు, అట్లా కూర్చోవద్దు మనము, నువ్వు రా కిందికి రా అంటే మా ఆయన రాలే. రాకున్నట్లు అక్కడనే వాళ్ళ ఫ్రెండ్స్ ఉండరు అనమాట. ఆయనకు అంతకుముందు తెలుసు అంట జీజస్ గురించి, అందుకనే కూర్చుండు. నేనేమో ఈయన రాక రాని రాకపోయినా అని చెప్పేసి నేను ఇంట్లోకి వెళ్ళేసిన. ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాయి. ఇంక ఇట్లానే అప్పుడప్పుడు అక్కడ పెట్టేది ప్రార్థనలు గిట్ట వేసుకునేది, అది మిద్ద మీద ఇవన్నీ వేసుకుంటుండే. నేను ఒకరోజు డ్యూటీకి వెళ్ళేసి వస్తున్నా. అయితే లలితబాబులో డ్యూటీకి వెళ్ళినా. నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఒకరు, అది చర్చి లాగానే ఉంది, మామూలు ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటారు, వాళ్ళు పిలిచిరు. అయితే ఇక్కడ రామ్మా అన్నారు. నా ఎంబడి నా డ్యూటీ చేసేటాం ఏమన్నది, నాకు చాలా ధూపు అవుతున్నాయి నీళ్ళు తాగుతా అని అంటే, సరే అక్క నువ్వు తాగేసి నాకు ఏమొద్దు అని నేను చెప్పిన. చెప్తే ఆమె అన్నది, ఎందుకు తాగవు, నీకు కూడా ఇంతసేపు అయింది అలసట వచ్చింది కదా తాగు రాదంటే, నాకు వద్దు వాళ్ళు క్రిస్టియన్స్ నేను నీళ్ళు తాగాను ఉల్లించా అని చెప్పి. అయితే ఎందుకమ్మా క్రిస్టియన్స్ అయితే నీళ్ళు తాగొద్దా అంటే, కాదు నాకు మంచి అనిపించదు, వాళ్ళు అంత మాంసం తింటారు, ఇట్లా చికెన్ తింటారు మటన్ తింటారు, వాళ్ళు ఏదేదో వేస్తారు, మా ఇంటి కాడ ఉన్నోళ్ళు కూడా చూసిన నేను, నాకు నచ్చదు అక్క అట్లా, అదే గ్లాస్తో తెచ్చి నీళ్ళు ఇస్తారు నేను తాగను అని అన్న. తాగను అంటే, లే ఈ సారు మంచిగానే ఇస్తాడు బాటిల్లో నీళ్ళు తాగదాం దారి అన్నాడు. అంటే నాకు వద్దు అని చెప్పిన నేను. ఆయన కూడా ఆయన ఆ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిండు, మంచి బాటిలే తీసుకొచ్చి ఇచ్చిండు డోర్ కొడితే. అయితే నీకు యేసుప్రభు గురించి తెలుసా అమ్మా అని అన్నాడు. అంటే మాకు తెలియదు యేసుప్రభు ఎవరో, మేము చిన్నగున్నప్పు సంది ఎక్కడ పోలే, మాకు శివుడు అంటేనే ఇష్టం, నేను ఎప్పుడైనా గుడికి వెళ్తా, అందుకే నేను క్రిస్టియన్స్ దగ్గర మాట్లాడొద్దు అనుకున్నా ఇట్లా వేస్తారని. చూసిన వాళ్ళ దేవుని గురించి మొదలుపెట్టిరు అప్పుడే చెప్పడము. అయినా రావడం రావడం మనం ఎవరని తెలియనే తెలియదు, ఎట్లా అడుగుతుంది చూడక, నాకు ఊళ్ళు అచ్చరు అని నాన్న. అంటే కాదమ్మా, నిజమైన దేవుడు మా దేవుడే, మీరు తప్పు పడుతురు, నేను ఎవరు వచ్చినా మా ఇంటి ముంగడికి నేను ఈ మాట చెప్తా అని అని చెప్పిండు. నువ్వు నమ్ము నమ్మకో, నా దేవుడు చెప్పమన్నాడు నేను చెప్తున్నా నీకు అని చెప్పిండు. కానీ మీరు అట్లనే అంటారు, నేను నమ్మ అని చెప్పి నేను ఆడికెళ్ళి వెళ్ళిపోయినా. ఆడికెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ప్రతిరోజు అక్కడనే డ్యూటీ చేసేటామె, ఎప్పుడన్నా ఒకసారి నేను వెళ్ళేది. ఇంక ఆడికెళ్ళి వెళ్ళిపోయినా ఇంటికాడికి పోయినా అక్కడ కూడా ఇట్లా ఊకే డిస్టర్బెన్స్ అవుతుంది నేను పూజ చేస్తుంటే, అంటే మా ఆయన ఎవరిని తిట్టొద్ది అట్లా అని చెప్పిండు. కానీ నాకు అయినా క్రిస్టియన్స్ అంటే బాగా కోపం, వీళ్ళు మార్చేశారని. నాకు ఒక ఆమె చెప్పింది, వీళ్ళు క్రిస్టియన్స్ దగ్గర మాట్లాడినామనుకో మనము, వాళ్ళు మార్చేస్తారు, మన దేవుళ్ళకి వెళ్ళి మొత్తం తొలగిపోయేలాగా చేస్తారు వాళ్ళు, అలా మాటలు మొత్తము మాయ మాటలు ఉంటాయని అన్నది. అంటే అందుకేనా నా క్రిస్టియన్సే దోస్తానం ఉంటారు కానీ మనతో ఎక్కువ ఉండరు హిందూస్తోని వీళ్ళు అని నేను అనుకున్నా. మాట్లాడుకున్నట్లు దూరం ఉన్నదే మేలు అని చాలా మటుగా అనుకుని నేను వస్తున్నా. వస్తుంటే నాకు ఉంటుంట గురువారం వస్తే నేను దర్గాకి వెళ్ళేసి వస్తున్నా, ఒక ఆమె పరిచయం అయింది నాకు. అయితే ఏడికి వెళ్తున్నావు అమ్మా నువ్వు అని అంటే, నేను ఇట్లా దర్గాకి వెళ్తా ప్రతి గురువారం అంటే, ఈ పూలు ఏం చేసావమ్మా అని అడిగింది. గులాబీ పూలు పట్టుకొని దర్గాకి వెళ్ళేదాన్ని నేను. అయితే లాడే కూడా తీసుకెళ్లేదాన్ని, ఎర్ర లాడే కూడా తీసుకెళ్ళి అక్కడ కట్టేసి మళ్ళీ నేను నా చేతికి మొత్తం చేతికి కట్టేసుకొని ఆ పూలు అక్కడ వేసి సాంబ్రాణి గిట్ట పొగ ఇంత తీసుకొని ఇంట్లో వచ్చి ధూపం వేసుకునేదాన్ని. ధూపం వేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఒక ఆమె నాకు పరిచయమైంది. అయితే నేను కూడా బాగా ఇక్కడ వచ్చేదాన్ని అమ్మా అప్పుడు, అందుకే అడుగుతున్నా అని అన్నది. అంటే ఏంది అక్క అని నేను అన్న. అంటే మీరు ఏమిటోళ్ళు అని అడిగేదాన్ని ఫస్ట్. నేను ఏమిటోళ్ళు, మీరు ఏమిటోళ్ళు అంటే, మేము ఇంకా దేవుణ్ణి నమ్ముకోలే, దేవుణ్ణి చర్చికి అయితే వెళ్తున్నామ్మా ఇప్పుడు, ఇలాంటి పూజలు ఏం చేస్తలేనా అన్నది. నాకు ఇంకా కోపం వచ్చింది ఆమె మీద. అయితే నువ్వు నాతో మాట్లాడకు, మనకు దేవుళ్ళు లేకనా, ఎంతోమంది ఉన్నారు మనకు దేవుళ్ళు, అందులో ఎవరో ఒకరు నచ్చిన దేవుణ్ణి ఎంచుకోవచ్చు కదా, ఇంతమంది దేవుళ్ళని నిరసపెట్టి ఆయనేంది యేసుప్రభుని పట్టుకోవడము, నాకు నచ్చలేదు, మీరు మాట్లాడకరియాక అని అన్నది. ఆమెను కూడా అది కట్ చేసేసిన. పనిచేసి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చేసి మేము మళ్ళీ ఊరికి వెళ్ళిన, అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు చర్చిలు ఉంటా పోయేదని చెప్పిన కదా. అయితే చాలా ఏళ్ళకు తర్వాత నేను ఊరికి వెళ్తున్నా. ఊరికి వెళ్తుంటే మా ఊరి చివరిలోనే ఒకటి చర్చి కట్టి సిల్వది పెట్టిరన్నమాట. అది చూసి నేను షాక్ అయినా, అయితే ఇదేంది ఇది మొత్తం ఇట్లా పెట్టిరు మన ఊరి చివరిలో, అసలు మన దేవాలయాలు ఇన్నిగానే ఉన్నాయి, వీళ్ళకి ఏమైనా తెలివి ఉందా అసలు ఈ దేవుని నమ్ముకోవడము అని. మనం ఏం చేయాలంటే మైకులు ఎత్తేసుకో, వాళ్ళు పాటలు గిట్ట వాడతారు కదా, మైకులు గుంజుకొని వచ్చేసేయాలని నాకు అనిపించింది. అనిపిస్తే నేను ఆడికి కూడా వేరే వాళ్ళ పిల్లలతో మాట్లాడినా, అరే మీకు ఎంత ఇస్తారా అక్కడ వెళ్ళేసి ఆ మైకులు గుంజుకొని వచ్చేసేయండి అని. అయితే సరే అక్క అని చెప్పారు పిల్లలు. సరే అంటే సరే అని ఆ పిల్లలకు కొన్ని పైసలు ఇచ్చి మైకులను మొత్తం పగలగొట్టిపిచ్చేసాను కోపంలో. పగలగొట్టిపిచ్చిన తర్వాత ఆ పిల్లలు వచ్చేసి అక్క అరే నాకు మంచి అనిపిస్తుంది రా, అసలు ఊళ్ళేందిరా మొత్తం మనల్ని అందరినీ ఇది చేసేస్తారు మైకులు పెట్టి అది పెట్టి అని ఆ పిల్లలతో చెప్పేసి నేను రిటర్న్ మళ్ళీ ఊరికి వచ్చేసిన. ఊరికి వచ్చిన తర్వాత ఏడిపోయినా నాకు ఇట్లా అనిపించింది. అయితే ఒకసారి మా అమ్మ కూడా వచ్చింది అనమాట హైదరాబాద్కు. వస్తే మా అమ్మతో నాన్న ఏందమ్మా ఇట్లా అంటే, మా అమ్మ అన్నది కాదమ్మా ఆయన కూడా ఏ సుప్రభు అంటే దేవుడే మళ్ళీ అని చెప్పింది. దేవుడు అంటే మళ్ళీ మనం అందరిని పూజిస్తాం కదా, మన దేవుళ్ళు మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుడు ఎందుకమ్మ మనకు ఇంగ్లీష్ దేవుడు అంట ఆయన అని నేను, ఇంగ్లీష్ ఆయన అంట ఆయన మనకెందుకు, మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నాగా అని అంటే, అమ్ముండి కాదమ్మా ఆయన కూడా గొప్ప దేవుడు అంట, నేను మీరు అందరు ఆడపిల్లలే పుడుతురు కదా, ఆడపిల్లలు పుడుతురని నేను మస్తు దేవుళ్ళకు మొక్కుకున్నా, కానీ నాకు మొగ పిల్లగాడు పుట్టలే, ఇప్పుడు తమ్ముడు ఆడికి వెళ్ళిన తర్వాతనే పుట్టిండు అని మా అమ్మ చెప్పింది. అయితే కొంచెం అప్పుడు అమ్మ చెప్పినప్పుడు కొంచెం అట్లా అనిపించింది నాకు, ఏమో ఒకసారి ఇట్లా పోయేసి చర్చిలోకి వచ్చేద్దాం అనుకుని నేను అదే లలితా బాబుకి ఎవరైతే నాకు చెప్పిరో ఆడికి వెళ్ళినా, మళ్ళీ అక్కడ వెళ్ళినప్పుడే పోదాం ప్రత్యేకంగా ఏం పోయే అవసరం లేదా అని చెప్పేసి పోగాను. అప్పటికి పూజలు చేస్తున్నా అన్ని వేసుకుంటానే లలితాబాగ్ వెళ్ళిన, ఇంకా అక్కడ డ్యూటీ పడ్డది ఆ రోజు వెళ్ళిన. అయితే రామ్మ ఛాయ్ గిట పెట్టినా, మీరు ఛాయ్ తాగి నీళ్ళు తాగడ్డే అని ఆయన, ఎవరైతే క్రిస్టియన్స్ ఉరు ఆయన ఏం చేసిండు మాకు ఛాయ్ ఇచ్చి బిస్కెట్లు ఇచ్చిండు నీళ్ళు తాగి. సరే అని ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో నీళ్ళు తాగిన, నీళ్ళు తాగేసి ఇంకా ఆడికెళ్ళి వచ్చాను. కొంచెం అప్పుడు కూడా చెప్పిండు మా దేవుడే నిజమైన దేవుడమ్మా, వేరే మా దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడంటే మీరు ఇట్లా అంటారనే నేను క్రిస్టియన్స్ దగ్గర మాట్లాడను నాకు కోపం వస్తుంది అని కొంచెం కూల్గా మాట్లాడినా అనమాట వాళ్ళ దగ్గర, అంత ఇదిగా మాట్లాడుకున్నట్టు. ఫస్ట్లో అయితే వాళ్ళు చెప్పకముంచే నేను వాళ్ళని తిట్టేసేదాన్ని బాగా, ఇంకా అప్పటికే కొంచెం ఇది మాట్లాడు. సరే నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను నాకు తెలివి ఉండి చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను అడుగుతూనే ఉన్నా కదా నాకు దేవుడు కనిపిస్తాడు అని శివుణ్ణి అడుగుతూనే ఉన్నా, మళ్ళీ అక్కడ దుర్గదేవుని కూడా పోయిన అన్నీ చేసిన, సరే చూద్దాం ఈసారి కూడా అని ఒక దగ్గర ప్రార్థన ఉంటే కూర్చున్నాం మేము అందరు కూర్చురు. సరే చివరిన పోయి ఒక దగ్గర నేను కూర్చున్నా, చివరిన పోయి కూర్చున్నా నాకు వాళ్ళు చెప్పే మాటలు కొంచెం అర్థం కాలే, ఇంకా అట్లనే వాళ్ళు చెప్పిన కాడికి ఇన్నా వచ్చేసిన ఇంటికి. అయితే నేను ఒకటే అనుకున్నా అనమాట మనసులో, అప్పటికేం తీసేయలే, ఒకటే అనుకున్నా నాకు నువ్వు నిజమైన దేవుని అయితే కనిపిస్తావు అని అనుకున్నా. నాకు ఎప్పటి నుంచో కోరిక ఇది, నా దేవుడు అంటే నాకు కనిపించాలి అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది అని, చిన్నగా ఉన్నప్పటి సంది ఉంది కనిపించాలి దేవుడు మాట్లాడాలి దేవునితో అనేది నాకు ఉంది. నాకు కనిపించే దేవుడు నువ్వు కనిపించావు అనుకో, నేను ఎప్పటికీ ఇంకా నిన్నే ముక్తా అని అనుకున్నా నేను అనుకొని వచ్చేసిన ఆడికెళ్ళి. వచ్చిన తర్వాత పోవడం మొదలుపెట్టిన చర్చికి, ప్రతిరోజు పూజ చేస్తున్నా, ఆదివారం రాగానే మాత్రమే చర్చికి వెళ్తున్నా, చర్చికి వెళ్ళేసి కూర్చుంటున్నా. అట్లనే 4 సంవత్సరాలు అయిపోయి 5వ సంవత్సరం వరకు కూడా నేను మళ్ళీ చర్చికి వెళ్తున్నా, పూజలన్నీ వేస్తున్నా. పూజలన్నీ వేసుకుంటేనే ప్రతిరోజు పూజలన్నీ వేసుకుంటేనే ఆదివారం రాగానే చర్చికి వెళ్తున్నా. అంటే చర్చిలో నా ఇంకా ఒక్కొక్క పాస్టర్లు ఇట్లా మారుతూ ఉంటారు అనమాట, ఆ చర్చిలో పాస్టర్లు ఈ 3 వారాల తర్వాత ఒక ఆయన వస్తాడు అట్లా చెప్తురు. ఒక పాస్టర్ వాక్యం నాకు బాగా అనిపించింది, చాలా నిదానంగా చెప్పిండు, చాలా మంచిగా అనిపించింది. చాలా మంచిగా అనిపిస్తే అసలు మనం పురాణంలో ఇంతగానం చదివినా కానీ ఇట్లా దేవుడు ఏదైనా పేరు పెట్టి పిలుస్తాడా? మేడి చెట్టు మీద పొట్టి జగ్గయ్యని కిందకి పిలిచిండు కదా ఆ రోజు, మనం మన దాంట్లో ఎందుకు లేరు ఇట్లా అని చెప్పేసి నేను చూసిన అనమాట. ఇంటికి వచ్చి చూసుకునేదాన్ని, చూసుకొని మళ్ళీ అవును నేను అడిగిన, మా ఆయన కూడా అప్పుడప్పుడు వెళ్ళేది కదా, అడిగిన మా ఆయనను. అడిగితే మా ఆయన కోపం వచ్చింది, అప్పటికేమైందో తెలియదు నాకు, కోపం వచ్చింది. ఏం పోతు ఊకో అని అన్నాడు. నేను చెప్పకుండా అట్లా చర్చికి వెళ్ళేదాన్ని తర్వాత. కానీ బాప్టిజం తీసుకోలే, నమ్ముకోలే దేవుణ్ణి, కానీ పూజలు చేసుకుంటేనే అదే. కానీ ఆ రోజు అనిపించింది నాకు, చూద్దాం ఈయననగా అనిపిస్తాడో ఏమో అని అట్లనే వెళ్ళి ప్రార్థనలో నా కూర్చున్నా. కూర్చుంటే ప్రేయర్ చేసుకుంటారు అందరూ, ప్రేయర్ చేసుకుంటే నాకు ఏమి ఆమెన్ అనేది కూడా రాదు. ఎప్పుడు కళ్ళు మూసుకోవాలి, ఎప్పుడు కళ్ళు తీయాలనేది కూడా సరిగ్గా రాదు. ఏదో అందరు కళ్ళు మూసాం, మనం కళ్ళు మూసాం, అందరు కళ్ళు తీసాం, మనం కళ్ళు తీద్దామని అనుకునేదాన్ని. సరే అని కూర్చునేదాన్ని, ఎవరు చెప్పలే. ఇంకా సరే అని కూర్చున్న ఒకరోజు కూర్చుంటే ఇంకా ఈ దేవుడు కూడా అంతేనేనా, నాకు ఇంకా కనిపించడా, ఈయనను కూడా బాగానే నేను ప్రతి ఆదివారం వస్తున్నా. అంటే విగ్రహారాధన తప్పు, విగ్రహారాధన ఇడిసపెట్టాలనేది తెలియదు అంత మనము బైబిల్లో విషయాలు తెలుసుకోలే కాబట్టి నాకు తెలియదు. నేను అనుకున్నా ఈయన కూడా ఇంతనేనా, నేను ఏదో ఇంగ్లీష్ దేవుడు అన్నా కనిపిస్తాడు అనుకుని వచ్చినా కానీ ఈయన కూడా కనిపించకపోయా అని అనుకున్నా. మా అమ్మ మాటలకు అనుకొని వచ్చిన కనిపించకపోయే, ఇంకా చూద్దాం ఇది ఒక లాస్ట్ వారం అనుకున్నా. అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని, మొత్తం చర్చ అయిపోయేటప్పుడు వెళ్ళేదాన్ని, చర్చేపు కూర్చునేదాన్ని, మళ్ళీ రిటర్న్ వచ్చేదాన్ని. ఒక్కొక్కసారి ఇంక ఇట్లా నాకు ఇష్టం వచ్చినట్లు, ఇష్టం ఉంది ఇష్టం లేక పోయేదాన్ని. ఒకరోజు ఏం చేసినా చైర్లో కూర్చున్నా, చూద్దాం ఈరోజు అందరి సంగంగా నేను కూడా ప్రార్థన చేద్దాం, కనిపించే దేవుడు అన్నారు కదా, మాట్లాడే దేవుడు అన్నాడు కదా, చూద్దాం ఈయన ఎంత పూర్తిగా కనిపిస్తాడో ఈ దేవుడు కూడా అనుకొని ఇష్టగా శివునికి జపం చేసినట్టే ఈయన కూడా ప్రార్థన చేస్తాను నేనని ఖచ్చితంగా అనుకున్నా. రోజు ఖచ్చితంగా అనుకొని, శనివారం రోజు ఖచ్చితంగా అనుకొని మళ్ళీ ఆదివారం చర్చి పోయినా, అందరికన్నా ముందు పోయి కూర్చున్నా, అందరికన్నా ముందు పోయి కూర్చొని మోకాల మీద ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నా. అందరు వచ్చిర్రు కూర్చురు, ఇంక పాటలు పాడు, చర్చి జరిగింది. ఇంకా చూద్దాం కనిపిస్తాడేమో దేవుడు, నేను ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయే లోపల కనిపిస్తాడేమో అని కూర్చుంటే ఆ రోజు మాత్రం ఖచ్చితంగా కనిపించింది ఆయన వెలుగు అనేది. మొత్తము నేను నేను ఉన్న స్థలంలోనే ఆయన వెలుగు అనేది మొత్తం నిండిపోయింది నా మీద. ఆయన చెయ్యి అస్తం ఇట్లా చాపే లోపల నాకు అసలు వణుకుడు అనేది ఇట్లా ఇదైపోయింది మొత్తం. చాలా ఆందోళన అనేది కలిగిపోయింది. అసలు ఆయన వెలుగునే నేను చూడలేకపోయినా, ఆయన అసలు ఎంత ఉంటుంది ఆ దేవుని వెలుగు అనేది అని ఆశ్చర్యపోయినా ఆ వెలుగు చూసి. నేను అన్ని సంవత్సరాలు నేను చేసినప్పుడు కూడా నాకు ఎప్పుడు ఈ దృశ్యాలు కానీ ఏది కానీ నాకు కనిపించలేదు, ఎప్పుడు కనిపించలేదు. అసలు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాతనే, నమ్ముకోకుండా ముంచే నేను తీర్మానం చేసుకున్న ముందు ఆయనతోని, ఏమని నువ్వు కనిపిస్తే మాత్రమే నేను నిన్ను నమ్ముతా, లేకపోతే నేను నిన్ను నమ్మ. నమ్మే దేవుడు, మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు అన్నారు కదా మీ వాళ్ళు అందరూ. మళ్ళీ కనిపించే దేవుడు అంటే కనిపించాలి, మాట్లాడే దేవుడు అంటే మాట్లాడాలి. ఈ మాట్లాడండి చేయండి నేనెందుకు నమ్ముతాను నిన్ను అని నేను ప్రార్థనలు అనుకునేదాన్ని ప్రార్థనలకు కూర్చున్నప్పుడల్లా. ఇంకా ఆ రోజు కనిపించినప్పుడు సంది ఇంకా చాలా నాలోని ఒంట్లో ఉన్నంత ఏదో ఒకటి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. నా మంచి చాలా ఇదైపోయినా నేను, నా ఒంట్లోకి వెళ్ళి ఒకటి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. అప్పుడు ఇంటికి వచ్చిన, ఇంటికి వచ్చేసి ఇంకా అట్లనే ఆ రోజు సాయంత్రం మళ్ళీ చర్చికి వెళ్ళేసి వచ్చి పూజ చేసేదాన్ని నేను. సాయంత్రం కూడా సాయంత్రం కాగానే మళ్ళీ కాలుముఖం కడుక్కొని ఇల్లు ఆకులు కొన్ని దీపం పెట్టుకొని పూజ చేసేదాన్ని బాగా. చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అట్లా చేసేదాన్ని. కానీ ఆ రోజు నా మనసు రాలేదు, చాలా ఇట్లానే అనిపించేసింది. నా ఒంట్లో బరువు అంతా మొత్తం ఇట్లా దిగిపోయినట్టు అయిపోయింది. దిగిపోయినట్టు కాగానే దేవుడు వెలుగు కనిపించగానే అట్లా కాగానే ఇంకా ఇంట్లో వచ్చి కూర్చున్నట్టు ఏం చేయలే. ఆ రోజు అది పొద్దున్న లేవలే వెళ్ళలే, ఇంకేం చేయలే, ఇడిచబెట్టేసిన అన్ని. కానీ ఇంట్లో మాత్రం ఫోటోలు గిట్ట ఏది తీసేయాలి, అన్నీ బాగా ఎండివి మా విగ్రహాలు, అన్నీ వేసి పెట్టి ఒక దగ్గర సెల్ఫ్, ఒక దేవుని కోసమే ఒక సెల్ఫ్ పెట్టుకొని మంచిగా పూజ చేసేదాన్ని. సామాను గుట అన్నీ తెచ్చి పెట్టుకునేదాన్ని. మొత్తం తుక్కు పట్టిపోయినాయి. ఇంకా అక్కడ చూడడమే బంద్ చేసేసిన. పొద్దున్న లేవగానే ప్రార్థన, ప్రార్థన కాగానే ఇంకా కథ. స్నానం చేసుకొని ప్రార్థన చేసుకొని పొద్దున్న కూడా అప్పట్లాగానే సేమ్, అమ్మో మనం స్నానం చేసుకొని దేవునికి ఎట్లా మొక్కాలి అని అనుకుని స్నానం చేసుకొని పొద్దున్నే 4 గంటలకే స్నానం చేసుకొని గుడి పోయేదాన్ని. గుడి పోవడం బంద్ చేసిన. అదే స్నానం చేసుకొని ఇంకా స్వామి స్వామి యేసుప్రభా అనుకంట కూర్చునేదాన్ని. ఇంకా అదొక మాట తప్ప మనకి ఏరేది రాదు. ఇంక అప్పుడు స్వామి అంటే దేవుడా, అదే కన్నడ స్వామి, యేసుదేవురా యేసుదేవురా యేసుదేవురా అని బాగా అనేదాన్ని నేను. ఇంకా అదే మాట అనుకుంటా కూర్చునేదాన్ని. కూర్చుంటే మన సాయంత్రం కాగానే మళ్ళీ అదే స్నానం చేసుకోవడం, పూజ పూజ టైంలో దేవుడిని అనుకుంటా మోకాల మీద వంగి ప్రార్థన చేసుకునేదాన్ని. వచ్చి రాక ప్రార్థన చేసుకునేదాన్ని. ఇంకా మళ్ళీ పోవాలి, చర్చి పోవాలి, మనం ఆదివారం రాగానే చర్చి పోవాలని. ఇంకా ఇక్కడ చివరి గుడి ఊడవడం బంద్ చేసిన, దేవుడు కనిపించగానే అక్కడ పోయి చర్చి ఊడవడం మొదలుపెట్టిన. ఫస్ట్ చర్చి అందరు రాకముంచే చర్చి ఊడవడం, కడగడము, చీరలు వేయడము మొదలుపెట్టింది. నేను పోయినప్పుడు మాత్రం ఆ ఇంట్లో ఇద్దరు మాత్రమే ప్రేర్ చేసుకునేది. ఆయన కూడా ఒక ఆయన బంద్ అయిపోయింది. ఆ ఒక్క ఆయన అయ్యగారు మాత్రమే ప్రేర్ చేసుకునేది. సరేలే పోదాము, ఎవరుంటే ఏంది మనకేంది, మన మొక్కలు ఉన్నా కూడా దేవుడు వింటాడేమో, ఎందుకు తినడు కానీ మనం ఒకరిద్దరు అని. ఇంకా అంత దేవుని గురించి తెలియకుండా కూడా పోయేదాన్ని. పోయి ఇంకా అక్కడ కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసేంత వరకు ఉండి ఏమైనా చేసి అమ్మ అంటే చేసి ఇచ్చేసి వచ్చేదాన్ని. వస్తే ఇంకా మా ఇంట్లో గట్ట ఎవరికి చెప్పలే నేను బాత్ మిషన్ తీసుకుంటా అని. అయితే నువ్వు తీసుకుంటావా అమ్మా బాత్ మిషన్ గట్ట తీసుకుంటావా అంటే, తీసుకుంటేనే రక్షణ లేకపోతే లేదు అని చెప్పారు. మరి నా దగ్గర అప్పటికి మొత్తము రుద్రాక్ష మాలలు అన్నీ ఉన్నాయి మెడలో, చాలా ఉండేటివి. ఇంకా పొద్దున్న లేవగానే విభూది, ఇంత పెద్దగా విభూది పెట్టుకునేదాన్ని నేను. ఇవన్నీ అని రుద్రాక్ష మాలకు ఏం చేయాలి, నీళ్ళు పోసి కడిగి మనం పూజ చేసుకునేటోళ్ళం. గుడిలో పూజ చేసిన తర్వాత దానికి కూడా రుద్రాక్ష మాలకు పూజ చేసుకునేటోళ్ళం. ఇవన్నీ తీసేస్తే మళ్ళీ మా ఆశ్రమంలో ఒప్పుకుంటారో ఒప్పుకోరు, నేను బాప్టిజం తీసుకుని కానీ సరే అయ్యారు. నేను ఊరి వయసు వచ్చిన తర్వాత ఒకసారి కనుక్కుంటాను. ఇంట్లో ఫ్యామిలీలో ఎవరిని అడగలే, మా అమ్మ నాన్నని అడగలే, మా భర్తను అడగలే, ఎవరిని అడగలే. సరే అని నేను ఎప్పుడు ఏడైతే బాగా పుట్టి పెరిగి ఊరికి పోయి ఆశ్రమంలో దగ్గర పోయి అడిగిన. అయితే తప్ప మాట్లా వేయడం, నువ్వు యేసుప్రభుని నమ్ముకోవద్దు, మనం హిందూస్ అయ్యి, నువ్వు గురుబోధం తీసుకున్నాను. గురుబోధం తీసుకుని ఒకసారి గురుబోధం తీసుకున్న తర్వాత నీకు ఎప్పుడైతే ఈ లింగాన్ని మేము మెడలేసినాము అప్పుడు దేవుణ్ణి ఎప్పటికీ ఇడిచిపెట్టద్దు, నీకు చాలా కష్టాలు వస్తాయని చెప్పారు. చాలా కష్టాలు వస్తాయి నీకు ఈ తీసేసినాం అనుకో అని అని చెప్పారు. చెప్పంగానే నేను మళ్ళీ ఆర్టికల్ రిటర్న్ వస్తున్నాను. వచ్చేటప్పుడు అక్కడ ఒక దగ్గర కూర్చున్నా, కూర్చొని బాగా ఆలోచన చేసుకున్నా. నేను దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నా కదా, నువ్వు కనిపిస్తే నేను నిన్నే పూజిస్తా దేవా అనుకున్నా, నిన్నే పూజిస్తా దేవా అనుకున్నా, మళ్ళీ ఊళ్ళో చెప్పిన మాటలు వినాలా, ఇప్పుడు దేవుని నమ్మాలా అనుకొని వచ్చిన. అక్కడ ఒక బాయి ఉంది, బాయి దగ్గర కూర్చొని అన్నీ తీసి బాయిలో వాడేసిన. ఫస్ట్ ఏదైతే అది అవుతుంది, ఇంకా దేవుని గురించి ఏదైనా కానీ, ఇంకా దేవుని కోసమన్నా కనిపించిన తర్వాత ఆయనకు మాట ఇచ్చిన కదా నేను నమ్ముకుంటా అని. ఇంకా ఆయనని పూజిస్తాం, ఎన్నైనా కష్టాలు రాని అనుకొని మొత్తం తీసి అందజేసేసిన. మొత్తం బంగారువి ఎండివి రుద్రాక్షలతో అల్లిపించుకునేవి కూడా ఉండే, కానీ అట్ల కోసం ఆశపడలే నేను పాడేసిన. వెంకటేశ్వర స్వామికి కూడా నిలుదోపుడు ఇస్తా అని మొక్కుకున్నారు మా ఊళ్ళు. అప్పటికి నా మ్యారేజ్ అయినప్పుడు సొమ్ములు అన్నీ ఉండే నాకు, అప్పటికి ఒకసారి ఇచ్చేసిన నేను నిలుదోపి. అంటే మన ఒంటి మీద ఉన్న సొమ్ములన్నీ అక్కడ ఉండి లేచేసి పుస్తెలతో సహా, తర్వాత అక్కడ వేరే బట్టలు తీసుకొని మనం స్నానం చేసుకొని గుండు కొట్టుకొచ్చుకున్న తర్వాత ఆ బట్టలు వేసుకొని స్నానం చేసుకుని ఆ బట్టలు వేసుకొని మళ్ళీ ఇంటి దగ్గరకు మొక్కి రావాలి ఇంటికి. అట్లా వచ్చినాం, ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసి ఆడికెళ్ళి దీని రుద్రాక్షలు అవన్నీ తీసేసిన కదా, నా దగ్గర ఇంకేం లేవు, లేకపోతే ఖాళీ మామూలుగా చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి, అప్పటికి నిలుదోపి కూడా ఇచ్చేసిన. అయితే మా ఆయనను అట్లా ఉండొద్దంట, ఫస్ట్ టైం ఇచ్చేసి వెంకటేశ్వర స్వామికి నిలుదోపుడు ఇచ్చి అట్లా ఉండొద్దంట, సెకండ్ టైం కూడా ఇవ్వాలంట అని అన్నాడు. సరే ఇదేంది అనుకొని చాలా కష్టపడి చేపించుకున్నా నేను సొమ్ములు, కొన్ని కొన్ని ఎందుకు కాదు, మ్యారేజ్ అయినప్పుడు పోయినాయి కదా, చాలా కష్టపడి చేపించుకున్నా పనులు చేసి. ఆ సమయంలో కూడా పోనీ ఇంకేం చేస్తాం అని కొంచెం కొంచెం అప్పట్లో అప్పుడే దేవుళ్ళకి వస్తున్నా. అయినా కూడా తిరుపతి వెళ్ళినా, వెళ్ళి సొమ్ములన్నీ తీసి వేసేసిన అందులో మళ్ళీ వచ్చిన రిటర్న్. అయితే బాప్తీసం తీసుకునేకి వాళ్ళు అలాగా అట్లా చెప్పారు, నేను ఎట్లా చేయాలి అని ఆలోచనలు ఇంకా ప్రార్థన చేసుకుంటూ ఆలోచన చేసుకుంటున్నా. ఎవరికైతే చెప్తలే ఈ మాట తిడతారా మళ్ళీ ఏమంటారు అని ఎవరికి చెప్పకున్నట్టు ఊకులు. ఒక సంవత్సరం మళ్ళీ గడిచిపోయింది, రుద్రాక్షలు తీసేసిన తర్వాత కూడా ఒక సంవత్సరం గడిచిపోయింది. అప్పుడు కూడా మళ్ళీ కొన్ని అమ్మవాళ్ళు ఇట్లా ఉంటే ఎట్లమ్మా కొన్ని సొమ్ములు వేసుకోవాలని చెప్పేసి కొంచెము వేరే వాళ్ళు ఇట్లా తెచ్చుకున్నా, బంగారం గిట్ట అవి తెచ్చుకుని వేసుకున్నా. వేసుకుంటే రెండుసార్లు ఒక తమిళం వచ్చి రెండుసార్లు నీళ్ళు దోపి వెంకటేశ్వర స్వామికి మీకు అందుకే ఇంత కష్టాలు వస్తున్నాయి, ఆ కష్టాలన్నీ తొలగిపోవాలంటే మీరు మంచిగా ఉండాలంటే మూడోసారి కూడా ఇవ్వాలి వెంకటేశ్వర స్వామికి నీళ్ళు దోపిడి అని చెప్పింది. అరే వీళ్ళు తమిళులు తమిళమే కదా, ఆమెకు దేవుడు వస్తాడు అందుకే చెప్పింది, ఆమె మాట విను నువ్వు అని చెప్పారు. ఆ బస్సులు ఉన్న ఒక పెద్ద మనిషి సరే మంచిది అని చెప్పేసి మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ తిరుపతి వెళ్ళిన. సంవత్సరం తర్వాత తిరుపతి వెళ్ళి మళ్ళీ నీళ్ళు దోపిడిచ్చి నీళ్ళు దోపిడిచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన. మూడు సార్లు అట్లనే వెంకటేశ్వర స్వామికి నీళ్ళు దోపిడిచ్చింది, మూడు సార్లు గుళ్ళకి వెళ్ళి మూడు సార్లు నీళ్ళు దోపిడిచ్చేసి వచ్చిన. ఇంటికి వచ్చిన తర్వాత మాకు చాలా సంవత్సరాలు పిల్లలు కాలే, మా మ్యారేజ్ అయిన 9 సంవత్సరాల వరకు మాకు పిల్లలు లేరు. మాకు పిల్లలు లేకపోతే నేను దేవుణ్ణి వెతుకుంటూనే ఉన్నా కానీ పిల్లల మీదే నాకు ఆలోచన లేకపోయింది. పిల్లల మీదే అయినా అవుతారేమో, మనకేం చిన్న వేజ్లోనే కదా పెళ్ళయింది అనుకుని మేము ఊరుకున్నాం. ఇట్లానే జరుగుతుంటే ఒకరోజు ఒక ఆమె పిలిచింది, అని చర్చి పోతే పిల్లలు పుడతారా అని కూడా చెప్పింది ఆమె. నేను అప్పటికి దేవుళ్ళోనే ఉన్నా కాబట్టి ఆమెకు తెలియక పిలిచిందేమో అని నేను అనుకున్నా. అప్పటికి దేవుని చర్చికి వెళ్తున్నా వస్తున్నా, చర్చికి పోయేసి వస్తే మీకు తెలియక పిలిచిందేమో అని, సరే అక్క నేను కూడా వస్తలే అని చెప్పింది. చాలా ట్యాక్స్ అమ్మ వస్తానందుకు నువ్వు రావని అని నేను భయపడ్డా అని అన్నది. మా గల్లీలో తెలియదు అనమాట నేను వెళ్తున్న విషయం. ఇంకా ఆమె విలువంగానే సరే అమ్మా అని అన్న, వస్తా అని చెప్పేసి వచ్చిన. వచ్చి ఇంటికి వస్తే నేను ఇప్పుడు ఎవరినన్నా అడిగితే వద్దంటారు బాప్తీసం తీసుకుని. మాకు పోయినా పోయి పాస్టర్ని అడిగిన, నేను ఒక పాస్టర్ని తెలిసిన ఆయన దగ్గర పోయి అడిగిన, నేను బాప్తీసం తీసుకుని ఒప్పుకుంటున్నాను నేను అంటే, సరే అమ్మా మళ్ళీ దేవుని గురించి తెలుసు కదా నీకు, తెలుసు పాస్టర్ ఇప్పుడు అప్పుడు అట్లా తెలియదు కదా ఇప్పుడు తెలుసుకున్నా అంటే, ఒక పాస్టర్ అమ్మ కూడా కూసోబెట్టుకొని అన్నీ చెప్పింది ఇట్లుండాలి ఇట్లుండాలి దేవుడు అంటే, సరే అమ్మా తీసుకుంటా అని చెప్పింది. ఇంకా 5 సంవత్సరాల క్రితం బాప్తీసం తీసుకున్నా. తీసుకున్న తర్వాత ఇంట్లో ఎవరికి చెప్పలే, చెప్పకపోతే మా ఇంట్లో ఇట్లనే ఇంట్లో ఫోటోలన్నీ తుక్కుపట్టిపోయినాయిగా, అవన్నీ తీసుకోకున్న ముందు ఒక రోజు ముందు పోయి అవన్నీ మూట కట్టుకుపోయి మాకలమ్మ గుళ్ళో బాయిలో వాడేసిన. వాడేస్తే 1000 గ్రాములు గిట్ట ఉండే, అయితే ఇవన్నీ ఎందుకు తీసుకోబోతున్నావు అని అడిగింది. అడిగితే నేను వాడేస్తున్నా, నేను ఇంక ఊళ్ళో ఎవరిని మొక్కదాల్చుకోలేదు, ఇక్కడ తప్పని ఉంది అందులో అందుకనే వాడేస్తున్నా అని చెప్పేసి ఒక అన్ని కవర్లో తీసుకుపోయి వాడేసిన. అయితే ఆమె ఒక ఆమె అడిగింది, నాకు ఇచ్చేసేయండి ఇక్కడ వద్దు, నేనే నా కాదనుకున్నప్పుడు నేను అది ఇతరులకు ఇచ్చినా అది విగ్రహాన్ని అవుతుంది పాపమే అవుతుంది అనుకొని తీసుకుపోయి బాయిలు వేసేసిన. బాయిలు వేసి ఇంకా చర్చికి వెళ్ళి బాప్తీసం తీసుకున్నా. ఈస్టర్ అప్పుడు ఈస్టర్ ఉన్నప్పుడు తీసుకున్నా బాప్తీసం, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు. ఆడికెళ్ళి ఇంటికి వచ్చేసి ఇంట్లున్నా. ఇంకా కొంచెం కొంచెం మెల్లమెల్లగా మేము ఉండడము, మా బాబు పుట్టిండు మాకు అప్పుడు ఆయన అనుకోగానే నాకు చాలా మా ఆయన అని ఆయన మారలే ఇప్పటికైనా, మా కుటుంబస్తులు ఎవ్వరు మారలే నేను తప్ప. ఇంకా ఎందుకు అమ్మ వాళ్ళకు తెలిసింది ఇట్లా, నాన్నకి గిట్ట తెలిసి నాన్న ఎప్పుడు ఒక మాట అడగనైనా అడిగిండు నేను ఇట్లా మా నమ్ముకున్నావు మా దేవుణ్ణి అని. అంటే నేను అన్న అన్నీ తెలుసుకున్నా నాన్న, తెలుసుకున్న తర్వాతనే నేను దేవుణ్ణి నమ్ముకున్నా, ఆయన నిజమైన దేవుడు, మాట్లాడమంటే మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు, ఈయననే ఇంక ఈయన తప్ప ఇంకో దేవుడు లేడు మనకు, మనమే పొరపాటు పడ్డాము అని నేను మా నాన్నకి చెప్తే మా నాన్న అన్నాడు ఇంకేం అనలే, ఎక్కువ సైలెంట్గా ఉండేట మా నాన్న. మా అమ్మ కూడా చెప్పిన, అయితే అందులో తమ్ముడు మాత్రం ఒప్పుకుంటు దేవుని గురించి. అక్క నాకు చిన్న ఉన్నప్పుడు సంతే తెలుసక్క, జీజస్ అంటే నాకు యేసు ప్రభు స్వామి అనేది తెలియదు. జీజస్ అంటే నాకు తెలియదు అంతప్పుడు. జీజస్ అంటే జీజస్ ఎవరు? చిన్న చిన్న తమ్ముని పేరు చిన్న అని అంటే జీజస్ అంటే యేసు ప్రభుని మొక్కే యేసు ప్రభు జీజస్ అంటారు అని అన్నాను. అట్లానని ఇంకా ఆయన కూడా ఒప్పుకుంటా అని అనుకునే టైంలో అకస్మాత్ ఇదైపోయింది. ఆయన క్రిస్టియన్ హాస్టల్లోనే తమ్ముడు చదువుకుంటా అనమాట, బాగా నర్సరీ సంది టెన్త్ వరకు అదే హాస్టల్లో చదువుకుంటు. తర్వాత ఇక్కడ మా దగ్గరికి వచ్చింది హైదరాబాద్కు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత నేను ఇక్కడనే చదువుకుంటా అక్క అంటే సరే అని ఇక్కడ కూడా క్రిస్టియన్ దాంట్లోనే చదువుకుంటా అని చదువుకుంటు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆయన బాగా యూత్ మీటింగ్కి ఎవరైనా పిలిస్తే వెళ్ళేది, కానీ బాప్టిజం తీసుకోలే అమ్మ వాళ్ళ సైడ్ పోతే విగ్రహాలు అనేది చేసేది, వాళ్ళు తోలుకోపోతే ఆ గుళ్ళకు ఈ గుళ్ళకు బాగా పోయేది. నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఇట్లా కాదు, మనం విగ్రహాలు చేస్తే పాపం చిన్న ఇట్లా చేయొద్దు, బైబుల్ ఉంది కదా నాకంటూ అంతగా చదువు రాదు నీకు వస్తుంది కదా, నువ్వు రోజు బైబుల్ చదువు నేను కూర్చుంటా ఇంటా అని బాగా అడిగేది. ఇంకా ఆయన చదివినప్పుడు కూర్చునేదాన్ని, కూర్చొని ఉన్నప్పుడు నువ్వు ఇంత బైబుల్ చదివి నాకే చెప్తున్నావు మళ్ళీ నువ్వు విగ్రహం చేస్తే పాపం కాచిన అంటే లేక నాకు ఇష్టం ఉంటుంది విగ్రహం చేయడము, ఇప్పుడు నేను కూడా మారతా అని చెప్పిన తర్వాత యూటి మీటింగ్ కూడా వెళ్ళినప్పుడు అక్కడ అడిగిరట చాలా మంది, నువ్వు మనస్ఫూర్తిగా నా దేవుని హృదయంలో విశ్వసించాలి అని చెప్పిరట. సరే అని అక్కడ నమ్ముకొని వచ్చినాక నేను ఇట్లా దేవుని హృదయంలో విశ్వసించిన అని చెప్పింది. ఆడికెళ్ళి ఇంటికి వచ్చింది. అదే చర్చిలో నేను వెళ్ళే చర్చిలోనే ఆయన కూడా పని చేసేది. ఆదివారం సండే రోజు ఖాళీగా ఉన్నప్పుడు అంత పని చేసేది, ఇద్దరం కలిసి మొత్తం చేసుకునేది. మొత్తం చేసుకుంటే చేసుకున్న తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైతే పాస్టర్ చెప్పిండు అన్నీ రాసుకున్నాడు ఆయన. ఆయన రాసుకొని అన్నీ ఒక డైరీలో ఒక బుక్ పెట్టుకునేది, పాస్టర్ ఏ వాక్యం చెప్పిండు ఈరోజు, ఏ మన చర్చికి ఏ పాస్టర్ వచ్చిందని ఒక బుక్ తీసుకొని అన్నీ రాసి పెట్టుకొని కూర్చుండేటాడు. 22

పైసలు ఇచ్చింది ఊరిగోనికి. ఎప్పుడు అయ్యగారు పైసలు ఇచ్చేది, తమ్ముడు ఆడనే ఉండేది, ఇస్తే ఇవ్వకుండా వెళ్ళొద్దు చిన్న నువ్వు అని చెప్పిండు. అయితే కూడా నేను వెళ్ళి అమ్మని తోలుకొస్తా, కొంచెం పని ఉంది కదా, చాలా రోజులే అమ్మ రాక ఇక్కడ ఎరో తీసుకొస్తా పోతా అని పోయి వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రోజు ట్రైన్ దిగి, బళ్ళార్లో ట్రైన్ దిగి ఊరికెళ్ళిండు. ఊరికెళ్ళి అమ్మ వాళ్ళని పలకరించి చేసి తినేసి వాళ్ళ ఫ్రెండ్స్ వెంబడి కాలువకి వెళ్ళింది. కాలువకి వెళ్ళిన టైంలోనే నాకు అప్పటికే ఫోన్ చేసింది, 3 సార్లు ఫోన్ చేసిండు. ఎప్పుడు ఎక్కువ శాతం మా తమ్ముడు ఎవరు ఫోన్ చేయడు. ఫోన్ చేసింది, ఏమేమి చిన్న ఇట్లా ఫోన్ చేస్తున్నావు అంటే, లేఖరితో మాట్లాడాలనిపించింది అందుకని వేసిన, నేను ఇక్కడ కాలువకు వచ్చి ఇంటికి వెళ్తున్నా అని చెప్పాడు 11 గంటలప్పుడు. సరే వెళ్ళు మరి జాగ్రత్తగా వెళ్ళు అంటే, అప్పటిదాకా నీళ్ళు లేవంట కాలువలో, సగం పాటు ఇంకా నీళ్ళు ఉన్నాయంట. ఈయన 2 సార్లు ఈత కొట్టి బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు 3వసారి దుంకిండు, అందులోకి వెళ్ళిపోయిండు. 5 నిమిషాల ఆయన ఇదైపోయిండు. 5 నిమిషాలు అసలు మరి వాటర్ కూడా తాగలేడు. అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక 15 మంది దుంకి అప్పటికప్పుడే తీసిరు, కానీ ఆయన ప్రాణంతో లేదు అప్పటికి, ఇదైపోయిండు. నాకు అప్పుడే మా నాన్న ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నా నేను, ఫోన్ చేసి చెప్పిండు. చెప్తే నాకు అసలు ఏంటి అర్థం కాలే, నాకు నేను హాస్పిటల్ తీసుకెళ్ళండి అది ఇది అని అంటున్నా. అంటే లేమ్మా తమ్ముడు లేడు ఇంకా, నువ్వు వచ్చేసేయని చెప్పిండు. మా చిన్న చెల్లె కూడా ఇక్కడనే బోరమండలు ఉంటుంది, ఆమెను కూడా ఆమెకు చెప్పలే, చాలా ఇదై పోగలదు చిన్న పిల్లలు ఉన్నారని చెప్పేసి మా మధ్య అట్లా తీసుకొచ్చి తీసుకెళ్ళినాం ఊరికి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత ఇంకా ఆయనను చూసి, అసలు మాకు 7 మంది ఆడపిల్లల తర్వాత ఆయన పుట్టిండు అనమాట, నేను ఫస్ట్ ఆమెను, ఆయన నా తర్వాత 8 ఆయన చాలా ప్రేమగా చూసుకునేదాన్ని నేను అందరికన్నా, మా అక్క జిల్లెళ్ళ అందరికన్నా నేనే చాలా నా దగ్గర పెట్టుకొని ఏది ఆయనకు కష్టం అనిపించకున్నట్లు చూసుకునేదా, కానీ నాకు చాలా బాధ అనిపించింది. ఈ మా తమ్ముడు దేవుని కూడా ఒప్పుకుంటూ ఇట్లా మస్తు బాధ అనిపించింది. అయితే 5 రోజులు నేను ఏం తినలే, బాగా ఏడ్చిన, మస్తు ఏడ్చి ఏం దేవా ఇట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయింది నాది పరిస్థితి, ఉన్న ఒక్కోడు అసలు వంశానికి ఇంత ఆస్తికు అరసుడు మా తమ్ముడు ఇట్లా అయిపోయింది అని మా అమ్మ వాళ్ళకి ఇట్లా అందరూ బాధపడ్డారు. నన్ను ఉండకు నువ్వు వెళ్ళిపోమని చెప్పారు, ఇట్లానే ఏడ్చుకుంటుంటావు నువ్వు వెళ్ళిపో అని పంపించేసారు. 3వ రోజే నేను వచ్చిన, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇలా 2 రోజులు నేను ఏం తినలే, నాకు నువ్వు కనిపించాలని నేను అనుకున్నా, నువ్వు కనిపించినావు అందుకనే నేను నమ్ముకుంటాను, యేసు స్వామిని నమ్ముకోవాలంటే దేవుడు కనిపిస్తానే నేను నమ్ముకుంటాను, నువ్వు కనిపించినావు. ఇప్పుడు నా తమ్ముడిని తీసుకుపోయే కారణం ఏమొచ్చింది, ఎందుకు తీసుకుపోయినావు దేవా, నువ్వు నాకు అసలు చూపించాలి, నువ్వు చూపించాలని 5 రోజులు అసలు ఏది పిల్లలను గిట ఇల్లు ఏది పట్టించుకోలే తినలే, 5 రోజులు తిండి గిట ఏది తినకున్నట్లు ఆయన కోసం ప్రార్థన చేసిన, దేవుడు చూపించాలి మా తమ్ముడు ఏడుందని. ఎందుకంటే బాప్ మేషన్ తీసుకొని ఒప్పు తీసుకోకుండా కూడా ఆయన ఒప్పుకుండు కదా, యూత్ మీటింగ్లో నేను దేవుడిని నమ్ముకుంటున్నా అని తీసుకుని కూడా సిద్ధపడ్డాడు, కానీ తీసుకోలేదు. కానీ మా తమ్ముడు ఎక్కడుండు, బాప్తీసం తీసుకుంటే మాత్రమే పరలోకంలో ఉంటాడా లేకపోతే ఉండడా, నువ్వు ఎక్కడుంటావు చూపించాలి దేవుడా, నాకు చూపించాలని చాలా పట్టుదలతోనే నేను ఉండాను. ప్రార్థన చేసి ప్రార్థన చేసి బాగా 5 రోజు ఒక నైటు అప్పుడప్పుడే కొంచెం నిద్ర పట్టినట్టు అయింది నాకు, 12:30 1 గంట అయితే ఉండొచ్చు. ఆ టైంలో నా ఇక్కడ మెరుపు లాగా ఒక వెలుగు అనేది కనిపించింది, మెరుపు అయ్యి ఆ టైంలో మెరుపులాగా వెలుగు అనేది కనిపిస్తే చూసిన, కళ్ళు తీసే చూసిన నేను బాగా చూడంగానే ఆ వెలుగులో నా ఒక దగ్గర నది ఉంది, చెట్టు ఉంది, మా తమ్ముడు నిలబడి ఉన్నాడు అక్కడ, దేవుడు చూపిస్తుండి ఇట్లా ఇట్లా చూపిస్తుండు నాకు చాలా బాగా, ఆయన చూపించు దేవా ఇప్పుడు అని అడుగుతున్నా నేను, అయితే ఆయన చెయ్యి పెట్టి ఇట్లా చూపించండి ఆయనను ఇక్కడుండు మీ తమ్ముడు అని. చాలా సంతోషం అనిపించింది నాకు, చాలా సంతోషం అనిపించింది మా తమ్ముని చూడండి నాకు చనిపోయిందనే నాకు బాధ పోయింది. ఆ బాధ లేదు ఎందుకంటే దేవుడి దగ్గర ఉండు మా తమ్ముడు, ఈరోజు లేకపోతే రేపు మనం కలుసుకుంటామని అని చూడంగా నాకు మస్తు సంతోషం అనిపించింది. ఇట్లా అదే టైంలో ఇట్లా కనిపించగానే మాయంగానే మా పిల్లలందరూ సడన్గా లేచి ఉంది కూర్చోరు, మా ఇంటిలో పాదు ఒక మా అత్త మా ఆయన తప్ప మా ఇంట్లో అందరూ ఇట్లా కనిపించగానే మా తమ్ముడు దేవుడు నాకు చూపించగానే వాళ్ళకు ఒక ఎట్లా ఎట్లా మెలకైందేమో తెలియదు వాళ్ళకి ఏమనిపించిందో. ఆ టైంలో అందరు లేచి కూర్చోరు, పిల్ల ఏమైందమ్మా నేను ఏమైందానా ఏమైందానా ఇట్లా లేచిరు అందరూ అని అంటే, ఏదో మమ్మీ నాకేదో ఇట్లా వచ్చిపోయినట్టు అనిపించింది అని పిల్లలందరూ చెప్పారు.
నలుగురు పిల్లలు

0: నాకు నలుగురు పిల్లలు. అసలు ఒకప్పుడు దేవుడు నాకు పిల్లలే లేరనుకున్నా, కానీ దేవుడు నలుగురు పిల్లలు ఇచ్చిండు. వాళ్ళు నలుగురు అదే మాట చెప్పారు, చిన్న చిన్ననే ఉంటారు వాళ్ళు, ఆ మాటనే చెప్పారు. అట్లా నాన్న దేవుని దృశ్యం ఇట్లా కనిపించిండు, వచ్చిలే పండుకోండి అని ఇంకా పండబెట్టేసి. ఇంకా నాకు అప్పటి నుంచి ఆ బాధ అనేది, నేను మా తమ్ముడు చనిపోయిండు అన్న బాధ నేను పెట్టుకోలే, తీసేసిన నా మనసులోకి చాలా పడు. కానీ ఒక సంవత్సరం దాకా కూడా ఇట్లా ఉండేది, మనసు కొంచెం బాధ అనిపించేది. అనేది ఏది చూసినా కూడా ఇంకా ఆడికి ఆ చర్చికి నానిబాబు పాస్టర్ వాక్యం చెప్పనీకి వస్తాడు. ఓ వాక్యం చెప్పనీకి వస్తే నేను ఒకరోజు పాస్టర్ని కూడా అడుగుదాం అని చూపించండి దేవుడు, కానీ పాస్టర్ని కూడా అడుగుదామని చెప్పేసి మా చిన్న కూడా పాస్టర్ వాళ్ళకు తెలుసు బాగా అడిగిన. ఇట్లా చిన్న ఇట్లా అయిండు కదా, మళ్ళీ పరలోకంలో ఉంటావంటావు ఆ పాస్టరు అని అంటే, లే యేసుప్రభు చనిపోయేటప్పుడు దొంగ కూడా బాప్తిసం తీసుకోలే కదా సిలువ వేసినప్పుడు, ఇట్లా అని అడిగితే, లే అమ్మా ఆయన విశ్వసించినా కూడా సార్లే విశ్వసించిండు కదా యూత్ మీటింగ్ పోయినప్పుడు అని చెప్పి చెప్తే, ఇంకా సరే దేవుడైతే కనిపించిండు కదా అనుకొని ఇంకా అమ్మ వాళ్ళకు కూడా చెప్పినా కూడా వాళ్ళు ఇంకా మారలే మారాలని అనుకుంటున్నాను. నేనైతే దాని కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు మారాలి, మా కుటుంబం మొత్తం మారాలి, అసలు అటు తరపులు ఇటు తరపులు మారాలి మొత్తం అని ప్రార్థన చేస్తున్నా. దేవుని చిత్తం ఎట్లుందో ఇంకా దేవుడు వాళ్ళని మార్చాలి. అందరు ప్రార్థన మార్చాలి, మీరు కూడా ప్రార్థన చేయండి అందరు కలిసి.
1: చాలా వందనాలు సిస్టర్, చాలా చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నందుకు. మీరు చెప్పిన సాక్ష్యంలో చాలా విషయాలు నేను రాసుకున్నాను, ఎందుకంటే మీరు ఒకప్పుడు శివభక్తులు, శివుడికి బాగా పూజించేవారు, తర్వాత మీరు శ్రీశైలం దర్శనానికి పాదయాత్రలు వెళ్ళారు. పాదయాత్రే కాకుండా పాతాళగంగ వరకు మీరు ప్రతి మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ వెళ్ళారు కదా. సో ఇంతటి భక్తి మీరు చూపించి, తర్వాత నవరాత్రులు వచ్చినప్పుడు 41 రోజులు మీరు ఉపవాసం ఉండడం, రాత్రి 1 గంటకు లేచి దీపారాధన చేయడం, తర్వాత ఆవుకి పూజ చేయడం, దాని చుట్టూరు 5 సార్లు ప్రదక్షిణాలు చేయడం. సో ఇంత పూజ చేశారు మీరు, ఇంత. అదే కాకుండా మీ తండ్రి గారికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు మీరు ముస్లిమ్స్ దేవుడికి కూడా పూజ చేశారు. పీర్ల పండుగ టైంలో మీరు మరి దర్గాకి వెళ్ళి అక్కడ కూడా మీరు ఉపవాసం ఉండి నిప్పుల మీద నడవడం, సో ఆ దర్గాకి వెళ్ళడం, అక్కడ పూజలు చేయడం. సో ఇన్ని పూజలు చేశారు, ఇంత ముస్లిమ్స్ దేవుడిని పూజ చేశారు, శివుడిని పూజ చేశారు. అలాగే మీ పేరెంట్స్ వాళ్ళైతే మరి మన వెంకటేశ్వర స్వామికి మీరు 3 సార్లు వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడి ఇచ్చారు కదా, 3 సార్లు నిలువు దోపిడి ఇచ్చారు. సో ఇంత భక్తి, ఇంత పూజ చేశారు మీరు. సో ఇప్పుడు మతోన్మాదులు ఏమంటున్నారు, మన క్రైస్తవులని వీళ్ళు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అని అంటున్నారు. సో ఇక్కడ మీ సాక్ష్యం వింటే కనుక మీకు అసలు డబ్బు సమస్య ఏం లేదు మీ జీవితంలో,
0: మీరు
1: సో పొలాలు ఆస్తులు అన్నీ ఉన్నాయి, సో మీరు రిచ్ ఫ్యామిలీయే చెప్పాలంటే. సో మరి మీరు రిచ్ ఫ్యామిలీ అయినప్పుడు మరి మీకు ఎవరన్నా డబ్బులు ఇస్తాను మీరు మా మతంలోకి రండి అని కానీ, లేదా ఇంకేమన్నా ఆశలు పెట్టి మిమ్మల్ని యేసుక్రీస్తు వైపు మీరు మిమ్మల్ని లాగడానికి ప్రయత్నించారా, ఎందుకంటే మీరు ఇంత భక్తి చేశారు కదా. మరి ఇంత భక్తి చేసినప్పుడు ఏ ప్రలోభంకి మీరు లొంగితే మరి యేసు ప్రభులోకి వచ్చి ఉంటారు?
0: మాకు అన్ని దేవుడు ఇచ్చినప్పుడు నేను పైసల కోసం దానికోసం అయితే ఆశపడదు కదా, అసలు దేవుడు కనిపించాలి అన్న ఒక ఆలోచన మీద దేవుడిలోకి వచ్చిన. ఈ దేవుడు కనిపించింది కాబట్టి ఇట్లా కావాలి, అది కూడా తొందరలో కనిపించలే, చాలా కష్టపడ్డ తర్వాత దేవుడు కనిపించింది. దేవుడు కనిపిస్తేనే మారుతా అని అనుకున్న దేవుడిలో, దేవుడు కనిపించిన తర్వాతనే నేను బాప్తిసం తీసుకున్నా. అది కూడా టైం తీసుకున్న తర్వాతనే తీసుకున్నాను. ఎవరైతే ఏం పైసలు ఇవ్వలే, ఏం అసలు దేవుని గురించి కూడా నాకు ఎవరు వచ్చి సువార్త కూడా చెప్పలే, నేనే దేవుని ఎత్తుక్కుంటూ నేను పోయినా కానీ తెలుసుకున్నా దేవుని గురించి. అంత ఎవరు వచ్చి మా ఇంటి దగ్గర కూడా వచ్చి ఎవరు చెప్పలే నాకు.
1: చాలా సంతోషించారు, చాలా చక్కని సమాధానం ఇచ్చారు. ఎందుకంటే మీ సాక్ష్యం మొత్తం చూస్తే మీరు ఎంత భక్తిలో మీరు చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది సాధారణమైన వ్యక్తి చేసే భక్తి కాదు. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కూడా మీరు రక్షాపురంలో శివాలయంలో కూడా రోజు ఉదయమే వెళ్ళి దానికి పాలాభిషేకం చేసి మీ నుదురు ఆ విగ్రహానికి తగలాలి అని ప్రతిరోజు ఉదయం వెళ్ళి శివాలయం అంతా క్లీన్ చేసి పాలాభిషేకం చేసి, సో ఇంత పూజ చేసిన మీరు, అలాగే మీకు క్రైస్తవుల దేవుడు కూడా మీకు నచ్చదు. ఎందుకంటే మీ ఊర్లో ఒక చర్చ్ కడితే మీరు పిల్లలకి ఎవరికి మనీ ఇచ్చి మరియు వాళ్ళ మైకులు అన్నీ మీరు ఇది ధ్వంసం చేశారు అని చెప్పారు. సో మరి యేసు ప్రభు అంటే అంత నచ్చని మీరు, శివుడు అంటే అంత ప్రేమ అంత భక్తి కలిగిన మీరు, సో మీ సాక్ష్యం చూస్తే మీకు ఒకటే ఒకటి ఏంటి, నాకు దేవుడు కనబడాలి. సో శివుడు దగ్గరికి వెళ్ళినా దర్గాకి వెళ్ళినా యేసు ప్రభు దగ్గరికి వచ్చినా మీకు కావాల్సింది దేవుడు కనబడడం. సో ఎవరు కనపడ్డా మీరు వాళ్ళు నమ్మడానికి సిద్ధం. శివుడు ఒకవేళ కనబడి ఉంటే ఇంకా మళ్ళీ
0: నేను కష్టపడ్డా, చాలా కష్టపడ్డా. ఎన్నో 6 సంవత్సరాలు నాకు తెలివి ఉన్నప్పటి సంది నా ఈ దేవుడిని నమ్మకం ఉంచే దాకా కూడా నేను చాలా కష్టపడ్డా. నా దేవుడు నాకు కనిపిస్తాడు చూడని నేను ఖచ్చితంగా ఉన్నా అప్పుడు. కానీ చాలా సంవత్సరాలు నేను కష్టపడ్డా కూడా, 28 సంవత్సరాలు ఆయనకు నా 25 సంవత్సరాలు వయసు వచ్చిన దాకా కూడా నేను చాలా పూజలు చేసిన నాకు కనిపిస్తాడని. కానీ నాకు అనిపించింది ఈ నేను నమ్మాలి అని దేవుణ్ణి నమ్మలే అసలు. దేవుణ్ణి ఈయన కూడా ఏం కనిపి అంటే ఒక ఇంతమందికి చేసినా నేను ఇంతమంది దగ్గర ఇంత నిష్టగా చేసిన వాళ్ళే కనిపించలే. ఈయనంత మాత్రం నేను పోయి జరసేపు ఇట్లా ప్రాణం చేసుకొస్తే ఈయన కనిపిస్తాడని నేను అనుకోలే అసలు. ఊహించుకోకున్నట్లనే పోయి కూర్చున్నా. అది లాస్ట్ టైంలో చర్చి టైంలో పోయి కూర్చుని ఇంత ప్రార్థన చేసుకొని సరే ఆమెన్ అనేసి వచ్చేదాన్ని అంతే. ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలే అనమాట యేసుప్రభు మీద. అయినా కూడా ఆయన కనిపించింది. ఆయన మాట్లాడే దేవుడు అంటే మాట్లాడే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఆయన మాట్లాడే దేవుడు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. కానీ ఆయన కనిపించే దేవుడు అంటే కనిపించే దేవుడు. ఇది మాత్రం ఎవరు కాదన్నా అవునన్నా దేవుడు మాత్రం ఖచ్చితంగా. ఎవరు అడిగినా ఏ పంతులు పూజారులు చేసినా కూడా వాళ్ళకి తెలుసు. కానీ బయట పెట్టారు ఎవరు వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా చెప్తున్నాను నేను. నాకు ఇప్పటిదాకా ఈ హైదరాబాద్లో చాలా మంది తెలుగు వాళ్ళు తెలుసు, చాలా మంది పంతులు. ఎందుకంటున్నా పంతులు కాలు మొక్కేదాన్ని నేను ప్రతిరోజు పోయి గుడిలో పూజ అయిపోగానే పంతులు కాలు మొక్కి. కర్ణాటక వాళ్ళు ఎక్కువ ఉంటారు పంతులు హైదరాబాద్ తెలంగాణలో. ఇంకా మొక్కి వాళ్ళ మీద అక్షంతులు ఇచ్చి నా మీద అల్పించుకొని మొక్కి కాలు మొక్కి వచ్చేదాన్ని. కానీ యేసుప్రభుని ఎప్పుడైతే నమ్మినా నీ ఇప్పటిదాకా ఎవరి కాలు, మా పేరెంట్స్ కాలు కూడా మొక్కాలి. ఎందుకంటున్నా నా మనసు అనిపిస్తుంది దేవుని కాలు మొక్కాలి కానీ మన మనుషుల కాలు మొక్కొద్దని. నేను కూడా ఒకసారి ఎరువులకు మొక్కనికి పోతే వాళ్ళు అన్నారు, కాదమ్మా మన ఆలుల కాలు మొక్కడం కాదు దేవుని కాలు మొక్కాలి, మనము దేవుని కోసం బతకాలి అని. అప్పటి నుంచి నేను ఎవరు ఇప్పుడు దసోత్సవం కూడా మనము మొక్కుతుంటాం తెలుగు వాళ్ళగా ఉన్నప్పుడు అందరికీ. కానీ నాకు ఇష్టం అనిపించదు అవన్నీ ఒకటేసారిగా చంపేసుకున్నా. నాకు ఇష్టం అనిపించదు. మా ఇంట్లో పెద్దలు ఉన్నారు వాళ్ళని గౌరవించాలని గౌరవిస్తా, వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇస్తా. కానీ వచ్చిన వాళ్ళందరి కాళ్ళు మాత్రం మొక్కను. నా దేవుడు నిజమైన దేవుడు అని నా దేవుని కాలు తప్ప ఎవరి కాలు మొక్కదలుచుకోలేని అన్ని ఇచ్చబెట్టేసిన. ఇంకా
1: చాలా సంతోషం చేస్తారు, మంచి సమాధానం ఇచ్చారు. అదే అయితే మీరు ఇంత భక్తి చేస్తున్న మీరు, ఎందుకంటే మీరు శివుడైనా కానీ దర్గాకి వెళ్ళినా కానీ ఇంతవరకు మీకు 6 ఏళ్ళు సంవత్సరంలో ఊహ తెలిసినప్పటి నుంచి మీకు 28 సంవత్సరాలు వచ్చేంతవరకు ఓ పక్కన శివుని పూజ, ఇంకో పక్కన దర్గాకి వెళ్ళి అక్కడ పూజ చేసేవారు. కానీ మీకు ఈ 28 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా శివుడు కానీ లేదా దర్గాలో అల్లా కానీ కనపడలేదు. ఒకనొక సమయంలో మీకే యేసు ప్రభువుని కూడా ఒకసారి ట్రై చేస్తే తప్పే ఉంది, ఏమో కనబడితే నమ్ముదాం లేకపోతే లేదు అన్నట్టు అని అనుకుని మామూలుగా వెళ్ళారు యేసు ప్రభు దగ్గరికి. సో యేసు ప్రభు కనబడినప్పుడు మరి మీకు ఎలా అనిపించింది, అంటే మరి ఇంతకాలము నేను చేసిన పూజ అంతా వృధా అయిపోయిందా? మరి ఎందుకంటే మీరు ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పారు, ఎక్కడ శివుడు ప్రత్యక్షం అయ్యాడు అని మీకు సమాచారం వచ్చినా అక్కడికి వెళ్ళడము, అక్కడ విగ్రహాన్ని కొనుక్కొని లింగాన్ని కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పాలాభిషేకము పూజ అన్ని చేసేవారని. సో అయితే దేవుణ్ణి చూడాలి అన్న ఆశ, దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన మాట వినాలి అన్న ఆకలి మీలో ఉంది అని మీ భక్తి ద్వారా తెలుస్తుంది. సో ఇంత 28 సంవత్సరాలు మీరు చేసిన భక్తి అది యేసు ప్రభువులో అది నెరవేరడం, అలాగే యేసు ప్రభు వెలుగైన దేవుడు మీకు వెలుగులా కనబడి ఆయన హస్తం కూడా మీకు అనిపించిందని చెప్పారు కదా, అలా కనిపించినప్పుడు మీకు మీ హృదయంలో ఏమనిపించింది, ఈ ఇంతకాలం చేసిన భక్తి అంతా ఒకసారి గుర్తొచ్చిందా, అప్పుడు మీ టైంలో మనసులో ఏమి వచ్చిందా?
0: నాకు చాలా బాధ వేసింది. ఎందుకనుకో, నేను ఇన్ని సంవత్సరాలు ఊళ్ళక పూజ చేసింది, ఇన్ని సంవత్సరాలు ఈ మట్టి బొమ్మలక ముక్కింది అని నాకు చాలా బాధ వేసింది. ఏడ్చుకున్నా నేను ఆ టైంలో, ఎందుకు దేవా అసలు నువ్వు దేవుడు అయ్యి వీళ్ళందరూ ఇట్లా ముక్కడం ఏంది, మనకు చిన్నగా ఉన్నప్పుడు సంది అని చాలా బాధ వేసింది. బాధ వేసి నేను అప్పుడు ప్రారంభ చేసుకున్నా ఆ టైంలో. అందరు వెళ్ళిపోయినా కూడా, చర్చిలకి వెళ్ళి వెళ్ళిపోయినా కూడా నేను ఆనే కూర్చొని చేసే ప్రార్థన చేసుకున్నా. ఏందమ్మా వెళ్తలే అని అడిగితే, లే పాస్టర్ నేను చేసే పుండి పోతా అని చెప్పేసి అడ కూర్చొని మళ్ళీ మోకాలను ప్రార్థన చేసుకున్నా. విగ్రహాధన మొత్తం తొలగిపోవాలని ప్రార్థన చేసినా నేను. ఎందుకంటే నా అసంటే అమాయకులు ఎంతోమంది ఉన్నారు, తెలివకాలకు తెలిసే ఎవరు చెయ్యరు, తెలివక చేస్తారు ఆ పనులన్నీ. తెలిసే మాత్రం ఇట్లా తెలుసుకుంటే మాత్రం దేవుడు వాళ్ళకు కూడా కనిపిస్తాడు, కానీ వాళ్ళు నమ్మితే మాత్రం వాళ్ళకి కనిపిస్తారు ఖచ్చితంగా, కానీ వాళ్ళు తెలివక విగ్రహాధన చేస్తారు.
1: ఇంకొక పాయింట్ చెప్పారు మీరు, 4 సంవత్సరాలు మీరు ఒక పక్కన శివుడు పూజ చేసేవారు, ఇంకో పక్కన చర్చ్కి వెళ్ళేవారు. సో ఆ టైంలో మీకు యేసు ప్రభు కనబడలేదు. సో ఎప్పుడైతే మీరు ఇంకొకసారి వెళ్దాం ఫైనల్ గా అని నిశ్చయించుకుంటే,
0: నా మెడల్ ఉన్న రుద్రాక్షమాల మొత్తం ఎప్పుడైతే నేను తీసేసి చర్చిలో పోయి అన్ని ఇడ్చబెట్టేసి పోయి చర్చిలో కూర్చున్నా, అప్పుడు మాత్రమే నాకు దేవుడు కనిపించాడు.
1: ఓకే, ప్రైజ్ ది లార్డ్. సో ఎప్పుడైతే మీరు యేసు ప్రభు నాకు ఒక్కడికే ఇంకొక ఛాన్స్ ఇద్దాం అందరు కాకుండా ఈయన ఒక్కడనే ఒకసారి కొన్ని రోజులు నమ్మి చూద్దామని ఎప్పుడైతే మీరు ప్రయత్నించారో, 4 సంవత్సరాల్లో కానిది, ఎప్పుడైతే ఇది వదిలిపెట్టి వెళ్ళారో మీకు వెంటనే మీ జీవితంలో ఏదైతే ఆశ కోరిక ఉందో అది మీకు నెరవేరింది. చాలా సంతోషించారు. మరి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎప్పుడైతే మీ బ్రదర్కి మీరు యేసు ప్రభు గురించి చెప్తే ఆయన కూడా నమ్ముకున్నాడు కదా, నమ్ముకున్నాడు, యూత్ మీటింగ్కి వెళ్ళారన్నారు. సో మరి మీ బ్రదర్ చనిపోయినప్పుడు మీకు ఎక్కడన్నా అనిపించిందా, లేదా మీ కుటుంబాల్లో కానీ నువ్వు ఆ యేసు ప్రభు దేవుడు నమ్ముకున్నావు అందుకే ఇంటి మీదకి ఏమన్నా ఇలా వచ్చింది అందుకే వీడు చనిపోయాడని కానీ, లేదా మీకు మనసులో యేసు ప్రభు నమ్ముకున్నందుకే ఇలా అయ్యిందా, ఎందుకు ఇలా అయ్యింది అని ఎప్పుడన్నా అవిశ్వాసం కానీ అనవసరంగా నమ్ముకున్నానా అన్న ఆలోచన కానీ ఎప్పుడన్నా వచ్చిందా?
0: రాలే, ఆలోచన రాలే, అనిపించలే కూడా. మా ఇంట్లో వాళ్ళు కూడా అనలే, నేను అనుకున్నా దేవుడుకు ప్రార్థన చేస్తే దేవుడు చూపిస్తాడు అన్నది ఒక ఖచ్చితంగా నిర్ణయంతో 5 రోజులు ప్రార్థన చేయించిన దేవుడు అది కూడా చూపించుండు. ఆయన చనిపోయి ఎక్కడుండు, ఇది నిజమేనా, పరలోకములు ఉంటారు ఇట్లా అని చెప్తారు కదా, బైబుల్ ఉన్న మాటలు నిజమేనా అని. అప్పుడు కూడా ఇంకా అప్పటి నుంచి తమ్ముడు చనిపోయి దేవుడు ఆ అదృష్టాన్ని కూడా చూపించినప్పటి నుంచి నేను ఇంకా దేవుళ్ళు చాలా ఉండడం జరదు. ఆయనకు దేవుడు 2 సంవత్సరాల నుంచి ఒకటే వాగ్దానం ఇస్తుంది, చనిపోక ముందు నుంచి వాగ్దానం కార్డులో నేను జీవకిరీటం ఇస్తా అని వాగ్దానం కార్డులో వచ్చింది అనమాట దేవుడు. ఇంకా ఆయన సొత్తు నీవు నా సొత్తు, నేను జీవకిరీటం ఇస్తా అని ఉంది వాగ్దానం కార్డులో. అయితే చాలా సంతోషపడ్డాడు, అక్క చూసినవా నీకు ఇట్లా వచ్చింది వాగ్దాన కార్డు, నాకు ఇట్లా వచ్చింది చూసినవా, నాకు మస్తు 2 సంవత్సరాల నుంచి నాకు ఇదే వస్తుంది వాగ్దానం కార్డు అని చాలా సంతోషపడ్డాడు. ఆయన సంతోషపడి, నువ్వు లేదు నీకు స్వీట్ అంటే ఇష్టం కదా, ఏదైనా స్వీట్ చేసి స్వీట్ అంటే అందరు చర్చికి వచ్చిన వాళ్ళకి అందరు భోజనాలు పెడతాం, స్వీట్ కూడా వేసామని ఇద్దరం కలిసి ఆ రోజు ఆయన వాగ్దానం కార్డు వస్తే అందరికి భోజనాలు పెట్టించు. చాలా సంతోషపడి, నాకు దేవుడు ఇంత మంచి వాగ్దానం ఇచ్చిండు అని చెప్పి ఆ వాగ్దానంలో కార్డులు వచ్చినట్టే దేవుడు ఆయన సొత్తుగా వేసుకుంటా అని నేను నమ్ముతున్నాను.
1: చాలా సంతోషించారు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ తమ్ముడు చనిపోయిన తర్వాత 5 రోజులు ఉపవాసం ఉండి మీరు యేసు ప్రభు దగ్గర గోజాడి, నా తమ్ముడు ఎందుకు చనిపోయాడు, ఇంకా బాప్తిజం కూడా తీసుకోలేదు, ఎందుకు చనిపోయాడు, తను ఎక్కడున్నాడని యేసు ప్రభుని మీరు రెండవసారి, మొదటిసారి కనపడమని, రెండవసారి మీ తమ్ముడు గురించి చూపించమని అన్నప్పుడు రెండవసారి మీ మొర కూడా యేసు ప్రభు విని మీ తమ్ముడిని చూపించడం, మీ తమ్ముడిని కల్లారా మీరు చూశారు చనిపోయిన తర్వాత కదా, ఇంత మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవ్వరూ చూడలేదు కానీ ఆ ఆధిక్యత మీకు ఇచ్చారు. సో మీ తమ్ముడు ఒక నది దగ్గర అలాగే ఒక వృక్షముతో దగ్గర, సో దేవుడు చూడు అని మీకు ఇలా చెయ్యి చూపించారు కదా, అది. సో ఈ దర్శనం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరించి మీ మీ తమ్ముడు నేనే తీసుకున్నాను, తను ఎటు వెళ్ళలేదు అని దేవుడు మిమ్మల్ని ఆదరించి మీకు ధైర్యపరిచారని ఈ యొక్క దర్శనం ద్వారా దేవుడు చాలా ఇంత గొప్పవాడా, ఇంత యథార్థంగా అడిగిన వారికి ఆయన కనపడతాడు అనడానికి మీరే ప్రత్యక్ష సాక్షి. చాలా చాలా వందనాలు సిస్టర్, చక్కని సాక్షి అని చెప్పారు. విన్నారు కదా సిస్టర్ విశాలాక్షి గారి సాక్ష్యాన్ని. సో శివభక్తురాలు, అలాగే ఆంజనేయ స్వామి భక్తురాలు, మీరు సాక్ష్యం మరొకసారి డీటెయిల్గా వినండి. ఇంత పూజ, ఇంత భక్తి నేనైతే ఎప్పుడు వినలేదు. సో ఇంత భక్తి, ఇంత పూజ, తన జీవితంలో ఒకటే ఆశ, ఏ దేవుడైనా పర్వాలేదు, నాకు దేవుడు కనపడాలా, నాకు కనబడే దేవుణ్ణే నేను నమ్మాలనుకుంటున్నాను, కానీ కనబడని మాట్లాడని దేవుడు దేవుణ్ణి నేను పూజించను అని తను ఒక నిర్ణయం తీసుకొని యేసు ప్రభువునైనా సరే, తప్పేముంది, తను యేసు ప్రభు మీద మంచి అభిప్రాయం లేకపోయినా సరే తను ఒకసారి ట్రై చేద్దామని యేసు ప్రభుని ఎప్పుడైతే తను సమస్తం విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో వెంటనే ఆయన జీవము గల దేవుడు కాబట్టి, ఆయన వెలుగైన దేవుడు కాబట్టి, ఆ వెలుగైన దేవుడు వెలుగుగా తనకి ప్రత్యక్షమై తన చేయిని చాచి తనని ముట్టి చక్కని రక్షణను తనకి దయచేశారు. మీ జీవితంలో కూడా విగ్రహారాధనలో కనుక మీరు ఉన్నట్లయితే ఈ సాక్ష్యం ద్వారా మీ జీవితంలో కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే మీరు కూడా మాట్లాడే దేవుణ్ణి పూజించాలని, అలాగే కనపడే దేవుణ్ణి మీరు ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. సో వై డోంట్ యూ గివ్ ఎ ట్రై, ట్రై జీసస్ వన్స్, ఒక్కసారి అడగండి, దేవా నేను ఈ సాక్ష్యం విన్నాను, యేసుప్రభువు నిజమైన దేవుడు అయితే నాకు ఒకసారి కనపడు, నాకు ఒకసారి నీ స్వరం వినిపింపజేయి, నేను కూడా ఆ సిస్టర్ లాగా నేను మిమ్మల్ని నమ్ముకుంటానని. వై డోంట్ యు ఆస్క్ జీసస్ వన్స్, ఒక్కసారి అడిగి చూడండి, తప్పకుండా యేసుప్రభు మీతో మాట్లాడతాడు, మీకు దర్శనాన్ని కలుగజేస్తాడు. కాబట్టి ఈ సిస్టర్ సాక్ష్యాన్ని మనం ఒక చక్కని ఆధారంగా తీసుకుందాం, చక్కని మనము ధైర్యపడడానికి బలపడడానికి సిస్టర్ సాక్ష్యం మనకు ఒక అమూల్యమైన సాక్ష్యంగా మారాలని కోరుకుంటూ, ఎవరైతే హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా కానీ ఒకవేళ మీరింతవరకు మీ జీవితంలో మీ దేవుణ్ణి చూడనట్లయితే, ఆయన స్వరాన్ని విననట్లయితే, ఐ రిక్వెస్ట్ యూ జస్ట్ గివ్ ఇట్ ట్రై, జీసస్ విల్ డెఫినెట్లీ ఓన్ డిసప్పాయింట్ యూ. సో ఒక్కసారి మీరు యేసుప్రభువుని పూజించండి, యేసుప్రభువుని అడగండి నాకు కనపడమని, తప్పకుండా సిస్టర్కి కనబడిన దేవుడు మీకు కూడా కనపడతాడు, మీ జీవితాలను మారుస్తాడు, పాపభరితమైన మన హృదయాల్ని కడిగి శుద్ధీకరించి నీతి నీతి గల జీవితాన్ని, యథార్థమైన పరిశుద్ధమైన ఆత్మీయ వరములను మనకు దయచేస్తాడు. సిస్టర్ బ్రదర్కి ఎలా అయితే ఆయన నిత్య జీవము జీవకిరీటం ఇచ్చారో, మనకి కూడా మన మరణాంతరం మనకి జీవకిరీటాన్ని ఆయన పరలోకంలో ఇవ్వబోతున్నాడు. సో మీకు కూడా ఎన్నో ఇలాంటి సాక్ష్యాలు ఉండి ఉండవచ్చు. సో మీ సాక్ష్యం, దేవుడు మీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు మీ హృదయంలో పెట్టుకొని మీతోనే అది అంతం అయిపోవాలని దేవుని చిత్తం కాదు. సో మీ జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు జరుగుంటాయి, యేసు ప్రభువుని చూసి ఉంటారు, స్వరం విని ఉంటారు, లేదా ఆయన కార్యాలను పొందుకుని ఉంటారు. సో మీరు కూడా మాకు కాల్ చేయండి, మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉన్నవారైతే ఇమీడియట్గా ఈ నెంబర్ కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి. అండ్ అలాగే సిస్టర్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా ప్రార్థన చేయండి. తన తన ఫ్యామిలీలో తన ఒక్కరితే ఇప్పుడు మారారు. సో వాళ్ళ భర్త కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు మారులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మీ సాక్ష్యాలను కూడా మాతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ సాక్ష్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ ఘనత కలగాలని కోరుకుంటూ, కల్లార మన యేసయ్యని చూసిన సిస్టర్ మన పక్కనే ఉన్నారు, మనం ఆరాధిస్తున్న దేవుడు తనకి కనపడి తన కళ్ళతో తన గొప్ప వెలుగును చూసింది. మనం కూడా రానున్న రోజుల్లో రెండవ రాకుండా మనం కూడా కల్లార మన రక్షకుణ్ణి చూడబోతున్నాం. అంతవరకు నిరీక్షణ కలిగి విశ్వాసముతో సహనముతో మనం యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాల్సిందిగా, ఈ లోక శ్రమలను భరిస్తూ క్రీస్తు వైపు చూచుచు మనము ముందుకు వెళ్దామని కోరుకుంటూ, ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి మీరందరూ ఆశీర్వదింపబడతారని కోరుకుంటూ, సిస్టర్ కూడా వందనాలు చెల్లిస్తూ, అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్.

ది గలిలే మిషన్ వారు ఇండియన్ గాస్పెల్ సింగర్స్ తో కలిసి సమర్పిస్తున్న క్రిస్మస్ కానుక అభయం. ది గలిలే వ్యవస్థాపకులు, అధ్యక్షులు రెవరెండ్ భానుమూర్తి గారి రచన, గానం మరియు నిర్వహణ సారథ్యంలో ఈ మధుర సంగీత రూపకం మీరు వింటున్నారు.

నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును అంటూ దావీదు 16వ కీర్తన 2వ చరణంలో చెప్పిన దానిని ధ్యానించగా ఉప్పొంగిన విశ్వాసపు ఒప్పుకోలు ఇదే.